శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 26వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూన్ నెల 16వ తేదీ మంగళవారం. నిలయంలో సమయం 5 గంటల 59 నిమిషాలు అవుతోంది. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం. మా స్టూడియో క్లాక్లో సమయం 6 గంటలు. ఇప్పుడు విందాం ప్రబోధ గీతం, దేశభక్తి గీతం.

0: నిలయంలో సమయం 6:30 అవుతోంది. సూక్తి ముక్తావళి వింటారు. వ్యాఖ్యాత శ్రీ కె రామకృష్ణ నాయుడు.
1: అంచితమొగ కీడు వచ్చు అది ఎట్లన్నన్, కించిత్తు నల్లి కుట్టిన మంచమునకు చేటు వచ్చు మహిలో సుమతి. నీచుడైన మానవునితో స్నేహము హానికరమే గాని క్షేమము కాదు. అల్పమైన నల్లి కుట్టిన ఎడల అది నివసించు మంచమునకే చేటు వస్తుంది. అల్పుడైన వాణి నీచత్వం ఆకారములో కాక బుద్ధిలో ఉంటుంది. వాడు ఎప్పుడో ఏదో చెడు కార్యము చేయక మానడు. అందువల్ల వానిని చేరనిచ్చిన వానికి కూడా కీడు రాక మానదు. ఎలాగంటే మంచములో ఉన్న నల్లి కుట్టితే ఆ మంచాన్ని ఎండలో పెట్టి కట్టెతో అందులో నల్లులు రాలిపోయే వరకు కొడతారు. రాలిని వాటిని చంపుతారు. నల్లిని చేరనిచ్చినందుకు, నల్లికి నివాసమైనందుకు కర్రదెబ్బలు తినేది మంచమే. నీచ సాంగత్య ఫలం ఇలాంటిది అన్నది భావము. కనుక చెడ్డవారితో చెలిమిని వదిలిపెట్టి గుణవంతులైన వారితో జీవించడం మంచిదని కవి సూచన. ఒకరి స్వభావము ఎలాంటిదో తెలుసుకోవడానికి వాని స్నేహితుని స్వభావం తెలిసి ఉంటే చెప్పవచ్చునన్నది అనుభవజ్ఞుల మాట. చెడు నేస్తాలతో చెలిమి తెగదెంచుకో, మంచి మిత్రుల పొత్తు పెంచి పోషించుకో అన్నది సందేశం. బంధుర సద్గుణాయుడొక పట్టున లంపట నొంది అయినను దుస్సంది దలంపట అన్యులకు చాలా హితం వనరించుగాక. శ్రీగంధపు చెక్క రాగెలుచుగాదే శరీరులకు ఉత్సవార్థమై గంధములాత్మబుట్ట తరుగంబడియుండుటలెల్ల భాస్కర. గుణవంతుడు తాను కష్టాలలో ఉన్నా ఇతరులకు అపకారము తలపక మేలే చేయను. ఎలాగంటే గంధపు చెక్క తాను అరగిపోతూ తరిగిపోతూ కూడా సువాసన వెదజల్లే గంధాన్ని ప్రసాదించి జనులకు వేడుకను కలిగిస్తుంది కదా. తన శరీరాన్ని క్షీణింపజేసుకుంటూ అన్యులకు ఆనందాన్ని అందిస్తుంది గంధపు చెక్క. అలాగే సద్గుణవంతుడు తాను కష్టపడుతూనే ఇతరులకు హితం చేస్తాడు. సద్గుణవంతులు గంధపు చెక్క లాంటి వాడిని కవి భావన. అగ్నిలో క్షయమవుతూ కర్పూరం వాసనను గుబాళింపజేస్తుంది. ధూపం కాలిపోతూ కూడా తన సుగంధ ధూమాన్ని మానవులకిచ్చి తృప్తిపరుస్తుంది. సద్గుణవంతుల స్వభావం కూడా ఇలాగే ఉంటుంది. మరి మాలమాలగాదు మహిమీదనే పొద్దు, మాట తిరుగువాడు మాలగాక మాలయన్నవాడెపో పెనుమాల విశ్వదాభిరామ వినురవేమ. ఎవరూ జన్మచే మాల కాదని, ప్రవర్తన వల్లనే మాల కావడం జరుగుతుందని వేమన వాదం. ఆడిన మాటను తప్పేవాడే మాల. అంటరానితనాన్ని పాటిస్తూ శాస్త్రాధారాలతో దొంగతర్కాలు చేసేవాడే మాల. మాలయ కాదు పెనుమాల. మానవుడు మానవత్వంతో మనలేకపోతున్నాడనే ఆవేదనలో పుట్టిన మాటలివి. తోటి మానవులను అనాదరించే వారిని నరపశువులుగా వేమన భావించాడు. ఈ విధమైన అభిప్రాయాన్ని గురజాడ కవి కూడా మంచి అన్నది మాలనేయగుదున్ అన్నాడు తరువాత కాలంలో. కవి సమూహమందు కాళిదాసుడు లెస్స, మహలులందు తాజ మహలు లెస్స, నగరులందు భాగ్య నగరమెకడు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. కవిశేఖరులలో కాళిదాసు గొప్పవాడు. మహలులలో తాజ్మహల్ గొప్ప నిర్మాణం. నగరాలలో భాగ్యనగరం అందమైనది. భాషలలో తెలుగు భాష మేలైనదని కరుణశ్రీ భావన. నిజానికి ఆ అభిప్రాయం సర్వజనామోదకరంగానే ఉన్నది. శ్రీకృష్ణదేవరాయల వంటి పండిత కవులే తెలుగు భాష గొప్పదనాన్ని పొగడ్

0: అన్నారు. ఆంధ్రుడిగా పుట్టడం, ఆంధ్రభాషను మాతృభాషగా పొందడం ఎంతో తపస్సు చేసుకున్న వారికి మాత్రమే లభించే ఫలితమన్నాడు తమిళ కవి అప్పయ్య దీక్షితుడు. కాశ్మీరులోని ఊలారు సరస్సులో పూల తెప్పపై విహరిస్తూ మలయాళ మదిరాక్షి నోట సుందరమైన తెలుగు పాటనే వినదలిచాడు సుబ్రహ్మణ్య భారతి. ఇలా తెలుగు భాష పలువురి మన్నలకు పాత్రమై ఉన్నది. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా ప్రశంసలనందింది. పనస తొనల కన్న, పటిక బెల్లము కన్న, పంచదార కన్న, పాల కన్న, తేనె రుచుల కన్న తీయందనం మిన్న, తెలుగు భాష దీని తెలియమయ్య అన్నాడు ముదిగొండ శ్రీరామ్మూర్తి. తెలుగు భాష కన్న తీపి లేదను మాట వాసి తరుగనట్టి వాస్తవము అన్నాడు మల్లెమాల. రసభావముల సమర్పణ శక్తియందున అమర భాషకు దీటైన భాష తెలుగు అన్నారు విశ్వనాథ.
1: ఇప్పుడు విందాం పొలం కబుర్లు.
2: శుభోదయం రైతుమిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో చౌడు భూముల పునరుద్ధరణకు మేలైన యాజమాన్య పద్ధతులు అన్న విషయం గురించి తెలుసుకుందామా?

సమస్యాత్మక భూముల్లో ముఖ్యమైనవి చౌడు భూములు. భూమి పైపొరల్లో అధిక లవణ సాంద్రత ఉండడం, నీటి మట్టం భూమి ఉపరితలానికి దగ్గరగా ఉండడం వల్ల మొక్కల వేర్లకు తగినంత గాలి పోషక పదార్థాలు సరిగ్గా అందక పైరు పెరుగుదల తగ్గి తద్వారా దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. ఈ చౌడు భూముల్లో పంటల దిగుబడులు 30 నుంచి 50% వరకు తగ్గుతాయని పరిశోధన ఫలితాలు వెల్లడిస్తున్నాయి. చౌడు భూములను పాలచౌడు లేదా తెల్లచౌడు నేలలని, కారు చౌడు లేదా నల్లచౌడు నేలలని, ఉప్పుతో కూడిన చౌడు నేలలని 3 రకాలుగా విభజించవచ్చు. పాలచౌడు నేలలు విషయానికి వస్తే, నేల పైభాగంలో ఎండాకాలంలో తెల్లని ఉప్పు పొంగి ఉంటుంది. కొన్ని రకాల లవణాలను గాలిలో తేమను పీల్చుకొని ఎల్లప్పుడూ తడిగా ఉండే లక్షణం కలిగి ఉంటాయి. కొన్ని చోట్ల భూమి పొడిగా మెత్తగా మారి ఉంటుంది. దీనిపై కాలు పెట్టినప్పుడు నేల కుంగడం గమనించవచ్చు. పైరు సరిగ్గా ఎదగదు. పెరుగుదల ఎగుడు దిగుడుగా ఉంటుంది. ఆకులు ముడుచుకొని చివర్లు ఎండి ఉంటాయి. ఈ లక్షణాల ఆధారంగా పాలచౌడు నేలలను పొలం మీద గుర్తించవచ్చు. పాలచౌడు నేలల్లో లవణ సూచిక 4 డెసిమీటర్ల కంటే ఎక్కువగాను, ఉదజన సూచిక 8.5 కంటే తక్కువగాను, మార్పు చెందే సోడియం శాతం 15 కంటే తక్కువగాను ఉంటుంది. ఈ నేలల్లో విత్తనాలు సరిగ్గా మొలకెత్తక పైరు గెడసబారిపోతుంది. భూముల్లో లవణ సాంద్రత కావలసిన మేరకు తగ్గిస్తే నేలలు బాగుపడతాయి. పాలచౌడు నేల పొరల్లో అధిక లవణ సాంద్రత కలిగి ఉండడం మూలంగా భూభౌతిక రసాయనిక లక్షణాలు మొక్కలకు ప్రతికూలంగా మారిపోయి పంటల దిగుబడులపై వ్యతిరేక ప్రభావం చూపుతుంది. భౌతిక స్వభావంలో ముఖ్యంగా నేల పొరలు గట్టిగా మారడం, తగినంత గాలి వేరు వ్యవస్థకు అందకపోవడం, నేలలో తేమ ఉన్నప్పటికీ మొక్కలు గ్రహించలేక వడలిపోతాయి. సూక్ష్మధాతు లోపాలు, ముఖ్యంగా జింకుధాతు లోపాలు తరచూ పంటలపై కనిపిస్తాయి. ఇక పాలచౌడు నేలల యాజమాన్య విషయానికి వస్తే, వేసవిలో ఎండలకు భూమిపైకి తెల్లగా చేరిన చౌడును, అంటే నీటిలో కరిగే లవణాలను పారతో చెక్కి తీసివేయాలి. వేసవిలో లోతు దుక్కి చేసి చిన్న చిన్న మల్లుగా పొలాన్నంతటిని చేసి నీటిని నిలగట్టి, అంటే 20 సెంటీమీటర్లు, ఆ నీటిని మురుగు కాల్వల ద్వారా బయటకు పంపించాలి. ఈ విధంగా వేసవిలో 2 లేదా 3 సార్లు చేయాలి. వర్షాకాలంలో వర్షపు నీటిని 4-5 సార్లు నిలగట్టి మురుగు తీస్తే లవణ సాంద్రత తగ్గించవచ్చు. పచ్చిరొట్ట పంట జీలుగను వేసుకుని పూత దశలో కలయదున్నాలి. తర్వాత జింక్ సల్ఫేట్ 20 కిలోలు 1 ఎకరాకు, భూమిలో ఆమ్లగుణాన్ని కలిగించే నత్రజని భాస్వరం ఎరువులు సిఫార్సు చేసిన మోతాదు కన్నా 25% అధికంగా వాడాలి. తర్వాత వరి, చెరకు, జొన్న, మొక్కజొన్న, సజ్జ లాంటి పైర్లను లేదా చౌడును తట్టుకునే రకాలను సాగు చేయవచ్చు. పప్పుధాన్యపు పంటలు ఉప్పు గుణాన్ని అంతగా తట్టుకోలేవు. ఇక కారు చౌడు నేలల విషయానికి వస్తే, ఈ నేలల్లో ప్రధాన సమస్య నేల పొరల్లో అధిక మొత్తంలో సోడియం, అంటే ఉప్పు కలిగి ఉండడం. వేసవికాలంలో పైన నలుపు లేదా బూడిద రంగు పొరను చూడవచ్చు. తేలికపాటి వర్షం పడినా నీరింకదు. ఎండినప్పుడు నేల చాలా గట్టిగా ఉంటుంది. సేద్యానికి అనుకూలంగా ఉంటుంది. పంటల పెరుగుదల నామ

0: మాత్రంగా ఉంటుంది, పైరు పెరుగుదలకు అంతరాయం కలిగిస్తుంది. కారుచవుడు నేలల్లో లవణ సూచిక 4 డెసిమల్స్ కంటే తక్కువగా, ఉదజన సూచిక 8.5 కంటే ఎక్కువగా, మార్పు చెందే సోడియం శాతం 15% కంటే ఎక్కువగానూ ఉంటుంది. కారుచవుడు నేలల యాజమాన్యం విషయానికి వస్తే, ఈ నేలల్లో మార్పిడయ్యే సోడియం శాతాన్ని తగ్గించడం ద్వారా నేలలను బాగు చేయవచ్చు. ఈ ప్రక్రియలో జిప్సం ఎంతో ఉపయోగకారిగా ఉంటుంది. జిప్సంలోని కాల్షియం మార్పిడి అయ్యే సోడియాన్ని తొలగించగా సల్ఫర్ ఉదజన సూచికను తగ్గిస్తుంది. నీరు ఇంకే గుణాన్ని పెంచి నేలకు మామూలు లక్షణాలు వచ్చేటట్లు చేస్తుంది. ఉదజన సూచిక ఆధారంగా జిప్సం మోతాదు వేయాల్సి ఉంటుంది. భూసార పరీక్ష ఫలితాలు అందుబాటులో లేకపోతే ఎకరాకు 1.2 నుండి 1.6 టన్నుల జిప్సం వేయవచ్చు. నేలను బాగా చదును చేసి సుమారు 20 నుండి 25 సెంట్ల మడులుగా విభజించి సరైన గట్లు వేయాలి. బాగా పొడి చేసిన జిప్సంను నేలపై సమానంగా చల్లి బాగా దమ్ము చేసినట్లయితే జిప్సంలో ఉండే సున్నం అంతవరకు నేలలో ఉండే సోడియంతో మార్పు చెంది సమస్యకు కారణమైన సోడియాన్ని బయటకు వెళ్ళగొడుతుంది. ఇలా బయటకు వెళ్ళిన సోడియం నీటిలో సులభంగా కరిగిపోతుంది. నీటిలో కరిగిన సోడియంను 3వ రోజున మరుగునీటి కాలువల ద్వారా బయటకు పంపించాలి. పచ్చిరొట్ట ఎరువులు పూత దశలో వేసి కలయిదున్నాలి. పాలచౌడు నేలలకు సిఫార్సు చేసిన ఎరువుల మాదిరిగానే నత్రజని భాస్వరం ఎరువులను 25% ఎక్కువగాను, జింక్ సల్ఫేట్ ప్రతి 2 పంటలకొకసారి ఎకరాకు 20 కిలోలు వేయాలి. తర్వాత ఉప్పుచౌడు నేలలు, అంటే పాలచౌడు కారుచౌడు కలిసిన నేలలు విషయానికి వస్తే, ఈ నేలలు చూడడానికి పాలచౌడు నేలలను పోలి ఉంటాయి. అయితే వీటిలో పాలచౌడు కారుచౌడు నేలల రెండింటిలో గల దుర్గుణాలు ఉంటాయి. వీటిని బాగు చేసే పద్ధతి మాత్రం కారుచౌడు నేలలను బాగు చేసే విధంగా ఉంటుంది. ఈ నేలలో లవణ సూచిక 4 డెసిమల్స్ కంటే ఎక్కువగాను, మార్పిడి చెందాల్సిన సోడియం 15% కన్నా ఎక్కువగాను ఉంటుంది. ఉదజని సూచిక సాధారణంగా 8.5 కన్నా తక్కువగా ఉంటుంది. ఈ నేలల్లో మార్పిడి చెందగల సోడియం జిప్సాన్ని వాడి తగ్గించిన తర్వాత మంచినీటిని ఉపయోగించి మురుగునీటిని తీసివేయడం ద్వారా నీటిలో కరిగి ఉన్న లవణాలను తగ్గించి నేలలను బాగు చేయవచ్చు. పంటల సరళిలో నీటి యాజమాన్యంలో మార్పుల విషయానికి వస్తే, సమస్యాత్మక భూముల యాజమాన్యంలో భాగంగా పంటల సరళిలో తగు మార్పులు చేసుకోవాలి. ముఖ్యంగా పచ్చిరొట్ట ఎరువులనిచ్చే పంటలకు తగు ప్రాధాన్యత ఇవ్వాలి. దీనికి తోడు తగినంత సేంద్రియ పదార్థాలైన పశువుల ఎరువు, కంపోస్టు, వానపాముల ఎరువు వంటి వాటిని సమగ్ర ఎరువుల యాజమాన్యంలో భాగంగా అందించాలి. విత్తనాలను ఎక్కువగా వాడి పొలాల్లో మొక్కల సంఖ్య తగినంత ఉండేలా చూసుకోవాలి. లవణాలను తట్టుకునే గుణం కలిగిన పైర్ల విషయానికి వస్తే, రాగి, ధనియాలు, ఉల్లి, ఆవాలు, పత్తి, జీలుగ మొదలగు పైర్లు లవణాలను తట్టుకుంటాయి. పెసర, మినుము, శనగ, కంది, వేరుశనగ వంటి పైర్లు, నిమ్మజాతి ఫలవృక్షాలు లవణాలను తట్టుకోలేవు. వరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, గోధుమ ఓ మోస్తారుగా తట్టుకోగలవు. క్షారాలను తట్టుకునే గుణం కలిగిన పైర్ల విషయానికి వస్తే, వరి, బీట్రూట్, పశుగ్రాసాలు అంటే కొన్ని రకాలు క్షారాన్ని తట్టుకోగలవు. పప్పు ధాన్యాలు, వేరుశనగ, నిమ్మజాతి ఫలవృక్షాలు తట్టుకోలేవు. చెరకు, చిరుధాన్యాలు, పత్తి మిగిలిన అన్ని సాధారణ పైర్లు ఫలవృక్షాలు ఓ మోస్తరుగా తట్టుకోగలవు. నీటి యాజమాన్యంలో భాగంగా తేలికపాటి తొడలు దగ్గర దగ్గరగా ఇవ్వాలి. వాలు, బోదలు, గట్లు ఏర్పాటు చేసి విత్తనం వేస్తే లవణాల వల్ల కలిగే హాని తగ్గుతుంది. బోదెకు దూరంగా చాలుకు దగ్గరగా విత్తాలి. విత్తడానికి ముందు ఒకసారి నీరు పెట్టగలిగితే లవణాలు కింది పొరల్లోకి పోయి విత్తనం సులభంగా మొలకెత్తుతుంది. సిఫార్సు చేసిన ఎరువులను కొద్ది మోతాదులో పలు దఫాలుగా వేసుకోవాలి. సూక్ష్మధాతు లోపాలపై ప్రత్యేక శ్రద్ధ చూపి సకాలంలో సరిదిద్దుకోవాలి. సమస్యను నిర్ధారించుకోవడం, తదనుగుణంగా యాజమాన్య పద్ధతులను అనుసరించినప్పుడే ఇలాంటి నేలల్లో సాగు చేసి కొంతవరకైనా లాభాలు గడించవచ్చు. అట్లా లేనిచో దిగుబడుల్లో భారీ క్షీణత చోటు చేసుకుని వ్యవసాయం ఎంతమాత్రం గిట్టుబాటు కాదు.
1: ఇంతవరకు మీరు పొలం కబుర్లు విన్నారు. నిలయంలో సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు పర్యటిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని ముఖ్యమంత్రి ఏరేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల్లో 51% రాయలసీమకే కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజైన ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, అమరావతి అభివృద్ది, సెమీకండక్టర్ రంగ విస్తరణ లక్ష్యంగా అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో ఆయన చర్చలు జరపనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి వరల్డ్ సిటీస్ సదస్సులో కీలకోపన్యాసం చేయనున్నారు. మధ్యాహ్నం సింగపూర్ ఉప ప్రధానమంత్రి గాన్ కిమ్ యోంగ్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. సాయంకాలం సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో పాల్గొని పెట్టుబడిదారులతో ముఖాముఖి సమావేశమవుతారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉదయం వన్టౌన్లోని వాజ్పేయి పార్కును సందర్శించి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు మొక్కలు నాటనున్నారు. అనంతరం స్థానిక ప్రజలతో ఛాయ్పై చర్చ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ది చేసిన రాయనపాడు రైల్వే స్టేషన్ను సందర్శించి అక్కడి సౌకర్యాలు, అభివృద్ది పనులను పరిశీలిస్తారు. కేంద్ర మంత్రికి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బీజేపీ నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ అంత్యోదయ సిద్ధాంతంతో ప్రభుత్వ ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన సాగుతోందని అన్నారు.
1: రికార్డ్ హై ప్రధానమంత్రి జీ నే దేశ మే ఏక్ బహుత్ బడా బదలావ్ లాయా హై. వో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మే హో, హమారే ఓవరాల్ పావర్టీ ఇరాడికేషన్ మే హో, ఆర్ ఐసే సభీ క్షేత్ర మే బహుత్ బడా బదలావ్ లాయా హై. ఉస్మే తో ఏక్ హమారా డిప్లొమాటిక్ రిలేషన్ హై ఔర్ విశ్వ స్తర భారత్ కా జో కదర్ హై బడ్ రహా హై.
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని అన్ని శాఖల అధికారులను ముఖ్యమంత్రి ఏరేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ భవనాలు లేని గ్రామాల జాబితాను సిద్దం చేసి కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అన్నారు. అన్ని పాఠశాలల్లో సౌర ఫలకాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే విద్య, వైద్య శాఖల్లో ముఖ ధృవీకృత హాజరు విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఎల్సీకేపురం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు సహాయ ఉపకరణాలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన వారు స్వావలంబంతో జీవించేలా ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య అభియాన్ ద్వారా చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం పిల్లల ఆరోగ్య కార్యక్రమం తీసుకొచ్చి 6 నెలల పిల్లల నుంచి 12వ తరగతి చదువుతున్న పిల్లల వరకు ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించి భవిష్యత్తులో 4

0: డి అంటే పుట్టినప్పుడు డెఫిషియన్సీస్ గానీ డిఫెక్ట్స్ గానీ పెరుగుదలలో ఇబ్బందులు గానీ డిసీజెస్ గానీ ఏదన్నా రోగాలు బాగా పడతాడు పరీక్షలు చేసి వాటిని గుర్తించడానికి అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ 4 డిస్ కారణంగా 44 రకాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. డిస్ట్రిక్ట్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ లో 36 సెంటర్లు పెట్టాం ఈ రాష్ట్రంలో. పిల్లలకి కావాల్సిన చికిత్స అందించి భవిష్యత్తులో వాళ్ళ అనారోగ్యం బారిన పడకుండా కాపాడడానికి అవకాశం ఉంది.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నుంచి జూలై 31వ తేదీ వరకు స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 5 ఏళ్లలోపు 37,53,850 మంది చిన్నారులకు ఉచితంగా 2 ఓఆర్ఎస్ ప్యాకెట్లు 14 జింక్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. చిన్నారులు ఉన్న ఇళ్లకు అంగన్వాడీ కేంద్రాలకు ఆశా కార్యకర్తలు వెళ్లి వీటిని అందజేస్తారని చెప్పారు. అతిసార నివారణపై అవగాహన కల్పించేందుకు సబ్బుతో చేతులు కడుక్కోవడం, సురక్షిత తాగునీటి వినియోగం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వంటి అంశాలపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంత ప్రజల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాయలసీమ లిఫ్ట్ సాధన కమిటీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మాజీ మంత్రి సాకే శైలజనాథ్ పాత్రికేయులతో మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతంలో సాగు తాగునీటి అవసరాల దృష్ట్యా ఈ ప్రాజెక్టు కీలకమని పేర్కొన్నారు. రాయలసీమలో నీటి వనరుల అభివృద్దికి ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల్లో 51% రాయలసీమకే కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. కర్నూలులో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ గాజుల దిన్నె, వేదవతి, గురు రాఘవేంద్ర వంటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి శాశ్వతంగా సాగు తాగునీరు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. తుంగభద్ర డ్యాము గేట్ల పునరుద్దరణ, శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు, హంద్రీనివా ప్రాజెక్టు అభివృద్ది పనులను ప్రభుత్వం చేపట్టిందని మంత్రి వివరిస్తూ
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా మనం సస్యశ్యామలం చేస్తూ ఉన్నాం. ఒక్క కర్నూలు పశ్చిమ ప్రాంతానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి జియోగ్రఫికల్ కండిషన్స్ నుండి ఇతరత్ర అంశాల వల్ల కొంతమేర అక్కడ సాగునీరు త్రాగునీరు అందించడంలో మరి ఇంకా మనం పనిచేయవలసిన అవసరం ఉందనేది చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రాధాన్యతను ఇమ్మని అటువంటి వెస్ట్ ప్రాంతానికి పూర్తి స్థాయిలో సాగు త్రాగునీరు అందించడానికి ఒక రూపాయి ఎక్కువ ఖర్చు అయినా సరే ఒక బ్లూ ప్రింట్ మేము అందజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాయలసీమకి ఇవాళ చాలా ప్రాధాన్యత ఇస్తుంది ఇవాళ కూటమి ప్రభుత్వం.
1: వర్షాకాలంలో ప్రబలే కాలానుగుణ వ్యాధులను అరికట్టేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ ఆదేశించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో కాలానుగుణ వ్యాధులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధులు ప్రబలిన తర్వాత చికిత్స అందించడం కంటే వాటి వ్యాప్తిని ముందుగానే అరికట్టడమే ఆరోగ్య శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు పర్యటిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత 2 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల్లో

0: अधिकारिक वेब फलके upsc.gov.in इत्यत्र प्राथमिक परीक्षा फलम द्रष्टुं शक्नुवन्ति। इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు వింటారు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలు ఈరోజు, తరువాత ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం, సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. అనంతరం యోగా ప్రాముఖ్యత గురించిన వివరాలు. 7:45 ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 8:30 బాపట్ల జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 వరదగుడి కార్యక్రమంలో సినీ నటి శారద గారు నటించిన చిత్రగీత కదంబం. 9:00 చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు ప్రసారం. 10:00 ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా అంశంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 10:15 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 12:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక ఈరోజు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా పసందైన వంటకాలు, సమర్పణ శ్రీమతి జె నిర్మల. తరువాత అంతర్జాతీయ కుటుంబ చెల్లింపుల దినోత్సవం గురించిన వివరాలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం క్రీడా ప్రపంచం. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 భక్తిరంజని భక్తి గీతాలు ప్రసారం. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో సుస్థిర వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత గురించి వ్యవసాయ అధికారి శ్రీ కెవి శ్రీనివాస్ గారి ప్రసంగం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 చిత్రకుసుమాలు సినీ పాటలు ప్రసారం. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 చిత్రకుసుమాలు సినీ గీతాల కార్యక్రమం. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:30 ఆ పాత మధురాలు పాత సినిమా పాటలు ప్రసారం. 10:00 హరికథా కాలక్షేపం విజయవాడ కేంద్రం నుండి. 11:00 దేశభక్తి గీతాలు. 11:10 కేంద్ర ప్రభుత్వం 12 పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇవి ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. మా స్టూడియో క్లాక్లో సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహ సంబంధంలో ప్రత్యేక ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈరోజు బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఏవియాన్ నగరానికి చేరుకుని G7 సదస్సులో పాల్గొంటారు. మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావం పునర్నిర్మించడం అనే అంశంపై జరిగే సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ సమావేశంలో G7 దేశాల అధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, యుఏఈ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్లతో విడివిడిగా సమావేశమవుతారు. ఫ్రాన్స్ అధ్యక్షులు మాక్రాన్ ఇచ్చే అధికార విందుకు మోదీ హాజరవుతారు. ఇమాన్యుయల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ ఈ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటన ఎంతో ఫలప్రదంగా విస్తృత చర్చలతో సాగుతుందని భావిస్తున్నారు. G7 సదస్సులో భారత్ పాల్గొనడం ఇది 13వ సారి కాగా మోదీ వరుసగా 7వ సారి ఈ సదస్సుకు హాజరవుతుండడం విశేషం. ప్రపంచ శాంతి, భద్రత, అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ వంటి అంతర్జాతీయ సవాళ్లు పరిష్కరించడంలో భారత్ అందిస్తున్న సహకారానికి దక్కుతున్న గుర్తింపుకు ఈ పర్యటన ఒక నిదర్శనంగా నిలుస్తుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ హోస్ట్ క్లాస్న దేశ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని బహుకరించారు. ఈ ప్రతిష్టాత్మక గౌరవానికి గాను స్లోవేకియా అధ్యక్షుడు, ప్రభుత్వం, అక్కడి ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు స్వీకరిస్తూ 140 కోట్ల మంది భారతీయ ప్రజలకు భారత్ స్లోవేకియా దేశాల మధ్య ఉన్న దృఢమైన స్నేహబంధానికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ఈ పురస్కారం ఇరు దేశాల మధ్య ఉన్న నమ్మకాన్ని నిదర్శనమని, రాబోయే తరాలు ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు స్ఫూర్తినిస్తుందని మోదీ ఆకాంక్షించారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ ఐరోపా సమైక్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకెళ్లడంలో స్లోవేకియా అందిస్తున్న మద్దతుగాను ఆ దేశ ప్రధాని రాబర్ట్ పికోకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞత తెలిపారు. ఇరు దేశాలు తమ సంబంధాలు సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రకటించారు.
1: हमने अपने संबंधों को कॉम्प्रिहेंसिव पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. ये हमारे साझा विश्वास, साझा प्राथमिकताओं और साझा भविष्य का प्रतीक है. आज प्रधानमंत्री जी और मैंने हमारे सहयोग को नई दिशा और नई ऊर्जा देने पर विस्तृत रूप से चर्चा की. ऑटोमोबाइल, रेलवे, एडवांस मैन्युफैक्चरिंग और ग्रीन टेक्नोलॉजीज, इन सभी विषयों में आज हमने दोनों देशों के लोगों की भलाई के लिए कई महत्वपूर्ण निर्णय लिए.
0: ఇరు దేశాల భాగస్వామ్యంలో డిజిటల్ సాంకేతికతపై కుదిరిన అవగాహన ఒప్పందం వల్ల డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆవిష్కరణల ఆధారిత సహకారంలో సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ రంగ సహకారం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర విశ్వాసానికి, వ్యూహాత్మక ఆలోచనలకు ప్రతిబింబమని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1: रक्षा सहयोग हमारे गहरे आपसी विश्वास और स्ट्रेटेजिक कन्वर्जेंस का प्रमाण है. मुझे खुशी है कि इस महत्वपूर्ण क्षेत्र में आज हमने लेटर ऑफ इंटेंट साइन किया. इससे ज्वाइंट डेवलपमेंट, ज्वाइंट प्रोडक्शन और डिफेंस इंडस्ट्रीज के बीच सहयोग को नई गति मिलेगी.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేసిన సందర్భంగా

స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో మాట్లాడుతూ, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవాలని స్పష్టం చేశారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా నిన్న న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కౌన్సిల్ మూడో సమావేశానికి అధ్యక్షత వహించారు. భారతదేశ ఫార్మాస్యూటికల్ విద్య, పరిశోధన, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన కీలక కార్యక్రమాలు సమీక్షించినట్టుగా మంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. వయోశక్తి కార్యక్రమం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, పరిశ్రమ, విద్యా సంస్థల సహకారం, పాలనా సంస్కరణలు, అన్ని నైపుణ్యాలు, సామర్థ్య విస్తరణ వంటివి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి సంస్థలు నిర్మించేందుకు, అత్యాధునిక పరిశోధనలు ప్రోత్సహించేందుకు, భవిష్యత్కు అవసరమయ్యే నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నడ్డా తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HBDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గోవాలో జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ ప్రారంభించిన అనంతరం జోషి మాట్లాడుతూ, ఎంఎన్ఆర్ఈ IWTMA సంయుక్తంగా అభివృద్ది చేసిన ఈ పోర్టల్ విండ్ ఎనర్జీ సరఫరా క్రమబద్దీకరించేందుకు, ఆత్మ నిర్భర్ భారత్ విజన్ ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన మొదటి డిజిటల్ ప్లాట్ఫామ్ అని, 2025-26లో భారత్ రికార్డు స్థాయిలో 6.1 GW పవన విద్యుత్ సామర్థ్యాన్ని జోడించిందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 46% వృద్ధి అని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో విండ్ టర్బైన్లు, విడిభాగాల ఎగుమతులు 12,000 కోట్లు దాటాయని పేర్కొన్నారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ నెట్ జీరో కార్బన్ ఉద్గారాల సాధనకు తన నిబద్ధతను చాటి చెప్పారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఫ్రాన్స్లో మొనాకో ప్రతినిధులతో సమావేశమయ్యారు. మొనాకో స్టేట్ మంత్రి క్రిస్టో మిర్మన్, విదేశ వ్యవహారాల సహకారాల శాఖ మంత్రి ఇస్తాబిల్లే బెర్రో అమడేయి, ఆర్థిక శాఖ మంత్రి ఫ్రెడరిక్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం బలోపేతం చేయడం, పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక సహకారం మరింత పటిష్టం చేయడంపై చర్చలు జరిగాయని తన సోషల్ మీడియా వేదికగా గోయల్ పేర్కొన్నారు. భారత్ మొనాకో ఆర్థిక బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ చర్చలు ఎంతగానో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామాలయంలో విరాళాలు, విలువైన వస్తువులు దుర్వినియోగ ఆరోపణలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో ఈ సిట్లో ఐజీ కిరణ్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ సభ్యులుగా ఉన్నారు. నిన్న అయోధ్య కమిషనర్ డిఎంతో కలిసి ఆలయ ప్రాంగణం సందర్శించారు. ఆలయ విరాళ నిర్వహణలో అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలు రావడంతో రాష్ట ప్రభుత్వం ఈ సిట్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్న ఈ విచారణకు సంబంధించి అధికారులు ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కమిటీ 7 రోజుల్లో ప్రాథమిక నివేదిక, 15 రోజుల్లో తుది నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు రామ్ ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ రూపేంద్ర మిశ్రా అయోధ్యలో ఉన్నారు. విచారణలు ఎలాంటి అలసత్వం ఉండదని, సిట్ కోరిన అంతరకాల సహకారాన్ని జిల్లా యంత్రాంగం, ఆలయ అధికారి యంత్రాంగం అందిస్తుందని స్పష్టం చేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026 ఫలితాలు నిన్న విడుదల చేసింది. మొత్తం 1000కి పైగా ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన ఈ ప్రిలిమ్స్ పరీక్షలో మెయిన్స్ పరీక్షకు 13,000కు పైగా అభ్యర్థులు అర్హత సాధించినట్టుగా యూపీఎస్సీ ప్రకటించింది. పరీక్షకు సంబంధించిన మార్కులు, కటాఫ్ మార్కులు, అధికారిక కీ వివరాలు తుది ఫలితాలు విడుదల చేసిన తర్వాత కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారని స్పష్టం చేసింది. ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ అయిన upsc.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నీట్ ఈజీ పునఃపరీక్షకు ముందు భద్రత రవాణా ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఒక ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థుల సౌకర్యం, భద్రతా ఏర్పాట్లు, పరీక్షా ప్రక్రియ పారదర్శకతపై ప్రత్యేక దృష్టి సారించి నీట్ యూజీ రీఎగ్జామినేషన్ 2026 కోసం రాష్ట ప్రభుత్వాల సన్నద్ధత సమీక్షించారు. ఇరాన్తో కీలక ఒప్పందం ప్రకటించాక G7 సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్రాన్స్ చేరుకున్నారు. వివాదానికి తాత్కాలిక విరామం ఇస్తూ హర్ముజ్ జలసంధి తిరిగి తెరుస్తామని ట్రంప్ తెలిపారు. ఇందులో భాగంగా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈరోజు ఈశాన్య భారతం, బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారికేల ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి ఋతుపవనాలు రాబోయే 4 రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట, కర్ణాటక మిగిలిన ప్రాంతాలు, తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లో కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. ఈరోజు తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో వడగాలు వీచే అవకాశం ఉందని IMD వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు

0: ఫ్రాన్స్ లో పర్యటిస్తారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికో తో సమావేశం భారత్ స్లోవేకియా స్నేహ బంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్ గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈరోజు బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 7:15 అవుతుంది.

0: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ముందుగా చరిత్రలో ఈరోజు, తర్వాత ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. అనంతరం యోగా ప్రాముఖ్యత గురించిన వివరాలు. చరిత్రలో ఈరోజు జరిగిన కొన్ని ముఖ్యమైన విశేషాలను తెలుసుకుందాం. చిత్తరంజన్ దాస్ వర్ధంతి సందర్భంగా వారి గురించిన వివరాలు. చిత్తరంజన్ దాస్ గారు అందరూ ప్రేమగా దేశబంధు అని పిలిచే గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. 1870 నవంబర్ 5న బెంగాల్లో జన్మించిన ఆయన వృత్తిరీత్యా న్యాయవాది అయినప్పటికీ దేశ స్వాతంత్ర్యం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ, దేశం పట్ల ఉన్న అంకితభావం కారణంగానే ఆయనకు దేశబంధు అనే గౌరవప్రదమైన పేరు వచ్చింది. చిత్తరంజన్ దాస్ గారు స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొంటూ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. మహాత్మా గాంధీ గారి సహాయ నిరాకరణ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ స్వదేశీ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించారు. ప్రజల హక్కుల కోసం ఆయన ఎప్పుడూ గట్టిగా మాట్లాడేవారు. తన న్యాయవాది వృత్తిలో కూడా దేశభక్తులను రక్షించడానికి ఎంతో కృషి చేశారు. సుభాష్ చంద్రబోస్ వంటి యువ నాయకులకు ఆయన మార్గదర్శకుడిగా నిలిచారు. యువత దేశ సేవలో ముందుకు రావాలని ప్రోత్సహించారు. ఆయన నాయకత్వం, దూరదృష్టి, త్యాగం భారత స్వాతంత్ర ఉద్యమానికి ఎంతో బలాన్ని ఇచ్చాయి. 1927 జూన్ 16న చిత్తరంజన్ దాస్ గారు పరమపదించారు. అయితే ఆయన చేసిన సేవలు, దేశం కోసం చూపిన అంకితభావం నేటికీ స్ఫూర్తిగా నిలిచాయి. ఆయన వర్ధంతి సందర్భంగా దేశం పట్ల బాధ్యత, ప్రజాసేవ పట్ల నిబద్ధత వంటి విలువలను మనము ఆచరించాలని సంకల్పిద్దాం.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: చరిత్రలో ఈరోజు కార్యక్రమంలో తరువాత ఆచార్య ప్రఫుల్ల చంద్రరాయ్ వర్ధంతి సందర్భంగా ఆయన గురించిన వివరాలు. ఆచార్య ప్రఫుల్ల చంద్రరాయ్ గారు భారతదేశంలో ఆధునిక రసాయన శాస్త్రానికి పునాది వేసిన గొప్ప శాస్త్రవేత్త. 1861 ఆగస్టు 2న ప్రస్తుత బంగ్లాదేశ్లో జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచే చదువుపై ఆసక్తి పెంచుకొని

విజ్ఞాన శాస్త్రంలో విశేష ప్రతిభ కనబరిచారు. రసాయన శాస్త్రంలో పరిశోధనలు చేస్తూనే భారతీయ యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు కృషి చేశారు. దేశంలో శాస్త్ర పరిశోధనలు అభివృద్ధి చెందాలని భావించి విద్యార్థులను ప్రోత్సహించారు. ఆయన స్థాపించిన బెంగాల్ కెమికల్ అండ్ ఫార్మాస్యూటికల్ వర్క్స్ భారతదేశంలోని తొలి స్వదేశీ ఔషధ తయారీ సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఆచార్య రాయ్ గారు కేవలం శాస్త్రవేత్త మాత్రమే కాదు, గొప్ప ఉపాధ్యాయుడు కూడా. విద్య అనేది కేవలం ఉద్యోగం కోసం కాకుండా సమాజ అభివృద్ధికి ఉపయోగపడాలని ఆయన నమ్మేవారు. అందుకే ఆయన బోధించిన విద్యార్థుల్లో ఎంతోమంది తర్వాత ప్రముఖ శాస్త్రవేత్తలుగా ఎదిగారు. 1944 జూన్ 16 ఆయన పరమపదించారు. కానీ ఆయన చేసిన పరిశోధనలు, శాస్త్రాభివృద్ధికి అందించిన సేవలు నేటికీ గుర్తుండిపోయేలా ఉన్నాయి. ఆయన వర్ధంతి సందర్భంగా విజ్ఞానం, పరిశోధన, విద్య పట్ల ఆసక్తిని పెంపొందించుకోవాలని సంకల్పిద్దాం. ఇవి శ్రోతలు ఈరోజు చరిత్రలో జరిగిన కొన్ని ముఖ్యమైన విశేషాలు. ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం వింటారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.

శ్రోతలకు నమస్కారం. ఓ బాటసారి కార్యక్రమానికి స్వాగతం. విశాలమైన మన ప్రపంచంలో మన ఆలోచనలకు అందనంత అందమైన ప్రదేశాలు ఎన్నో ఉంటాయి. మరి ప్రపంచమనే ఈ పుస్తకంలోని ప్రతి పేజీని మీరు చదవాలంటే నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఈ ప్రయాణం కేవలం ఆనందానే కాదు, అనుభవాన్ని, జ్ఞానాన్ని, ప్రశాంతతను కూడా కలిగిస్తుంది. కాబట్టి వీలు దొరికినప్పుడల్లా కొత్త కొత్త ప్రాంతాలను సందర్శిస్తూ ఉండండి. వీలు దొరకకపోతే మాత్రం ప్రతి మంగళవారం ఉదయం తప్పక ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసారం చేస్తున్న మన ఓ బాటసారి కార్యక్రమాన్ని వినండి. పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు, ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూనే ఉంటాం. మీకు ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు వినిపిస్తూ ఉంటాం.

మరి ఈ వారం మీరు తెలుసుకోబోయే మరో ప్రదేశం వివరాల గురించి ఎప్పటిలాగే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారా? మీరు తెలుసుకోబోయే ఈ ప్రదేశం తమిళనాడులోని కోరమండల్ తీరానికి ఆనుకొని చెన్నై నగరానికి దక్షిణ దిశగా విస్తరించిన ఒక అపూర్వ కళానగరం. ఇంకా ఆలోచిస్తున్నారా? దీనిని మామల్లాపురం అని కూడా పిలుస్తారు. మీరు ఆలోచించేది సరైనదే. పల్లవుల శిల్పకళా వైభవానికి ప్రతీక మన మహాబలిపురం గురించి తెలుసుకుందామా? సముద్ర అలల నడుమ రాతితో చెక్కిన

ఒక కావ్యం మన మహాబలిపురం. ఇక్కడ ప్రతి రాయి ఒక చరిత్రను చెబుతుంది, ప్రతి శిల్పం ఒక పురాణాన్ని మన ముందుంచుతుంది. ముందుగా మహాబలిపురం చరిత్ర విషయానికొస్తే, ఈ నగరం గురించిన మొదటి ప్రస్తావన అజ్ఞాత గ్రీకు నావికుడు 1వ శతాబ్దంలో రచించిన పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనే గ్రంథంలో కనిపిస్తుంది. గ్రీకు భౌగోళిక శాస్త్రవేత్త అయిన టాలమీ ఈ ప్రదేశాన్ని మలాంజ్ అని పేర్కొన్నారు. మహాబలిపురాన్ని మామల్లపట్టణం లేదా మామల్లపురం వంటి ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. మామల్లపురం అంటే మామల్లగా కీర్తిగాంచిన పల్లవ చక్రవర్తి నరసింహవర్మన్ మరొక పేరు. పల్లవరాజులు క్రీస్తు శకం 3వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు పల్లవ రాజవంశానికి రాజధానిగా ఉన్న కాంచీపురం నుండి మహాబలిపురాన్ని పాలించారు. శ్రీలంక, ఆగ్నేయాసియాకు వాణిజ్య దౌత్య కార్యాలయాలను ప్రారంభించడానికి మహాబలిపురాన్ని ఓడరేవుగా ఉపయోగించారని తెలుస్తుంది. మహాబలిపురం నగరాన్ని 7వ శతాబ్దంలో పల్లవరాజు మొదటి నరసింహవర్మన్ స్థాపించారు. మహాబలిపురం చేరుకోవాలంటే చెన్నై మీదుగా రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఉదయాన్నే సముద్రపు గాలి తాకిడిలో మహాబలిపురానికి ప్రయాణం ప్రారంభమైనప్పుడు ఒకవైపు నీలి సముద్రం, మరోవైపు కొబ్బరి తోటలు కనిపిస్తూ మనసులో తెలియని హాయిని కల్పిస్తాయి. మహాబలిపురం ప్రవేశద్వారం దగ్గరకు చేరుకోగానే మన మనసు ఒక్కసారిగా 1000 ఏళ్ళు వెనక్కి ప్రయాణించినట్లు అనిపిస్తుంది. అక్కడికి చేరుకోగానే చిన్న చిన్న శిల్పాల దుకాణాలు, రాతి విగ్రహాలు చెక్కుతున్న కళాకారులు, పురాతన దేవాలయాల వైపు దారిచూపే బోర్డులు అన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టిస్తాయి. మహాబలిపురం యాత్రలో ముందుగా మనల్ని ఆకర్షించేది షోర్ టెంపుల్. బంగాళాఖాతపు అలలతో పాటు శతాబ్దాల చరిత్రను ఎదుర్కొంటూ నిలిచిన ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందింది. ఉదయపు సూర్యుని కాంతి ఈ ఆలయం గోపురంపై పడినప్పుడు అది మేలిమి బంగారంలా మెరిసిపోతుంది. సముద్రపు అలలు ఆలయం చుట్టూ ఒక సంగీతాన్ని సృష్టిస్తాయి. ఆ శబ్దం మధ్యలో నిలబడి చూస్తుంటే కాలం ఆగిపోయినట్లు అనిపిస్తుంది. ఆలయంలోని శివలింగం, నంది విగ్రహాలు, రాతిపై చెక్కిన అలంకారాలు పల్లవుల నైపుణ్యాన్ని స్పష్టంగా తెలియచేస్తాయి. సాయంత్రం వేళలో షోర్ టెంపుల్ మరింత అందంగా కనిపిస్తుంది. అస్తమ సూర్యుడు సముద్రంలో కలిసిపోతున్నప్పుడు ఆలయం వెనుక కాషాయ రంగు ఆకాశం ఆ దృశ్యాన్ని ఒక చిత్రపటంలా మార్చేస్తుంది. ఇక మహాబలిపురం అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది పంచరథాలు. ఇవి మహాభారతంలోని పాండవుల పేర్లతో ప్రసిద్ధి చెందిన 5 రథాల సముదాయం. ఇవి ఒక్కొక్కటి ఒక్కో రకమైన నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తాయి. ముందుగా పంచరథాలలో అతిపెద్దదైనది ధర్మరాజు రథం. ఈ రథం ఎంతో గంభీరంగా ప్రతి అంతస్తులో చెక్కిన దేవతల శిల్పాలు, యోధుల శిల్పాలు, ఇంకా పురాణ పాత్రలను మన ముందుంచుతుంది. భీమరథం. భీమరథం పొడవైన నిర్మాణంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. దీని పైకప్పు వంకరగా ఉండి విశాలమైన మండపంలా కనిపిస్తుంది. బలానికి ప్రతీకగా నిలిచిన భీముడి పేరుకు తగినట్టుగా ఇది భారీ ఆకారంలో ఉంటుంది. ఇక అర్జునుడి రథం చిన్నదైనప్పటికీ ఎంతో అందంగా కనిపిస్తుంది. ఇందులోని శిల్పాల్లో శివుడు, దేవతలు, గంధర్వులు కనిపిస్తారు. అర్జునుడి ఏకాగ్రతను ప్రతిబింబించేలా ఈ రథం నిశ్శబ్దంగా నిలిచినట్లు అనిపిస్తుంది. ఇక నకుల సహదేవ రథం ప్రత్యేకమైన శైలిలో ఉంటుంది. దాని పక్కనే చెక్కిన ఏనుగు విగ్రహం ఎంతో సహజంగా కనిపిస్తుంది. పంచరథాలలో అతి చిన్నది ద్రౌపదీ రథం. ఇందులో దుర్గాదేవి విగ్రహం చెక్కబడి ఉంటుంది. దీని బయటి గోడలపై సింహాల శిల్పాలు కనిపిస్తాయి. పంచరథాల చుట్టూ తిరుగుతూ చూస్తుంటే కళాకారులు రాతిని ఎంత జీవంతో నింపారో ప్రతి శిల్పంలోనూ తెలుస్తుంది. అలాగే మహాబలిపురంలో చెల్లాచెదురుగా ఉన్న ఏకశిలా ఫలకాలపై దేవతలు, పక్షులు, జంతువులు, ఇంకా సాధువులను వర్ణించే 100కు పైగా
అత్యంత సున్నితమైన శిల్పాలు ఉన్నాయి.

ఇవన్నీ మనల్ని పురాణాల్లోని ఒక ఇతిహాస యాత్రకు తీసుకెళ్తాయి. వీటిలో 7వ శతాబ్దానికి చెందిన 100 అడుగుల పొడవు 43 అడుగుల ఎత్తు ఉన్న గంగావతరణం శిల్పం లేదా అర్జునుడి తపస్సుకు సంబంధించిన రాక్ రిలీఫ్ కనిపిస్తుంది. ఈ రాక్ రిలీఫ్ ఆసియాలోని అతిపెద్ద రాక్ రిలీఫ్లలో ఒకటి. 2 పెద్ద రాతిబండలపై చెక్కిన ఈ శిల్పం దాదాపు ఒక జీవన చిత్రంలా కనిపిస్తుంది. ఇందులో దేవతలు, ఋషులు, జంతువులు, నాగకన్య

మరికొందరు అర్జునుడు శివుడి కోసం చేసిన తపస్సును సూచిస్తుందని తెలుపుతారు. శిల్పం ముందు నిలబడి చూస్తుంటే రాతిలో శిల్పకారులు ఎంత చలనం నింపారో అర్థమవుతుంది. ఇంకా మనం మహాబలిపురంలో చూడాల్సింది కృష్ణుడి వెన్నముద్ద. ఇది ప్రకృతి సృష్టించిన ఒక అద్భుతం. ఒక భారీ గుండ్రాటి రాయి కొండపై జారిపడకుండా నిలబడి ఉండటం చూసినప్పుడు ఎవ్వరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. కొందరు దీనిని తోసి కదిలించేందుకు ప్రయత్నిస్తారు, కాని అది కదలదు. దీంతోపాటు మహాబలిపురంలో తప్పక చూడాల్సింది గుహ దేవాలయాలు. వరాహ గుహ, మహిషాసురమర్దిని గుహ, కృష్ణమండపం గుహ ముఖ్యమైనవి. వరాహ గుహలో వరాహ అవతారంలో భూమిని శ్రీమహావిష్ణుమూర్తి రక్షిస్తున్న శిల్పం కనిపిస్తుంది. ఆ శిల్పంలోని శక్తి, భంగిమ ఎంతో ఆకట్టుకుంటాయి. ఇక మహిషాసురమర్దిని గుహలో దుర్గాదేవి మహిషాసురుడిని సంహరిస్తున్న దృశ్యం ఎంతో శక్తివంతంగా కనిపించేలా చెక్కబడింది. యుద్ధ ఉత్కంఠను కళాకారులు రాతిలో అద్భుతంగా ప్రతిబింబించారు. అలాగే కృష్ణమండపంలో కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన ఘట్టాన్ని సహజంగా చిత్రించారు. ఇవే కాకుండా ఒలక్కనేశ్వర ఆలయం, లైట్ హౌస్ కూడా ఇక్కడ తప్పకుండా చూడాల్సిన ప్రదేశాలు. మహాబలిపురం కేవలం చారిత్రక ప్రదేశం మాత్రమే కాదు, ఇది ఒక అందమైన సముద్రతీర పట్టణం కూడా. సాయంత్రం వేళలో బీచ్ వద్ద నడుస్తుంటే అలల శబ్దం మనసును ప్రశాంతపరుస్తుంది. ఇసుకలో ఆడుకుంటున్న పిల్లలు, చిన్న చిన్న శిల్పాకృతులను అమ్మే వ్యాపారులు, ఇవన్నీ అక్కడి జీవనశైలిని ప్రతిబింబిస్తాయి. మహాబలిపురం లైట్ హౌస్ పైకెక్కితే మొత్తం పట్టణం ఒక అందమైన చిత్రంలా కనిపిస్తుంది. ఒకవైపు విస్తారమైన సముద్రం, మరోవైపు చారిత్రక కట్టడాలు, చుట్టూ పచ్చని చెట్లు, అన్నీ కలిసి ఒక అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తాయి. మహాబలిపురం ప్రయాణంలో అక్కడున్న రాళ్ళు మనతో మాట్లాడతాయి, అక్కడున్న సముద్రం మనకు కథలు వినిపిస్తుంది, అక్కడ వీస్తున్న గాలి మనకు చరిత్రను గుర్తు చేస్తుంది. అందుకే ఇది కేవలం ఒక సాధారణ యాత్ర కాదు, ఇది కళలు, సంస్కృతి, ఆధ్యాత్మికతతో నిండిన ఒక అనుభూతి. సముద్రపు అలలతో పాటు శతాబ్దాల చరిత్రను మోస్తూ నిలిచిన ఈ నగరం తప్పక సందర్శించాల్సిన ప్రదేశం. మరి ఆలస్యమెందుకు ఓబాటసారి, నీకోసం ఎదురుచూస్తున్నది నువ్వు పయనించని ఈ దారి.

0: ఇంతవరకు మీరు ఓ బాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాలను గురించిన కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ప్రభాత రేఖలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం యోగా ప్రాముఖ్యత గురించిన వివరాలు.

ఈ రోజుల్లో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది ఒత్తిడి, ఆందోళన, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సమయంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా ఒక మంచి అలవాటు. యోగా చేయడానికి పెద్దగా ఖర్చు అవసరం లేదు, ప్రత్యేకమైన పరికరాలు కూడా అవసరం లేదు. రోజుకు కొద్ది నిమిషాలు సమయం కేటాయిస్తే చాలు. యోగా వల్ల శరీరం తేలికగా, ఉత్సాహంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా మారుతుంది. రోజంతా చేసే పనులపై ఏకాగ్రత పెరుగుతుంది. విద్యార్థులకు చదువుపై దృష్టి పెరగడానికి, ఉద్యోగులకు ఒత్తిడి తగ్గడానికి, పెద్దవాళ్లకు ఆరోగ్యంగా ఉండడానికి యోగా చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా యోగా మనకు ఒక మంచి జీవనశైలిని నేర్పిస్తుంది. అందరూ యోగా చేయాలి అంటుంటారు కదా, అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి యోగాసనం అందరికీ సరిపోదు. వయస్సు, ఆరోగ్య పరిస్థితి, శారీరక సామర్థ్యాన్ని బట్టి యోగాసనాలను ఎంచుకోవాలి. ముఖ్యంగా వెన్నునొప్పి, గుండె సంబంధిత సమస్యలు లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు యోగా నిపుణుల సలహాతో యోగా చేయడం మంచిది. సరైన విధానంలో చేసినప్పుడే యోగా వల్ల పూర్తి ప్రయోజనాలు పొందగలం. రోజంతా కూర్చొని పనిచేసేవారు లేదా చదివేవారు మధ్య మధ్యలో కాస్త సమయం తీసుకొని లేచి నడవడం, చేతులు, కాళ్ళు, మెడకు తేలికగా స్ట్రెచ్చింగ్ చేయడం మంచిది. ఈ చిన్న చిన్న అలవాట్లే మన ఆరోగ్యాన్ని కాపాడడంలో పెద్ద పాత్ర పోషిస్తాయి. మరి శ్రోతలు, ప్రతిరోజు కొంత సమయం యోగాకు కేటాయించి ఆరోగ్యంగా, ఆనందంగా జీవించడానికి ప్రయత్నిస్తారు కదూ. ఇవి యోగా ప్రాముఖ్యత గురించిన వివరాలు. ఇప్పుడు ఒక పాట విందాం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 7:47 అవుతోంది. ఇప్పుడు విందాం ఉదయరాగం. ఉదయరాగం కార్యక్రమంలో మొదటగా శ్రీమంతుడు చిత్రం నుండి యాజన్ నిజార్ దేవిశ్రీ ప్రసాద్ కలిసి పాడిన పాటకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

ఉదయరాగం కార్యక్రమంలో తర్వాత పాట వర్షం చిత్రం నుండి కార్తిక్ శ్రేయా ఘోషల్ కలిసి పాడిన పాటకు సంగీతం దేవి శ్రీప్రసాద్, సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

ఉదయరాగం కార్యక్రమంలో తర్వాత పాట ఖైదీ నెంబర్ 150 సినిమా నుండి జస్ప్రీత్ జాజ్ పాడిన పాటకు సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం శ్రీమణి.

103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఉదయరాగం కార్యక్రమంలో తర్వాత పాట నువ్వు నాకు నచ్చావు చిత్రం నుండి కోటి సంగీత సారథ్యంలో టిప్పు హరిణి కలిసి పాడిన పాటకు సాహిత్యం సిరివెన్నెల సీతారామ శాస్త్రి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఉదయరాగం కార్యక్రమంలో తర్వాత పాట జల్సా చిత్రం నుండి టిప్పు గోపికా పూర్ణిమ కలిసి పాడిన పాటకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం భాస్కర భట్ల.

0: ఇంతవరకు మీరు ఉదయరాగం సినీ గీతాల కార్యక్రమం విన్నారు. నిలయంలో సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో
1: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. Good morning, I'm Sunil Varma. The headlines. Slovakia confers its highest honor, Order of the White Double Cross First Class, on Prime Minister Narendra Modi.

అధ్యక్షతన పరిశ్రమల ప్రోత్సాహక జిల్లాస్థాయి కమిటీ సమావేశం, తదితర అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రజా ఆరోగ్యానికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. బాపట్ల జిల్లాలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ చీరాల ప్రభుత్వ వైద్యశాల సముదాయంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా 23.75 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న అత్యాధునిక ఐసీయూ విభాగ నిర్మాణ పనులను స్థానిక శాసనసభ్యులు ఎంఎం కొండయ్యతో కలిసి పరిశీలించారు.

0: నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ది కార్యక్రమాల భూమి పూజ ప్రారంభోత్సవాలలో కలెక్టర్ వినోద్ కుమార్ స్థానిక శాసనసభ్యులు నరేంద్రవర్మతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ముఖ్యంగా బాపట్ల పురపాలక సంఘంలో 1.20 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యతగా గుర్తించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా జిల్లాలోని అమృతలూరు మండలం గోవాడ గ్రామంలోని చెరువుగట్టుపై కలెక్టర్ వినోద్ కుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించవలసిన బాధ్యత ఉందన్నారు. పర్చూరు నియోజకవర్గంలోని రహదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, రోడ్లు భవనాలు శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కోరారు. రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిసిన ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా రైల్వే ఓవర్ వంతెనలు, ప్రధాన రహదారుల అభివృద్ది, సైడ్ డ్రైన్లు, హైలెవల్ వంతెనల నిర్మాణాలకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు సమర్పించారు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు జీవన విధానంలో సానుకూల మార్పులు వస్తాయని బాపట్ల జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా శనివారం జిల్లాలోని పర్చూరులో యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవన శైలిలో యోగా ఓ భాగంగా అలవాటు చేసుకోవాలన్నారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వేతో పాటు ఈకేవైసీ ప్రక్రియలను మరింత వేగవంతం చేయాలని రాష్ట సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని బాపట్ల, కారంచేడు, ఇంకొల్లు గ్రామాలలో విలేజ్ సర్వేయర్ లాగిన్ జరుగుతున్న రీసర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. నియోజకవర్గంలోని మండూరులో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు అందజేయనున్నట్టు తెలిపారు. తద్వారా రైతులు ఎదుర్కొంటున్న భూ సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపామని తెలిపారు. పారిశ్రామిక రంగంగా బాపట్ల జిల్లా అభివృద్దికి, పరిశ్రమల స్థాపనకు అధికారులు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. పరిశ్రమల ప్రోత్సాహక జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కేంద్రమైన బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. సమావేశంలో కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది విధానంలో కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు విరివిగా రాయితీలు కల్పిస్తున్నాయని అన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ హెచ్చరించారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో మహిళల భద్రత, సాధికారతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ దండాయన గోడపత్రికను జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు. ఇప్పటి వరకు బాపట్ల జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన సమ్మెట స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం కల్పనా మదిర. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
1: ఇంతవరకు బాపట్ల జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన శ్రీ ఎస్ స్వామినాథ్, ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రతరంగిణి ఫిల్మ్
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 8:35 అవుతోంది. వరదగుడి కార్యక్రమంలో సినీ నటి శారద గారు నటించిన చిత్రగీత కదంబం వింటారు. తెలుగు సినీ రంగంలో తనదైన ముద్ర వేసి భారతీయ చలనచిత్ర చరిత్రలో అరుదైన స్థానం సంపాదించిన ప్రముఖ నటి ఊర్వశి శారద గారు. గుంటూరు జిల్లా తెనాలిలో శారద గారు జన్మించారు. ఆమె అసలు పేరు సరస్వతీదేవి. చిన్నతనం నుంచే కళల పట్ల ఆసక్తి కనబరిచేవారు. నృత్యం నేర్చుకుంటూ స్థానిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆ రోజుల్లో సినిమా రంగంలో అవకాశాలు అంత సులభంగా లభించేవి కావు. అయినప్పటికీ కళలపై తనకున్న అభిరుచి

ఆమెను మద్రాసు నగరానికి తీసుకెళ్ళింది. మొదట చిన్న చిన్న పాత్రలు మాత్రమే వచ్చాయి. అయితే అవకాశం చిన్నదైనా నటనలో మాత్రం ఎప్పుడూ రాజీ పడలేదు. అదే ఆమెను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళింది. తెలుగు సినిమాలతో పాటు మలయాళ చిత్రాల్లో కూడా నటించి మంచి గుర్తింపు పొందారు. ముఖ్యంగా భావోద్వేగ పాత్రల్లో ఆమె నటన ప్రేక్షకులకు ఎంతో ఆకట్టుకుంది. ఇప్పుడు శారద గారు నటించిన ఒక పాట విందాం.

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
1: వరదగుడి కార్యక్రమంలో సినీ నటి శారద గారు నటించిన చిత్రగీత కదంబం వింటున్నారు. సినిమా రంగంలో ఎంతోమంది నటీమణులు వచ్చారు, కానీ పాత్రలో జీవించే నటీమణులు చాలా కొద్దిమంది మాత్రమే. వాళ్ళలో శారద గారు ఒకరు. 1968 వచ్చిన తులాభారం సినిమా ఆమె జీవితంలో ఒక మలుపు. ఆ చిత్రంలో చేసిన నటనకు జాతీయ ఉత్తమ నటి పురస్కారం లభించింది. తరువాత స్వయంవరం, నిమజ్జనం చిత్రాలకు కూడా జాతీయ అవార్డులు అందుకున్నారు. 3 జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకోవడం ఆమె ప్రతిభకు నిదర్శనం. తెలుగు చిత్రాల్లో కాలం మారింది, మనుషులు మారాలి, బలిపీఠం వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇప్పుడు ఒక పాట విందాం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: శారద గారు నటించిన సినిమాల గురించి చెప్పుకుంటే ప్రతి సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర కనిపిస్తుంది. ఎన్టీఆర్ గారితో కలిసి నటించిన దానవీర సూరకర్ణ, సర్దార్ పాపారాయుడు చిత్రాలు ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుండే చిత్రాల్లో ఒకటి. అలాగే శోభన్ బాబు, కృష్ణ, అక్కినేని నాగేశ్వరరావు వంటి అగ్రనటులతో కూడా ఎన్నో చిత్రాల్లో నటించారు. బలిపీఠం, కార్తీక దీపం చిత్రాలలో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కుటుంబ కథలు, సామాజిక అంశాలు,

మహిళా ప్రాధాన్య పాత్రలు ఇలా ఏది వచ్చినా ఆమె ఎంతో సహజంగా నటించేవారు. అందుకే దర్శకులు కూడా శారద గారి కోసం ప్రత్యేకంగా పాత్రలు రాసేవారని సినీ వర్గాలు చెబుతుంటాయి. ఇప్పుడు శారద గారు నటించిన చిత్రం నుండి ఒక పాట విందాం.

103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. వరదగుడి కార్యక్రమంలో సినీ నటి శారద గారు నటించిన చిత్రగీత కథమ్మ వింటున్నారు. సినిమా రంగంలో విజయవంతమైన ప్రయాణం కొనసాగించిన శారద గారు తరువాత ప్రజాసేవ వైపు కూడా అడుగులు వేశారు. అయితే ప్రేక్షకుల హృదయాల్లో ఆమెకు ప్రత్యేక స్థానం తీసుకొచ్చింది ఆమె నటన. అమ్మ రాజీనామా చిత్రంలో ఆమె పోషించిన తల్లి పాత్ర నేటికీ గుర్తుండిపోతుంది. ఒక తల్లి త్యాగాన్ని, కుటుంబం కోసం ఆమె చేసే కష్టాన్ని ఆ చిత్రం ఎంతో హృద్యంగా చూపించింది. ఇప్పుడు పాట విందాం.

ఒక చిన్న పట్టణంలో జన్మించిన అమ్మాయి తన కృషి, పట్టుదల, నటనా ప్రతిభతో అత్యుత్తమ నటీమణులలో ఒకరిగా ఎదిగారు ఊర్వశి శారద. పాత్ర చిన్నదా పెద్దదా అనే తేడా లేకుండా ప్రతి పాత్రలోనూ ఆమె తనదైన ముద్ర వేశారు. జాతీయ అవార్డులు, వందలాది చిత్రాలు, కోట్లాది అభిమానులు, ఇవి ఆమె సాధించిన విజయాల్లో కొన్ని మాత్రమే. కానీ ఆమెకు లభించిన అతిపెద్ద గౌరవం ప్రేక్షకుల ప్రేమ. ఇప్పుడు పాట విందాం.

0: ఇంతవరకు మీరు వరదగుడి కార్యక్రమంలో నటి శారద గారు నటించిన చిత్రగీత కదంబం విన్నారు.
1: ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్ ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్ సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం హాస్యాన్ని పండించేవాడే కమెడియన్ దర్శకుని ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో ఒక సినిమాకి అందం ఆకర్షణ అభినయంతో మెప్పించే హీరోయిన్లు ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో ప్రతి బుధవారం ఉదయం 8:30
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 9:00 అవుతోంది. చిత్రలేఖ శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. శ్రోతలు, మీరు కూడా మీకు నచ్చిన పాట వినాలనుకుంటే మాకు ఉత్తరం పంపించాల్సిన మా చిరునామా చిత్రలేఖ కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్

ஆகாஷவாணி அன்னமய சர்க்கிள் திருப்பதி పిన్కోడ్ 517501. మా చిరునామా మరొకసారి చిత్రలేఖ కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి అన్నమయ్య సర్కిల్ తిరుపతి పిన్కోడ్ 517501. చిత్రలేఖ కార్యక్రమంలో మొదటి ఉత్తరం రాశారు ఏలూరు నుండి ఆర్ రఘువీర్ సింగ్, ఆర్ సుగుణాబాయి, రాధా, మున్నా, సుధారాణి, సాయి, తేజ, ఇంకా లీలాసింగ్. వీరందరూ సింహ సినిమా నుండి బంగారు కొండ అనే పాటను వినిపించండి అంటూ ఉత్తరం రాశారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం సింహ నుండి ఈ పాట.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మీ గుండె గుమ్మంలో ఆకాశవాణి. వీణులకు విందును కలిగిస్తూ
2: శ్రోతలకు వసంతాన్నిచ్చే తోటమాలి
1: ఆకాశవాణి. ఆ పాత మధురాలతో శ్రోతల అంతరంగాలలో
2: ఆనందం నింపే వాణి ఆకాశవాణి.
3: పాటల పల్లకిలోన చిగురాకుల సవ్వడిలోన నిరంతరం వసంతమే సంగీతం.
4: ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి తిరుపతి 107.5 మరియు 103.2 మెగాహెర్ట్జ్ పై ప్రసారం.
5: చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాత ఉత్తరం. మంగమ్మ శపథం చిత్రం నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ చిత్తూరు జిల్లా నుండి వెంకటేష్, మోహన, సతీష్, సాయిలక్ష్మి రాశారు. వీరందరి కోసం మంగమ్మ శపథం నుంచి ఈ పాట.

0: அபபலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్
3: బహుజన హితాయ బహుజన సుఖాయ ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
4: 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో మీరు వింటున్నారు చిత్రలేఖ. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. తర్వాత ఉత్తరం కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి విలేజ్ నుండి రాశారు ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్. వీరందరూ డిటెక్టివ్ నారద చిత్రం నుండి ప్రేమయాత్రలకు బృందావనము పాట ప్రసారం చేయండి అంటూ రాశారు. వీరందరి కోసం ఈ పాట.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
3: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
2: ప్రతి సోమవారం ఉదయం 8:35
3: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
2: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
3: తప్పక వినండి రత్న దీపికావళి
2: ప్రతి సోమవారం ఉదయం 8:35
3: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
4: చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాత ఉత్తరం. శుభలేఖ సినిమా నుండి విన్నపాలు వినవలే పాట ప్రసారం చేయండి అంటూ గుత్తి రోడ్డు రాణినగర్ అనంతపురం జిల్లా నుండి బొజ్జప్పగారి రాజశేఖర్, బొజ్జప్పగారి సుజాత, బొజ్జప్పగారి సూర్యదర్శిని, శివలింగమ్మ ఇంకా ఇతర కుటుంబ సభ్యులు రాశారు. వీరందరి కోసం శుభలేఖ సినిమా నుండి ఈ పాట.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: నవలా స్రవంతి ధారావాహిక. ప్రతి ఆదివారం ఉదయం 7:15 మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో పేరెన్నిక గన్న రచయితల కలం నుంచి జాలువారిన అందరి మన్ననలను అందుకున్న నవలలను ధారావాహికగా మీకు సమర్పిస్తోంది ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం.

చిత్రలేఖ. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలను వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత ఉత్తరం రైల్వే కోడూరు కడప జిల్లా నుండి రాశారు రాచగుండ్ల మంజుల, మల్లికార్జున, హరి, హర్షిత, కుశల్, ఇంకా ఇతర కుటుంబ సభ్యులు. వీరందరూ ఆత్మీయులు సినిమా నుండి మదిలో వీణలు మోగే పాట ప్రసారం చేయండి అంటూ ఉత్తరం రాశారు. వీరందరి కోసం ఆత్మీయులు సినిమా నుండి ఈ పాట.

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
3: శ్రోతలు, ఈరోజు సాయంత్రం 5 గంటలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ముందుగా పసందైన వంటకాలు సమర్పణ

శ్రీమతి జే నిర్మల. తరువాత అంతర్జాతీయ కుటుంబ చెల్లింపుల దినోత్సవం గురించిన వివరాలు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ముందుగా ఉద్యోగ సమాచారం, అనంతరం క్రీడా ప్రపంచం. ఈ కార్యక్రమాలు వినవచ్చు. చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాత ఉత్తరం. డాక్టర్ చక్రవర్తి సినిమా నుండి ఈ మౌనం ఈ బిడియం పాట ప్రసారం చేయండి అంటూ తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, ఎం కార్తీక్, రాణా ప్రతాప్,

మా నుండి ఈ మౌనం ఈ బిడియం పాట ప్రసారం చేయండి అంటూ, తెలంగాణ వనపర్తి నుంచి ఎం రామయ్య, ఎం కార్తిక్, రాణా ప్రతాప్, శ్రీధర్, యామిని ఇంకా ఇతర కుటుంబ సభ్యులు కోరారు. వీరందరి కోసం డాక్టర్ చక్రవర్తి సినిమా నుండి ఈ పాట.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాత ఉత్తరం రాశారు జాంకీపేట్ ఎడపల్లి నిజామాబాద్ నుంచి చిలక నారాయణ, అనసూయ, యమున వీరందరూ అభినందన సినిమా నుండి ప్రేమ ఎంత మధురం పాట ప్రసారం చేయండి అంటూ రాశారు. తప్పకుండా అండి, మీ అందరి కోసం ఈ పాట.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృతంగా ఉండండి.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి.

0: అన్నమయ్య సర్కిల్ తిరుపతి 517501.
1: మా చిరునామా మరొకసారి కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్ తిరుపతి 517501.
0: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
1: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
0: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: ఇప్పుడు ఒక పాట విందాం.

0: ఆల్బం ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్. ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే. సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు, పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్. సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం, హాస్యాన్ని పండించేవాడే కమేడియన్. దర్శకుడి ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో. ఒక సినిమాకి అందం ఆకర్షణ అభినయంతో మెప్పించే హీరోయిన్లు. ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బం ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో ప్రతి బుధవారం ఉదయం 8:30.
1: చిత్రలేఖ కార్యక్రమంలో తర్వాత ఉత్తరం తిరుపతి రూరల్ మండలం నుండి చిగురువాడ నుండి ఉత్తరం రాశారు హరీష్, సావిత్రి, ఉమాశంకర్, లోకనాథం, మునిలక్ష్మి. వీరందరూ భక్త కన్నప్ప చిత్రం నుండి శివశివ శంకర పాటను ప్రసారం చేయండి అంటూ ఉత్తరం రాశారు. వీరందరి కోసం ఈ పాట.

0: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతి నిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.
1: బహుజన హితాయ, బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
2: శ్రోతలు, ఇంతవరకు మీరు చిత్రలేఖ, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలను విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం మా స్టూడియో క్లాక్లో సమయం 10:00 కావస్తోంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
3: యోగా ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఉంటారు.
4: ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. వృద్ధాప్యం ప్రతి మనిషి జీవితంలో సహజమైన దశ. అయితే వయసు పెరగడం అనివార్యమైనప్పటికీ ఆరోగ్యంగా, చురుకుగా, ఆనందంగా జీవించడం మన జీవన శైలిపై ఆధారపడి ఉంటుంది. నేటి ప్రపంచంలో వైద్య రంగం అభివృద్ది చెందడంతో ప్రజల సగటు ఆయుష్ పెరుగుతోంది. కానీ అదే సమయంలో జీవనశైలి మార్పులు, ఒత్తిడి, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాలతో వృద్ధాప్యంలో అనేక ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన వృద్ధాప్యం ప్రపంచ దేశాల ముందున్న ఒక ప్రధాన సవాలుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భారతీయ యోగా ప్రపంచానికి ఒక సమగ్ర ఆరోగ్య మార్గాన్ని చూపిస్తోంది. శరీరాన్ని దృఢంగా, మనసును ప్రశాంతంగా, జీవనాన్ని సమతుల్యంగా ఉంచడంలో యోగా కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో ఎంపిక చేశారు. వృద్ధాప్యాన్ని భారంగా కాకుండా ఆరోగ్యంతో కూడిన సంతోషకరమైన జీవిత దశగా మార్చడంలో యోగా ఎంతటి శక్తివంతమైన సాధనమో ప్రపంచానికి తెలియజేయడమే దీని ప్రధాన ఉద్దేశం. యోగా కేవలం వ్యాయామ పద్ధతి మాత్రమే కాదు, అది శారీరక ఆరోగ్యం, మానసిక

0: ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యత, సామాజిక అనుబంధాలను పెంపొందించే జీవన విధానం, వృద్ధాప్యంలో స్వయం సమర్థతను కాపాడుకోవడం, దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించడం, జీవన నాణ్యతను మెరుగుపరుచుకోవడం వంటి లక్ష్యాలను సాధించడంలో యోగా ఒక ప్రభావవంతమైన సాధనంగా నిలుస్తోంది. అందుకే నేడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగాను ఒక సహజమైన, సురక్షితమైన, అందుబాటులో ఉన్న పరిష్కారంగా గుర్తిస్తున్నారు. వైద్య రంగంలో వస్తున్న పురోగతి, జీవన ప్రమాణాల మెరుగుదల, ఆరోగ్య అవగాహన పెరగడం వంటి కారణాలతో ప్రజలు గతంలో కంటే ఎక్కువ కాలం జీవిస్తున్నారు. అయితే ఎక్కువ సంవత్సరాలు జీవించడం మాత్రమే కాదు, ఆ జీవితాన్ని ఆరోగ్యంగా, స్వతంత్రంగా, ఆనందంగా గడపడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తాన్ని ప్రకటించారు. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం వృద్ధాప్యంలోనూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగ ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో ప్రపంచానికి తెలియజేయడం. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాలు వృద్ధుల జనాభా పెరుగుదల, జీవనశైలి సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో యోగా కేవలం వ్యాయామ విధానంగా కాకుండా సమగ్ర ఆరోగ్య సంరక్షణకు తోడ్పడే జీవన విధానంగా గుర్తింపు పొందుతోంది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం అంటే కేవలం ఎక్కువ కాలం జీవించడం మాత్రమే కాదు, శారీరక సామర్థ్యాన్ని, మానసిక ప్రశాంతతను, సామాజిక అనుబంధాలను, స్వయం సమర్థతను కాపాడుకుంటూ జీవన నాణ్యతను మెరుగుపరచుకోవడం కూడా అంతే ముఖ్యమైన అంశం. వయసు పెరిగే కొద్దీ రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు, కీళ్లనొప్పులు, నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. వీటిని నియంత్రించడంలో యోగా సానుకూల ప్రభావం చూపుతుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. యోగ సాధన ద్వారా శరీరంలో దృఢత్వం పెరుగుతుంది, కండరాలు బలపడతాయి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, శ్వాసక్రియ సక్రమంగా సాగుతుంది, అంతేకాకుండా ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ధ్యానం, ప్రాణాయామం వంటి యోగ విధానాలు మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. వృద్ధాప్యంలో తరచూ ఎదురయ్యే ఆందోళన, ఒంటరితనం, నిరాశ వంటి మానసిక సమస్యలను తగ్గించడంలో కూడా యోగా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా మరియు వృద్ధాప్య ఆరోగ్యంపై జరుగుతున్న పరిశోధనల సంఖ్య గత దశాబ్దంలో గణనీయంగా పెరిగింది. వయసు పెరిగే కొద్దీ ఎదురయ్యే శారీరక, మానసిక సమస్యలను తగ్గించడంలో యోగా ప్రభావాన్ని అధ్యయనం చేసే పరిశోధనలు మరింత వేగంగా సాగుతున్నాయి. సమతుల్యతను మెరుగుపరచడం, పడిపోవడం వల్ల కలిగే ప్రమాదాలను తగ్గించడం, కీళ్ల కదలికలను పెంచడం, జ్ఞాపక శక్తిని మరియు ఏకాగ్రతను మెరుగుపరచడం వంటి అనేక ప్రయోజనాలను పరిశోధకులు గుర్తించారు. విజయవాడకు చెందిన యోగా గురువు శ్రీనివాస్ మాట్లాడుతూ యోగా అనేది వయసుతో సంబంధం లేని సాధన అని చెబుతున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ తమ శారీరక సామర్థ్యానికి అనుగుణంగా యోగా చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రతిరోజు కొద్దిసేపు యోగా, ప్రాణాయామం చేస్తే శరీరం చురుకుగా ఉండడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుందని, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆయన వివరించారు.
1: ఐక్యరాజ్య సమితిలో మోడీ గారు యోగా గురించి తెలపడం వల్ల ఆల్మోస్ట్ 180 కంట్రీస్లో యోగా ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. ఈ యోగాని ఈ మంత్లో వరల్డ్ వైడ్గా వరల్డ్ ఛాంపియన్షిప్ అని చెప్పి ఇలా ఈవెంట్స్ కండక్ట్ చేయడం, యోగాని ఒక స్పోర్ట్స్లా కన్సిడర్ చేయడానికి మన మోడీ గారు చాలా ప్రయత్నిస్తున్నారు. సో ఈ యోగా అనేది స్పోర్ట్స్గా ఇంక్లూడ్ చేస్తే యూత్ అనేవాళ్ళు దాని మీద ఎక్కువ మొగ్గు చూపడానికి ఉంటుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏదైనా ఇల్నెస్ వస్తే, ఏదైనా జబ్బు వస్తే మీకు క్యూర్ ఉంటుంది. సో యోగాలో మీకు జబ్బు రాకుండానే ముందే ప్రివెన్షన్ ఉంటుంది. పిల్లల్లో స్ట్రెంత్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, హైట్ ఇంక్రీజ్ అవుతారు, సో మైండ్ కామ్ అవుతుంది. సో మైండ్ కామ్ అయితే ఆబ్వియస్గా వాళ్ళు అకాడమిక్స్లో కూడా చాలా బాగా బెటర్గా పర్ఫామ్ చేస్తారు.
0: యోగ సాధన చేస్తున్న వెంకటేశ్వరరావు తన అనుభవాన్ని పంచుకుంటూ మొదట్లో యోగా కొంత కష్టంగా అనిపించినప్పటికీ క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శరీరంలో గణనీయమైన మార్పులు కనిపించాయని తెలిపారు. నడుము నొప్పి తగ్గడం, నిద్ర మెరుగుపడడం, రోజంతా ఉత్సాహంగా ఉండగలగడం వంటి ప్రయోజనాలను పొందినట్లు చెప్పారు.
2: ప్రతిరోజు స్టేడియంకి వస్తాము. మేము ఒక అసోసియేషన్లా టీంలా ఫామ్ అయ్యి గత 10 ఇయర్స్ నుంచి ఇక్కడ ఇదే ప్లేస్లో చేస్తున్నాము. అంతేకాకుండా ప్రధానమంత్రి మోడీ గారు కానీ మంచి అవేర్నెస్ తీసుకొచ్చి ఒక యోగా డే వరల్డ్కి దీన్ని అంకితం చేయడం జరిగింది. అదే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నిత్య సాధన చేస్తూ ఆరోగ్యాన్ని, హెల్త్ని కాపాడుకోవాలని చెప్పి చూపిస్తాము. సూర్య నమస్కారాలు ప్రాథమిక సాధన మరియు ఇంకా మిగతా ఆసనాలు కూడా ప్రతిరోజు చేస్తాము. మన జీవితంలో 24

0: అవర్స్ ఉంటాయి. 24 అవర్స్లో 1 అవర్ కనుక యోగా కేటాయిస్తే 23 గంటలు మనం హ్యాపీగాను ఆనందంగా ఉంటాము. ఆనందంగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి యోగా కానీ యోగ సాధన కానీ చేయటం ఎంతో ముఖ్యమని చెప్పి చెప్తున్నాం. మనం ఆనందంగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే మన పిల్లలు కానీ, మన ఇంట్లో కానీ, మన భవిష్యత్తు కానీ అన్నింటికి కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, దీని మీద గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ మంచి అవేర్నెస్ తీసుకొస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చి అవేర్నెస్ని మిగతా వాళ్ళు కూడా ఆచరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
1: యోగా సాధకురాలు దివ్య మాట్లాడుతూ, యోగా వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని, రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించుకోవచ్చని తెలిపారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఆమె సూచించారు.
2: నేను రోజు మార్నింగ్ యోగా మా పేరెంట్స్తో పాటు వస్తాను. యోగా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. లైక్ అందరు చెప్పినట్టు ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అనేది ఉంటుంది. బట్ మార్నింగ్ ఇక్కడ లైక్ మంచి సన్ రైజ్తో పాటు మేము చేస్తాము, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ యోగా చేసిన తర్వాత మేము చాలా యాక్టివ్గా ఉంటాం. ఇక్కడ లైక్ స్మాల్ ఏజ్ నుంచి ఓల్డర్ ఏజెస్ వరకు, లైక్ 60 ఇయర్స్ వరకు వస్తూ ఉంటారు. వాళ్ళు చాలా బాగా చేస్తారు. వాళ్ళని చూస్తుంటే లైక్ మేము కిడ్స్కి మాకు మోటివేటెడ్గా ఉంటుంది. చిన్న చిన్న పిల్లల నుంచి పెద్ద ఏజ్ వరకు వాళ్ళ బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా అవుతుంది. ఎందుకంటే యోగా అనేది మన బాడీలో ఉన్న లైక్ అన్ని మజిల్స్ని, లైక్ అంత ఆర్గన్స్ని మూవ్ చేస్తుంది. మేము ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చేస్తాము. చాలా యాక్టివిటీస్ చేస్తారు ఇక్కడ, మేమే కాకుండా చాలా మంది ఉంటారు. సో ఐ సజెస్ట్ లైక్ ఎవ్రీవన్ యోగా చేయాలి.
1: యోగా సాధకులు మురళీకృష్ణరాజు మాట్లాడుతూ, నిరంతర సాధన ద్వారా శరీరం, మనస్సుపై నియంత్రణ సాధించవచ్చని పేర్కొన్నారు. యోగా కేవలం ఆరోగ్య సాధన మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి కూడా తోడ్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
3: వేదకాలం నుండి అందించబడినటువంటి వైద్య విద్య యోగ విద్య. యోగా ద్వారా మాత్రమే అన్ని అవయవాలకి వైద్యం అందేటువంటి పరిస్థితి. ఏదైనా మెడిసిన్ వాడిన దానికి యోగ విద్యలో నిత్యం కృషి చేసిన వారికి కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆ డిఫరెన్స్ని అనుభూతిగా పొందుతూ నేను యోగా చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా యోగా అనేది ఋషుల కాలం నుండి కూడా మనకి వంశ పారంపర్యంగా మనకి అందించినటువంటి వైద్య విద్య. ఈ విద్యలో అన్ని అవయవాలు, అన్ని ఆర్గాన్స్ కూడా, ఏదైతే ఈ యోగాలో అన్ని ఆర్గాన్స్ మీద ప్రెజర్ పడుతుంది. ఈ ప్రెజర్ కారణంగా రోజంతా యాక్టివ్గా ఉండడానికి, మన దైనందిన కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా వీలవుతుంది. ఇక ఆయుర్వేదంలోనే యోగ విద్యని నేర్పిస్తున్నటువంటి ప్రభుత్వాలు నేడు అందరికీ కూడా యోగ విద్యను అందించేందుకు యోగా గురువులను తయారు చేయాల్సిన పరిస్థితి ఈ దేశంలో ఏర్పడుతుంది.
1: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట ప్రభుత్వం యోగాను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల నుంచి నగరాల వరకు అన్ని వర్గాల ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. యోగా పట్ల అవగాహన పెంచేందుకు 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యోగాంధ్ర కార్యక్రమంపై రాష్ట వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంత అవసరమని తెలిపారు. శరీరం, మనస్సును నియంత్రణలో ఉంచుకోవడానికి యోగా సమర్థవంతమైన సాధనమని చెప్పారు. రాష్ట ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని వెల్లడించారు. ప్రతిరోజు 45 నిమిషాల పాటు యోగాసనాలు చేయడం ద్వారా అనేక అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంలో కూడా యోగా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఒత్తిడిని తట్టుకుని నిలబడే శక్తిని యోగా అందిస్తుందని, అందువల్ల అన్ని వర్గాల ప్రజలు యోగాంధ్రంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతికి, జీవన విధానానికి యోగా ప్రతీక. యోగాసనాల ద్వారా అనారోగ్యాలు, మానసిక సమస్యలకు దూరంగా ఉండొచ్చు. కోటి మందిని యోగా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం అని ఆయన తెలిపారు. యోగాంధ్ర పోర్టల్ ద్వారా తొలి రోజే 25,000 మంది నమోదు చేసుకోవడం ప్రజల్లో యోగా పట్ల ఉన్న ఆసక్తికి నిదర్శనమని వీరపాండ్యన్ అన్నారు.
4: ప్రతి ఒక్క జిల్లాకి ఒక టీం చొప్పున ప్రతిరోజు 2 జిల్లాల్లో, రాష్ట్రంలో 2 జిల్లాల్లో 2 టీంలో మనకు యోగా కార్యక్రమాలు అక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది. ప్రతిరోజు జిల్లాలో 6 ప్రాంతంలో 2 టీమ్ బేస్డ్ యోగా, 4 టూరిస్ట్ లొకేషన్ యోగా అనేది ఏర్పాటు చేస్తున్నాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈ రకంగా జూన్20 నాటి దాకా ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో దాదాపు 2.5 లక్షల ట్రైనర్లు, 5,000 మాస్టర్ ట్రైనర్లు, 350 యోగా గురువులు, 21 యోగా ఆర్గనైజేషన్ పాల్గొంటున్నాయి.

0: దీంట్లో అన్ని శాఖ అధికారులు, అన్ని శాఖ సిబ్బందులు అందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. ఇది ఆయుష్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఏర్పాటు చేసిన. దీంతో పాటు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. సో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ 21 నాటికి అమరావతిలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, బాబా రామదేవ్ గారు ఆధ్వర్యంలో యోగా కార్యక్రమం అనేది ఏర్పాటు చేస్తున్నాము. అది ఈ రకంగా మొత్తం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నాము. ఇది కాకుండా ప్రతి ఒక్క గ్రామంలో యోగా సంబంధించిన కాంపిటీషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. మళ్ళీ 21 నాటికి దాదాపు 1 కోటి మందితో యోగా కార్యక్రమం చేయాలని కూడా ప్లాన్ చేసుకున్నాము. సో దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కోరుతున్నాను.
1: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యోగా ఆరోగ్య సంరక్షణలో ఒక ముఖ్యమైన సాధనంగా మారుతోంది. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, వృద్ధాశ్రమాలు సైతం యోగాను పోషిస్తున్నాయి. శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సమన్వయాన్ని పెంపొందించే ఈ భారతీయ సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆకర్షిస్తోంది. 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇతివృత్తం ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనేది ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశాన్ని అందిస్తోంది. పెరుగుతున్న వృద్ధ జనాభా నేపథ్యంలో యోగా వంటి సులభమైన, అందుబాటులో ఉండే సమగ్ర ఆరోగ్య పద్ధతులు భవిష్యత్ ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషించనున్నాయని ఈ థీమ్ తెలియజేస్తోంది. వృద్ధాప్యం అనివార్యమైనదే అయినప్పటికీ దానిని ఆరోగ్యంగా, చురుకుగా గడపడం మన చేతుల్లోనే ఉందని గుర్తు చేస్తోంది. రోజుకు కొద్దిసేపు యోగాను జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన శరీరం, ప్రశాంతమైన మనసు, ఆనందకరమైన జీవితం సాధ్యమవుతుంది. అందుకే యోగా కేవలం ఒక సాధన కాదు, ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి మార్గదర్శకంగా మారుతోంది. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, జీవనోత్సాహం ఈ 3 సమతుల్యంగా ఉన్నప్పుడే వృద్ధాప్యం భారంగా కాకుండా ఒక సంతోషకరమైన జీవనంగా మారుతుంది. ఈ సమతుల్యతను సాధించడంలో యోగా ఒక సమగ్ర మార్గంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తం ఇచ్చిన సందేశం కూడా ఇదే. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరాన్ని కాపాడుకోవడం మాత్రమే కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, జీవితాన్ని సానుకూల దృక్పథంతో చూడడం ఎంత ముఖ్యమో ఈ ఇతివృత్తం గుర్తు చేస్తోంది. రోజుకు కొద్దిసేపు యోగ సాధన ద్వారా అనేక శారీరక రుగ్మతలను నియంత్రించడమే కాకుండా ఒత్తిడి, ఆందోళనలను దూరం చేసుకుని నూతన ఉత్సాహంతో జీవించవచ్చు. అందుకే యోగా కేవలం ఒక వ్యాయామ విధానం కాదు, అది ఆరోగ్యకరమైన, గౌరవప్రదమైన, ఆనందకరమైన వృద్ధాప్యానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. యోగాని జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ప్రతి వ్యక్తి తన వృద్ధాప్యాన్ని ఒక నూతన శక్తితో, ప్రశాంతతతో, గౌరవంతో గడపగలడు. ఇదే ఈ 2026 యోగా దినోత్సవం మన అందరికీ అందిస్తున్న ప్రధాన సందేశం. ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన కె. నవీన్ కుమార్, ఆకాశవాణి ప్రతినిధి, NTR జిల్లా. వ్యాఖ్యానం కె. సుగుణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

వెల్కమ్ బ్యాక్ టు హరివిల్లు. మరి హరివిల్లులో మనమైతే ఉన్నాం కదా, మరి జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఇచ్చిన ప్రధానమంత్రి ఎవరు అని చెప్పి అడిగాను. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. కోనేరు విష్ణు, అయ్యప్ప నగర్, విజయవాడ నుండి లాల్ బహదూర్ శాస్త్రి అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా లాల్ బహదూర్ శాస్త్రి అంటూ అబ్దుల్ కలాం పెద్దపరిమి నుండి మెసేజ్ పంపించారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు గారు లాల్ బహదూర్ శాస్త్రి గారు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా సునీల్ లక్కిరెడ్డిపల్లి మండలం నుండి మెసేజ్ పంపించారు, సేమ్ ఆన్సర్ పంపించారు. ఇంకా భాస్కర్ గారు పంపించారు చెరుకుపల్లి నుండి లాల్ బహదూర్ శాస్త్రి అంటూ. ఇంకా రాజేష్ హిందూపూర్ నుండి కూడా సేమ్ ఆన్సర్ పంపించారు. అలాగే మల్లికార్జున్ విజయవాడ నుండి కూడా సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా దివ్య సుజిత్ ఫ్రమ్ చెన్నై నుండి లాల్ బహదూర్ శాస్త్రి అంటూ మెసేజ్ పంపించారు. అలాగే శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి ఫ్రమ్ చల్లపండి అండ్ మోనిషా మధురై తమిళనాడు అంటూ మెసేజ్ పంపించారనమాట. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా చంద్రశేఖర్ కొల్హాపూర్ నుండి కూడా సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే భాస్కర్ పెడ నుండి కూడా లాల్ బహదూర్ శాస్త్రి అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా లత ఫ్రమ్ ఉయ్యూర్ నుండి కూడా మెసేజ్ పంపించారు, గుడ్ మార్నింగ్ సార్ అంటూ. ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి కూడా సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే కుసుమ అంబటి నగర్ నుండి కూడా సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అనంతపురం నుండి అనురాధ సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. శుభోదయం మధుగర్ అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా భవనిపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి కూడా లాల్ బహదూర్ శాస్త్రి అంటూ మెసేజ్ పంపించారు. సాయి శిరీష తిరుపతి బ్యాంక్ కాలనీ నుండి అంటూ మెసేజ్ పంపించారు లాల్ బహదూర్ శాస్త్రి అంటూ. జై జవాన్ జై కిసాన్ అంటూ నినాదాన్ని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చారు అని చెప్పి పోలవరం నుండి భాస్కర్రావు రాణి మెసేజ్ పంపించారనమాట. ఇంకా శ్యామ్ కుమార్ బెంగిరి ఫ్రమ్ సోలాపూర్ మహారాష్ట్ర నుండి కూడా సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి కూడా సేమ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ రాఘవకి గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ నేనైతే రివీల్ చేస్తున్నాను. జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఇచ్చిన ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు. మరి చాలా మంది అయితే రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి మీ అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది హరివిల్లులో. మరి హరివిల్లులో మీకోసం నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అని ఎదురు చూస్తున్నారు కదా. సో మరి ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది, ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది ఆన్సర్ తెలిస్తే కనుక, ఆ ఇయర్ తెలిస్తే కనుక

8664-888-1414 వాట్సాప్ నెంబర్ కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది మహానటి మూవీ నుండి అనురాగ్ కులకర్ణి శ్రేయ ఘోషల్ పడిన. ఈ పాటకు మ్యూజిక్ మిక్కిజే మేయర్, లిరిక్స్ సిరివెన్నెల సీతారామ శాస్త్రి. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో లో.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము హరివిల్లులో. మరి హరివిల్లులో మరి నెక్స్ట్ క్వశ్చన్ నేనైతే అడిగాను కదా, ప్లాజీ యుద్ధం ఎప్పుడు జరిగిందని చెప్పి చూద్దాం ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారు. భాస్కర్ పెడ నుండి మెసేజ్ పంపించారు, జూన్ 23 నుండి ఇయర్ అయితే పంపించారనమాట. ఇయర్ అయితే నేనైతే చెప్పను. ఇంకా నెక్స్ట్, హాయ్ మై నేమ్ ఈజ్ చంద్రమౌళి ఫ్రమ్ ధర్మవరం నుండి అంటూ మెసేజ్ పంపించారు. ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కోనేరు విష్ణునగర్ పంపించారనమాట, అయ్యప్ప నగర్ నుండి విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా పెడన జోగనందరావు కాలనీ నుండి అప్పలరాజు మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సరో కాదు. ఇంకా భాస్కర్ టైలర్స్ చెరుకుబల్లి నుండి కూడా మెసేజ్ పంపించారు. అలాగే లాల్ బహదూర్ శాస్త్రి నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ బాను జైనుద్దీన్ మెసేజ్ పంపించారనమాట. మరి ఆన్సర్ అయితే మెసేజ్ పంపించలేదు. ఇంకా నెక్స్ట్, రాజేష్ హిందూపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అబ్దుల్ కలాం పెద్దపరిమి నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే మోనిషా మదురై తమిళనాడు నుండి ఫ్రమ్ చెలపండి అంటూ మెసేజ్ పంపించారనమాట, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా చంద్రశేఖర్ కొల్హాపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కుసుమ అంబటి నగర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా శ్యామ్ కుమార్ బెంగ్రి ఫ్రమ్ సోలాపూర్ మహారాష్ట్ర నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా పోలవరం నుండి భాస్కర్రావు రాణి కూడా మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. లత ఫ్రమ్ ముయూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారనమాట. ఇంకా శోభా తిరుపతి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే బ్రిటిష్ ఇండియన్ బెంగాల్ నవాబు అంటూ మధ్యలో జరిగింది, ఆ టైంలో జరిగింది అంటూ మల్లికార్జున్ విజయవాడ నుండి మెసేజ్ పంపించారు. కానీ ఇయర్ అయితే రాంగ్ పెట్టారు, చూద్దాం. ఇంకా అనంతపురం నుండి అనురాధ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీ బెంగాల్ నవాబు సిరాజౌద్దుల్లా మధ్య జరిగిందనమాట అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా సునీల్ అన్నమయ్య జిల్లా నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారనమాట. చాలామంది అయితే రైట్ ఆన్సర్ ట్రై చేశారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఒకరిద్దరు తప్ప ఇయర్ అయితే కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి ప్లాసీ యుద్ధం 1757లో జరిగిందనమాట. సో మరి చాలామంది రైట్ ఆన్సర్ పంపించినందుకు మీ అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తారు.

మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది. భారతదేశంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏది? భారతదేశంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏది? ఆన్సర్ తెలిస్తే కనుక 8662488144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ అల్లుడు అదుర్స్ మూవీ నుండి పడిపోయా అనే పాట అయితే వస్తుంది, జావేద్ అలీ పడిన. ఈ పాటకు మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్. మరి ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 FM లో.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదశలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
4: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
3: 12 సంవత్సరాల విశ్వాసం.

0: అభివృద్ధి, ప్రజా సంక్షేమం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చైనాలో హాంగ్జౌ నగరం గురించి మీకు తెలుసా? 2022లో అక్కడ నిర్వహించిన ఆసియా క్రీడల్లో 107 మెడల్స్ ను సంపాదించడం ద్వారా భారత్ చరిత్ర సృష్టించింది. ఈ విజయం వెనుక 1045 ఖేలో ఇండియా కేంద్రాల ప్రభావం, డైటీషియన్లు, సామర్థ్యం కలిగిన కోచ్లు, వ్యాయామ నిపుణుల కృషి ఎంతో ఉంది. పారాలింపిక్స్ పోటీల్లో 29 మెడల్స్ సాధించడం ద్వారా మరో విజయాన్ని మనం సాధించాం. హాకీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, మహిళల క్రికెట్, బాక్సింగ్, చదరంగం వంటి అన్ని క్రీడల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసింది.
1: सारे हिंदुस्तान में ऊर्जा भर देता है, सारे हिंदुस्तान में चेतना भर देता है.
0: 12 विश्वासम, अभिवृद्धि, प्रजा संक्षेमम.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: FM 101.3.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, భారతదేశంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏది అని చెప్పి. సో మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ బెనారస్ హిందూ యూనివర్సిటీ అంటూ చంద్రమౌళి ఫ్రమ్ ధర్మవరం నుండి మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా తక్షశిల విశ్వవిద్యాలయం అంటూ అప్పలరాజు పెడ నుండి మెసేజ్ పంపించారు. నలంద విశ్వవిద్యాలయం అంటూ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మెసేజ్ పంపించారు. ఇంకా తక్షశిల అంటూ సునీల్ మెసేజ్ పంపించారు. ఇంకా వడ్డేరంగ ఖదర్బాద్ ప్రొద్దుటూరు నుండి మెసేజ్ పంపించారు. రాంగ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గడిగే తిమ్మప్ప గడిగే సరోజ రాఘవేంద్ర కాలనీ ఎమ్మిగ్నోర్ నుండి రాంగ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా బీహార్లో ఉంది అంటూ మల్లికార్జున్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. చూద్దాం. ఇంకా అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా చంద్రశేఖర్ కొల్హాపూర్ నుండి తక్షశిల విశ్వవిద్యాలయం అన్నారు రాంగ్ ఆన్సర్. ఇంకా శ్రీనివాస్ వర్మ నక్కగూడెం నుండి గుడ్ మార్నింగ్ బ్రో అంటూ మెసేజ్ పంపించారనమాట, రాంగ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా చిత్రియాల గ్రామం నుండి నల్గొండ జిల్లా అంటూ మెసేజ్ పంపించారు దమ్మోజు వెంకటాచారి వరలక్ష్మి కృష్ణమ్మ, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే శ్యామ్ కుమార్ బెనిగిరి ఫ్రమ్ సోలాపూర్ మహారాష్ట్ర నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్ పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా పోలవరం నుండి భాస్కర్ రావు రాణి ఇందాక అడిగిన దానికి మెసేజ్ పంపించారు. అలాగే ఇప్పుడు పంపించిన ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్ అనమాట. ఇంకా అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం నుండి సతీష్ గారు ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ పంపించారనమాట, రాంగ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా వేమూరి రాధాకృష్ణ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రాంగ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా పోరంకి నుండి వీరరాఘవమ్మ సాయిరేఖ మోనిక హాయ్ గుడ్ మార్నింగ్ అంటూ మెసేజ్ పంపించారు, ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా రాజేష్ హిందూపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే మల్లికార్జున్ అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి రాంగ్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, యూనివర్సిటీ ఆఫ్ కలకత్తా అంటూ. ఇంకా కాదు, శ్రావణి ఫ్రమ్ అనంతపురం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా శోభ తిరుపతి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. సో మరి చాలా మంది అయితే రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ నేనైతే రివీల్ చేస్తున్నాను. భారతదేశంలో మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏది అంటే నలంద యూనివర్సిటీ అనమాట. సో మరి నలంద యూనివర్సిటీ ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. సో మరి చాలా మంది ట్రై చేశారు, చాలా మంది రైట్ ఆన్సర్ కూడా మెసేజ్ పంపించారు. సో మరి భారత జాతీయ క్యాలెండర్ ఏది, మరి ఆన్సర్ తెలిస్తే గనక 8662438114 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. భారతదేశ జాతీయ క్యాలెండర్ ఏది ఆన్సర్ తెలిస్తే గనక రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించేస్తే మరి నేనైతే రైట్ ఆన్సర్ ఎవరెవరు చెప్పారో చెప్పేస్తాను. మరి నెక్స్ట్ మీకోసం సాంగ్ అయితే వస్తుంది, అర్ధశతాబ్దం మూవీ నుండి ఏకన్నులు చూడని అనే పాడైతే వస్తుంది, సిద్ధి శ్రీరామ్ పడిన. ఈ పాడైతే వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హార్విల్లో. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, భారతదేశ జాతీయ క్యాలెండర్ ఏది అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారో చూద్దాం. పెడన జోగనంద్రావు కాలనీ నుండి అప్పలరాజు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే మల్లికార్జున్ అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా శ్రావణి అనంతపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రాజేష్ హిందూపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే హాయ్ సార్ గుడ్ మార్నింగ్ అంటూ ఎల్బి శ్రీరామ్ పాపారావు టీ నర్సాపురం నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే భాస్కర్ పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుండి కూడా దమ్మోజు వెంకటచారి వరలక్ష్మి కృష్ణమ్మ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రాఘవేంద్ర

0: కాళి ఎమ్మిగనూరు నుండి తిమ్మప్ప సరోజా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా నరేంద్ర రెడ్డి, స్వరూప సాయి, పూజ, దిలీప్, అన్విత అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు చిత్తూరు నుండి. ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా ఇందాక అడిగిన క్వశ్చన్ కూడా. ఇంకా గురుస్వామి నాయుడు, ధనలక్ష్మి, రొంపిచర్ల నుండి ఎన్బి గోపాల్ అందుకో అంటూ మెసేజ్ పంపించారనమాట. రైట్ ఆన్సర్ ఏంటనేది ఇంకా ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా చంద్రశేఖర్ కొల్హాపూర్ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే వేమూరి రాధాకృష్ణ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మొహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే మల్లికార్జున విజయవాడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. లీలావతి గారు సే హై టు అంటూ మెసేజ్ పంపించారు. రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారనమాట. ఇంకా శ్రీనివాస్ వర్మ నక్కగూడెం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మస్తాన్ సాహెబ్ ఢిల్లీ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అనంతపురం నుండి అనురాధ గ్రిగోరియన్ క్యాలెండర్ అంటూ మెసేజ్ పంపించారనమాట, భారతదేశ క్యాలెండర్ని. ఇంకా పోలవరం నుండి భాస్కర్ రాణి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అబ్దుల్ కలాం పెద్దపరిమి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి సెక్క క్యాలెండర్ అనమాట, భారతదేశ జాతీయ క్యాలెండర్ సెక్క క్యాలెండర్ అనమాట. మరి చాలా మంది రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, మరి అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ నేను మీ అజయ్ రాకింగ్ మధు సైన్ అప్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. మరి నెక్స్ట్ ఆర్జీ కూడా మిమ్మల్ని అలరించడానికి రెడీగా ఉన్నారు. మరి నేనైతే సైనింగ్ ఆఫ్ టైట్ ఆఫ్ బై బై చెప్పేస్తున్నాను. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.
1: దింటికి పప్ప దిగిడి దిగిడి దింటికి పప్ప దింటికి పప్ప దిగిడి దిగిడి దింటికి పప్ప.

0: Vivid Bharati FM News Headlines.
1: వివిధ భారతీ న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్ బే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్ లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఎవియన్ నగరానికి చేరుకుని G7 సదస్సులో పాల్గొంటారు. కొత్త భాగస్వాముల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావాన్ని పునర్నిర్మించడం అనే అంశంపై జరిగే సదస్సులో పాల్గొంటారు. పలు దేశాల అధినేతలతో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. డీటీయూజీ పునః పరీక్షకు ముందు భద్రత రవాణా ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. విద్యార్థుల సౌకర్యం, భద్రతా ఏర్పాట్లు, పరీక్షా ప్రక్రియ పారదర్శకతపై ప్రత్యేక దృష్టి సారించి నీట్ యూజీ రీఎగ్జామినేషన్ 2026 కోసం రాష్ట ప్రభుత్వాల సన్నద్దతను సమీక్షించారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి విజయవాడలో ఈరోజు పర్యటిస్తున్నారు. వన్ టౌన్లోని వాజ్పేయి పార్కులో ఛాయ్పే చర్చలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. మోదీ నాయకత్వంలో భారత్ వేగంగా అభివృద్ది చెందుతోందని, రైల్వే ఎలక్ట్రిఫికేషన్, ఎలక్ట్రానిక్స్ లో ప్రగతి సాధించామని తెలిపారు. అమరావతి నిర్మాణానికి నిధులు మంజూరు చేశామని ఈ సందర్భంగా రైల్వే మంత్రి పేర్కొన్నారు. గత 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య రంగంలో సాధించిన అభివృద్దికి మంగళగిరి ఎయిమ్స్ నిదర్శనమని 20 సూత్రాల కార్యక్రమాల చైర్మన్ లంకా దినకర్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ను సందర్శించిన ఆయన వైద్య సేవలను పరిశీలించి రోగులతో మాట్లాడారు. దేశంలోని ఎయిమ్స్లో మంగళగిరి 8వ స్థానంలో నిలిచిందని అన్నారు. రోజుకు సగటున 4000 మంది ఓపీ సేవలు పొందుతున్నారని, అత్యాధునిక స్కానింగ్, క్యాన్సర్ చికిత్స సేవలతో పాటు తక్కువ ధరలకు మందులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ రోజు నుంచి జూలై 31వ తేదీ వరకు రాష్టంలో స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం కింద రాష్టంలోని 5 ఏళ్లలోపు 37,53,850 మంది చిన్నారులకు ఉచితంగా ORS ప్యాకెట్లు, 14 జింక్ మాత్రలు పంపిణీ

జరిగనున్నట్లు వెల్లడించారు. చిన్నారులున్న ఇళ్లకు, అంగన్వాడీ కేంద్రాలకు ఆశా కార్యకర్తలు వెళ్లి వీటిని అందజేస్తారని చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై విత్ యువర్ ఆర్జీ సమత. మరి 11:06 అయిపోయిందనమాట మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి. మరి ఈ రోజు సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఒక మంచి విషయం గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం అనమాట. అంటే మన డైలీ లైఫ్ లో మనం ఎన్నో డే స్పెషాలిటీస్ కానివ్వండి, ఎన్నో సిచ్యుయేషన్స్ ఇలా చూస్తూ ఉంటాం కదా. అయితే వీటన్నీ కూడా చాలా వరకు రియల్ లైఫ్ నుంచే ఇన్స్పైర్ అయ్యి అలా జరిగినటువంటి వాటిని ఇన్స్పైర్ గా తీసుకొని, ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఎన్నో సినిమాలను అయితే నిర్మించారనమాట. అలాంటి ఒక విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం మన సినిమా కవర్లో. అదేంటి అంటే బాల కార్మిక వ్యవస్థ గురించి. ఎస్, బాల కార్మిక వ్యవస్థ అనేది మన సమాజంలో ఇంకా కనిపించేటువంటి ఒక ప్రధాన సమస్య అని చెప్పుకోవచ్చు. తెలుగు సినిమాలు కూడా ఈ అంశాన్ని ఎన్నోసార్లు చిత్రీకరించాయి. అయితే కొన్ని సినిమాలు ఏంటంటే నేరుగా బాల కార్మిక వ్యవస్థ గురించి మాట్లాడితే, కొన్ని సినిమాలు అంటే ఇతర విషయాలు లైక్ బాల దోపిడీ కానివ్వండి, అంటే చిన్నదనంలో చిన్న పిల్లల్ని వాళ్ళు ఎలా యూటిలైజ్ చేస్తున్నారు, అండ్ లేదా పేదరికం వల్ల పిల్లలు ఎదుర్కొనేటువంటి కష్టాలు, అండ్ విద్యకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను, ఇట్లా ఎన్నో అంశాలను ఎన్నో సినిమాల్లో చూపించాయనమాట. అలాంటి కొన్ని సినిమాల గురించి అయితే ఈరోజు మనం

తీసుకోబోతున్న మన సినిమా కబుర్లు ప్రోగ్రాంలో. మరి ఇంతకీ మరి ఆలస్యం ఎందుకు? ఇంకా ఏమేమి సినిమాల్లో మరి ఈ బాలకార్మిక వ్యవస్థ గురించి కానీ విద్య గురించి, విద్యకు ఉన్నటువంటి ఇంపార్టెన్స్ గురించి చిత్రీకరించాయో తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. ఒక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేస్తుంది, గోవిందుడు అందరి వాడేలే ఈ చిత్రం నుంచి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు విత్ భారతి ఎఫ్ఎం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

ఎస్, ట్యూన్ చేస్తుంటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో మనం ఏది మాట్లాడుకోబోతున్నాం కదా. సో మరి బాల కార్మిక వ్యవస్థ గురించి, మరి మన తెలుగు సినిమాల్లో ఏ సినిమాల్లో చూపించారు అనే విషయం గురించి అనమాట. అండ్ ఇందులో మాట్లాడగలంటే ఫస్ట్ నాకైతే గుర్తొచ్చేది రెబల్ స్టార్ ప్రభాస్ నటించినటువంటి ఛత్రపతి సినిమా. సో ఆ సినిమా గుర్తుందా? ఆ సినిమాలో వైజాగ్ పోర్ట్ దగ్గర బాజీరావు అండ్ గ్యాంగ్, సో వాళ్ళందరూ ఏంటంటే చిన్నపిల్లల్ని స్కూళ్లకు పంపకుండా ఇసుక మూటలు సిమెంట్ బస్తాలు మోయిస్తూ, సో వాళ్ళని చాలా చిత్రహింసలు పెడుతూ ఉంటారు. అండ్ తర్వాత అంటే ప్రభాస్ వచ్చిన తర్వాత ఆ దౌర్జన్యాన్ని బద్దలు కొడతాడనమాట. అండ్ అంతేకాదు ప్రభాస్ కూడా, అంటే ఆ సినిమాలో హీరో కూడా చిన్నప్పుడే కుటుంబానికి దూరమై కష్టాలు పడతాడనమాట. అండ్ అంతేకాకుండా అక్కడక్కడ చిన్న అంటే కొన్ని భాగాల్లో చిన్నపిల్లలను బలవంతంగా పనులకు ఉపయోగించడం అండ్ పేద పిల్లలపై జరుగుతున్నటువంటి దోపిడీని ఈ సినిమాలో చూపించారు.

ఎస్, మనమైతే చూసుకుంటే మరి ఇలాగ సమాజంలో ఎన్నో చోట్ల బలహీన వర్గాల పిల్లలపైన చూపిస్తుంటారు. అంటే వాళ్ళు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటుంటారు, వాళ్ళు ఎదుర్కొనేటువంటి సమస్యలు ముఖ్యంగా మనం చూసేవి విద్య, విద్య లేకపోవడం వల్లనే కదా. అండ్ అంతేకాకుండా వాళ్ళకున్నటువంటి హక్కుల గురించి తెలియదు వాళ్ళకి, బాలల హక్కుల గురించి. అండ్ పిల్లల అభివృద్ధికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉండవు. ఇవంతా కూడా మనకి ఎంత ముఖ్యమో అదే హీరో వచ్చిన తర్వాత, తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అంటే అక్కడ ఉన్నటువంటి పిల్లలు చక్కగా స్కూల్కి వెళ్ళడం, లేకపోతే ఇంకా మంచిగా ఇంకా డెవలప్ అవడం, ఇలా చూపిస్తారు కదా. అలాగా రియల్ లైఫ్ లో అంటే సినిమాల్లో అయితే అలా హీరోస్ వచ్చి కాపాడతారు, మరి రియల్ లైఫ్ లో ఎవరు కాపాడాలి? మనమే కాపాడాలి. ఎందుకంటే ఎక్కడైనా సరే ఇలాగా చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకున్నారు అని చెప్పి తెలియగానే వెంటనే గవర్నమెంట్ కి కనుక మనము తెలియజేస్తే ఖచ్చితంగా వాళ్ళని ఆచరణ నుంచి విముక్తి కలిగించి ఆ పిల్లలకి చక్కగా చదువే కాదు, వాళ్ళు ఉండడానికి వసతి, భోజన సదుపాయం ఇవంతా కూడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుందన్నమాట. అండ్ మరి ఇంకా ఇలాంటి మరిన్ని విషయాల గురించి, మరిన్ని సినిమాల గురించి అయితే మనం తెలుసుకున్న ముందు ఛత్రపతి చిత్రం నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వినేద్దాం. వింటూ ఉండండి విద్భారతి ఎఫ్ఎం.

0: ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

ആർ ഒ വിവിധ ഭാരതി FM 101.3.

ఎస్, మరి సినిమా కబుర్ల ప్రోగ్రాంలో మనమైతే మాట్లాడుకుంటున్నాం. మరి బాలకార్మిక వ్యవస్థని నిర్మూలించడానికి మన సినిమాలో అసలు ఎలా చూపించారు ఏంటి అనేటువంటి విషయం గురించి, అలాంటి మరొక సినిమానే భద్రం కొడుకు అనమాట. సో తెలుగులో బాలకార్మిక వ్యవస్థను నేరుగా ప్రస్తావించినటువంటి ప్రముఖ చిత్రాల్లో ఈ చిత్రం కూడా ఒకటి అని చెప్పొచ్చు. అనాథ పిల్లలు, చిన్న వయసులో పనులు చేయాల్సి వచ్చిన పిల్లలు, వాళ్ల జీవితాలను ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని హృదయానికి హత్తుకునేలా చూపించింది ఈ సినిమా. అలాగే బొమ్మలాట ఈ చిత్రం కూడా. అండ్ ఈ సినిమాలో అయితే పిల్లల ప్రపంచాన్ని చాలా అందంగా చూపిస్తూ వారికి విద్య, స్వేచ్ఛ అవసరమైనటువంటి సందేశాన్ని ఇస్తుంది. అండ్ బాలలపై, అంటే బాలల పట్ల సమాజం యొక్క బాధ్యతను గుర్తు చేసే విధంగా ఈ సినిమా రూపొందించబడింది. అండ్ ఇంకా ఎన్నో సినిమాలు ఉన్నాయన్నమాట మన తెలుగులో. అండ్ ఇందులో చాలా సినిమాల పేర్లు కూడా మనకి చాలా వరకు తెలియకపోవచ్చు, ఎందుకంటే అవి ఎన్ని నేషనల్ అవార్డ్స్ పొందినా కూడా వాటిని అంత ఎక్కువగా ఆదరించినటువంటి వారు లేరనమాట. సో అలాంటి మరికొన్ని సినిమాలు అయితే ఉన్నాయి. సో వాటన్నిటి గురించి కూడా నేను మీతో షేర్ చేస్తాను ఈరోజు మన సినిమా కబుర్లు ప్రోగ్రాంలో. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత మీ అందరి కోసం ఇప్పుడైతే మనం మీ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది. హరిచరణ్ గారి వాయిస్ లో అన్న ప్రొవెన్స్ మ్యూజిక్ అందించినటువంటి చంద్రబోస్ గారి గీతం. స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఉన్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
3: ఏమైందమ్మా అలా ఉంటే?
2: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
3: ఆ కావాలి.
2: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
3: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను. అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

సినిమా కబుర్ల ప్రోగ్రామ్ లో మనం అయితే మాట్లాడుకుంటున్నాం కదా, మరి బాల కార్మిక వ్యవస్థ గురించి, అలాగే మరొక సినిమా గురించి కూడా మనం మాట్లాడుకోవాలన్నమాట. అదే రాజన్న చిత్రం నుంచి. సో ఈ చిత్రంలో కూడా గ్రామీణ పేదరికం ఎలా ఉంటుంది, అలాగే అణచివేత గురైనటువంటి పిల్లలు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ విద్య కానీ స్వేచ్ఛ కోసం వాళ్ళు పడేటువంటి కష్టాలు ఈ సినిమాలో చూపించారు. సో ఈ సినిమాలో మల్లమ్మ అనే ఒక చిన్న పాప ఉంటుంది. సో ఆ పాప ఆ ఊర్లో ఉన్నటువంటి పిల్లలు, ఆ పాపే కాదు వాళ్ళ పరిస్థితి కూడా చాలా ఘోరంగా ఉంటుంది అనమాట. అండ్ అప్పట్లో ఎలా ఉండేది, దొరల ఇళ్ళు గడ్డి కోయడం, పశువులు కాయడం, బానిసల్ల రాత్రింబవళ్ళు పనులు చేయడం, ఇట్లాంటి పనులు పిల్లలతో బలవంతంగా చేయించేవారనమాట. అండ్ అప్పట్లో అంటే ఎడ్యుకేషన్ అనేది అందరికీ ఇంకా అందుబాటులో లేని టైంలో కూడా అసలు పిల్లలకు కూడా ఆ పాలనలో ఉండేటువంటి పిల్లల్ని కూడా చదువుకునివ్వకూడదని, కనీసం పాటలు కూడా పాడకూడదు అనేటువంటి కఠినమైన ఆంక్షలు ఉంటాయి. అయితే మళ్ళీ ఆ పాపకి ఎంత చక్కటి గాత్రం ఉన్నా కూడా చదువుకోవాలని ఆశ ఉన్నా, సో అక్కడ ఉన్నటువంటి దొరలు ఆమెను హింసిస్తారు. ఆ తర్వాత ఆ పాప తన హక్కుల కోసం చిన్నారి ఏకంగా ఢిల్లీ దాకా ప్రయాణం చేసి మరి పోరాడి తన హక్కును తను సాధించుకుంటుందన్నమాట. సో ఇలాంటివే ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు కూడా చాలా ఉన్నాయి. మళ్ళీ ఈ బాల కార్మిక చట్టం అంటే వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరైతే పిల్లల్ని పనులలో పెట్టుకుంటారో, వాళ్ళని చదువుకునివ్వరు, ఇలాంటి వాళ్ళకి అందరికీ వ్యతిరేకంగా ఉందన్నమాట. ఆ చట్టాల గురించి కూడా మనం అయితే మాట్లాడుకుందాం. అండ్ ఇంకా ఉన్నాయి సినిమాలు లైక్ మిన్నుగురులు. ఈ చిత్రంలో కూడా అనాథలుగా ఉన్నటువంటి పిల్లలు, నిర్లక్ష్యానికి గురైనటువంటి పిల్లలు జీవితాలపై ఈ చిత్రం దృష్టి సారించింది.

అని చెప్పచ్చు. పిల్లల హక్కులు, విద్య, వాళ్ల ఆత్మగౌరవం గురించి బలమైన సందేశాన్ని అందించింది ఈ సినిమా. అలాగే దాసి మరొక సినిమా కూడా. ఈ సినిమా కూడా ప్రధానంగా వెట్టి చాకరీ గురించి, చిన్న వయసు నుంచే పిల్లలు ఇట్లా సేవకులుగా పనిచేయాల్సి వస్తే మరి వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా ఈ సినిమాలో చూపించారు. అండ్ ఇంకా ఇలాంటి మరికొన్ని సినిమాలు అయితే ఉన్నాయి, సో వాటన్నిటి గురించి, అలాగే మరి ఈ బాలకార్మిక వ్యవస్థని అంటే పిల్లల్ని చక్కగా చదువుకోవడానికి ప్రోత్సహించేటువంటి చట్టాలు ఏంటి, అండ్ ఎవరైతే ఇలాంటి పనులు చేపిస్తున్నారో వాళ్ళకి అగేన్స్ట్ ఉన్నటువంటి చట్టాలు ఏంటి, అవన్నీ కూడా మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ అల్లుడు సీన్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం.

भारती FM 101.3।

ఎస్, ఇంకా మరికొన్ని సినిమాలు అయితే ఉన్నాయన్నమాట విముక్తి కోసం. సో ఈ సినిమా ఏంటంటే సామాజిక పరమైనటువంటి అన్యాయాలు, వెట్టి చాకరీ, పేదల దోపిడీ, వీటన్నిటి గురించి ఈ చిత్రం అయితే ప్రస్తావించింది.

అలాగే పిల్లలు కూడా ఈ వ్యవస్థ పట్ల ఎలాంటి ప్రభావానికి గురవుతారో కూడా ఈ సినిమాలో చూపించారన్నమాట. అలాగే పలాసా 1978 ఈ సినిమాలో కూడా సామాజిక అసమానతల గురించి, పేదరికం కారణంగా చిన్న వయసులో కూలి పనులకు పిల్లలు కనుక వెళ్లాల్సి వస్తే సో వాళ్ళు ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేస్తారు, పరోక్షంగా ఎలా ఉంటుందని చెప్పి మనకి ఈ సినిమాల ద్వారా అయితే చూపించారన్నమాట. అండ్ ఇంకా ఇవే కాకుండా మరి ఈ బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడానికి, పిల్లలు రక్షించడానికి, మంచి భవిష్యత్ అందించడానికి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కొన్ని పథకాల గురించి కూడా మనం తెలుసుకుందాం. సో అందులో ముఖ్యంగా చెప్పాల్సింది పెన్సిల్ పోర్టల్ గురించి అనమాట. అంటే ఇది కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచేటువంటి ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే ఎవరైనా సరే సో పెన్సిల్ .gov.in అనేటువంటి వెబ్సైట్ లో మీరు ఫిర్యాదు చేయొచ్చు. సో ఫిర్యాదు అంటే అందిన వెంటనే ఆ జిల్లా నోడల్ ఆఫీస్ అలర్ట్ అయ్యి పోలీసులతో కలిసి దాడి చేసి అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని రక్షిస్తారు. సో రక్షించినటువంటి పిల్లలకి చదువు చెప్పించి పూర్తిగా సెటిల్ అయ్యేంత వరకు ఈ పోర్టల్ ద్వారా మనం ట్రాక్ చేసేయచ్చు. అండ్ ఇంకా చెప్పాలంటే నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ NCLP స్కీమ్ అంటారు. సో ఈ స్కీమ్ ద్వారా కూడా బాల కార్మికులు రక్షించి వాళ్ళకి తిరిగి చదువు చెప్పించడానికి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మరొక పథకం అనమాట. సో దీన్నే సమగ్ర శిక్ష అభియాన్ ఈ పథకంతో కలిపి నడుపుతున్నారు. అంటే 9 ఏళ్ల నుంచి 14 ఏళ్లు ఉన్నటువంటి పిల్లల వాళ్ళకి కొన్ని బ్రిడ్జ్ కోర్సు లాగా ఏర్పాటు చేసి సో వాళ్ళకి వాటి చదువుతో పాటు వృత్తి విద్య, శిక్షణ, ఉచిత భోజనం అండ్ క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు కూడా చేపిస్తారన్నమాట. అండ్ ఇంకా చెప్పాలి అంటే రిహాబిలిటేషన్ ఫండ్, పునరావాస నిధి అంటారు. ఎవరైనా సరే పిల్లలతో కనుక బలవంతంగా పనిచేసినందుకు ఆ యజమానులకి 20,000 నుండి 50,000 వరకు జరిమానాను విధించి ఆ డబ్బును ఈ ఫండ్లో వేస్తారన్నమాట. అండ్ దీనికోసం ప్రతి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంతో నిధిని కేటాయిస్తుంది చాలా. అండ్ అంటే ఈ నిధిని బాల కార్మికుడి పేరు మీద ఫిక్స్ చేసి, అంటే పిల్లలకే సొంతంగా అనమాట 15,000 నుంచి, ఇలాగ కొంత అమౌంట్ అయితే వాళ్ళ పేరు మీద ఫిక్స్ చేసి ఆ పిల్లలకి ఉన్నత చదువులకు లేదా భవిష్యత్ అవసరాలకు వాడుకునేలాగా చూస్తున్నారు. వీటితో పాటు మనకి తెలిసినటువంటి మరికొన్ని పథకాలు కూడా ఉన్నాయన్నమాట, సమగ్ర శిక్ష అభియాన్. సో ఈ చట్టం ద్వారా ఏంటంటే 6 సంవత్సరాల నుంచి 14 ఏళ్ల పిల్లలందరికీ కూడా పూర్తి ఉచిత నిర్బంధ విద్యను అందిస్తున్నారు. అలాగే పీఎం పోషన్ అంటే ఇది మధ్యాహ్న భోజన పథకం, స్కూళ్లలో నాణ్యమైనటువంటి భోజనం పెట్టడం ఇలా చేయడం ద్వారా ఏంటంటే పిల్లలు పనులకు వెళ్లకుండా కనీసం భోజనానికైనా ఖచ్చితంగా బడికి వస్తారు అనేటువంటి ఒక చిన్న ఆశతో ఇలా బడిలోనే ఉండేలా చేస్తుంది ఈ పథకం ద్వారా. అండ్ ఇంకా చెప్పాలంటే పీఎం కౌశల్ వికాస్ యోజన, PMKVY. సో ఈ పథకం ద్వారా కూడా 14 నుండి 18 ఏళ్లలోపు ఉన్న వారికి ఏదైనా ప్రమాదకర పనుల నుండి తప్పించి సురక్షితమైనటువంటి రంగాల్లో ఉపాధి పొందేలా టెక్నికల్ స్కిల్స్ ని అందిస్తారు.

సో మరి ఇన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం. అయితే ఒకవేళ మీరు ఎక్కడైనా ఇలాంటి పిల్లల్ని మీరు కనిపిస్తే మరి మీరేం చేయొచ్చు అంటే, దానికోసం భారతదేశంలో బాలకార్మిక వ్యవస్థ లేదా కష్టాల్లో వేధింపులకు గురవుతున్నటువంటి పిల్లలను రక్షించడానికి ప్రభుత్వం కేటాయించినటువంటి అధికారిక జాతీయ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 1098. సో ఇది చైల్డ్ లైన్, అంటే చైల్డ్ లైన్ ఇండియా అంటారన్నమాట, 1098 అని పిలుస్తారు. సో ఈ నెంబర్ ద్వారా ఏంటంటే ఏ సమయంలోనైనా 24/7 మీరు కాల్ చేయొచ్చు. ఎక్కడైనా అంటే మీ పేరు వివరాలు కూడా చెప్పకుండా, అంటే రహస్యంగా ఎక్కడైనా పిల్లల్ని ఇలాగా బాలకార్మికులుగా నియమించినా లేకపోతే ఎక్కడైనా కష్టంకి గురి చేస్తున్నా, ఇలాగా ఎక్కడైనా సరే పిల్లలు ఇబ్బంది పడుతున్నారన్న చోట మీరు కాల్ చేసి చెప్పొచ్చు అనమాట, వారికి రహస్యంగా సమాచారం అందించవచ్చు. అండ్ ఎవరైనా సరే కాల్ చేసి సమాచారం అందించవచ్చు. అండ్ మీరు సమాచారం అందించిన వెంటనే స్థానిక చైల్డ్ లైన్ బృందాలు, పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వాళ్ళు వీళ్ళు సంయుక్తంగా దాడి చేసి ఆ పిల్లలను సురక్షితంగా అండ్ రక్షిస్తారు, వాళ్ళని సురక్షితమైనటువంటి ప్రాంతాలకు తరలిస్తారు. అండ్ ఇది ఇవాళ మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్. మరి తెలిసింది కదా, మరి మీరు కూడా ఎక్కడైనా ఇలాంటి పిల్లల్ని కనుక బాలకార్మికుల్ని మీరు అబ్జర్వ్ చేసినా లేదా ఎక్కడైనా పిల్లల్ని ఇలాగా చదివించకుండా పనుల్లో పెట్టేస్తున్నా కూడా మీరు అయితే గవర్నమెంట్ కి ఇన్ఫార్మ్ చేయొచ్చు 1098 అనేటువంటి హెల్ప్ లైన్ నెంబర్ ద్వారా. సో ఇది వాళ్ళకి మనం మరి మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అనమాట. అండ్ ప్రతి మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ లెజ్.

0: వినారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ಭಾರತಿ ಎಫ್ಎಂ ನ್ಯೂಸ್ ಹೆಡ್ಲೈನ್ಸ್.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సృజనాత్మకంగా ఆలోచించే వారికి ఇక్కడ విస్తృత అవకాశాలు ఉన్నాయని, రాష్టంలో అపారమైన సహజ వనరులు, మేధో సంపత్తితో కూడిన మానవ వనరులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సింగపూర్ పర్యటనలో ఉన్నాయన స్టార్టప్ వెంచర్ క్యాపిటలిస్టులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. అమరావతిని దేశంలోనే అత్యాధునిక పరిపాలన కేంద్రంగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పమని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. విజయవాడలో స్వచ్చభారత్ ఛాయ్పై చర్చ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి ప్రాంతంలో సమగ్రంగా అభివృద్ది చెందేలా కేంద్ర ప్రభుత్వం నిరంతరం సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. రాష్టాభివృద్ది, మౌలిక సదుపాయాల కల్పన, రాజధాని నిర్మాణం వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న చిత్తశుద్ది రాష్ట ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉందని అన్నారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ప్రిలిమ్స్ పరీక్షలో మెయిన్స్కు 13,000 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. రాష్ట వ్యాప్తంగా యోగాంధ్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆధ్వర్యంలో బరంపార్క్లోని కృష్ణానది తీరాన యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా ప్రతినిధులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ కోసం అందరూ సహకరించాలని, ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని సూచించారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతకు యోగా ఎంతగానో దోహదం చేస్తుందని నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. యోగాంధ్ర 2026 కార్యక్రమంలో భాగంగా ఈరోజు విడవలూరు మండలం రామతీర్థం బీచ్ వద్ద జరిగిన సామూహిక యోగా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ భారతీయ జీవన విధానంలో యోగా ఒక భాగంగా కావాలని పిలుపునిచ్చారు. పూర్వీకులు మనకు అందించిన యోగాను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. వర్షాకాలంలో కలుషిత తాగునీరు, ఆహారంతో డయేరియా ప్రబలే ప్రమాదం ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా స్టాప్ డయేరియాను ప్రభుత్వం ప్రారంభించింది. ఈ రోజు నుంచి జూలై 31 తేదీ వరకు వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. 5 ఏళ్లలోపు పిల్లలున్న ఇళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు ఆరోగ్య కార్యకర్తలు వెళ్లి చిన్నారులకు ఉచితంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు, జింక్ ట్యాబ్లెట్ల చొప్పున పంపిణీ చేస్తారు. రాష్ట్రేతర ప్రాంతాలు, విదేశాల్లోని రాష్ట్ర ఓటర్ల కోసం ఆన్లైన్ సదుపాయం

ను కూడా అందుబాటులో ఉంచామని రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ తెలిపారు. ఈసీఐ.జీఓవీ.ఇన్ వెబ్సైట్ ద్వారా ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పించవచ్చునని సూచించారు. రాష్టంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రారంభమైన నేపథ్యంలో వివేక్ యాదవ్ సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి ఒంటి గంటకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటి ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

12:11 అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో అయితే మనం ఉన్నాం. అండ్ ఈ రోజు మీకు తెలుసాలో మనం కొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి అయితే తెలుసుకుందాం. అదేంటి అంటే మన ఇండియన్ టూరిజం గురించి అనమాట. ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. సో భారతదేశంలో దాదాపు 43 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్రపంచంలో అత్యధిక యునెస్కో వారసత్వం కలిగినటువంటి ప్రదేశాల కలిగినటువంటి దేశాల్లో భారత్ కూడా ఒకటిగా నిలిచింది. అండ్ మనకి భారతదేశంలో టూరిజం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేటువంటి ప్లేసెస్ లో తాజ్ మహల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గా ప్రతి ఒక్కరు విజిట్ చేస్తుంటారు కదా. సో మరి ఈ తాజ్ మహల్ ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి స్మారక కట్టడాల్లో ఒకటిగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యాటకులు దీన్ని సందర్శిస్తున్నారు. అండ్ అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద మానవ సమాగమంగా కుంభమేళా గుర్తింపు పొందింది. కోట్లాది మంది భక్తులు ఇందులో పాల్గొంటారు. అండ్ ఇంకా చెప్పాలి అంటే ఇండియాలో రాజస్థాన్ ను ల్యాండ్ ఆఫ్ కింగ్స్ అని పిలుస్తారు. ఇక్కడ ఉన్నటువంటి రాజభవనాలు, కోటలు ఎన్నో విదేశీ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే పైనుంచి కింద వరకు ప్రతి చోట, ప్రతి రాష్ట్రంలో, ప్రతి చోట, ప్రతి మూల మూలలా కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నో టూరిస్ట్ ని అట్రాక్ట్ చేసేటువంటి ప్లేసెస్ ఉన్నాయన్నమాట. మరి వాటన్నిటి గురించి అయితే నేను మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నాను మనం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. అండ్ మీరు కూడా స్టే ట్యూన్ అండ్ కీప్ లిస్నింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3. ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మరి బెస్ట్ ప్లేసెస్ ఇన్ ఇండియా, టూరిస్టులు విజిట్ చేయడానికి కానీ మనం వెళ్ళి రావడానికి కానీ ఉన్నటువంటి ప్రదేశాల గురించి అయితే మనం అయితే తెలుసుకుందాం. అండ్ ఇందాక చెప్పినట్టు రాజస్థాన్, సో ఇట్లా చోట ఏంటంటే కోటలు, ప్యాలెస్లు అండ్ సంస్కృతికి కేర్ ఆఫ్ అడ్రస్ పింక్ సిటీ. సో రాజస్థాన్, జైపూర్, ఉదయ్పూర్, సో ఇవన్నీ కూడా అనమాట. అండ్ పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి అని చెప్పొచ్చు. అలాగే విజయనగర సామ్రాజ్య వైభవాన్ని చాటి చెప్పినటువంటి అద్భుతమైన రాతి శిల్ప కళాక్షేత్రం హంపి కర్ణాటకలో ఉంది. అండ్ ఇది కూడా ది మోస్ట్ అంటే ఎక్కువ పీపుల్ విజిట్ చేసేటువంటి టూరిస్ట్ ప్లేసెస్లో ఒకటిగా ఉన్నాయన్నమాట. అండ్ ఇవే కాదండి, అంటే మనం ఎక్కడికన్నా కొత్త ప్లేసెస్కి వెళ్తే అక్కడ ఏదైనా నేర్చుకోవడమే కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రశాంతతను మనం అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే సాహసాన్ని కోరుకునే వారికి కూడా కొన్ని స్వర్గధామాలు అయితే ఉన్నాయన్నమాట. మంచు పర్వతాలు, ప్రకృతి అందాలతో నిండినటువంటి కాశ్మీర్, సో జమ్మూ కాశ్మీర్, సో ఇది భూతల స్వర్గంగా పిలువబడుతుంది. అండ్ కాశ్మీర్లోని దాల్ లేక్, గుల్మర్గ్, మంచు కొండలు ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా చూడాల్సినటువంటి ప్రదేశాలు అన్నమాట. అలాగే సాహసయాత్రలు, బైక్ ట్రిప్స్ ఇష్టపడే వారికి లేహ్, లడఖ్లో ఉన్నటువంటి ఈ ప్రదేశం కూడా ఒక డ్రీమ్ డెస్టినేషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ ఎత్తైన పర్వతాలు ఒకవైపు, నీలిరంగులు సరస్సులు, అండ్ అలా స్ట్రైట్ గా కాదు మెలికలు మెలికలుగా ఉన్నటువంటి రోడ్డు, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రత్యేకత. అలాగే హిమాచల్ ప్రదేశ్ లోని మనాలి, షిమ్లా, సో ఇవన్నీ కూడా సమ్మర్ వచ్చినప్పుడు ఈ వేసవి తాపం నుండి మనల్ని ఉపశమనం కోసం మంచు కురిసేటువంటి ఆ అందాలు ఆస్వాదించడానికి బెస్ట్ హిల్ స్టేషన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇంతే కాదండి, మరి వాటర్ స్పోర్ట్స్, బీచెస్, రిలాక్సేషన్ కోసం ఇంకా చాలా ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. అలాగే మరి మన గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసినటువంటి, మరి ఈ టూరిజంని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి కొన్ని ప్రత్యేక పథకాల గురించి కూడా తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. ఈరోజు మన మీకు తెలుసాలో మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ అరుంధతి.

0: సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది సేపట్లో హైదరాబాద్ కేంద్రం నుంచి తెలుగులో వార్తా ప్రసారం వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఈరోజు G7 సదస్సులో పాల్గొంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్ పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడులో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తలు వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఏవియన్ నగరానికి చేరుకుని G7 సదస్సులో పాల్గొంటారు. మోదీకి ఫ్రాన్స్ అధ్యకుడు ఎమాన్యుయల్ మాక్రాన్ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావం పునర్నిర్మించడం అనే అంశంపై జరిగే సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ సమావేశంలో G7 దేశాల అధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, యుఏఈ అధ్యకుడు షేక్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్లతో విడివిడిగా సమావేశమవుతారు. ఫ్రాన్స్ అధ్యకుడు మాక్రాన్ ఇచ్చే అధికారిక విందుకు మోదీ హాజరవుతారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వ సారి కాగా మోదీ వరుసగా 7వ సారి ఈ సదస్సుకు హాజరవుతుండడం విశేషం. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 భాగస్వాములతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే భారత్ అత్యధిక జనాభా కలిగిన దేశమైనప్పటికీ స్వాతంత్ర్యం వచ్చాక ప్రజల భాగస్వామ్యం నిరంతరం పెరుగుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిందన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు, అభివృద్ది చెందిన భారతదేశ లక్ష్యం సాధించేందుకు ప్రజాస్వామ్యంలో క్రియాశీలక సమగ్ర భాగస్వామ్యం ఎంతో అవసరమని లోక్సభ స్పీకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటన భారత్ స్లోవేకియా భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో సిబి జార్జ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా కుదిరిన అవగాహన ఒప్పందాలు రక్షణ రంగ ఉత్పత్తి, వాణిజ్యం, పెట్టుబడులు అనేక ఇతర రంగాల్లో సహకారం పెంపొందిస్తాయన్నారు. ఉగ్రవాద నిరోధక సహకారంపై ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక గ్రూప్ ఏర్పాటు చేసేందుకు, ఇరుదేశాల మధ్య కౌన్సిలర్ చర్చలు జరిపేందుకు భారత్ స్లోవేకియా అంగీకరించాయని గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం కోసం స్లోవేకియా తన మద్దతు పునరుద్ఘాటించిందని సిబి జార్జ్ పేర్కొన్నారు.
2: Agreed to have a joint working group on cooperation in

0: counter-terrorism, also establishment of a consular dialogue between India and Slovakia. It's also pertinent to mention that Slovakia reiterated its support for India's permanent membership in the UN Security Council, in an expanded UN Security Council.
1: ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. ఐటీ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్వాగతించింది. పరీక్షల లీకేజీకి సంబంధించి తప్పుడు ఆధారాలు సృష్టించకుండా నిరోధించేందుకు ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలు సవరించే ఫీచర్ కూడా ఈ నెల 30వ తేదీ వరకు నిలిపేయాలని టెలిగ్రామ్ను ఆదేశించారు. అభ్యర్థులు మోసం చేసే ముఠా నుంచి విద్యార్థులను రక్షించేందుకు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ రక్షణ చర్యలు తీసుకున్నారు. పరీక్షను సురక్షితంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ఎన్టీఏ తెలిపింది. 2026 నీట్ యూజీ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డుల డౌన్లోడ్ ప్రారంభమైన 24 గంటల్లోనే 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేస్తున్నారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. అభ్యర్థులందరికీ ఎలాంటి అంతరాయం

0: బిల్లు కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. ఐటీ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్వాగతించింది. పరీక్షల లీకేజీకి సంబంధించి తప్పుడు ఆధారాలు సృష్టించకుండా నిరోధించేందుకు ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలు సవరించే ఫీచర్ కూడా ఈ నెల 30వ తేదీ నిలిపేయాలని టెలిగ్రామ్ను ఆదేశించారు. అభ్యర్థులను మోసం చేసే ముఠా నుంచి విద్యార్థులను రక్షించేందుకు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ రక్షణ చర్యలు తీసుకున్నారు. పరీక్షను సురక్షితంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ఎన్టీఏ తెలిపింది. 2026 నీట్ యూజీ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ ప్రారంభమైన 24 గంటల్లోనే 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేస్తున్నారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. అభ్యర్థులందరికీ ఎలాంటి అంతరాయం లేకుండా వెబ్సైట్ అందుబాటులో ఉండేలా చూసేందుకు తమ బృందం నిరంతరం సర్వర్ల లోడ్ పర్యవేక్షిస్తున్నాయని ఏజెన్సీ పేర్కొంది. అభ్యర్థులందరికీ పరీక్షా సమయానికి ముందే అడ్మిట్ కార్డు అందేలా ఏజెన్సీ చర్యలు తీసుకుంది. అమెరికా చికాగోలో భారత రాయభార కార్యాలయంలో స్వామి వివేకానంద కాంస విగ్రహాన్ని అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా ఆవిష్కరించారు. సేవ సామరస్యం గురించిన సందేశాన్ని అందించిన స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరించడం గర్వకారణమని క్వాత్రా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా బోధనలు వ్యాప్తి చేసిన ప్రముఖ తత్వవేత్త చింతనపరుడైన వివేకానంద 1893లో చికాగోలో జరిగిన పార్లమెంటులో చేస్తున్న చారిత్రాత్మక ప్రసంగం ద్వారా అమెరికాలో బాగా ప్రసిద్ది చెందారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణల్లో భాగంగా కేవలం తాత్కాలిక సభ్యత్వాల సంఖ్యను మాత్రమే పెంచితే ఆ ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశముందని భారత్ హెచ్చరించింది. భద్రతా మండలి సంస్కరణలపై జరిగిన అంతర్ ప్రభుత్వ చర్చల సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి రాయబారి హరీష్ పర్వత్నేని ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం తాత్కాలిక సభ్యత్వ రంగానికి విస్తరణ పరిమితం చేస్తే భద్రతా మండలి సంస్కరణలు చాలా అసంపూర్ణంగా ఉండే అవకాశం ఉందన్నారు.
1: Reflecting expansion of the category of two-year term non-permanent category as a convergence portrays only a part of the picture. Groups and member states add qualifiers and attach other interlinked parameters as they endorse expansion in the non-permanent category. UNSC reform would be grossly inadequate, bordering on failure, if expansion is limited only to the non-permanent category, as it would fundamentally not change the decision-making power structure of the P5. Groups and member states have waited this long for real and meaningful reforms.
0: భారత్కు చెందిన దిశ ఎల్ఎన్జీ రవాణా నౌక హర్ముజ్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించింది. పశ్చిమాసియాలో యుద్దం ప్రారంభమయ్యాక ఈ మార్గం దాటిన మొదటి భారతీయ ఎల్ఎన్జీ ట్యాంకర్ ఇదే. అమెరికా ఇరాన్ల మధ్య ప్రాథమిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించాక ఈ జలసంధి గుండా పయనించిన మొదటి వాణిజ్య నౌకల్లో ఇది కూడా ఒకటి. ఈ నౌక ఈ నెల 18వ తేదీన గుజరాత్లో దహేజ్కు చేరుకుంటుందని నౌకాయాన జలమార్గాల మంత్రిత్వశాఖ డైరెక్టర్ ఉపేష్ కుమార్ శర్మ తెలిపారు. దక్షిణ కాలిఫోర్నియాలో నిన్న రాత్రి మొజావో ఎడారిలో ఉన్న అమెరికా వైమానిక దళ స్థావరం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే B-52 బాంబర్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్బేస్ రన్వే సమీపంలో ఎడారి నుంచి నల్లటి పొగలు రావటం వైమానిక దృశ్యాల ద్వారా స్పష్టమైంది. అయితే విమాన ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు దాదాపు 4 నెలల ఘర్షణకు ముగింపు పలికేలా అమెరికా ఇరాన్ దేశాలు ఒక సమగ్ర ఒప్పందాన్ని ప్రకటించాయి. ఇప్పటికే ఇరు దేశాల అధికారులు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయగా శుక్రవారం స్విట్జర్లాండ్లో జెనీవాలో అధికారిక సంతకాల కార్యక్రమం జరగనుంది. ఈ ఒప్పందం ద్వారా హర్ముజ్ జలసంధి తిరిగి తెరిచి సముద్ర రవాణా పునరుద్దరించనున్నారు. అలాగే ఇరాన్ అణు కార్యక్రమం ఇతర వివాదాలపై 60 రోజుల పాటు చర్చలు జరపనున్నారు. ఈ పరిణామంతో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గాయి. అమెరికా అధ్యకుడు ట్రంప్ మాట్లాడుతూ అధికారిక కార్యక్రమం తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ దీన్ని శాంతి వైపు ముఖ్యమైన అడుగ్గా అభివర్ణించారు. అయితే ఈ జలసంధిలో ఎలాంటి సుంకాలు ఉండకూడదని అమెరికా అంటుంటే భవిష్యత్తులో వసూలు చేసే యోచనలు ఇరాన్ ఉంది. ఇరాన్ అధ్యకుడు పెజెస్కియాన్ ఈ ఒప్పందం స్వాగతించినప్పటికీ తుది ఒప్పందం ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడులో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఢిల్లీ, తెలంగాణ, పంజాబ్, మహారాష్ట సహా పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు తెలంగాణ, విదర్భలో వడగాలులు, గోవా, ఒడిశాలో ఉక్కపోత వాతావరణం కొనసాగే అవకాశముందని IMD అంచనా వేసింది. ఫిఫా వరల్డ్ కప్ 2026

లో భాగంగా స్పెయిన్ కేప్ వెర్డే జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కేప్ వెర్డే అసాధారణ ప్రదర్శన కనబరిచి ప్రపంచ దిగ్గజమైన స్పెయిన్తో జరిగిన మ్యాచ్ను 0-0 డ్రాగా ముగించింది. మరోవైపు గ్రూప్ జీలో ఇరాన్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ ఉదయం జరిగిన మ్యాచ్ 2-2 డ్రాగా ముగిసింది. ఇక సియాటిల్ స్టేడియంలో జరిగిన గ్రూప్ జీ మ్యాచ్లో బెల్జియం ఈజిప్ట్ 1-1 డ్రా చేసుకున్నాయి. అమెరికాలో మియామి స్టేడియంలో ఈ ఉదయం జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో సౌదీ అరేబియా ఉరుగ్వే కూడా 1-1 డ్రా చేసుకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఈరోజు G7 సదస్సులో పాల్గొంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: TFM 101.3.
1: హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
2: ఏదో బాగానే ఉన్నాలే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
3: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగా హెర్ట్స్ పై. అండ్ మరి మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. అండ్ మరి మనం మాట్లాడుకుంటున్నాం కదా మన టూరిజం డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి విషయాలు, ఇండియన్ టూరిజం గురించి. సో ఇందులో మనకి బీచ్లు, బ్యాక్ వాటర్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. గోవా మనకి భారతదేశపు వినోద రాజధాని అని చెప్పుకోవచ్చు. సుందరమైన బీచ్లు, నైట్ లైఫ్, పోర్చుగీస్ సంస్కృతిని మనం ఇక్కడ చూడొచ్చు. అలాగే గాడ్స్ ఓన్ కంట్రీగా పిలువబడేటువంటి కేరళలో హౌస్ బోట్ ప్రయాణం, ఆయుర్వేద స్పాస్, మసాజ్ సెంటర్స్ ఇవన్నీ కూడా ఒక ప్రత్యేక అనుభూతిని కలిగిస్తాయి. అండ్ అలాగే క్రిస్టల్ క్లియర్ బ్లూ వాటర్స్, స్కూబా డైవింగ్ వంటి అడ్వెంచర్స్ ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవులు కూడా అంతర్జాతీయ స్థాయి బీచ్లు కూడా కలిగి ఉన్నాయి. అండ్ వీటితో పాటు ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా ఎన్నో ఉన్నాయి మన భారతదేశంలో. ప్రపంచంలోనే అత్యంత పురాణతరమైనటువంటి నగరాల్లో ఒకటిగా వారణాసి ఉత్తరప్రదేశ్లో ఉందన్నమాట. అలాగే ఇక్కడ గంగాహారతి, ఇక్కడ ఆధ్యాత్మిక వాతావరణం అద్భుతమని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ది చెందినటువంటి శ్రీవారి ఆలయం తిరుపతిలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు ఈ టెంపుల్ని సందర్శిస్తారు. అలాగే సిక్కులకు పవిత్ర క్షేత్రమైనటువంటి గోల్డెన్ టెంపుల్, స్వర్ణ దేవాలయం, సో ఇక్కడ కూడా అమృత్సర్ పంజాబ్లో ఉంది. అండ్ ఈ ప్రదేశం ప్రశాంతతకు, అన్నదాన సేవకు ప్రసిద్ధి అని చెప్పవచ్చు. అండ్ మరి గవర్నమెంట్ స్కీమ్స్ కూడా చెప్పాను కదా, మరి ప్రపంచ స్థాయిలో భారతదేశ పర్యాటన వాటిని మార్చడానికి అండ్ మన భారతదేశాన్ని ఒక పర్యాటక కేంద్రంగా మార్చడానికి, మన దేశ సంస్కృతిని, వారసత్వాన్ని కాపాడడానికి భారత ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి అత్యంత పవర్ఫుల్ అయినటువంటి పథకాల గురించి మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

ఎస్, మరి మన ఇండియన్ టూరిజం ని డెవలప్ చేయడానికి ఉన్నటువంటి స్కీమ్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ గా స్వదేశ్ దర్శన్ 2.0. సో ఇదేంటి అంటే దేశంలోని వివిధ పర్యాటక ప్రాంతాలకు థీమ్ అనమాట, బెస్ట్ సర్క్యూట్లు అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి, సో వాటిని అలా విభజించి అక్కడ అంతర్జాతీయ స్థాయిలో రోడ్లు, రవాణా, వసతి సదుపాయాలు ఇవన్నీ కూడా అభివృద్ధి చేసేటువంటి పథకం అనమాట. అలాగే ప్రసాద్ స్కీమ్. సో ఈ స్కీమ్ ద్వారా ఏంటంటే ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక కేంద్రాలను అంటే ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి, వారణాసి, అమృత్సర్ వీటన్నిటిని కూడా ఆధునీకరించి భక్తులకు అవసరమైనటువంటి అన్ని సదుపాయాలను కల్పించేటువంటి ప్రత్యేక డ్రైవ్ నైతే నిర్వహిస్తున్నారు. అలాగే దేఖో అపనా దేశ్ పేరుతో భారతీయులు విదేశాలకు వెళ్లే కంటే ముందు మన దేశంలో ఉన్నటువంటి విభిన్న రాష్ట్రాలను సందర్శించేలా ప్రోత్సహించేటువంటి కార్యక్రమం. అండ్ ఇంకొకటి ఏంటంటే చలో ఇండియా క్యాంపెయిన్, విదేశాల్లో నివసిస్తున్నటువంటి భారతీయులకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారి వారి విదేశీ స్నేహితులను కనీసం 5 గుణన్నా భారతదేశాన్ని సందర్శించేలా ప్రోత్సహించి ఉంచేటువంటి వినూత్న కార్యక్రమాన్ని అయితే తీసుకొస్తున్నారు. సో ఇలా ఎన్నో ఉన్నాయన్నమాట ఈ థీమ్స్ ద్వారా. ఏంటి అంటే విదేశాల నుంచే కాకుండా ఇప్పుడు మన దగ్గర కూడా భారతదేశంలో తక్కువ ఖర్చులో ఎక్కువ మనకి టూరిజం అనేది డెవలప్ అయ్యే విధంగా ఈ స్కీమ్స్ అయితే పథకాలు మరి మనకి అందుబాటులోకి తీసుకొచ్చారు. సో ఇది వాళ్ళ మనం మీకు తెలిసే ప్రోగ్రామ్ అండ్ ప్రతి మీ అందరి కోసం మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. సెమీకండక్టర్ల తయారీకి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. 30 రోజుల్లో ఏపీకి వచ్చి అమల్లో ఉన్న పాలసీలను పరిశీలించాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. సింగపూర్ పర్యటనలో భాగంగా సెమీకాన్ రౌండ్ టేబుల్ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని అనుసరిస్తున్నామని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు భారత్ అత్యంత సురక్షితమైన ప్రాంతమని, అందులో ఆంధ్రప్రదేశ్ అనుకూలమైన రాష్టమని, పెట్టుబడులకు ఇది సరియైన సమయమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. సెమీకండక్టర్ల తయారీకి ఏపీలో విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని వివరించారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ, పునరుత్పాదక ఇంధన శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న కేంద్ర మంత్రికి దేవస్థానం అధికారులు, అర్చకులు స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనార్థం కొండపైకి చేరుకున్న మంత్రి దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం పలికి అమ్మవారి ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు. నిత్య జీవితంలో యోగా చేయడం ఎంతో అవసరమని అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ తెలిపారు. ఈరోజు పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన దివ్యాంగుల యోగాసన ప్రదర్శన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్, జిల్లాధికారులు, విభిన్న ప్రతిభావంతులు యోగా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మానసికోల్లాసానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. సాహితీ రంగానికి విశిష్ట సేవలందించిన రచయిత, చిత్రకారులు, రేడియో ప్రసార ప్రముఖులు ఆచంట జానకిరామ్, వచన రచనకు సబగుల దిన మల్లాది రామకృష్ణ శాస్త్రిల జయంతులు ఈరోజు. మల్లాది రామకృష్ణ శాస్త్రి 1905 జూన్ 16వ తేదీన కృష్ణా జిల్లా చిట్టుగూడూరు గ్రామంలో జన్మించారు. రచయితగా, కవిగా, నాటక రచయితగా కూడా ప్రసిద్దిగాంచారు. చలువు మిరియాలు రచన ఆయనకు మంచి పేరు తీసుకువచ్చింది. తెలుగు చలనచిత్ర రంగానికి సరికొత్త భాషాపరమైన మాటలు, పాటలు పరిచయం చేసే వినూత్న వరవడికి నాంది పలికారు. 39 చలనచిత్రాల్లో 200కు పైగా పాటలు రాసిన మల్లాది రామకృష్ణ శాస్త్రి 1965 సెప్టెంబర్ 12వ తేదీన చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్ లేదా MyGOV.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. అధిక దిగుబడినిస్తూ తెగుళ్లను తట్టుకునే ఎల్సీఏ 643, ఎల్సీఏ 625 రకాల మిరప విత్తనాలు

గుంటూరులోని లాం ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానంలో రైతులకు విక్రయిస్తున్నామని అసోసియేట్ డైరెక్టర్ టి సుశీల తెలిపారు. ఈ రోజు నుంచి రైతులు నేరుగా వచ్చి విత్తనాలు తీసుకోవచ్చునని సూచించారు. ఒక్కో రైతుకు 250 గ్రాములు మాత్రమే ఇస్తామని, వివరాలకు 9989890554 మరొక నంబర్ 9444059 2982 నంబర్లలో సంప్రదించవచ్చునని ఆమె సూచించారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: विविध भारती एफएम 101.3। హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర,
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఒంటి గంట 6 నిమిషాలు అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయామో ధీరా ప్రోగ్రామ్ లోకి. మరి ఈ రోజు ధీరా ప్రోగ్రామ్ లో ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం అనమాట. అది మన ప్రపంచంలో అత్యంత ప్యూర్ అండ్ పవర్ఫుల్ బాండింగ్స్ లో ఒకటైనటువంటి ఫీమేల్ ఫ్రెండ్షిప్స్, అంటే ఆడవారి మధ్య ఉండేటువంటి స్నేహం, మగవారి స్నేహం గురించి చాలా సినిమాలు వచ్చాయి, చాలా పాటలు వచ్చాయి బాస్. కానీ ఇద్దరు అమ్మాయిలు లేదా మహిళల మధ్య ఉండేటువంటి ఫ్రెండ్షిప్, వాళ్ళు ఇచ్చేటువంటి సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి అయితే ఈ రోజు మనం మాట్లాడుకుందాం. అండ్ అమ్మాయిలంటే కేవలం షాపింగ్స్, పిచ్చాపాటి, కబుర్లు, ఇన్స్టాగ్రామ్ రీల్స్, సో ఇలాంటివే కాదండి. ఒకరి బాధను ఇంకొకరు కళ్ళతోనే కనిపెట్టేసే ఒక మ్యాజిక్. ఇంట్లో ఎంత పెద్ద సమస్య ఉన్నా, ఆఫీస్లో ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎంతో మంది లేడీస్ కి ఇంకా ఫ్రెండ్స్ కానీ సిస్టర్స్ కానీ, సిస్టర్స్ కూడా ఫ్రెండ్స్ లాంటి సిస్టర్స్ అనమాట. సో అలాంటి వాళ్ళు ఉంటే కనుక ఒక్క కాల్తో వాళ్లకు ఉండేటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని అలా సరే సాల్వ్ చేయగలిగినా చేయలేకపోయినా కాస్త మనసును తేలిక చేసేటువంటి సత్తా ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ కి ఉందనమాట. మరి ఆ ఫీమేల్ ఫ్రెండ్షిప్ ముచ్చట్లు ఏంటో తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. ఈ రోజు మన ధీరా ప్రోగ్రామ్ లో ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్న తర్వాత వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం

ఎస్ ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ ధీరా ప్రోగ్రామ్ లో మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ గురించి. అండ్ సైకాలజీ ప్రకారం ఒక విషయం చెప్పిన, మహిళలు తమ స్నేహితురాళ్లతో మనసు విప్పి మాట్లాడడం వల్ల వాళ్ల బాడీలో ఆక్సిటోసిన్ అనేటువంటి హ్యాపీ హార్మోన్ విడుదలవుతుందంట. అండ్ దీనివల్ల మానసిక ఒత్తిడి అంటే స్ట్రెస్ సగానికి సగం తగ్గిపోతుంది. అండ్ సపోజ్ జెంట్స్కి ఎవరికైనా సమస్య వస్తుందనుకోండి, సైలెంట్గా ఉండిపోతారు, లేకపోతే ఏం చేయాలని చెప్పి డిస్కస్ చేస్తూ ఉంటారు కదా. అలాగా ఆడవారికి కూడా ఒక వెంటిలేషన్, అంటే వాళ్ళ బాధని ఎవరికైనా చెప్పేసుకోవాలి, ఆ బాధని వాళ్ళు విన్నప్పుడు ఆ జడ్జ్ చేయకుండా కేవలం ఓపిక్గా వినేటువంటి ఒకే ఒక సేఫ్ ప్లేస్ ఫ్రెండ్షిప్ అన్నమాట. అండ్ ఇప్పుడున్నటువంటి

గతంలో మహిళలు ఒకరినొకరు అణచివేయకుండా ఒకరికొకరు సపోర్టుగా నిలుస్తూ ఉమెన్ ఎంపవర్మెంట్ కి నిజమైన అర్థం ఇస్తున్నారు. బిజినెస్ ఐడియా షేర్ చేసుకోవడం, ఆఫీస్ పనుల్లో ఒకరికొకరు ఐడియాలు ఇవ్వడం, ఇవన్నీ ఇప్పుడు పరస్పర ఎదుగుదలకు మనకి ఒక మంచి అవకాశంగా ఉంటున్నాయి అనమాట ఫీమేల్ ఫ్రెండ్షిప్స్. ఎండింగ్ గా మరిన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేస్తాను. ఫీమేల్ ఫ్రెండ్షిప్ వల్ల కలిగేటువంటి లాభాలు ఏంటి, ఇంకా ఏమేమి షేర్ చేసుకుంటారు ఫీమేల్ ఫ్రెండ్స్ అనేటువంటి విషయాలు తెలుసుకుందాం, మాట్లాడుకుందాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే వినద్రోదండి ప్రతి మీ అందరి కోసం ఓ మై ఫ్రెండ్ ఈ చిత్రం నుంచి రంజిత్ సంగీత ప్రభు సరబ్ స్ట్రబో వీరి వాయిస్ లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గీతం అయితే వచ్చేస్తుంది. వింటూ ఉండండి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జీ సమత.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: సమయం 1 గంట 20 నిమిషాలు కావస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. దేశంలోని అత్యాధునిక పరిపాలనా కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని పేర్కొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రాష్టంలో నేరాల నియంత్రణలో పురోగతి సాధించామని తెలిపిన హోంమంత్రి వి అనిత. రొయ్యల మేతకు పారదర్శకమైన ధరల నిర్ణయానికి రాష్టస్థాయి శాశ్వత కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. దేశంలోని అత్యాధునిక పరిపాలనా కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ చాయ్ పే చర్చ కార్యక్రమాల్లో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని అన్నారు. రాజధాని అమరావతి సమగ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం సహకారం అందిస్తోందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ
1: ఆంధ్రప్రదేశ్ కి జనతా కో భీ నివేదన కర్తా థా పార్టీ కా డిమాండ్ థా అమరావతి కో క్యాపిటల్ పర్మనెంట్లీ ఎబ్లిమెంట్ మే బిల్ పారిత్ కర్కే ఇస్కో 15,000 కరోడ్ రూపాయ హమ్నే శురువాత్ మే అభీ మాన్య మోదీ జీ నే దియా హై 11,000 కరోడ్ హడ్కో సే పైసా దియా హై. అమరావతి క్యాపిటల్ బన్నే కే బాద్ కనెక్టివిటీ కే లియే రోడ్ కనెక్టివిటీ కే లియే రేల్ కనెక్టివిటీ కే లియే బడీ మాత్రా మే పైసా దియా హై. చంద్రబాబు గారు కాలఖండ్ మే ఆనే వాలే దినో మే మోదీ జీ కే మార్గదర్శన్ మే ఔర్ ఇదర్ ఆంధ్ర మే వరల్డ్ క్లాస్ సిటీ కర్కే డెవలప్ హోగా ఇస్ సబ్ కే లియే మే
0: అనంతరం విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను ఆయన దర్శించుకున్నారు. సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సింగపూర్లో నిర్వహించిన సెమికాన్ ఎకోసిస్టమ్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్టంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించామని తెలిపారు. వేగవంతమైన వాణిజ్య విధానంతో పారిశ్రామిక అనుమతులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. వచ్చే 30 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ను సందర్శించి రాష్ట పారిశ్రామిక విధానాలు అవకాశాలను పరిశీలించాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు. సింగపూర్లో నిర్వహించిన వరల్డ్ సిటీస్ సమ్మిట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమరావతిని ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, సుస్థిర అభివృద్ది, అత్యుత్తమ జీవన ప్రమాణాలతో కూడిన ఆధునిక నగరంగా తీర్చిదిద్దడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 9 ముఖ్యమైన రంగాల అభివృద్ది ద్వారా పెట్టుబడులను ఆకర్షించి ఉపాధి అవకాశాలను కల్పించనున్నామని పేర్కొన్నారు. అమరావతిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రపంచ నగరాల సరసన నిలిచే విధంగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని ముఖ్యమంత్రి తెలియజేస్తూ
2: Amaravati is envisaged to be a happy city with the highest standards of livability, sustainability and experiences. It will have world-class infrastructure facilities and economic opportunities for all. 9 thematic schemes we are working, pillars of economic growth.

0: స్పోర్ట్స్ సిటీ, కన్వెన్షన్, ఫైనాన్షియల్ నాలెడ్జ్, జస్టిస్, ఎలక్ట్రానిక్స్, టూరిజం, హెల్త్, మీడియా, దిస్ ఆర్ ఆల్ వేరియస్ కాన్సెప్ట్స్ యూఆర్ టేకింగ్ ఫర్ బిల్డింగ్ ది సిటీ.
1: మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పనులను రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాలోని డోర్నాల మండలం కొత్తూరు వద్ద జరుగుతున్న ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్యేక వాహనంలో సొరంగంలోకి వెళ్లిన మంత్రి రెండవ సొరంగంలో జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. అలాగే టన్నల్ బోరింగ్ మిషన్ తొలగింపు ప్రక్రియతో పాటు సొరంగం లైనింగ్ పనులను మంత్రి పరిశీలించి అధికారులు, ఇంజనీర్ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనులను నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్ల వినియోగం, సీసీ కెమెరాల వ్యవస్థను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా రాష్టంలో నేరాల నియంత్రణలో పురోగతి సాధించామని హోంమంత్రి వి అనిత తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్టంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడిందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే నేరాల సంఖ్య 14% కంటే ఎక్కువగా తగ్గిందని వివరించారు. మహిళల, చిన్నారుల భద్రతకు శక్తి యాప్ ద్వారా అత్యవసర సేవలు మరింత సమర్థవంతంగా అందుతున్నాయని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వివిధ జిల్లాల్లో అధికారులు, ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈరోజు పాల్గొని యోగాభ్యాసం చేశారు. ఏలూరు జిల్లాలోని వట్లూరులో జిల్లా అధికారులు, సిబ్బంది సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్సార్ కడప జిల్లాలోని గండికోట పర్యాటక క్షేత్రంలో పర్యాటక యోగా ఇతివృత్తంతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సి ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని విడవలూరు మండలం రామతీర్థం బీచ్ వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ,
2: ఈరోజు మారుతున్న మన జీవన ప్రమాణంలో ప్రతి ఒక్కరూ యోగా చేయాలి, పనులు ఒత్తిడి నుంచి బయటికి రావాలి, ప్రజలందరూ బాగుండాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ యోగా, మెడిటేషన్ ఇటువంటివన్నీ మన భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతికి అర్థం పట్టే విధంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకు అందుబాటులో ఉన్న యోగాని ప్రాక్టీస్ చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
1: రాష్టంలోని ఆక్వా రైతుల ప్రయోజనాల దృష్ట్యా రొయ్యల మేతకు పారదర్శకమైన ధరల నిర్ణయానికి శాశ్వత రాష్టస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట రొయ్యల మేత పదార్థాల ధరల పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఆక్వా రంగంలో మేత ధరల నియంత్రణ, పారదర్శకత, నాణ్యతా ప్రమాణాల పరిరక్షణే లక్ష్యంగా ఈ కమిటీ పనిచేస్తుందని చెప్పారు. ఆక్వా రైతుల ఉత్పత్తి వ్యయాలను తగ్గించడం, ఆక్వా రంగాన్ని మరింత లాభదాయకంగా తీర్చిదిద్దడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దేశంలో మౌలిక సదుపాయాల రంగంలో గత 12 సంవత్సరాల్లో విశేషమైన పురోగతి సాధించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 12 ఏళ్ల నవభారత నిర్మాణం అంశంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ దేశ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. జాతీయ రహదారుల పరిధి 146,572 కిలోమీటర్లకు పెరిగిందన్నారు. దేశంలో మెట్రో రైలు మార్గాలు 1,155 కిలోమీటర్లకు విస్తరించాయని, గ్రామీణ ప్రాంతాల్లో 790,000 కిలోమీటర్లకు పైగా రహదారులు నిర్మితమయ్యాయని వివరించారు. మౌలిక సదుపాయాల విస్తరణ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడంతో పాటు అభివృద్ది ఫలాలు గ్రామీణ ప్రాంతాలకు చేరుతున్నాయని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోయ దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన ఇన్స్టాగ్రామబుల్ ల్యాండ్స్కేప్గా గుర్తింపు పొందుతూ ఇండియన్ రూట్స్ ఎడిటర్స్ ఛాయిస్ జాతీయ పురస్కారానికి ఎంపికైందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గోవాలో జరిగిన పర్యాటక జాతీయ సదస్సులో ఈ అవార్డును కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా సంబంధిత అధికారిని పద్మారాణి అందుకున్నారు. దీనిపై మంత్రి కందుల దుర్గేష్ స్పందిస్తూ,

ఈ అవార్డు రాష్ట పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల ప్రచార కార్యక్రమాల ఫలితంగానే ఈ జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలోనే అత్యాధునిక పరిపాలనా కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని పేర్కొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రాష్టంలో నేరాల నియంత్రణలో పురోగతి సాధించామని తెలిపిన హోంమంత్రి వి అనిత. రొయ్యల మేతకు పారదర్శకమైన ధరల నిర్ణయానికి రాష్టస్థాయి శాశ్వత కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

ప్రోగ్రామ్ లో మనం అయితే ఉన్నాం, అలాగే మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం అనమాట. సో స్త్రీ జీవితంలో పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఇలా పూర్తిగా మారిపోతుందన్నమాట. అయితే ఈ ప్రయాణంలో స్నేహం కూడా ఎలా మారిపోతుందో తెలుసా? అదే స్కూల్ కాలేజ్ రోజులు అనుకోండి, లంచ్ బాక్స్ షేరింగ్స్, క్రష్ల ముచ్చట్లు, అలాగే ఎగ్జామ్ టైంలో కంబైన్డ్ స్టడీస్. సో ఇలా ఫ్రెండ్ అంటేనే ఒక ప్రపంచంలాగా తిరుగుతుంటుంది స్త్రీలకి. మరి పెళ్లి తర్వాత, పెళ్ళయ్యాక కొత్త ఇల్లు, బాధ్యతలు, తర్వాత మెల్లిగా పిల్లలు. సో ఈ బిజీ లైఫ్ లో రోజు మాట్లాడలేకపోవచ్చు, కానీ ఎప్పుడో 6 నెలలకు ఒకసారి ఫోన్ చేసినా నిన్ననే మాట్లాడుకున్నంత ఫ్రెష్నెస్ ఉంటుంది ఈ రియల్ ఫీమేల్ ఫ్రెండ్షిప్ లో. అండ్ అలాగే ప్రెగ్నెన్సీ టైంలో వచ్చేటువంటి మూడ్ స్వింగ్స్, డెలివరీ తర్వాత వచ్చేటువంటి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ సమయాల్లో సొంత ఫ్యామిలీ కంటే కూడా ఆల్రెడీ ఆ స్టేజ్ దాటేసినటువంటి ఒక తోటి స్నేహితురాలు ఇస్తారు చూసారా సలహాలు, ధైర్యం ఒక మెడిసిన్ లా పనిచేస్తాయని చెప్పుకోవచ్చు.

ఎస్, మరి ఈ ఫీమేల్ ఫ్రెండ్షిప్ ఉన్నటువంటి విషయంలో ఇంకొన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. సపోజ్ మగవారి స్నేహంలో గొడవ అయిందనుకోండి, నేరుగా తిట్టుకోవడం లేదా కొద్ది రోజులు దూరంగా ఉండడం చూస్తూనే ఉంటాం, కానీ ఆడవారి స్నేహంలో కొన్ని కొన్నిసార్లు ఇలాంటివి ఏమైనా మనస్పర్ధలు వస్తే నేరుగా చెప్పకుండా సైలెంట్ గా మాట్లాడడం మానేస్తారు, లేదంటే గాసిప్ చేస్తూ ఉంటారనమాట. సో దీనివల్ల దెబ్బ బంధాలు అనేవి దెబ్బతింటాయి. కాబట్టి ఏదైనా సమస్య ఉన్నప్పుడు మనసు విప్పి మాట్లాడడం దీనికి పరిష్కారం. అండ్ అలాగే సైకాలజీ ప్రకారం ఒక అమ్మాయి తన బెస్ట్ ఫ్రెండ్ తో బాధను పంచుకుంటున్నప్పుడు ఆమె వెంటనే ఒక సలహా లిస్ట్ ని ఆశించదు, కేవలం బాధను ఓపికగా వినేటువంటి ఒక ఓదార్పు మాత్రమే కోరుకుంటుంది. కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని జడ్జ్ చేయకుండా జస్ట్ వినండి చాలు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నువ్వు బాగుంటే నేను బాగుంటాను. సో ఇది షైన్ థియరీ అంటారనమాట. సో ఈ షైన్ థియరీ ఆరోగ్యకరమైన ఫీమేల్ ఫ్రెండ్షిప్ లో అసూయ, ద్వేషాలు ఇలాంటివన్నీ లేకుండా, పోటీ లేకుండా ఉంటూ ఒకరి ఎదుగుదల చూసి ఇంకొకరు గర్వపడే విధంగా ఉంటుంది. మరి మీకు కనుక అలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే, మరి లేడీస్ వింటున్న వారు ఎవరైనా సరే, చాలా రోజులు అయిపోయింది ఈ మాటలు అంటే ఫీమేల్ ఫ్రెండ్షిప్ గురించి వినంగానే మీ మనసులో ఎవరైతే గుర్తొస్తారో, సో మరి వారికైతే కాల్ చేసి ఒక మాట మాట్లాడేసేయండి. మరి ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మీ ఫ్రెండ్షిప్ ని అలా మరి కంటిన్యూ చేసేయండి. అయితే ఇంకా చెప్పాలి అంటే కొన్ని రకాల ఆన్లైన్ మోసాలు కూడా జరుగుతున్నాయి అనమాట. అంటే చాలా మంది అంటే బ్లాక్ మెయిల్ చేయడం లేకపోతే ఇలాంటివన్నీ కూడా కొన్ని రకాల ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ లో మనం చూస్తుంటాం. మరి ఇలాంటి సిచ్యుయేషన్స్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సోషల్ మీడియా వైపు నుంచే కాకుండా ఫీమేల్ ఫ్రెండ్షిప్ లో కూడా కొన్ని లిమిట్స్ అనేవి ఉండాలన్నమాట. సో ఆ లిమిట్స్ ఏంటి అనేటువంటి విషయాలు ఈరోజు మరి మనమైతే మాట్లాడుకుందాం. మరొక చక్కటి పాట అయితే విన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ ఎగిరే పావురమ్మ.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం అండ్ మరి సమయం చూస్తే 1:48 అయిపోయింది. ధీరా ప్రోగ్రామ్ లో మనమైతే ఉన్నాం. అయితే ఈ ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ ఎంత పవర్ఫుల్ ఎంత ఎమోషనల్లో, అయితే దాని చుట్టూ కొన్ని ఆరోగ్యకరమైనటువంటి హద్దులు అంటే హెల్దీ బౌండరీస్ అనేవి ఉండడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే హద్దులు లేనిటువంటి స్నేహం కాలక్రమేణా మానసిక ఒత్తిడికి గొడవలకి దారితీస్తుంది కాబట్టి. సో బెస్ట్ ఫ్రెండ్స్ అనగానే 24 గంటలు అందుబాటులో ఉండాలి అని అనుకోవడం తప్పు. ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్ స్పేస్ అనేది ఉంటుంది. అంటే వాళ్ళకి కూడా పిల్లలు, ఆఫీస్ వర్క్, ఫ్యామిలీ బాధ్యతలు ఇలా ఉంటున్నప్పుడు మనతో ప్రతిరోజు మాట్లాడలేకపోవచ్చు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. అండ్ నేను నా ఫ్రెండ్ అడిగింది కదా, నా వల్ల కాకపోయినా కూడా నో చెప్పకూడదు అని అనుకోవద్దు. సున్నితంగా నో చెప్పడం అలవాటు చేసుకోండి. అండ్ ఇది కూడా అవసరమైనప్పుడు మాత్రమే. అండ్ ఇంకా చెప్పాలి అంటే మీ స్నేహితురాలు తన పర్సనల్ లైఫ్ గురించి మీకు చెప్పినటువంటి విషయాలన్నింటినీ మూడో వ్యక్తికి లేదా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పకూడదు. మా ఇద్దరి మధ్య దాపరికాలు ఏమీ ఉండవు అని చెప్పి మీ రహస్యాలన్నీ కూడా మీ ఫ్రెండ్తో పంచుకోకూడదు. అండ్ స్నేహితురాలు తన తప్పుల్ని ఒప్పుకున్నప్పుడు బ్లేమ్ చేయకుండా వినాలి. అండ్ వాటిని ఏమన్నా తప్పు చేశాను ఇలాగా అని చెప్పి చెప్పినప్పుడు కూడా వాటిని ఏదో గుడ్డిగా సపోర్ట్ చేయకుండా నా ఫ్రెండ్ ఎప్పుడు కరెక్ట్ గానే చేస్తుంది ఇలాంటివి అనుకోకూడదు. మంచి సలహాలు వాళ్ళకైతే ఇవ్వాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే చాలా వరకు కూడా డబ్బుల ప్రస్తావన వచ్చినప్పుడు ఎంతటి ప్రాణ స్నేహమైనా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఎప్పుడన్నా కలిసి షాపింగ్స్ వెళ్ళినప్పుడు లేదా కాఫీ బిల్స్, సో ఇవన్నిటినీ కూడా పెద్ద మొత్తంగా డబ్బులు అప్పుగా ఇచ్చినప్పుడు లేదా తీసుకున్నప్పుడు తిరిగి ఇచ్చేటువంటి సమయం గురించి ముందే స్పష్టంగా మాట్లాడుకోండి. అండ్ ఇంకొక ఫ్రెండ్ ఒకవేళ ఎక్కువ సంపాదిస్తూ తమ తక్కువ సంపాదిస్తున్నప్పుడు ఇలాంటి ఏమైనా హోటల్స్కి ట్రిప్స్కి వెళ్ళడానికి ప్లాన్ చేసినప్పుడు ఇద్దరికీ కంఫర్టబుల్గా అంటే

0: ఒక్కరిపైనే ఎక్కువ ఆర్థిక భారం పడకుండా మేనేజ్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన జీవితంలో జరిగేటువంటి ప్రతి చిన్న విషయాన్ని ప్రతిరోజు మన ఫ్రెండ్స్కి చెప్పాలి, షేర్ చేసుకోవాలని ఇలాంటివి మాత్రం అస్సలు పెట్టుకోకండి. సో ఇదన్నమాట సంగతి. సో ఇంకొక విషయం ఏంటి అంటే, ఎప్పుడైనా సరే ఫ్రెండ్షిప్ అనేది ఉండాలి. ఫ్రెండ్షిప్ చేయాలి అంటే ఒక ఇద్దరు మనుషుల మనసులు కలవాలి, అయితే హద్దులు దాటకూడదు అదనమాట. ఈ రేఖ ఏదైతే ఉందో లక్ష్మణ రేఖ లాంటిది రామాయణంలోనే కాదు మన ఫ్రెండ్షిప్స్ లో కూడా ఉండాలన్నమాట. సో బెస్ట్ ఫ్రెండ్ కదా అని చెప్పి మన పర్సనల్ లైఫ్ లోకి లైసెన్స్ లేకుండా అలా వచ్చేస్తారు ఆ వ్యక్తికి, మన ప్రైవసీ అలా అనుకోకూడదు అనమాట. సో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ప్రైవసీని మనం గౌరవించాలి, అలాగే మన బౌండరీస్ ఏంటి అనేవి కూడా వాళ్ళకి తెలియచేస్తూ అండగా నిలబడి ఉండాలన్నమాట. సో ఇది ఇవాళ మన ధీరా ప్రోగ్రామ్. మరి మీ ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటూ, మరి మీ ఫీమేల్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మరి వాళ్ళతో కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకోండి అండ్ వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: మీకు తెలుసు కదా, మొబైల్ ఫోన్ల నుంచి క్షిపణుల వరకు భారత ప్రతిభ నేడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. నేడు సెమీకండక్టర్ చిప్లను, డ్రోన్లను స్వదేశంలోనే తయారు చేస్తున్నాం. విజయవంతమైన అంతరిక్ష యాత్రలతో రోదశలోనూ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తున్నాం.
3: అనుసంధాన్ సే ఆత్మ నిర్భర్త, సైన్స్ ఫర్ సెల్ఫ్ రిలయన్స్, ఆజ్ యే హమారా మంత్ర బన్ చుకా హై.
2: 12 సంవత్సరాల విశ్వాసం, అభివృద్ధి, ప్రజా సంక్షేమం,

0: विविध भारती FM 101.3।
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు. సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3. అసలు ఏంజల్ ఆర్న అంటే ఏమనుకుంటున్నావు అబ్బాయి?
3: అయినా నేనేం తప్పుగా అన్నానని జస్ట్ ఏదో ఒక FM విను, నాలెడ్జ్ అలాగే ఎంటర్టైన్మెంట్ వస్తుంది అన్నాను.
2: ఈ కాలంలో అమ్మాయిలు ఏది పడితే అది అని అడ్జస్ట్ అవ్వడం లేదు. అందులోనూ ఈ ఏంజల్ ఆర్నని అడ్జస్ట్ అవ్వమంటున్నావా?
3: అన్ని సార్లు ఏంజల్ ఏంజల్ ఏంజల్ అనుకు, చిరాగ్గా ఉంది.
2: నీకు ఎలా వినపడినా సరే నేను మాత్రం 101.3 వివిధ భారతి FM నే వింటాను.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: विविध भारती FM 101.3।
1: హాయ్ ఆత్యా, ఎలా ఉన్నావు?
2: ఆ ఏదో బాగానే ఉన్నాన్లే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
2: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
0: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా,
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

2:35 అయితే అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము సందడి సందడి ప్రోగ్రామ్ లోకి. నేనైతే క్వశ్చన్ అడగడానికి రెడీగా ఉన్నాను, సో మేము కూడా ఆన్సర్స్ చెప్పడానికి రెడీ రెడీ అంటూ మరి మన లిజనర్స్ అయితే శుభ మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజెస్ అయితే పంపించేస్తున్నారు. సో మరి ఆ మెసేజెస్ చూసే ముందు మరి నేను అడిగా క్వశ్చన్ అయితే అడగబోతున్నా అనమాట. క్వశ్చన్ విన్న తర్వాత మరి ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ని కూడా జత చేసి మరి మీ మెసేజ్ అయితే నాకు పంపించేసేయండి 0866-24888-14 ఈ వాట్సాప్ నెంబర్ కి. సో మరి మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందాం. మన సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సూర్యకాంతి భూమిని చేరడానికి సుమారు ఎంత సమయం పడుతుంది? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను, సూర్యకాంతి భూమిని చేరడానికి సుమారు ఎంత సమయం పడుతుంది? మరి మీకు ఈ క్వశ్చన్ కి మీరైతే ఆన్సర్ వాట్సాప్ చేస్తూ వింటూ ఉండండి. మీ అందరి కోసం ఇప్పుడైతే ఒక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది గోవింద గోవింద చిత్రం నుంచి ఎస్పీ బాలుగారు చిత్ర గారి వాయిస్ లో సిరివెన్నెల గారు లిరిక్స్ అందించినటువంటి అద్భుతమైన సాంగ్ అయితే వింటూ మరి మీ ఆన్సర్స్ ని పంపించేస్తూ ఉండండి.

ఎస్, మరి సూర్యకాంతి భూమిని చేరడానికి సుమారు ఎంత సమయం పడుతుంది అని అడిగాను. మన క్వశ్చన్ అయితే ఫస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూసేద్దాం. ఎవరెవరు పంపించారు అనేది నల్గొండ జిల్లా చందంపేట చిత్రియాల నుంచి దమ్మోజ్ వెంకటాచారి గారు, వరలక్ష్మి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే పంపించారు. అలాగే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహపాను జైనుద్దీన్ గారు పంపించారు, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. అండ్ కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమన్పాడు నుంచి ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒకటి గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా ఈ రోజు సినిమా కబుర్లు సూపర్ మేడం, బాల కార్మికుల గురించి మంచి మంచి పాటలు, సూపర్ గా ఉంది, ఇలాంటి కార్యక్రమం ప్రసారం చేసినందుకు థ్యాంక్ యూ అంటూ వెంకట సుబ్బయ్య గారు లక్ష్మీదేవి కందికైపల్లి నుంచి పంపించారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మెసేజ్ అండి. అలాగే మండూరి మధుకుమార్ లక్ష్మీదేవి వెంకటగిరి నుంచి పంపించారు అనమాట, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. ఓకే. అలాగే వివి రెడ్డి గారు ఎస్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. పెడన జోగానంద్ కాలనీ నుండి అప్పల్ రాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు. రాజన్న సిరిసిల్ల నుండి బోరెల్లి జయన్న గారు పంపించారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ సమత అంటూ పంపించారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. అలాగే కొండారెడ్డి గారు సిద్ధవటం కడప నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే రంజిత్ రెడ్డి గారు రంగాపురం నుంచి బాగున్నారండి అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. ఎస్ బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? అలాగే వేణు గారు జయంపు గ్రామం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. దమ్మోజు వెంకటాచారి గారు, వరలక్ష్మి, దమ్మోజు కృష్ణమ్మ గారు సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అలాగే అనంతనాగ్ త్రివేణి, నిఖిల్, మణిదీప, ముద్దునూరు కడప నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ అలాగే బిజిలీ వెంకటేష్, శ్యామల గారు పంపించారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు సూపర్. అండ్ ఇంకా పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నంద్యాల నుంచి సో వెల్కమ్ టు సందడి సందడి అంటూ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తాడేపల్లి

నాగమణి గారు. ఓకే, అండ్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు ఎవరు, లక్ష్మి సత్యనారాయణ భానుప్రకాష్ నందిని ప్రవల్లిక గంట్రావుపల్లి విలేజ్ పెద్దకోతపల్లి నాగర్ కర్నూలు డిస్టిక్ నుంచి పంపించారు. ఓకే, అండ్ అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు దస్తగిరి సంధ్య పొద్రూరు కడప నుంచి. అండ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపించారు మైదుకూరు నుంచి జాఫర్ గారు. ఓకే, అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నాగుల్ మీరా అమీదా బేగం రహీం గారు పంపించారు రబ్బవరం నుంచి. అండ్ అలాగే రాజేష్ రెడ్డి గారు భాస్కరుడు శుభ మధ్యాహ్నం అంటూ పంపించారు. ఓకే, ఆన్సర్ అయితే పంపించలేదండి. అండ్ అలాగే మస్తాన్ సాహెబ్ గారు ఢిల్లీ నుంచి రైట్ ఆన్సర్, అక్కరపాక నుంచి రమ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇంకా వెంకట సత్యనారాయణ గారు కేబీ పాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. జాప భూమేశ్వరరావు గారు భూలక్ష్మి గారు వెల్లుల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా బోల్డ్ అన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చూసేద్దాం. మరొక లవ్లీ ట్రాక్ అయితే విన్న తర్వాత అండి, ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక్కడు ఈ చిత్రం నుంచి హరిహరన్ శ్రేయ ఘోషల్ వాయిస్ లో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి గీతం అయితే వచ్చేసింది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం.

ఎస్ ఇంకా మన లిజనర్స్ పంపించినటువంటి మెసేజెస్ అయితే ఉన్నాయి, చూసేద్దాం. అండ్ జరిపోతుల బుచ్చయ్య గారు అండ్ కుటుంబ సభ్యులు హన్మకొండ జిల్లా కాజీపేట్ మండలం తరాలపల్లి నుంచి రైట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, శ్రీధర్రావు ఆదర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సమత మేడం, బాగున్నారా అంటూ శ్వేత, లక్ష్మి, నిష్క అండ్ హాని హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ గణేష్, రాజు, శ్రీవత్స, కోనాపూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. అండ్ ఇంకా కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి కరెక్ట్ ఆన్సర్, చిల్లుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట, నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్, మురహరి, యశోద, జానకి, రాజు గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ రామకృష్ణారెడ్డి గారు గనగలూరు నుంచి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్, కర్నూలు నుంచి తాతారావు గారు కరెక్ట్ ఆన్సర్, కర్నూలు నుండి గోనెగండ్ల లక్ష్మీదేవి, రంగస్వామి శెట్టి గారు కరెక్ట్ ఆన్సర్, కనకారావు గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్, ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను గారు కరెక్ట్ ఆన్సర్, వేదాంతం, జానకి, శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే ఓకే, అండ్ మా బందర్లో భాస్కరుడు మబ్బుల్లో దాక్కుని వరుణ్ణి పంపాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు అంటూ పంపించారనమాట. సూపర్, అలాగే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే, మొత్తానికైతే వచ్చేస్తారులేండి జానకి గారు. అండ్ ఇంకా మెయిన్ కాదు, మెల్లిగా వర్షాలు స్టార్ట్ అయ్యాయి కాబట్టి. అండ్ కడప నుంచి రామాంజనేయులు గారు, పాలకొండమ్మ, వసుంధర, వైష్ణవి కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. ఆర్ వెంకట సుబ్బయ్య గారు లక్ష్మీదేవి కందికపల్లి నుంచి రైట్ ఆన్సర్. అండ్ ఎర్రమిడి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్, నాగార్జున లక్ష్మి, వడియంపేట, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. అండ్ కొంకల నుండి గురు, లహరి, అరవింద, తులసి కరెక్ట్ ఆన్సర్, కర్నూలు ముజఫర్ నగర్ నుంచి మదన్ కుమార్, అనురాధ, రామకార్తిక్, వెన్నెల, వల్లి సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంబాబు గారు కమల మానస, రచన, ఉదయ్ తేజ్, బైరెడ్డిపల్లి, చిత్తూరు డిస్టిక్ నుంచి కరెక్ట్ ఆన్సర్, రాజోల్ భీమశేఖర్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ శ్రీనివాస్ వర్మ గారు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, పేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు కరెక్ట్ ఆన్సర్.

రాజు నుంచి జయన్ గారు కరెక్ట్ ఆన్సర్. అండ్ అలాగే సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి, సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. సూర్యకాంతి భూమిని చేరడానికి సుమారు ఎంత సమయం పడుతుంది అని అడిగాను. ఎస్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 8 నిమిషాల 20 సెకండ్లు అనమాట. సో ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్ గానే పంపించేశారు. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా ఏంటో తెలుసుకుందాం.

మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, యాసిడ్ దాడికి గురైనటువంటి మహిళలు అంటే యాసిడ్ అటాక్ సర్వైవర్స్ ఎవరైతే ఉన్నారో వారే స్వయంగా నడుపుతూ సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్నటువంటి ఒక పవర్ఫుల్ కెఫే అయితే ఉందన్నమాట. ఇంతకీ ఆ కెఫే ఎక్కడ ఉంది, ఆ కెఫే పేరేంటి? సో మరి మీకు కనుక తెలిస్తే వాట్సాప్ చేస్తుండండి 0866 24 888 14 ఈ వాట్సాప్ నెంబర్ కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ హ్యాపీ డేస్.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. దేశంలోనే అత్యాధునిక పరిపాలనా కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ చాయ్పై చర్చ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. అమరావతిని సందర్శించి సరికొత్త ఆలోచనలతో అవకాశాలను వినియోగించుకోవాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలకు రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. సింగపూర్లో జరుగుతున్న వరల్డ్ సిటీస్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. రాష్టంలో నేరాల సంఖ్య 14.01% మేర తగ్గిందని హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. మహిళా భద్రతపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆమె ఈరోజు అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. మార్కాపురం జిల్లాలోని వెలుగొండ ప్రాజెక్టు పనులను రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాలోని డోర్నాల మండలం కొత్తూరు వద్ద జరుగుతున్న ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన ఈరోజు పరిశీలించారు. దేశంలో మౌలిక సదుపాయాల రంగంలో గత 12 సంవత్సరాల్లో విశేషమైన పురోగతి సాధించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 12 ఏళ్ల నవభారత నిర్మాణం అంశంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈ రోజు స్పందిస్తూ దేశ అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వివిధ జిల్లాల్లో అధికారులు, ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగాభ్యాసం చేశారు. ఏలూరు జిల్లాలోని వట్లూరులో జిల్లా అధికారులు, సిబ్బంది సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అరకులోయ దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన ఇన్స్టాగ్రామబుల్ ల్యాండ్స్కేప్ గా గుర్తింపు పొందుతూ ఇండియన్ రూట్స్ ఎడిటర్స్ చాయిస్ జాతీయ పురస్కారానికి ఎంపికైందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గోవాలో జరిగిన పర్యాటక జాతీయ సదస్సులో ఈ అవార్డును కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా పర్యాటక శాఖ అధికారిని పద్మావతి అందుకున్నారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో 6 దినోత్సవాల సందర్భంగా స్వర్ణ రథోత్సవాన్ని ఈ రోజు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించి స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను స్వర్ణరథంపై ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: And with that, we end this news bulletin.
1: భార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ నుంచి చిలుక నారాయణ అనసూయ యమున జాన్ కంపెట్ నిజామాబాద్ నుంచి సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎర్రమల్లి సీత మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, మస్తాన్ సాహెబ్ గారు ఢిల్లీ నుంచి, అండ్ ఇంకా కర్నూలు జిల్లా గోనగొండ లక్ష్మీదేవి రంగస్వామి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొద్దూరు నుంచి కృష్ణ సంతోష్ గారు, కాదండి ఆన్సర్ అయితే అది కాదు. అండ్ ఇంకా శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి, కాళ శ్రీనివాసరావు గారు ఓకే. అలాగే వేదంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి పంపించారు ఆన్సర్ ఓకే. ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి నుంచి పంపించారు ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ దమ్మోజ్ వెంకటాచార్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నల్గొండ చిత్రియాల నుంచి పంపించారు ఆన్సర్ ఓకే. అండ్ ఇంకా మీరు ఆకాశవాణిలో వినిపించేటువంటి వాన పాటల వల్లనైనా వర్షం కురుస్తుందని ఆశిస్తాను అంటూ పంపించారు వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాసుబ్రహ్మణ్యం గారు. అలాగే చూద్దాం మరి వర్షాలైతే పడతాయి అని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది కదా. సో జాగ్రత్తగా ఉండండి, అండ్ వర్షాలు పడేలాగా ఉంటే మాత్రం కంపల్సరీగా మీ మొబైల్ ఫోన్స్ కానివ్వండి, లైట్ కానీ ఇవన్నీ కూడా కాస్త ఏవైతే ఎలక్ట్రిక్ వస్తువులు మీకు ఉపయోగపడతాయి అనుకుంటారో అవి కాస్త చార్జ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇంకా మెసేజెస్ అయితే చూసేద్దాం. శ్రీధర్రావు గారు ఆదోన్ నుంచి, కమ్మతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి, శిరీష్ ఓకే పాలెం పోలే గారు ఆడగడ్డ నుంచి ఓకేనండి. రిపీట్ చేస్తాను క్వశ్చన్. అండ్ ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు లతా గారు ఉయ్యూరు నుంచి. అండ్ గూడూరు నుంచి చౌటపాలెం నుంచి సుకుమార్ తేజశ్రీ అమూల్య అఖిల ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ దశగిరి సంధ్య పొద్దుటూరు కడప నుంచి, అలాగే అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప ముదునూరు కడప నుంచి, అండ్ దమ్మోజ్ వెంకటాచారి గారు సో మన దేశంలో ఉన్నటువంటి కెఫే అండి నేను అడిగింది. అండ్ ఇంకా కొంకల గ్రామం నుండి గురు లహరి అరవింద తులసి చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి సో ఇప్పుడే ట్యూన్ చేశాను అంటున్నారు ఓకే నో ప్రాబ్లం. అండ్ అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నుంచి, ఏకలవ్య గారు బిజ్లీ వెంకటేష్ శ్యామలా గారు సో కరెక్ట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, రాజుల నుంచి సంధ్య గారు, అండ్ అలాగే కర్నూలు నుంచి మదన్ కుమార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. మరి చూసేద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. ఎస్, మరి యాసిడ్ దాడులకు గురైనటువంటి మహిళలు స్వయంగా నడుపుతూ సమాజంలో గౌరవంగా బ్రతుకుతున్నటువంటి ఒక పవర్ఫుల్ కెఫే అయితే ఉందన్నమాట. సో ఆ కెఫే పేరు షీరోస్ హ్యాంగ్అవుట్ అండ్ ఇది ఉత్తరప్రదేశ్ లో ఉంది, ఆగ్రాలో. అంటే తాజ్మహల్ కి దగ్గరలో ఈ కెఫే ఉందన్నమాట. సో ఇది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. అండ్ ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు వారి వంటల్నే కాదండో, అంటే యాసిడ్ దారులకు గురైనటువంటి మహిళల ధైర్యాన్ని కూడా ఎంతో మెచ్చుకుంటున్నారంట.

మనం చూసాం అంతకు ముందు మొత్తానికి ఎల్పీజీ సిలిండర్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి అది ఇదని చెప్పి. అండ్ అయితే ఈ ఎల్పీజీ సిలిండర్స్ లో ప్రధానంగా ఉండేటువంటి వాయువులు ఏంటి, మన ఇంట్లో వాడేటువంటి ఎల్పీజీ సిలిండర్స్ లో వాడేటువంటి ప్రధానంగా ఉండేటువంటి వాయువులు ఏంటి, మరి ఇదనమాట క్వశ్చన్. మీ ఆన్సర్ అయితే వాట్సాప్ చేసేయండి 0866244888 ఈ వాట్సాప్ నెంబర్ కి. అండ్ అలాగే మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ నిన్నే పెళ్లాడతా.

0: Bharti FM 101.3.
1: Veena Veenu Veena Sarigama Vinnava.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

ఎస్ మరి మన సందడి సందడిలో నెక్స్ట్ క్వశ్చన్ అయితే అడిగాను కదా, మరి ఎల్పిజి సిలిండర్ లో ప్రధానంగా ఉండేటువంటి వాయువు ఏంటి అని అడిగాను. అండ్ మరి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఎవరు పంపించారంటూ, పెడన నుంచి జోగానంద్రగాల నుండి అప్పలరాజు గారు, ఎస్ మీ పాటల సెలక్షన్ బాగుంది అంటూ పంపించారు. అలాగే కరెక్ట్ ఆన్సర్ కూడా పంపించారు. అండ్ మహమ్మద్ జయదీన్ స్నేహభాను గారు సో ఇందాక క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు. అండ్ కేదార్ వీరేష్ గారు రాజుల నుంచి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు, కనకారావు గారు పెడ నుంచి, కర్నూలు గోనెగండ్ల నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి గారు, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, కనకారావు గారు పెడ నుంచి, అండ్ రాజుల నుంచి జయన్న గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించారు. చిన్నమ్మాయి గారు మిర్యాలగూడ నుంచి, గూడూరు చౌటప్పల్ నుంచి సుకుమార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ అలాగే దస్తగిరి సంధ్య పుదూరు కడప నుంచి, తాడేపల్లి నుంచి నాగమణి గారు, అండ్ లత గారు ఉయ్యూరు నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. కొంకల్ నుంచి గురు లహరి అరవింద, అండ్ అలాగే వీర కనకారావు గారు, పార్వతి గారు వీరభద్రాపురం నుండి పంపించారు ఆన్సర్. ఓకే, కాళ శ్రీనివాసరావు గారు కోదాడ్ నుంచి, అండ్ ఎర్రమల్లి సీతా మహాలక్ష్మి గారు అమలాపురం నుంచి, ఓకే కరెక్ట్ ఆన్సర్. గమ్మతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమునిపాడు నుంచి, శ్రీరామారావు అపరాజిత పెనమలూరు నుంచి, గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి, అండ్ అలాగే పంపించారు ఆన్సర్. అండ్ కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు. ఓకే, అండ్ ఇంకా ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికైపల్లి విలేజ్ నుంచి, దేవనూరు మజిలా చిన్నపల్లి నుంచి అష్టదిగ్గజాలు. సో కరెక్ట్ ఆన్సర్ అండి. దమ్మోజు వెంకటాచార్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వరలక్ష్మి దమ్మోజు కృష్ణమ్మ గారు, ఓకే మా అమ్మ అంటూ పంపించారు. ఓకే, అండ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే పాలెం పోలయ్య గారు ఆళ్ళగడ్డ నంద్యాల నుంచి, అండ్ పెనమలూరు నుండి చక్రధర్ మహిధర్ శ్రీధర్ శశిధర్ గారు, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిలక నారాయణ అనసూయ యమున జాన్కంపేట్ నుంచి, అండ్ రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజ్ గారు. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి, అలాగే సిహెచ్ వేణు గారు జయంపు గ్రామం నుంచి, అండ్ అలాగే ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ గారు. సో కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. అండ్ ఇంకా అక్కరపాకు నుంచి రమా గారు, కేవీ రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి పంపించారు ఆన్సర్. ఓకే, నున్న నుండి శోభారాణి గారు, రంగారావు, సాగర్, చాందని, అవినాష్, రియాష్, రుత్విక, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానంద్రావు కాలనీ నుండి అప్పలరాజు గారు, ఓకే ఓకే. అండ్ వినుకొండ నుంచి సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ పంపించారు. కడప నుంచి అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప గారు, సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాజుల నుంచి సంధ్య గారు కరెక్ట్ ఆన్సర్. రఘువీర్ సింగ్ సుగుడాబాయ్ గారు పంపించారు. అండ్ నల్గొండ జిల్లా, ఇందాక మీరు రెండు మూడు మెసేజ్లు పంపిస్తే ప్రతిసారి ఎలా చదువుతారండి, ఓకే. సో ఊరి పేరు చదవట్లేదు అని పంపిస్తున్నారు. ఓకే, కృష్ణబాబు గారు అనంతపురం నుంచి, అండ్ జాన్సన్ గారు విజయవాడ నుంచి. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. మరి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో. యాక్చువల్గా ఏంటంటే ఎల్పిజి అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అని అంటారు కదా, అయితే దాంట్లో సిలిండర్లో ఉండేటువంటి ప్రధానంగా ఉండేటువంటి వాయువులు మాత్రం పెట్రోలియం కాదు, ప్రొపేన్ అండ్ బ్యూటేన్ ఉంటాయన్నమాట. సో ఈ రెండు ఉంటాయి. సో ఇది కరెక్ట్ ఆన్సర్, ప్రొపేన్ అండ్ బ్యూటేన్ రైట్ ఆన్సర్స్. అండ్ మరి నెక్స్ట్ క్వశ్చన్ కూడా తెలుసుకుందాం. సో మ్యారేజెస్ జరిగేటప్పుడు కొన్ని దోషాల వల్ల అమ్మాయిలకి కానీ అబ్బాయిలకి కానీ మొదట అరటి చెట్టు, రావి చెట్టు లేదా ఇట్లా మట్టి కుండతో పెళ్లి చేస్తారట అనమాట. సో దీనివల్ల దోషం పోతుందని నమ్ముతుంటారు. ఇంతకీ వారి ఈ వివాహాన్ని ఏమంటారు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. వివాహంలో ఏదన్నా దోషాలు ఉంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ మొదట అరటి చెట్టుతో కానీ, రావి చెట్టుతో కానీ, లేదంటే మట్టి కుండతో కానీ

పెళ్లి చేస్తారు. సో దీనివల్ల దోషం పోతుందని నమ్ముతారు. మరి ఇలా చేసేటువంటి వివాహాన్ని ఏమంటారు? మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేస్తూ ఉండండి 08662488814 ఈ వాట్సాప్ నెంబర్ కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ అల్లుడా మజాకా.

0: ఎస్, మరి ఇందాక నేను అడిగినటువంటి క్వశ్చన్ కి అంటే, ముందుగా అరటి చెట్టుతో కానీ తావి చెట్టుతో కానీ మట్టి కుండతో కానీ పెళ్లి చేసేటువంటి ఒక వివాహ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు అని అడిగాను. అండ్ చూసేద్దాం, జాన్సన్ గారు విజయవాడ నుంచి రైట్ ఆన్సర్, కేదార్ రాజేష్ గారు సారీ కేదార్ వీరేష్ గారు రాజోల నుంచి కరెక్ట్ ఆన్సర్, శాంతినగర్ నుండి ఒకే ఒక్కడి గారు ఓకే రైట్ ఆన్సర్, అలాగే కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్, మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు సో ఇందాక క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు. అండ్ పెడన్న జోగానంద్రావు గారి నుండి అప్పలరాజు గారు సూపర్. అండ్ అలాగే కృష్ణబాబు గారు అనంతపురం నుంచి పంపించారు ఆన్సర్, అలాగే ఓకే తాడేపల్లి నుంచి నాగమణి గారు ఎక్స్ప్లెనేషన్ అయితే పంపించారు కానీ ఆ వివాహాన్ని ఏమంటారు అనేది పంపించలేదు. నో ప్రాబ్లం, సో నేను అయితే రివీల్ చేస్తాను. అండ్ కర్నూలు జిల్లా గోనెగండ్ల నుండి లక్ష్మీదేవి రంగస్వామి గారు సో కరెక్ట్ ఆన్సర్, ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి నుంచి, అండ్ సులోచన గారు కరీంనగర్ నుంచి, అండ్ బిజిలీ వెంకటేష్ శ్యామల గారు, అలాగే కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు రైట్ ఆన్సర్, రాజన్ నుంచి జయన్న గారు, అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, అండ్ వెంగమాంబ గారు పంపించారు హాయ్ అంటూ, నున్న నుండి శుభారాణి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భాస్కర్ గారు పెడ నుంచి, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అండ్ అనంతపురం నుంచి రమేష్ గారు పంపించారు ఓకే, శ్రీరామరావు అపరాజిత పెనంబ్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, అండ్ వీర కనకారావు గారు పార్వతీ గారు వీరభద్రాపురం నుంచి, అలాగే కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదండ్ నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఇంకా ఉన్నాయి ఆన్సర్స్ అయితే చూసేద్దాం.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి, అంతే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ವಿಂಟನಾರೋ ವಿವಿಧ ಭಾರತಿ ಎಫ್ಎಂ 101.3.
1: ఎస్, మరి ఇంకా మెసేజెస్ అయితే ఉన్నాయి, చూసేద్దాం. దస్తగిరి సంధ్యా గారు పొద్దుటూరు కడప నుంచి, మస్తాన్ సాహెబ్ గారు ఢిల్లీ నుంచి, అలాగే గణేష్ రాజు శ్రీవత్స కోనపూర్ నుంచి, జాన్సన్ గారు విజయవాడ నుంచి, జాప భూమేశ్వర్ గారు

వెల్లుల్లి నుంచి. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దమ్మోజ్ వెంకటాచారి గారు, వరలక్ష్మి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చిత్రియాల నల్గొండ నుంచి పంపించారు ఆన్సర్. అలాగే నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుండి, చక్రధర్ మహిదా శ్రీధర్ శశిధర్ గారు పెనవలూరు నుంచి, అలాగే రఘువీర్ సింగ్ గారు సుగుణాబాయి గారు ఏలూరు నుంచి, అండ్ అలాగే అనురాధ, మదన్ కుమార్, రాఘవ, లహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ముజఫర్ నగర్ నుంచి, అండ్ అలాగే కొంకల నుండి గురు, లహరి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఆన్సర్. ఓకే. అండ్ అనసూయ చిలుక నారాయణ గారు, అనసూయ యమునా జానకంపేట నిజామాబాద్ నుంచి, నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి అనంతపూర్ నుంచి, అండ్ అలాగే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల గారు సో కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అలాగే సిరిగిరి హరికృష్ణ నంద్యాల నుంచి సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు రామానగర్ బొడు బాలసుబ్రహ్మణ్యం గారు. అలాగే చాలా మంచి ప్రశ్నలు అడుగుతున్నారు, ధన్యవాదాలు అంటూ పంపించారు. అలాగే గనగలూరు నుండి రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి, అండ్ అంకయ్య గారు బందర్పల్లి నెల్లూరు నుంచి పంపించారు ఆన్సర్, కానీ కాదండి. అనంతనాగ్ త్రివేణి నిఖిల్ మణిదీప గారు ముద్దురూరు కడప నుంచి, అండ్ అలాగే కట్ల సతీష్ సుమలత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ భద్రాద్రి కోతగూడెం జిల్లా నుంచి, అండ్ రాజుల నుంచి సంధ్యా గారు, అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు, పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నుంచి, చిన్నకాకా నుంచి సుమా గారు. సో వీరందరూ కూడా రైట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. మరి చూసేద్దాం కరెక్ట్ ఆన్సర్ ఏంటో. సో మాంగళ్య దోషం అంటే ఏదన్నా ఇలాంటి దోషాలు ఉన్నటువంటి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మొదట ఒక వస్తువుతో కానీ చెట్టుతో కానీ పెళ్లి చేస్తారనమాట. సో దాన్ని కుంభ వివాహం అని అంటారు. సో ఇందులో మొదటగా ఏం చేస్తారంటే వాళ్ళకి అరటి చెట్టుతో కానీ రావి చెట్టు కానీ మట్టి కుండతో కానీ పెళ్లి చేస్తారనమాట. సో దీనివల్ల దోషం పోతుందని నమ్ముతారు. సో కుంభ వివాహ ఇద రైట్ ఆన్సర్. అండ్ దీనికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. సో డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ మన లిజినెస్ అందరు పంపించేశారు. సో అందరు కూడా కరెక్ట్ గానే ఆన్సర్ పంపించారు. అండ్ మరి మన లాస్ట్ క్వశ్చన్ కూడా ఏంటో తెలుసుకుందాం. సో మామూలుగా మనం ఊదేటువంటి బెలూన్స్ ఎగరవు, కానీ ఒక రకమైనటువంటి వాయువుని నింపితే ఖచ్చితంగా బెలూన్స్ అయితే ఎగురుతాయి అనమాట. మరి ఇలా బెలూన్స్ ఎగరడానికి ఉపయోగపడేటువంటి వాయువు ఏమిటి? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. బెలూన్స్ ఎగరడానికి ఉపయోగపడేటువంటి వాయువు ఏమిటి? మరి మీకు కనుక ఆన్సర్ తెలిస్తే వాట్సాప్ చేసేయండి 0866248814 ఈ వాట్సాప్ నంబర్ కి. మరొక లవ్లీ ట్రాక్ అయితే వింటూ ఫ్రమ్ ద మూవీ ఘర్షణ.

మరి మన లాస్ట్ క్వశ్చన్ కి చూసేద్దాం. ఆన్సర్స్ ఎవరు పంపించారంటే, పెడన జోగనంద్ర కాలనీ నుండి అప్పలరాజు గారు, కేదార్ వీరేష్ గారు రాజోల్ నుంచి, శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు గారు, మైదుకూర్ నుండి జాఫర్ గారు, అలాగే శ్యామ్ గారు, కూర్నతల్లు ఒక సారీ కూర్నతల్లు సునీల్ గారు లక్కిరెడ్డిపల్లి మండల అన్నమయ్య జిల్లా నుంచి, అలాగే అఖిల్ శ్రీనివాసులు గారు పొద్దుటూరు నుండి, కర్నూలు జిల్లా గోనెగొండ్ల నుండి లక్ష్మీదేవి రంగస్వామి గారు, రాజోల్ నుంచి జయన్న గారు, సూర్యప్రకాష్ గారు పెనుకొండ నుంచి, గూడూరు చౌటపల్లె పాలెం నుంచి సుకుమార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహేష్ రెడ్డి గారు వాయల్పాడు నుంచి, మదనపల్లి నుంచి, ఓకే, అక్కరపాక నుండి రమా గారు, అనంతపురం నుండి అనురాధ గారు, భద్రాద్రి కొత్తగూడెం నుండి, రాంపురం నుండి కట్ల సతీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, అండ్ కొంకల గ్రామం నుండి గురు అండ్ ఫ్యామిలీ మెంబర్స్, సిహెచ్ వేణు గారు జయంపు గ్రామం నుండి, భాస్కర్ గారు పెడన్ నుంచి, కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదండ్ నుంచి, అలాగే హాయ్ మ్యామ్ అంటూ పంపించారనమాట టి పాపారావు గారు, సారీ పాపారావు గారు టీ నర్సాపురం నుంచి. సో రైట్ ఆన్సర్. అలాగే నాసిక వేణు గారు దేశాయపేట నుంచి, లతా గారు ఉయ్యూరు నుంచి, అనంతపురం నుంచి రమేష్ గారు, సో వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రజనీకాంత్ గారు నంద్యాల నుంచి, అండ్ పాలెం పోలే గారు ఆళ్లగడ్డ నుంచి ఎందుకు అని కూడా పంపించారు. సూపర్. అలాగే సిరిగిరి హరికృష్ణ గారు పంపించారు ఆన్సర్, ఓకే. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి యశోద జానకిరాజు గారు, ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి, సూపర్ సాంగ్స్.

పంపించారు అంటూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. థ్యాంక్ యూ అండి. అలాగే మస్తాన్ సాహెబ్ గారు ఢిల్లీ నుంచి, అండ్ అలాగే వినుకొండ నుంచి సుబ్రహ్మణ్యాచారి గారు, విజయలక్ష్మి గారు రైట్ ఆన్సర్, అండ్ గిద్దలూరు నుంచి రాములు గారు, అలాగే నాగార్జున లక్ష్మి వడియంపేట నుంచి జాప భూమేశ్వర్ గారు, విలియం వెల్లుల్ల నుంచి పంపించారు, అండ్ అలాగే పాలోజు గోపాలకృష్ణమాచారి గారు నాయుడుపేట దమ్మపేట మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి, అండ్ అలాగే వీర కనకారావు గారు, పార్వతి గారు వీరభద్రాపురం నుండి, రాజేష్ రెడ్డి గారు ఆదోరణ నుంచి, అండ్ అలాగే రఘువీర్ సింగ్ గారు, సుగుణబాయి గారు ఏలూరు నుంచి, కేవి రమణమూర్తి గారు శ్రీకాకుళం నుంచి, కర్నూలు ముజఫర్ నగర్ నుంచి, మదన్ కుమార్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉమ్మడి నిజామాబాద్ నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను గారు, గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుండి, ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు, రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగే కడప నుంచి అనంత్ నాగ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వీరందరూ కూడా సూపర్బ్ సూపర్బ్ కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు. దమ్మోజు వెంకటాచారి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నల్గొండ చిత్రియాల నుంచి, అండ్ అలాగే దాసరిపాలెం నుండి శివదాస్ రెడ్డి, తిరుపతమ్మ అండ్ కుటుంబ సభ్యులు, రాజుల నుంచి సంధ్య గారు, సో వీరందరూ కూడా సూపర్బ్ గా కరెక్ట్ ఆన్సర్స్ అయితే పంపించేశారు. సో ఈ రోజు సందడి సందడి మంచి సూపర్ హిట్ సాంగ్స్ తో వినిపించారు అంటూ పంపించారు అప్పలరాజ్ గారు పెడన్న నుంచి. థ్యాంక్ యూ అండి. అండ్ మరి రైట్ ఆన్సర్ అయితే హీలియం, మనకు తెలుసు కదా, సో హీలియం బెలూన్స్ అనమాట, హీలియం గ్యాస్ బెలూన్స్ ఎగరడానికి ఉపయోగించేటువంటి వాయువు. అండ్ ఇది వాళ్ళ మన సందడే సందడి అండి, ప్రతి మీ అందరి కోసం మరొక సూపర్ ట్రాక్ అయితే వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ క్రిమినల్. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

ఓ పాప షోకేస్ బొమ్మల్ని వచ్చి ప్రిపాసేసావే, పసివాళ్ళు పడుతాళ్ళు ముసలాళ్ళు వెనకాలే పడి వస్తుంటే ట్రాఫిక్ జామ్ అయిపోదా? నీ సొగసుకి చాటే లేదా? అబ్బో లో.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. సింగపూర్లో నిర్వహించిన వరల్డ్ సిటీ సమ్మిట్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమరావతిని ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, సుస్థిర అభివృద్ది, అత్యుత్తమ జీవన సౌకర్యాలతో కూడిన ఆధునిక నగరంగా తీర్చిదిద్దడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో హోంశాఖ మంత్రి వి అనిత ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్టంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడిందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే నేరాల సంఖ్య 14% కంటే ఎక్కువగా తగ్గిందని వివరించారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని అరకులోయ దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన ఇన్స్టాగ్రామబుల్ ల్యాండ్స్కేప్గా గుర్తింపు పొందుతూ ఇండియన్ రూట్స్ ఎయిటర్స్ ఛాయిస్ జాతీయ పురస్కారానికి ఎంపిక కావడం పట్ల పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పందిస్తూ ఈ అవార్డు రాష్ట పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. దేశంలో మౌలిక సదుపాయాల రంగం గత 12 సంవత్సరాల్లో విశేషమైన పురోగతి సాధించిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 12 ఏళ్ల నవభారత నిర్మాణం అనే అంశంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ దేశంలో జాతీయ రహదారుల పరిధి 146,572 కిలోమీటర్లు పెరిగిందని, మెట్రో రైలు మార్గాలు 1,155 కిలోమీటర్లకు విస్తరించాయని, గ్రామీణ ప్రాంతాల్లో 790,000 కిలోమీటర్లకు పైగా రహదారులు నిర్మితమయ్యాయని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచిక ఈ నెల 28వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజల తమ సూచనలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్కు, లేదా MyGOV.in వెబ్సైట్కు, లేదా నరేంద్ర మోదీ యాప్కు, లేదా 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా వచ్చే సంక్షిప్త సందేశం లింక్ ద్వారా ఈ నెల 26వ తేదీ వరకు పంపవచ్చు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రాష్టంలోని కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: ஆர்த்தி எஃப்எம் 101.3.
1: வீண வேணுவை சரிகமவின்னாவா.
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3. పై
4: నాలుగు గంటల 5 నిమిషాలు అయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనమైతే ఎంటర్ అయిపోయాము వివిధ ప్రోగ్రామ్ లోకి. సో దానికంటే ముందు కొన్ని మెసేజెస్ అయితే ఉన్నాయి, చూసేద్దాం. రాజుల నుంచి జయన్ నగర్ సందడి సందడి సూపర్ అంటున్నారు. అండ్ మోహన్ రావు, లీలావతి, హేమప్రియ, అమృత కప్పుల దొడ్డి నుంచి సో ఇందా క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు. అలాగే ఈ రోజు సందడి సందడి చాలా హాఫ్ సాఫీగా సాగిపోయింది అండ్ హాయిగా మంచిగా సాగింది అంటున్నారు పాలెంపూలే గారు ఆడగడ్డ నుంచి. అండ్ అలాగే బిజిలి వెంకటేష్ శ్యామల గారు మంచి మంచి పాటలు వినిపించారు, థ్యాంక్ యూ అంటూ పంపించారు. అలాగే సులోచన గారు కరీంనగర్ నుంచి ఇందాక క్వశ్చన్ కి అయితే ఆన్సర్ పంపారు.

చేశారు. అండ్ మరి ఈ రోజు మన వివిధ ప్రోగ్రామ్ లో ఏం వినబోతున్నాం అంటే, ఈ రోజు వన్ లిరిసిస్ట్ సాంగ్స్ అయితే వినబోతున్నాం. సో ఈ రోజు వేటూరి సుందరరామమూర్తి గారు లిరిక్స్ అందించినటువంటి సాంగ్స్ అయితే వినేస్తున్నాం. అండ్ మరి మీ అందరి కోసం అతి చక్కటి పాటలు, తెలుగు చలనచిత్ర చరిత్రలోనే, తెలుగు సాహితీ ప్రపంచంలోనే ఒక ధ్రువతార అయినటువంటి వేటూరి సుందరరామమూర్తి గారి సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ ఉండండి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
3: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి బీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా?
1: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: నాలో నీకు నచ్చిందేంటి?
5: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
4: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
5: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: చెప్పుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
2: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
2: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
2: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: భారతి ఎఫ్ఎం 101.3
1: ఫోన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం మృత్యు రాజేశ సమత. మరి 4:48:38 అయితే అయిపోయిందనమాట మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి ఇప్పటి వరకైతే మీరైతే విన్నారు వివిధ ప్రోగ్రామ్ ని. సో ఈ రోజు మన వివిధ ప్రోగ్రామ్ లో వేటూరి సుందర రామ్మూర్తి గారు లిరిక్స్ అందించినటువంటి అద్భుతమైన అమోఘమైనటువంటి పాటలు అయితే వినేశాం కదా.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ విద్ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ ఎట్ 7:15.
5: సో మరి సమయం చూస్తే 4:50 అయితే కావస్తుంది. మరి కొద్దిసేపట్లో మీరైతే వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా, అండ్ అలాగే సైనింగ్ ఆఫ్ చెప్పేసే టైం కూడా వచ్చేసింది కాబట్టి. సో దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. మరి నెక్స్ట్ టైం మరిన్ని మంచి పాటలతో అలాగే మంచి టాపిక్స్ తో మళ్ళీ మే ముందు ఉంటాను. టిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్దీ అంటూ దిస్ ఇస్ యువర్ ఆర్జీ సమత సైనింగ్ ఆఫ్. అండ్ ఇప్పుడైతే మీరు వింటారు స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా.

Hello dear friends, welcome to Vennela program with me, your RJ Chetan. ఓ సారి కిడ్నీల పనితీరు తగ్గి అవి ఫెయిల్ అయితే వాటిని తిరిగి బాగు చేయడం కష్టం. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని కూడా. కిడ్నీ ఫెయిల్ అయితే కృత్రిమంగా రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉండాలి. దీనినే డయాలసిస్ అంటారు. దీనికి దాదాపు నెలకు 4 నుండి 5 వేల వరకు ఖర్చుంటుంది. ఇతర సమస్యలు కూడా వస్తాయి. ఇంత చేశాక కూడా కిడ్నీ హెల్తీగా మారదు. గుండె జబ్బులు, అవయవాలు దెబ్బతినడం జరుగుతాయి. దెబ్బతిన్న కిడ్నీలను మార్చుకోవాలంటే దాతలు దొరకాలి. అది మరీ కష్టం. ఎలాగో అలాగా ఈ ఆపరేషన్ అయితే ఆ తర్వాత తీసుకోవాల్సిన మెడిసిన్స్ ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. అన్నీ జరిగాక కూడా కొన్నిసార్లు లైఫ్ స్పాన్ తగ్గొచ్చు. అందుకే ముందు నుండే కిడ్నీస్ పాడవకుండా

0: జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అని 100 సార్లు చెప్పినా 1000 సార్లు చెప్పినా గానీ మనం ఏంటంటే ప్రివెన్షన్ నే వదిలేస్తాం, తర్వాత బాధపడతారు. మన దేశంలో రోజు రోజుకి షుగర్ వ్యాధి పెరుగుతూనే వస్తుంది, దీంతో పాటే కిడ్నీ ఫెయిలియర్ కేసులు కూడా పెరుగుతున్నాయి. టైప్ 1 డయాబెటీస్ వ్యాధిగ్రస్తుల్లో 10-30%, టైప్ 2 షుగర్ వ్యాధిగ్రస్తుల్లో 40% మంది కిడ్నీ సమస్యల బారిన పడే అవకాశం ఉంటుందట. ఒక్కసారి కిడ్నీ ప్రాబ్లం మొదలైతే దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయడం కష్టమే. అందుకే ముందుగానే సమస్యను గుర్తిస్తే కంట్రోల్ చేసే అవకాశం ఎక్కువగానే ఉంటుంది. సో షుగర్ లెవెల్స్ ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ షుగర్ రాకుండా చూసుకోవాలి. టైప్ 1 డయాబెటీస్ ఉన్నవారు 5 ఏళ్లకోసారి కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. టైప్ 2 వారై దాని గురించి వెంటనే టెస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కనీసం 1 సంవత్సరానికి ఒకసారైనా క్రమం తప్పకుండా రెగ్యులర్ గా టెస్ట్ చేయించుకోవాలి. దీంతో సమస్యల గురించి ముందుగానే తెలుస్తుంది. ఆల్బుమిన్ అనేది ఓ రకం ప్రోటీన్. యూరిన్ లో శుద్ధ ఎక్కువగా బయటికి పోతే కిడ్నీలు ఫిల్టర్ కాసేపటికి తగ్గినట్లే. అందుకే ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఈ టెస్ట్ చేయించుకోవాలి. దట్ ఈస్ ఆల్బుమిన్ టెస్ట్. ఇది మీ యూరిన్ టెస్ట్ లో నిర్ధారిస్తారు. కిడ్నీల ఫిల్టర్ కాసేపట్లో ఎలా ఉందో చెప్పేందుకు ఈ టెస్ట్ చేస్తారు. దీని కారణంగా వడపోత సామర్థ్యాన్ని అంటే ఎస్టిమేట్ గ్లోమరులర్ ఫిల్టరేషన్ రేట్ EGFR ను లెక్కించి కిడ్నీల సమస్య వచ్చే అవకాశం ఉందో లేదో అంచనా వేస్తారు. సాధారణంగా 110 మిల్లీలీటర్ల వరకు ఉంటుంది. 60 మిల్లీలీటర్ల కన్నా తక్కువగా ఉంటే కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. కేవలం ఈ టెస్ట్ చేయించుకుంటే సరిపోదు. కిడ్నీ 50% దెబ్బతినే వరకు ఈ సీరం క్రియాటినిన్ పెరగకపోవచ్చు. కాబట్టి EGFR ని చూడడం ముఖ్యం. ఇది వయసు, బరువు, ఎత్తు ప్రకారం చూస్తారు. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే షుగర్ BP కంట్రోల్లో ఉండాలి. షుగర్ ఉన్నవారు HbA1c 7 కన్నా తక్కువగా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. గత 3 నెలల్లో షుగర్ కంట్రోల్లో ఉందా లేదా చెప్పే విషయమే ఈ టెస్ట్. షుగర్, హై బీపీ కలిసి చివరికి కిడ్నీలను దెబ్బతీస్తాయి. అందుకే బీపీ కూడా 130/80 ఉండేలా చూసుకోవాలి. రక్తంలో కొలెస్ట్రాల్ పెరగకుండా, రక్తహీనత లేకుండా చూసుకోవాలి. మూత్రంలో శుద్ధ పోతుంటే వెంటనే ట్రీట్మెంట్ తీసుకుని రెగ్యులర్ గా చెకప్ చేసుకోవాలి. కిడ్నీల విషయంలో ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల ఎలాంటి సమస్యలు రావు. కానీ కొంతమంది నిర్లక్ష్యం చేసేసరికి అది ప్రాణాల మీదకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ అనే వ్యాధి గురించి తెలుసుకుందాం. కిడ్నీలో పెరిగే తిత్తులనే ఈ సమస్య అంటారు. పూర్తి వివరాలు వెన్నెల ప్రోగ్రామ్ లో వినండి. మీ RJ చేతంతో
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709 నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com.

భారతదేశంలో కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి షుగర్ వ్యాధి, హై బీపీ కారణాలు. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండేందుకు రెగ్యులర్ గా చెకప్స్, ట్రీట్మెంట్ అనేది చాలా అవసరం. పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ పీకేడి వివిధ వయసులు, జాతుల వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. పురుషులు, మహిళలు ఇద్దరు కూడా ఈ పరిస్థితికి ఇబ్బంది పడతారు. పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ అనేది చాలా ప్రపంచాల్లో 400 నుండి 1000 మందిలో ఒకరిని ప్రభావితం చేస్తుంది. ఇది పిల్లల్లో కూడా కనిపిస్తుంది. ప్రతి 20,000 మంది యువకుల్లో ఒకరు పీకేడి ద్వారా ఇబ్బంది పడతారు. పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ వంశపారంపర్యంగా వచ్చే సమస్య. మూత్రపిండాలు అనేక ద్రవాలతో కూడిన తిత్తులను ఏర్పడతాయి. ఈ తిత్తులు కిడ్నీలను కూడా ప్రభావితం చేస్తాయి. బొబ్బలు పెద్దవిగా అయి వాటి ఆకారాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. దీన్ని అదనంగా దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి అంటారు. ఇది మూత్రపిండాల సామర్థ్యాలను ప్రభావితం చేస్తుంది. ఇది కాకుండా పీకేడి సంబంధించిన అనేక ఫలితాలు, సమస్యలున్నాయి. ఇందులో హైపర్ టెన్షన్, లివర్ సెరెబ్రమ్, గుండెలో సిరులు, హార్ట్ డిజీజ్ ఇవన్నీ కూడా వాటి కారణాలవుతాయి. మూత్రపిండాల్లో తిత్తులు రావడం వల్ల పీకేడి వస్తుంది. వంశ పారంపర్యంగా ఇది రావడం కూడా ఒక కారణమే. ఈ వ్యాధి రావడానికి కారణమైన జన్యువులు మీ కుటుంబ సభ్యులు కలిగి ఉందో లేదో నిర్ధారించుకోవచ్చు. ఈ సమస్య కేవలం కిడ్నీలు కాకుండా ఇతర అవయవాలు కూడా ప్రభావితం.

0: చేయొచ్చు. పీకేడి ఉన్న వ్యక్తుల్లో కాలేయం, ప్యాంక్రియాస్, స్ప్లీన్, ఓవరీస్, లార్జ్ ఇంటెస్టైన్ ఈ అవయవాల్లో బొబ్బలు సాధారణంగా సమస్యలు కలిగించవు, కానీ అవి నిర్దిష్ట వ్యక్తుల్లో ఉంటాయి. ఎక్స్పర్ట్స్ ప్రకారం వ్యక్తులు తమకు పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్ ఉందని గుర్తించుకోవడానికి చాలా రోజులు గడుపుతారు. ఎవరైనా ఆ లక్షణాలుంటే ముందుగా ఆ వైద్యుణ్ణి సంప్రదించడం మంచిది. 30 నుంచి 40 సంవత్సరాల వయసున్న వ్యక్తుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. అసలు లక్షణాలు ఏమిటంటే వెన్ను నొప్పి, పొత్తి కడుపులో నొప్పి, మూత్రంలో రక్తం, పల్స్ ఎక్కువగా ఉండడం. హై బీపీ ఉన్నవారికి ఈ రిస్క్ ఎక్కువ. దీని కారణంగా వారు మరికొన్ని ఆరోగ్య సమస్యల్ని కూడా అనుభవిస్తారు. హైపర్ టెన్షన్ తగ్గించుకునేందుకు రెగ్యులర్ గా డాక్టర్ సలహా మేరకు మందులు వాడడం కూడా ముఖ్యమే. ఆరోగ్య నిపుణుల అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్యన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం, గమనించగలరు. ఇట్లు ద యూనిట్ ఆఫ్ వెన్నెలా ప్రోగ్రామ్. అండ్ దిస్ ఇస్ యువర్ ఆర్జే చేతన్ సేయింగ్ బాయ్.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 5 గంటలు దాటి 15 నిమిషాలు. ఇప్పుడు వినండి

ఈనాటి వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో వినబోయే అంశాలు పసందైన వంటకాలు వింటారు సమర్పణ శ్రీమతి జయనిర్మల, అనంతరం అంతర్జాతీయ కుటుంబ చెల్లింపుల దినోత్సవం.

0: గురించిన వివరాలు వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ఇప్పుడు వినండి పసందైన వంటకాలు. సమర్పణ శ్రీమతి జై నిర్మల.
3: పసందైన వంటకాల కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలు బాగున్నారా? ఈనాటి మన పసందైన వంటకాల కార్యక్రమాల్లో సరికొత్త వంటకాలు తెలుసుకుందాం. మనకు తరచూ బంగాళాదుంపలు చాలా తక్కువ రేట్లు దొరుకుతూ ఉంటాయి మార్కెట్లో. అలాంటప్పుడు బంగాళాదుంపతో కొత్త కొత్త వంటకాలు చేసుకొని తినొచ్చన్నమాట. సాయంత్రం స్నాక్స్ మరి చాలా బాగుంటాయి. అవి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చెప్పేస్తాను. ముందుగా బంగాళాదుంపతో బోండాలు చేసుకోవడం ఎలాగో చెప్తా. ముందుగా బంగాళాదుంప తీసుకోండి. దాన్ని బాగా ఉడకబెట్టేయండి. అంటే ఉల్లగడ్డలు బాగా ఉడకబెట్టిన తర్వాత దాన్ని తొక్క తీసేసి మెత్తగా స్మాష్ చేసేసాను. 1/4 కేజీ లేకుంటే 1/2 కేజీ బంగాళదుంపల్ని బాగా ఉడకబెట్టి స్మాష్ చేసేసారు. అందులో దాదాపు 100 గ్రాముల కంటే కొంచెం ఎక్కువ బియ్యం పిండి వేసేసేయాలి. పచ్చిమిరపకాయలు సన్న సన్నగా తురిమి మీకు ఇష్టమైతే తీసుకోవచ్చు. లేదంటే ఎండుమిరపకాయలు గింజలతో సహా అలా అలా కొట్టి అలా వేసేసి ఇంకా సోడా వేయకూడదు. సాల్ట్ మనకు రుచికి తగినట్టుగా సాల్ట్ వేసేసి దాన్ని బాగా కలిపేయాలన్నమాట. అంతా కలిపేసి కాసేపు మూత పెట్టాలి. ఈలోగా స్టవ్ మీద కడాయి పెట్టండి. కడాయిలో నూనె పోసి నూనె కాగిన తర్వాత మనం ఆల్రెడీ తయారు చేసుకున్నాం కదా బంగాళదుంపలతో బోండా పిండి, దాన్ని రౌండ్ రౌండ్గా ముద్దలు చేసుకొని రౌండ్గా రుద్ది దాన్ని ఏం చేస్తారంటే నూనెలో వేయాలి. నూనెలో రెడ్గా వేయించి తీసేసేయాలి. అంతే అండి, తింటూ ఉంటే స్మూత్గా ఉంటుంది, కరకరలాడుతుంది. అట్ ద సేమ్ టైం నోట్లో పెట్టుకోగానే స్మూత్గా మంచిగా ముసలాళ్ళు కూడా మెత్తగా తినేయచ్చు అనమాట. చిన్నపిల్లలు తినచ్చు, పెద్దవాళ్ళు తినచ్చు, చాలా బాగుంటాయి. మరి ఇవన్నీ మీరు చేసుకొని తింటారనుకుంటున్నారు, మళ్ళీ చెప్పేస్తాను. బంగాళదుంపతో బోండా ఎలా చేసుకోవాలంటే 1/2 కేజీ బంగాళదుంప తీసుకొని దాన్ని బాగా కడిగి ఉడకబెట్టండి. మెత్తగా తొక్క తీసేసి మెత్తగా పేస్ట్ చేసేసేయండి. అందులో ఏం చేస్తారు, బియ్యం పిండి వేసేసేయండి. బియ్యం పిండి కొంచెం పచ్చిమిరపకాయలు, కారం కావాలనుకున్న వాళ్ళు ఎండుమిరపకాయ దంచి దాన్ని కూడా వేసేసేయచ్చు. వేసేసి చక్కగా ఉప్పు మన రుచికి తగ్గట్టు ఉప్పు వేసేసుకొని దాన్ని అలాగా కాసేపు మూత పెట్టి పెట్టేయాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి నూనె బాగా కాగిన తర్వాత ఈ పిండి చిన్న చిన్న బౌల్స్ లాగా చేసుకొని అందులో వేసేసేయాలన్నమాట. అంతే, ఇక కాలేటప్పుడు మాత్రం చిన్న మంట మీద కాలాలి. అలా చేయండి. చాలా క్రిస్పీగా అంటే కరకరలాడినట్టే ఉంటుంది, చాలా స్మూత్గా ఉంటుంది. నోట్లో వేసుకోగానే అలా వెళ్ళిపోతుంటాయన్నమాట. మీరు ఎక్కువగా బంగాళదుంపలు చాలా చీప్గా దొరికే టైంలో బంగాళదుంపతో డెఫినెట్గా ఇవి చేసుకొని తింటారని ఆశిస్తున్నాను. చాలా ఆరోగ్యానికి మంచిది. ఇవి మనకు చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఓకే, బంగాళదుంపతో మీకు పొటాటో 65 అంటారు, దాన్ని ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా 1/4 కేజీ ఉల్లగడ్డలు తీసుకొని దాన్ని బాగా కడిగేసేసి దాన్ని తొక్క తీసేసి బాగా సన్నగా పచ్చిదే తురిమేయాలన్నమాట. తురిమేసి ఒక్కసారి నీళ్ళలో వేసి తీసేసి దాన్ని నీళ్ళంతా పిండేయాలి. పిండి 1 గిన్నెలో వేసుకోండి. దాంట్లో మొక్కజొన్న పిండి వేయాలండి, ఇంకేమేమి వేయకూడదు. మొక్కజొన్న పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, సరిపడా కారం వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలిపేసేయండి. కలిపేసేసి అలా కాసేపు నానబెట్టండి. స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె వేసి నూనె బాగా కాగిన తర్వాత ఇవి చిన్న చిన్న ముద్దలు చేసి అందులో వేసేసేయండి. మొత్తం బాగా అంటే అందులో మొక్కజొన్న పిండి వేసాం కాబట్టి క్రిస్పీగా ఉంటుంది, బాగా కాలుతుంది అనమాట. అవన్నీ తీసి 1 గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే 1 కడాయి పెట్టి కడాయిలో నూనె వేసి కొంచెమే, ఎక్కువ వేయకూడదు. అందులో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కరివేపాకు, అల్లం కొంచెం వేసేసి బాగా వేయించుతూ ఉండండి. వేగుతూ ఉన్న టైంలో మీరు ఏం చేస్తారంటే కొంచెం మొక్కజొన్న పిండి నీళ్ళల్లో కలుపుకొని పలసగా అందులో పోసేసేయండి. ఈ ఉల్లిపాయలు ఉడుకుతూ ఉంటాయి కదా, అందులో ఇది పోయగానే బాగా ఉడికినట్టుగా దగ్గరైనట్టు ఉంటుంది. దీన్ని మీరు తీసేసి మనం చేసుకున్న

బాల్స్లో వేసేసి కలిపేయాలి. అప్పుడు అది జస్ట్ ఒక కూరలాగా మెత్తమెత్తగా చాలా బాగుంటుందన్నమాట. మరి బంగాళాదుంపతో ఇంత టేస్టీ ఫుడ్ ఇంకా అసలు మీరు ఎప్పుడు తినుండరు అనుకోండి, చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను, బంగాళదుంపలంటే ఉల్లిగడ్డల్ని ఒక అర కేజీ తీసుకోండి, తొక్క తీసేసి పచ్చిదే బాగా తురిమేయండి. తురిమేసారా? ఇప్పుడు దీన్ని బాగా పిండేసేసి ఏం చేస్తారంటే ఒక గిన్నెలో పెట్టేసేయండి. అందులో ఉప్పు కొంచెం కారం వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి మీరు మొక్కజొన్న పిండి మాత్రమే వేయాలి. మొక్కజొన్న పిండి వేసేసి కలిపేయాలి. ముద్దలా కలిపేస్తే బోండా పిండిలాగా అవుతుంది. దీన్ని కడాయి పెట్టి నూనె వేసి స్టవ్ మీద బాగా నూనె కాగిన తర్వాత చిన్న చిన్న ఉండలు వేసేసేయండి. వేసేసి రెడ్డిగా కాలిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టి కొంచెం ఒక 2 స్పూన్ల నూనె వేసి ఆ నూనెలో మీరు ఉల్లిపాయలు వేసేసి కొంచెం కొత్తిమీర కరివేపాకు అల్లం వేసేసి వేగుతుంది కదా, వేగిన తర్వాత ఈ మొక్కజొన్న పిండిని పల్సటి నీళ్లుగా కలిపేసి అందులో పోసేసేయండి. పోస్తే అవి ఉడికి కొంచెం దగ్గరగా చిక్కగా అవుతుంది. దీన్ని మనం చేసుకున్నటువంటి బంగాళదుంప బౌల్స్లో కలిపేసేస్తే కనుక మరి పొటాటో 65 రెడీ. ఇక మనకి ఎంత టేస్ట్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది. పిల్లలు బాగా తింటారు, పెద్దలు కూడా బాగా తింటారు. ఈ బంగాళదుంప మనకు బాగా దొరికే టైంలో డెఫినెట్గా ఈ బంగాళదుంపతో మీరు ఈ వంటకం చేసుకొని తింటారనుకుంటాను. సరేనండి, పచ్చిమిరపకాయల బజ్జీలు అంటే చాలా ఇష్టం అందరికీ కదా. ఈ పచ్చిమిరపకాయల బజ్జీలు చేసుకునేటప్పుడు ఆ బజ్జీల్లోకి బంగాళదుంపతో పాటు చేసుకుంటారు. అది ఎలాగో చెప్తాను. బంగాళదుంపని బాగా ఉడకబెట్టేసేసి బాగా మెత్తగా చిదిమేసి అందులో పచ్చిమిరపకాయలు లైట్గా సన్నగా తురిమి ఉప్పు కారం పసుపు వేసేసి బాగా కలిపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు బాగా కడిగేసి తొడిమి తీయకుండానే మధ్యలో కట్ చేసి ఈ ఉల్లిగడ్డ కూరని మధ్యలో నిండా నింపేయాలన్నమాట. నింపేసిన తర్వాత పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో శనగపిండి వేసి కొంచెం బియ్యపిండి వేసి ఇది బజ్జీపిండిలా కలుపుకోవాలి. బజ్జీపిండిలా కలుపుకొని పచ్చిమిరపకాయని బజ్జీపిండిలో ముంచి వేడివేడి నూనెలో వేసేయాలన్నమాట. అయితే బజ్జీపిండి కలిపినప్పుడు దానిలో సాల్ట్ అనేది ఎక్కువ వేయకూడదు, తగినంత అంటే కొంచెం తక్కువగానే వేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిరపకాయ మధ్యలో మనం బంగాళదుంప కూర పెట్టాం కదా, అందులో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి మరి ఉప్పు వేసేసారంటే ఉప్పు అయిపోతుంది తినలేము. సో మీరు ఏం చేస్తారంటే బజ్జీపిండి కలిపేటప్పుడు ఉప్పు తగ్గించుకొని పెట్టుకోండి. అంటే గడ్డగా ఉండాలి ఈ పిండి. దీంట్లో ఈ పచ్చిమిరపకాయలు స్టఫ్ చేసిన పచ్చిమిరపకాయలను ముంచి దాన్ని తీసి వేడివేడి నూనెలో వేసేసేయాలి. అంతే అండి, ఇక మనకు టేస్టీ టేస్టీ పచ్చిమిరపకాయ బజ్జీలు రెడీ. అసలు పచ్చిమిరపకాయ బజ్జీలు ఏ సీజన్లోనే తింటారన్నమాట. అటు ఎండాకాలం, వానాకాలం, చలికాలం ఎప్పుడైనా ఏ ఫంక్షన్లో అయినా మనకు పచ్చిమిరపకాయ బజ్జీలు కనబడుతుంటాయి కదా. ఇవి చేసుకోవడం ఎలా అని చాలామంది అనుకుంటుంటారు. వెరీ సింపుల్. అయితే మనకి ఇవన్నీ కూడా బంగాళదుంప వెరైటీ ఏదైనా సరే అవి బాగా తక్కువ రేట్ దొరికేటప్పుడు చేసుకొని తింటే మనకు యూజ్ఫుల్. మన శరీరానికి కూడా ఈ యొక్క బంగాళదుంపలు చాలా మంచిది. కొంతమంది అవి తింటే అది నొప్పులు ఈ నొప్పులు వస్తాయి అంటారు, కానీ ఏం కాదు. ఉల్లగడ్డలు తింటే మనకు చాలా మంచిది ఆరోగ్యానికి, మన బాడీకి కూడా చాలా సూట్ అవుతుంది ఈ బంగాళదుంప. సో మీరు ఇలాంటి రెసిపీలు తయారు చేసుకొని రకరకాల వంటకాలు చేసుకొని తింటూ ఉండండి. ఓకే, మరి మరొక వంటకం చెప్తాను ఇప్పుడు నేను. చాలామంది ఇంట్లో బ్రెడ్లు అలాగే మిగిలిపోయింది అన్నమాట. ఈ బ్రెడ్ ముక్కలు మిగిలిపోతే ఏం చేయాలో అర్థం కాదు. దాన్ని మనం స్వీట్ తయారు చేసుకొని తినచ్చు అనమాట. ఎలా అంటే ఏదో అవి ఇవి చెప్తుంటారు, కోవా అంటూ అట్లానే, అట్లా కాదు, గులాబ్ జామ్ లాగా చేసుకోవచ్చు అనమాట. ఎలా అబ్బా అనుకుంటున్నారా? ఒక పని చేయండి, ఈ యొక్క బ్రెడ్ ముక్కలన్నీ తీసుకొని ఒక టేబుల్ పైన పెట్టేసేసి, అంటే షీట్ మీద పెట్టి ఆ ఎడ్జెస్ అన్నీ కూడా కట్ చేసేసేయండి. కట్ చేసేసి దాన్ని ఏం చేస్తారంటే మొత్తం ఈ ఎడ్జెస్ తీగా వచ్చినవన్నీ ఒక పెద్ద బౌల్లో వేసి పెట్టండి. అందులో చిక్కటి పాలు ఒక అరకప్పు, కాగిన పాలు పోసేసేయండి. పోసేసి ఇలా కాసేపు ఉంచితే మెత్తబడిపోద్ది అనమాట. మెత్తబడిపోయేలాగా దాన్ని బాగా పేస్ట్లాగా చేత్తోని మెదిపేయండి. మెదిపితే ఒక చపాతి ముద్దలాగా తయారవుతుంది. అంటే పాలు పోసేటప్పుడు మీరు ఎక్కువ పోయకూడదు అనమాట, కరెక్ట్గా పోయాలి. అది చూసుకొని పోయాలన్నమాట. పోసినప్పుడు అది చపాతి ముద్దలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో ఒక 10 స్లైసెస్ ఉన్నాయని చుట్టూ రెడ్గా ఉండి తీసేసి అవన్నీ కూడా ఒక పెద్ద బౌల్లో పెట్టి అందులో చిక్కటి వేడివేడి పాలు పోసేసి కొసేపు అవుతానే మెత్తబడిపోతుంది. మెత్తబడిన దాన్ని మనం ఏం చేస్తామంటే చక్కగా చపాతి ముద్దలాగా అయిపోతుంది. ఇప్పుడు దీన్ని మీరు చిన్న చిన్న ఉండలు తీసుకొని బాగా రౌండ్గా బాల్స్లా

0: అలా చేసేసి ఒక దగ్గర పెట్టండి. స్టవ్ మీద కడాయి పెట్టి ఆ కడాయిలో నూనె వేసి నూనె కాగిన తర్వాత చిన్న మంటలో ఉన్నప్పుడు ఇవన్నీ తీసేసి ఆ నూనెలో కాల్చేసేయండి. కాలినప్పుడు రెడ్గా కాలుతాయి, రెడ్గా కంటే కొంచెం ఎక్కువగానే కాలుతాయి అన్నమాట. కాలినప్పుడు అవన్నీ తీసి ఒక గిన్నెలో వేసేసేయండి. ఇప్పుడు పాకం పట్టండి. కొంతమందికి చక్కెర పాకం అంటే ఇష్టం ఉంటుంది, బెల్లం పాకం అంటే ఇష్టం ఉంటుంది, కానీ వీటికి చక్కెర పాకమే చాలా బాగుంటుంది. కాబట్టి చక్కెర పాకం బట్టి చక్కెర పాకంలో ఈ బాల్స్ అన్నీ వేసేసేయండి. వేసేసి ఒక అరగంట మూత పెట్టి పెట్టేయండి. అస్సలు బ్రెడ్తో చేసిన గులాబ్ జామ్ ఉంటుంది చూడండి, అబ్బా అసలు తింటూ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నములతో ఉంటే ఏదో ఒక వెరైటీ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఓకే, మరి మీరు కూడా తయారు చేసుకోవాలంటే మళ్ళీ ఇంకోసారి చెప్పేస్తాను. కావాల్సిన పదార్థాలు, బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దాని చుట్టూ కట్ చేసేసి ఒక బౌల్లో వేసుకోండి. వేసిన తర్వాత ఇప్పుడు చిక్కటి పాలు ఒక అరకప్పు అంటే దానికి తగ్గట్టుగా కాచి అందులో పోసేసి కాసేపు నానబెట్టండి. మొత్తం మెత్తగా అయిపోతుంది. దీన్ని ఇప్పుడు చపాతి పిండిలాగా చేసేసుకోవాలి. మన దగ్గర పాలున్నాయి కదా అని చెప్పి ఎక్కువ పోసారనుకోండి, జోరు జోరు అయిపోతుంది, నీళ్ళు నీళ్ళు అయిపోతే అది మీకు గులాబ్ జామ్ రాదనమాట. కాబట్టి గట్టిగా చపాతి పిండి లాగా రావడానికి కావలసినన్ని పాలు మాత్రం వేసుకోవాలి. ఆ పాలు కూడా చిక్కగా ఉండాలి. ఇప్పుడు ఈ చపాతి ముద్దని పక్కన పెట్టేయండి. స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె వేసి నూనె బాగా వేడయ్యాక ఇప్పుడు మీరు స్టవ్ సిమ్లో పెట్టండి. చిన్న మంట మీద పెట్టి అందులో ఈ బాల్స్ అన్నీ కూడా అంటే ఈ పిండి ఉంది కదా చపాతి ముద్దలాగా చేసుకున్నాం కదా బ్రెడ్ పిండి, దాన్ని చిన్న చిన్న ముద్దలు చేసి అందులో వేసేస్తే రెడ్గా కాలుతాయి అన్నమాట. కొంచెం ఎక్కువ రెడ్గా కాలిన తర్వాత అన్నీ తీసి ఇంకో బౌల్లో వేయండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో చక్కెర వేసి నీళ్లు వేసి పాకం తయారు చేయండి. పాకం బాగా వచ్చిన తర్వాత అంటే చిక్కటి పాకం రాకూడదు, అంటే చిక్కగా అవ్వాలి కొంచెం. అయిన తర్వాత కొంచెం నీళ్ళు నీళ్ళుగా సిరప్ అన్నమాట, చక్కెర సిరప్ అంటారు కదా, ఆ చక్కెర నీళ్ళలాగా చేసుకొని అందులో ఈ బాల్స్ అన్నీ వేసేసేయండి. కొంచెం ఇలాచి పౌడర్ కొట్టేస్తే కూడా చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసేసిన తర్వాత కాసేపు నానబెట్టి ఇక అందరికీ బౌల్స్లో వేసేసేయండి. తింటూ ఉంటే వెరీ టేస్టీ టేస్టీ గులాబ్ జామ్ రెడీ. అయితే దీనికి కావాల్సిన పదార్థాలను మన ఇంట్లో మిగిలిన వస్తువులతో తయారు చేసుకున్నాం కాబట్టి ఎంతో బాగుంటుంది. ఈ హాలిడేస్లో పిల్లలు ఇంకా ఉన్నారు కాబట్టి ఇవి చేసి పెట్టండి, పిల్లలు చాలా బాగా తింటారు. ఈ బ్రెడ్ మిగిలినది వేస్ట్ అయిపోయింది అన్న బాధ లేకుండా అయిపోద్ది అన్నమాట. సో మీరందరూ కూడా ఈరోజు పసందైన వంటకాల కార్యక్రమంలో సరికొత్త వంటకాలు తెలుసుకున్నారు. మరి మీరు కూడా చేసుకొని నాకు చెప్తారని నేను ఆశిస్తున్నాను. మీరు కనుక చేసుకొని తిని నాకు చెప్పాలంటే మా అడ్రస్ చెప్తాను. పసందైన వంటకాలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, తిరుపతి. మళ్ళీ చెప్తాను, పసందైన వంటకాలు, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్, ఆకాశవాణి, తిరుపతి. వచ్చేవారం సరికొత్త వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.
1: మీరు ఇంతవరకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో పసందైన వంటకాలు విన్నారు. సమర్పణ శ్రీమతి జే నిర్మల.
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
3: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
2: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
1: వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ఇప్పుడు వినండి అంతర్జాతీయ కుటుంబ చెల్లింపుల దినోత్సవం గురించిన వివరాలు. శ్రోతలు, ప్రతి ఏటా జూన్ 16వ తేదీన అంతర్జాతీయ కుటుంబ చెల్లింపుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. డిజిటల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ ద్వారా రికవరీ స్థితిస్థాపకత ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. అంతర్జాతీయ కుటుంబ చెల్లింపుల దినోత్సవంని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. 200 మిలియన్లకు పైగా వలస కార్మికులు, మహిళలు, పురుషులను గుర్తు చేసుకుని వారు 800 మిలియన్లకు పైగా కుటుంబ సభ్యులకు ఇంటికి డబ్బు పంపుతున్నారు. ఆర్థిక అభద్రతలు, సహజ వాతావరణ సంబంధిత విపత్తులు, ప్రపంచ మహమ్మారి నేపథ్యంలో వలస కార్మికుల గొప్ప స్థితిస్థాపకతను ఈరోజు మరింత హైలైట్ చేస్తుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది IDFR.

0: ఇది గ్లోబల్ కాంపాక్ట్ ఫర్ సేఫ్ ఆర్డర్లీ రెగ్యులర్ మైగ్రేషన్లో కీలకమైన చొరవ. ఇది బదిలీ ఖర్చులను తగ్గించాలని, చెల్లింపుల ద్వారా ఎక్కువ ఆర్థిక చేరికలను కోరుతుంది. చెల్లింపులు లేదా సరిహద్దు వ్యక్తికి సాపేక్షంగా తక్కువ విలువ కలిగిన చెల్లింపులు అభివృద్ధి చెందుతున్న ప్రపంచానికి కీలకమైన జీవనాధారంగా పనిచేస్తాయి. వ్యక్తిగత చెల్లింపులు సాపేక్షంగా తక్కువ విలువ కలిగి ఉండవచ్చు, కానీ మొత్తంగా ఈ ప్రవాహాలు ప్రపంచ అధికారిక అభివృద్ధి సహాయం కంటే 3 రెట్లు ఎక్కువ. చెల్లింపులు అనేక ప్రాథమిక గృహ అవసరాలకు పూచీకత్తు. విద్య, వ్యవస్థాపకత ద్వారా నైపుణ్యాల ఏర్పాటు అవకాశాలకు మద్దతు ఇస్తాయి. ఈ వనరులు గృహాలు, స్థానిక కమ్యూనిటీలు రెండిటికీ పరివర్తన చెందుతాయని రుజువు చేస్తాయి. అనేక కుటుంబాలు వారి సొంత SDGలను సాధించడానికి వీలు కల్పిస్తాయి. గత 20 సంవత్సరాలలో చెల్లింపుల ప్రవాహాలు 5 రెట్లు పెరిగాయి. గ్రహీత దేశాలలో ఆర్థిక మాంద్యం సమయంలో కౌంటర్ సైకికల్ సామర్థ్యంతో పనిచేశాయి. గ్లోబల్ రెమిటెన్స్లకు కోవిడ్ ఒక భయంకరమైన పరీక్ష అయినప్పటికీ, పదునైన క్షీణత, ముందస్తు అంచనాలు చెల్లింపుల ప్రవాహాలలో స్థితిస్థాపకతను చాలా తక్కువగా అంచనా వేసింది. ప్రపంచ బ్యాంక్ 2021 మే నివేదిక ప్రకారం 2020లో కేవలం 1.6% మాత్రమే రెమిటెన్స్లు పడిపోయాయని, 2019లో $548 నుండి $540 బిలియన్లకు పడిపోయిందని వెల్లడించింది. ఈ ప్రవాహాల స్థితిస్థాపకత ఆశ్చర్యం కలిగించదు. చెల్లింపులు అనేక సామాజిక ఒప్పందం ఆర్థిక భాగం. ఇది వలస వచ్చిన వారిని, స్వదేశానికి తిరిగి వచ్చే వారి కుటుంబాలకు బంధిస్తుంది. ఈ ఇన్ఫ్లోలు మొత్తం బిలియన్లలో ఉండగా, కుటుంబాలకు అత్యంత ముఖ్యమైనది ఈ సగటు చెల్లింపు. IDFR ఐక్యరాజ్య సమితి వలస కార్మికుల ద్వారా నిరూపించబడిన మానవ ఆత్మ సంకల్పం స్థితిస్థాపకతను ప్రశంసించాయి. ఇంకా ఎక్కువ సామాజిక ఆర్థిక స్థితిస్థాపకత, చేరికను ప్రోత్సహించే రెమిటెన్స్ల కోసం డిజిటల్ ఆర్థిక పరిష్కారాలను ప్రోత్సహించాలని ప్రభుత్వాలు, ప్రైవేటు రంగం, అభివృద్ధి సంస్థలు, పౌర సమాజానికి యుఎన్ పిలుపునిచ్చింది. మీరింతవరకు అంతర్జాతీయ కుటుంబ చెల్లింపుల దినోత్సవం గురించిన వివరాలు విన్నారు.
1: ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్. ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. కుటుంబానికి తండ్రి ఎలాగో, సినిమాకి A to Z నిర్మాతే. సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు, పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్. సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం, హాస్యాన్ని పండించేవాడే కమెడియన్. దర్శకుని ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో. ఒక సినిమాకి అందం, ఆకర్షణ, అభినయంతో మెప్పించే హీరోయిన్లు. ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి FM లో ప్రతి బుధవారం ఉదయం 8:30

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517.

0: మా చిరునామా మరొకసారి కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి, 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772426605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు, సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక, కేర్ ఆఫ్ ఆకాశవాణి.

0: విజ్ఞానం, వినోదం,
1: విద్య, వైద్యం,
0: కళలు, సాహిత్యం,
1: చరిత్ర, సంస్కృతి,
0: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
1: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై
0: తప్పక వినండి ప్రభాత రేఖలు.

మీరింతవరకు వనితా లోకం స్త్రీల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. ఇప్పుడు వినండి

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో వినబోయే అంశాలు ఉద్యోగ సమాచారం వింటారు, అనంతరం క్రీడా ప్రపంచం, ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశ స్కీమ్లో చేరండి. టెలిలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: ఇప్పుడు వినండి ఉద్యోగ సమాచారం.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: కోల్కతాలోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 70. పోస్టుల వివరాలు: సీనియర్ మేనేజర్ 16 పోస్టులు, మేనేజర్ 16 పోస్టులు, డిప్యూటీ మేనేజర్ 38 పోస్టులు. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ లేదా బీటెక్ లేదా పీజీ లేదా ఎంబీబీఎస్, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులవ్వాలి. దీనితో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. వేతనం నెలకు 50,000 రూపాయల నుంచి 2,00,000 రూపాయల వరకు. బేసిక్ పే గ్రేడ్ను బట్టి నెలకు 93,400 రూపాయల నుంచి 1,30,760 రూపాయల వరకు. ఎంపిక విధానం పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 2026 జూన్ 25వ తేదీ. మరిన్ని వివరాలకు వెబ్సైట్ hindustancopper.com. వెబ్సైట్ మరొకసారి www.hindustancopper.com.

ప్రకటన. 2026-27 విద్యా సంవత్సరానికి గాను తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రభుత్వ మరియు ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలు, కళాశాలల్లో 1వ తరగతి నుండి 10వ తరగతి మరియు 11వ తరగతి నుండి ప్రొఫెషనల్ డిగ్రీ వరకు చదువుతున్న బీడీ కార్మికులు, సున్నపురాయి డోలమైట్ గనుల కార్మికులు, ఇనుప ఖనిజం, మ్యాంగనీస్ ఖనిజం, క్రోమ్ ఖనిజం గనుల కార్మికులు, మైకా గనుల కార్మికులు, సినీరంగ కార్మికుల పిల్లల నుండి నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ NSP ద్వారా ఆర్థిక

సహాయం కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రీ మెట్రిక్ 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 2026 ఆగస్ట్ 31వ తేదీ మరియు పోస్ట్ మెట్రిక్ 11వ తరగతి నుండి ప్రొఫెషనల్ డిగ్రీ దరఖాస్తులకు చివరి తేదీ 2026 అక్టోబర్ 31వ తేదీ. మరిన్ని వివరాల కోసం నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ scholarships.gov.in సందర్శించండి. దరఖాస్తు ప్రక్రియ లేదా ఎన్ఎస్పిలో దరఖాస్తు పరిశీలనకు సంబంధించిన సందేహాల కోసం helpdesk@nsp.gov.in ఈమెయిల్ ద్వారా లేదా హెల్ప్లైన్ నంబర్ 01206619540 ద్వారా సంప్రదించవచ్చు. దరఖాస్తుదారులు వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయం, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి,

0: అక్టోబర్ 31వ తేదీ. మరిన్ని వివరాల కోసం నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ scholarships.gov.in సందర్శించండి. దరఖాస్తు ప్రక్రియ లేదా ఎన్ఎస్పిలో దరఖాస్తు పరిశీలనకు సంబంధించిన సందేహాల కోసం హెల్ప్ డెస్క్ @nsp.gov.in ఈమెయిల్ ద్వారా లేదా హెల్ప్లైన్ నంబర్ 01206619540 ద్వారా సంప్రదించవచ్చు. దరఖాస్తుదారులు వెల్ఫేర్ కమిషనర్ కార్యాలయం, లేబర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, రూమ్ నంబర్ 54, కేంద్రీయ సదన్, సుల్తాన్ బజార్, కోటి, హైదరాబాద్ 500001 వారిని స్వయంగా లేదా 0402956129 ఫోన్ నంబర్ ద్వారా లేదా wclwohyd@nic.in ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. అలాగే ఈ సంస్థకు చెందిన సమీప డిస్పెన్సరీలను కూడా సంప్రదించవచ్చు.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
0: యువవాణి యూజర్ల కార్యక్రమంలో ఇప్పుడు వినండి క్రీడా ప్రపంచం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం వివిధ క్రీడల సమాహారం క్రీడా ప్రపంచంకు స్వాగతం. ముందుగా ఫిఫా వరల్డ్ కప్ ఫుట్బాల్ 2026 విశేషాలు చూద్దాం. ఫిఫా వరల్డ్ కప్లో న్యూజిలాండ్ ఇరాన్ మధ్య జరిగిన మ్యాచ్ 2-2 గోల్స్ తేడాతో డ్రాగా ముగిసింది. 2 సార్లు ఇరాన్ ఓటమి నుంచి తప్పించుకున్నది. కివీస్ ప్లేయర్ ఎలిజా జస్ట్ తమ జట్టు తరపున 2 గోల్స్ చేశాడు. తొలుత 7వ నిమిషంలో, ఆ తర్వాత 54వ నిమిషంలో గోల్స్ చేశాడు. అయితే ఇరాన్ కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చింది. కీలకమైన దశలో గోల్స్ చేసింది. 32-64 నిమిషాలప్పుడు ఇరాన్ గోల్స్ చేసి కివీస్ను నిలువరించింది. 2 సార్లు వెనకబడ్డ ఇరాన్ ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించింది. గ్రూప్ జీలో బెల్జియం, ఈజిప్ట్ మధ్య జరిగిన మ్యాచ్ 1-1 గోల్స్ తేడాతో డ్రా అయింది. ఫిఫా వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో ఆస్ట్రేలియా జట్టు శుభారంభం చేసింది. కెనడాలోని వాంకోవర్ వేదికగా జరిగిన గ్రూప్ డి ఓపెనింగ్ మ్యాచ్లో టర్కీపై 2-0 తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. దాదాపు 24 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రపంచకప్ బరిలోకి దిగిన టర్కీ జట్టుకు ఆస్ట్రేలియా యువ ఆటగాళ్లు గట్టి షాక్ ఇచ్చారు. మ్యాచ్ ప్రారంభమైన 27వ నిమిషంలోనే ఆస్ట్రేలియా యువ ఫార్వర్డ్ ఆటగాడు నెస్టోరీ ఇరాన్ కుంద అద్భుతమైన కౌంటర్ అటాకింగ్ గోల్తో జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఈ అద్భుత గోల్తో ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా తరపున గోల్ చేసిన అతి పిన్న వయస్కుడిగా ఇరాన్ కుంద సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత టర్కీ ఆటగాళ్లు మ్యాచ్ను డ్రా చేయడానికి తీవ్రంగా శ్రమించినప్పటికీ ఆస్ట్రేలియా డిఫెన్స్ దాన్ని తిప్పికొట్టింది. ముఖ్యంగా 75వ నిమిషంలో మిడ్ఫీల్డర్ కానర్ మెట్కాఫ్ బాక్స్ వెలుపుల నుండి ఒక అద్భుతమైన లో షాట్తో 2వ గోల్ కొట్టి ఆస్ట్రేలియా విజయాన్ని పూర్తిగా ఖాయం చేశాడు. ఫిఫా ప్రపంచ కప్ 2026 గ్రూప్ సి మొదటి మ్యాచ్లో స్కాట్లాండ్ జట్టు 1-0 గోల్స్ తేడాతో హైతీపై ఘన విజయం సాధించింది. అమెరికాలోని బోస్టన్ స్టేడియంలో జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో స్కాట్లాండ్ ఆటగాళ్లు మొదటి నుంచే మంచి ప్రతిభ కనపరిచారు. మ్యాచ్ 27వ నిమిషంలో స్కాట్లాండ్ స్టార్ ప్లేయర్ జాన్ మెగ్గిన్ కొట్టిన షాట్ హైతీ డిఫెండర్ను తాకుతూ డిఫ్లెక్ట్ అయ్యి గోల్గా మారింది. ఈ ఒక్క గోల్తో లభించిన ఆధిక్యాన్ని స్కాట్లాండ్ చివరి వరకు కాపాడుకుని విజేతగా నిలిచింది. ఈ గెలుపు స్కాట్లాండ్ జట్టుకు

తో ప్రత్యేకం. ఎందుకంటే 1990 ఇటలీ ప్రపంచకప్ తర్వాత వారు మెగా టోర్నీలో సాధించిన మొదటి ఘన విజయం ఇదే. అలాగే 1998 తర్వాత స్కాట్లాండ్ ఆడుతున్న తొలి ప్రపంచకప్ మ్యాచ్ కూడా ఇదే కావడం విశేషం. మరోవైపు సుమారు 50 ఏళ్ల తర్వాత వరల్డ్ కప్లోకి అడుగుపెట్టిన హైతీ జట్టు కూడా ద్వితీయార్థంలో గట్టి పోటీ ఇచ్చింది. ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్ సి ఓపెనింగ్ మ్యాచ్లో బ్రెజిల్ మొరాకో జట్ల మధ్య జరిగిన పోరు 1-1 డ్రాగా ముగిసింది. న్యూజెర్సీలోని స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో ఇరు జట్లు గట్టి పోటీనిచ్చాయి. మ్యాచ్ ప్రారంభమైన 20వ నిమిషంలో మొరాకో ఆటగాడు ఇస్మాయిల్ సైబారి ఒక అద్భుతమైన గోల్ చేసి తన జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఆ తర్వాత బ్రెజిల్ జట్టు పుంజుకుని ఎదురుదాడికి దిగింది. మ్యాచ్ 31వ నిమిషంలో బ్రెజిల్ స్టార్ ప్లేయర్ వినిసియస్ జూనియర్ సూపర్ గోల్ చేయడంతో స్కోరు 1-1 సమానమైంది. ఫిఫా ప్రపంచకప్లో ఆతిథ్య అమెరికా అదిరిపోయే బోని కొట్టింది. భారత కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున జరిగిన గ్రూప్ డి పోరులో యుఎస్ టీం 4-1 తేడాతో పరాగ్వేపై ఘన విజయం సాధించింది. అమెరికా పరాగ్వేపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రపంచకప్లో గోల్స్ పరంగా రికార్డు విజయాన్ని ఖాతాలో వేసుకుంది. 7వ నిమిషంలోనే పరాగ్వే ప్లేయర్ డామియన్ బొబడిల్లా తన ఓన్ గోల్తో అమెరికా 1-0 ఆధిక్యంలోకి వెళ్ళింది. ఆరంభంలోనే కలిసొచ్చిన అమెరికా అదే దూకుడు కొనసాగిస్తూ పరాగ్వేపై వరుస దాడులు చేసింది. ఫ్లోరియన్ బాలోగన్ 37వ నిమిషంలో ఫ్లోరియన్ 45.5 నిమిషాల చమరో గోల్తో స్కోరు 3-0 చేరుకుంది. పరాగ్వే 73వ నిమిషంలో మారిషియో గోల్తో పరువు నిలుపుకుంది. ఆఖర్లో జియోవనీ రెనా 98వ నిమిషాల గోల్తో అమెరికా ఘన విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఫిఫా వరల్డ్ కప్లో అతి పెద్ద సంచలనం. మాజీ ఛాంపియన్ ట్రోఫీ ఫేవరెట్లలో ఒకటైన స్పెయిన్ను ప్రపంచకప్ ఆరంగ్రేట జట్టు కాబో వెడ్డే నిలువరించి ఔరా అనిపించింది. యూరోపియన్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన స్పెయిన్ను ప్రపంచంలోనే 3వ అతి చిన్న దేశమైన కాబో వెడ్ అడ్డుకోవడంతో సాకర్ ప్రపంచం అవాక్కయింది. సోమవారం హోరాహోరీగా సాగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన ప్రపంచ 3వ ర్యాంకర్ స్పెయిన్తో పోరును 0-0 డ్రా చేసిన 64వ ర్యాంకర్ కాబో వెడే తమ ఫుట్బాల్ చరిత్రలోనే గొప్ప అధ్యాయాన్ని లిఖించింది. ఏకపక్షం అనుకున్న ఈ మ్యాచ్ అనూహ్య మలుపులు తిరుగుతూ అభిమానులను ఫిదా చేసింది. పలువురు స్టార్ ఆటగాళ్లతో బరిలోకి దిగిన స్పెయిన్ బంతిని 62% తమ నియంత్రణలోనే ఉంచుకున్న లక్ష్యంపై 7 సహా మొత్తంగా 27 దాడులు చేసిన ఒక్కసారి కూడా సక్సెస్ కాలేకపోయింది. ఫిఫా వరల్డ్ కప్లో టైటిల్ ఫేవరెట్ బ్రెజిల్కు తొలి మ్యాచ్లోనే గట్టి సవాల్ ఎదురైంది. శనివారం అర్ధరాత్రి మొరాకోతో జరిగిన గ్రూప్ సి మ్యాచ్లో వినీసియస్ జూనియర్ చేసిన అద్భుతమైన గోల్తో సాంబా టీం ఓటమి తప్పించుకుంది. టాప్ 10 జట్ల మధ్య ఈ థ్రిల్లింగ్ ఫైట్ 1-1 డ్రాగా ముగిసింది. 21వ నిమిషంలోనే ఇస్మాయిల్ సైబారి కొట్టిన గోల్తో మొరాకో 1-0 ఆధిక్యం అందుకుంది. అయితే లెఫ్ట్ వింగర్ వినీసియస్ జూనియర్ ప్రత్యర్థి డిఫెన్స్లోకి చొచ్చుకెళ్లాడు. 32వ నిమిషంలో మొరాకో గోల్ కీపర్ యాసిన్ బౌనౌను దాటుకుంటూ బంతిని నెట్లోకి పంపి స్కోరు 1-1 సమం చేశాడు. ఇప్పుడు మరికొన్ని క్రీడా విశేషాలు చూద్దాం. టీమిండియా కెప్టెన్సీ అందుకున్న తర్వాత శుభ్మన్ గిల్ 66 బంతుల్లో 84 నాటౌట్ బ్యాట్తో అదరగొడుతున్నాడు. ఐపీఎల్ టెస్ట్ ఫామ్ను కొనసాగిస్తూ క్లాసిక్ ఇన్నింగ్స్తో చెలరేగడంతో ఆఫ్ఘనిస్తాన్తో వన్డే సిరీస్ను భారత్

అదిరిపోయే విజయంతో ఆరంభించింది. ధర్మశాల స్టేడియంలో శనివారం వర్షం అంతరాయం మధ్య సాగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో ఆఫ్ఘాన్ను చిత్తు చేసింది. 25 ఓవర్లకు కుదించిన ఈ పోరులో 195 పరుగుల లక్ష్యాన్ని భారత్ 22.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కేఎల్ రాహుల్ 19 బంతుల్లో 39 నాటౌట్, ఇషాన్ 34 కూడా రాణించారు. తొలుత రెహమనుల్లా గుర్బాజ్ 51 బంతుల్లో 102 మెరుపు సెంచరీతో ఆఫ్ఘన్ 24.5 ఓవర్లలో 194 రన్స్కు ఆలౌట్ అయింది. భారత అరంగ్రేట్రం బౌలర్లు గుర్నూర్ బ్రార్ 3, హర్ష్ దూబే 3 వికెట్లతో ఆకట్టుకున్నారు. గిల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. 3 వన్డేల సిరీస్లో 2వ మ్యాచ్ 17న లక్నోలో జరగనుంది. ఇక 3వ విషయం, మహిళల వన్డే వరల్డ్ ఛాంపియన్ భారత్ T20 వరల్డ్ కప్ను అద్భుత విజయంతో ఆరంభించింది. బ్యాటింగ్లో వైస్ కెప్టెన్ స్మృతి మంధానా 44 బంతుల్లో 68, బౌలింగ్లో దీప్తి శర్మ 5, తెలుగమ్మాయి శ్రీచరణి 3 వికెట్లతో విజృంభించడంతో ఆదివారం జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్లో టీమిండియా 64 రన్స్ తేడాతో పాక్పై ఘన విజయం సాధించింది. టాస్ నెగ్గిన భారత్ తొలుత నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగుల స్కోరు సాధించింది. మంధానతో పాటు హర్మన్ ప్రీత్ 36, రిచాఘోష్ 17 బంతుల్లో 34 నాటౌట్ సత్తా చాటారు. పాక్ బౌలర్లలో కెప్టెన్ ఫాతిమా సనా 2, సాదియా ఇక్బాల్ 2 వికెట్లు తీశారు. అనంతరం దీప్తి చరణి స్పిన్ వలలో చిక్కిన పాక్ 17 ఓవర్లలో 106 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ మునీబా అలీ 41 తప్ప మిగతా బ్యాటర్లు ఫెయిల్ అయ్యారు. దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 17న జరిగే తమ తర్వాతి మ్యాచ్లో నెదర్లాండ్స్తో భారత్ తలపడుతుంది. ఇక ముక్కోనపు వన్డే సిరీస్లో భారత్ ఏ జట్టుకు మరో షాక్ తగిలింది. తిలక్ వర్మ సారథ్యంలోని జట్టు శ్రీలంక ఏ చేతిలో అనూహ్యంగా ఓడిపోయింది. సోమవారం నాటకీయ పరిణామాల మధ్య సాగిన పోరులో భారత్ సూపర్ ఓవర్లో లంక చేతిలో పరాజయం పాలైంది. తొలుత ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ అనివార్యమైంది. భారత బౌలర్ అర్షద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో లంక వికెట్ నష్టపోకుండా 16 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత్ ఏ తరపున సూర్యాన్ షెగ్దే, వైభవ్ సూర్యవంశీ 6 బంతుల్లో 9 పరుగులు మాత్రమే చేయడంతో జట్టుకు ఓటమి తప్పలేదు. అంతకుముందు భారత్ ఏ 49.2 ఓవర్లలో 265 పరుగులకు ఆలౌట్ అయింది. సూర్యాన్స్ 72, విప్రాజ్ నిగమ్ 51 అర్ధ సెంచరీలతో రాణించారు. 8వ వికెట్కు 104 పరుగులు జోడించి జట్టుకు మంచి స్కోరు అందించారు. అనంతరం ఛేదనలో లంక ఓవర్లన్నీ ఆడి 9 వికెట్లకు సరిగ్గా 265 రన్స్ చేయడంతో మ్యాచ్ టై అయింది. ఇక 5వ విషయం, వన్డే వరల్డ్ కప్, T20, ప్రపంచ కప్ వంటి మెగా టోర్నీలకు ఆతిథ్యం ఇచ్చిన భారత్ మరో క్రీడా సంబరానికి వేదిక కానుంది. ప్రతిష్టాత్మక ఫెన్సింగ్ ఆసియా కప్ హక్కులు దక్కించుకుంది. జూన్ 19 నుంచి 24 వరకు ఢిల్లీలో ఈ పోటీలు జరగనున్నాయి. ఫెన్సింగ్ ఆసియా కప్ టోర్నీ ఢిల్లీలో జరపడం ఇదే మొదటిసారి. అంతేకాదు ఆసియా ఫెన్సింగ్ కాన్ఫెడరేషన్ 39వ సాధారణ సమావేశం కూడా జరగనుంది. ఫెన్సింగ్స్లో వార్షిక ఛాంపియన్షిప్గా పేరొందిన ఆసియా కప్ మరో 3 రోజుల్లో భారత్లో మొదలవనుంది. ఆసియాతో పాటు మధ్య దక్షిణ పసిఫిక్ ప్రాంతంలోని ఫెన్సర్లు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. ఈసారి ప్రత్యేకత ఏంటంటే సత్తా చాటిన వాళ్లను నేరుగా ఆసియా క్రీడలకు ఎంపిక చేయనున్నారు. అంతేకాదు ఫెన్సర్లకు ర్యాంకింగ్స్ ఇవ్వడం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలను నెలకొల్పడమే కాకుండా 2028లో లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశం లభించనుంది.

ఇక ఫార్ములా వన్ స్టార్ రేసర్ లూయిస్ హామిల్టన్ ఫెరారీ జట్టులో చేరిన రెండేండ్ల తర్వాత తొలి రేసు విజయాన్ని అందుకున్నాడు. ఆదివారం హోరా హోరీగా జరిగిన బార్సిలోనా గ్రాండ్ ప్రీ రేసులో హామిల్టన్ అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచాడు. గతంలో మెర్సిడెస్ జట్టు తరపున 2024 జూలైలో బెల్జియం జీపీ గెలిచిన హామిల్టన్ మళ్లీ ఇన్నాళ్లకు ఓ రేసులో నెగ్గాడు. దీంతో అతని కెరీర్ రికార్డు విజయాల సంఖ్య 106కు చేరింది. ఇక చివరిగా భారత స్టార్ ఆర్చర్ తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్ ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్ 3 టోర్నీలో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ ఆటలో అజయ్ శక్తిగా ఉన్న దక్షిణ కొరియా జోరుకు బ్రేక్ వేస్తూ గంటల వ్యవధిలోనే 2 స్వర్ణాలు నెగ్గి ఔరా అనిపించాడు. కుంకుమ్ మొహోత్తో కలిసి మిక్స్డ్ టీమ్ ఈవెంట్తో పాటు పురుషుల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో బంగారు పతకం కైవసం చేసుకుని తన కెరీర్లోనే చిరస్మరణీయమైన గోల్డెన్ డబుల్ సాధించాడు. ఆదివారం జరిగిన పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్ అయిన హై ప్రెజర్ ఫైనల్లో ధీరజ్ ఆరంభం నుంచే పక్కా గురితో కొరియా ఆటగాడిపై ఒత్తిడి పెంచాడు. మొదటి 2 సెట్లను 30-29, 29-28తో గెలుచుకుని 4-0తో తిరుగులేని ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఆ తర్వాత కొరియా ఆర్చర్ పుంజుకుని ఆధిక్యాన్ని 3-5కు తగ్గించినా ఏమాత్రం పట్టుదల కోల్పోలేదు. నిర్ణయాత్మక 5వ సెట్లో ఒత్తిడిని అధిగమిస్తూ వరుసగా 3 పర్ఫెక్ట్ పదులు కొట్టి పసిడి పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. వరల్డ్ కప్ ఫైనల్ పోరులో కొరియా ఆర్చర్ను భారత ప్లేయర్ ఓడించడం గత 14 ఏండ్లలో ఇదే తొలిసారి. చివరిగా 2012లో వరల్డ్ కప్లో దీపికా కుమారి ఈ ఘనత సాధించింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో 2-4తో వెనుకంజలో నిలిచిన అద్భుత పుంజుకున్న ధీరజ్ 6-4తో జర్మనీ ఆర్చర్ మేరిడ్స్ వీజర్ను ఓడించి ఫైనల్ చేరుకున్నాడు. ధీరజ్ 7-3 తేడాతో ప్యారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత దక్షిణ కొరియా దిగ్గజం లీవు సియోక్కు షాకిచ్చాడు. ఆకాశవాణి వివిధ క్రీడల సమాహారం క్రీడా ప్రపంచం ఇంతటితో సమాప్తం. నమస్కారం.

మీరు ఇంతవరకు యువవాణి యువజనుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 6 గంటలు. ఈ పూట రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలను విందాం. ప్రసార విశేషాల అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి పాటలు వినవచ్చు, 7:05 వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో సుస్థిర వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత గురించి వ్యవసాయాధికారి కెవి శ్రీనివాస్ గారి ప్రసంగం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించిన కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:00 to 8:40 చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు వినవచ్చు, 8:15 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:30 వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్లైట్, 9:30 ఆపాత మధురాలు సుముదర గీతాల కార్యక్రమం, 10:00 హరికథ వింటారు విజయవాడ కేంద్రం నుండి రిలే, 11:00 దేశభక్తి గీతాలు, 11:10 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాలు. రేపటి మా ప్రసారాలు ఉదయం 5:53 ప్రభాత కార్యక్రమాలతో ఆరంభమవుతుంది. 6:00 ప్రభుత్వ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో వినాయక భక్తి గీతాలు వింటారు, 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీ పి విజయ్ కుమార్, 6:35 పొలం కబుర్లు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:00 ప్రసార విశేషాలు, 7:05 వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు వింటారు. అనంతరం వైద్య విజ్ఞానం శీర్షికన మెరుగైన సౌందర్యానికి కాస్మెటిక్ సర్జరీ గురించి ఎస్విఆర్ రుయా హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి స్వాతి గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త శ్రీమతి జే నిర్మల. అనంతరం నిత్య జీవితంలో యోగా ప్రాముఖ్యత గురించి కొన్ని వివరాలు వింటారు. 7:45 ఉదయరాగం, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ప్రకాశం జిల్లా సమాచార లేఖ వింటారు విజయవాడ కేంద్రం నుండి రిలే, 8:35 ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ కదంబ కార్యక్రమం సమర్పణ శ్రీమతి జయ నిర్మల, 9:00 వాట్సాప్ చిత్రమంజరి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే సినిమా పాటల కార్యక్రమం, 10:00 ఎన్డీఏ ప్రభుత్వం 12 పాలనలో సాధించిన విజయాలపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే, 10:20 మధ్యాహ్నం 12:10 12:40 1:30 తిరిగి 3:10 విద్యుభారతి ప్రసారాలు విజయవాడ కేంద్రం నుండి రిలే, మధ్యాహ్నం 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:30 వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో కేవలం మహిళా శ్రోతలు మాత్రమే ఫోన్ ద్వారా కోరుకునే సినిమా పాటల కార్యక్రమం, 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. ఆ తర్వాత ప్రపంచ ఎడారీకరణ కరువు కట్టడి దినోత్సవం గురించిన వివరాలు వింటారు. 6:00 ప్రసార విశేషాలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు, 6:30 7:15 తిరిగి 9:15 ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచ కప్ 2026లో భాగంగా ఇంగ్లాండ్ లీడ్స్ హెడింగ్లే మైదానంలో భారత్ నెదర్లాండ్స్ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 6:05.
1: Good evening. This is Akashvani, the news read by Saira Mujtaba. Prime Minister Narendra Modi has arrived in the French city of Avignon on a two-day visit to participate in the G7 summit, which got underway yesterday. After arrival in Avignon, the Prime Minister, in a social media post, said that he is looking forward to engaging with world leaders and exchanging views on key global issues. He added that India remains committed to advancing collective efforts for a more sustainable and prosperous planet. Our correspondent Ankit Kumar, who is covering the Prime Minister's G7 visit, joins us live from Avignon for the latest updates. Ankit, what significance does this G7 summit hold for India?
2: Yes, Saira, it's really, really significant. The Prime Minister will attend a key G7 working session in some time. The focus of this session is on the forging new partnerships and rebuilding international solidarity. The Prime Minister will be sitting down with G7 leaders, partner nations and top officials from the World Bank and the African Development Bank. See, India's regular presence at this summit is highly significant. India has truly emerged as a major global power. Today, the entire world is looking toward New Delhi for real solution to complex crisis. Saira, if you see, India is now actively setting the global agenda to resolve these problems. This massive shift is a direct result of Prime Minister's strong diplomacy and his excellent personal rapport with world leaders. Saira.
1: Well, thank you so much.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధ. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూల ప్రాంతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పలువురు కేంద్ర మంత్రులను ఈరోజు కలిశారు. తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి ఆర్థిక సహాయం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు త్వరితగతిన తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఇక వార్తల వివరాలు. ప్రపంచంలో పూర్తి స్థాయిలో రైల్వే లైన్ల విద్యుదీకరణ చేసిన దేశాల్లో భారత్ రెండవ స్థానంలో ఉందని కేంద్ర ఆహార శుద్ది నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రగతియాత్రలో భాగంగా విజయవాడలో పర్యటిస్తున్న ఆయన ఈ సాయంత్రం రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్ను సందర్శించారు. బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ విజయవాడ పశ్చిమ

0: నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి రైల్వే స్టేషన్లో సదుపాయాలను పరిశీలించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం సహాయం చేస్తుందన్న ఆయన, ఇప్పటికే 15,000 కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు. రాజధాని అమరావతి నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ చేస్తామని చెప్పారు. అంతకుముందు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను ప్రహ్లాద్ జోషి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ,
1: I have come here for the 12th year celebration of to communicate the achievement of the 12 years of Prime Minister Shri Modi government. I am here today. Some transformation what has happened, mind-boggling transformation in India has happened in many such development issue and in decision making. Many milestones have been achieved. So also Prime Minister has completed 12 years as the head of the country, continuously serving first Prime Minister.
0: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూల ప్రాంతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భూమి, నీరు, మౌలిక వసతులు పరంగా పెట్టుబడులకు ఎంతో సురక్షితమని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో ఈ ఏడాది జరగనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్కు సన్నాహకంగా సింగపూర్లో సీఏఐ నిర్వహించిన బిజినెస్ రోడ్ షోలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. సింగపూర్తో భారత్కు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు మంచి సంబంధాలున్నాయని చెప్పారు. 3 దశాబ్దాలుగా సింగపూర్తో కలిసి పనిచేస్తున్నామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్లో సింగపూర్ టౌన్షిప్నే నిర్మించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చిందన్నారు. సింగపూర్ పారిశ్రామికవేత్తలు అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఢిల్లీలో పర్యటిస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పలువురు కేంద్ర మంత్రులను ఈరోజు కలిశారు. ఈ మధ్యాహ్నం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసి జూలై 1వ తేదీన విబీజీరామ్జీ ఉపాధి హామీ పథకం జాతీయ స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో నిర్వహించాలని కోరారు. పవన్ కళ్యాణ్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి విబీజీరామ్జీ ప్రారంభోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడంతో పాటు తాను కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతానని చెప్పారు. అనంతరం పవన్ కళ్యాణ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖల పరిధిలో రాష్ట్రంలో చేపడుతున్న పనుల గురించి ఆయనకు వివరించామని తెలిపారు. అదేవిధంగా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదలపై చర్చించామని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. అనంతరం కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమై ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అభివృద్దికి సంబంధించి గ్రేట్ గ్రీన్ వాల్ మానిటరింగ్ సెంటర్కు సహకారం అందించాలని, అదేవిధంగా రాష్ట్రంలో పులుల సంరక్షణ కోసం బేస్ క్యాంపుల సంఖ్య 90 నుంచి 150కి పెంచాలని పవన్ కళ్యాణ్ కోరారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సహాయం త్వరితగతిన అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ఆయన నివాసంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య శాఖాధికారులతో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం, బడి పిలుస్తోంది, షైనింగ్ స్టార్స్, మెగా పీటీఎం, యోగాంధ్ర, టెట్ నిర్వహణ అంశాలపై అధికారులు మంత్రికి వివరించారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని, జూలై 3వ వారంలో ఈ పథకం అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లోకి విద్యార్థుల ప్రవేశాల పెంపుపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. ఈ నెల 29వ తేదీన షైనింగ్ స్టార్స్ కార్యక్రమం, జూలై 3వ వారంలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కార్యక్రమాలను నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, గడిచిన 2 ఏళ్లలో కొత్త ఆలోచనలతో చాలా అభివృద్ది పనులు చేశామని చెప్పారు. ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ దేశంలోని ఏ రాష్ట్రంలో లేదని, ఒక కొత్త వరుడితో ప్రత్యేకమైన మార్గదర్శకాలను అనుసరించి ఈ శాఖను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. ఎంఎస్ఎంఈ పార్కులతో పాటు ప్రైవేటు ఇండస్ట్రీ పార్కులను తీసుకువస్తున్నారు.

0: చేశామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరిస్తూ,
1: వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్ అనే కొత్త విధానం తీసుకురావడం జరిగింది. ప్రతి కుటుంబంలో కూడా ఆర్థిక అభివృద్ధి కలవర్చాలి, సెక్టర్ ఓరియంటెడ్ పాలసీస్ తీసుకురావడం జరిగింది. దేశంలో ఎక్కడా లేదు. జనరల్ గా ఇండస్ట్రియల్ పాలసీ అంటారు, ఇండస్ట్రియల్ పాలసీలో ఏ ఇండస్ట్రీ అయినా కూడా అందులోనే ఫిట్టింగ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఇక్కడ సెక్టర్ ఓరియంటెడ్ పాలసీస్ తీసుకురావడం వల్ల ప్రతి సెక్టర్ కి కూడా ఏ ఇన్సెంటివ్ ఇస్తే వాడు సస్టైన్ అయ్యి ఇంకా బెటర్ ప్రోగ్రెస్ కి వెళ్తాడు, కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ ఎలా తగ్గించవచ్చు అనే విధానం మీద చాలా వరకు ఈరోజు సెక్టర్ ఓరియంటెడ్ పాలసీస్ తీసుకురావడం జరిగింది.
0: విశాఖపట్నంలో ఏర్పాటవుతున్న డేటా సెంటర్లపై కొందరు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్థానిక పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ అన్నారు. మహావిశాఖ నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో కమిషనర్ కేతన్ గార్గ్తో కలిసి ఆయన ఈరోజు మాట్లాడారు. డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల విశాఖలో నీటి కొరత ఏర్పడుతుందని, పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని ప్రచారం చేయటం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న నీటి వనరులు, భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న పోలవరం జలాలు, ప్రతిపాదిత డీసాలినేషన్ ప్లాంట్లను పరిగణలోకి తీసుకుంటే విశాఖ నగర భవిష్యత్ అవసరాలకు మించి నీటి లభ్యత ఉండనుందని స్పష్టం చేశారు. విశాఖపట్నం ప్రాంతంలో సుమారు 410 ఎమ్మెల్డీ నీటి సరఫరా జరుగుతోందని ఎంపీ భరత్ వివరిస్తూ,
2: ఇక్కడున్న టౌన్షిప్స్, ఇండివిజువల్ హోమ్స్ అన్ని కలుపుకుంటే ఇంచుమించు మనకి డిమాండ్ ఒక 470-480 మిలియన్ లీటర్స్ పర్ డే. దాంట్లో మనము ఆల్రెడీ ఒక 410 మిలియన్ లీటర్స్ పర్ డే సప్లై చేస్తున్నాం. 2026లో మనకి 25 లక్షల జనాభా ఉంటే ఇంచుమించు 2047 లేదా 2040 కల్లా మనం డబుల్ అవుతుందని ఎస్టిమేట్, అంటే చాలా అగ్రెసివ్ అవ్వకపోవచ్చు కానీ 2040కి 50 లక్షల జనాభా ఇక్కడికి వస్తారు. దానికి మనకి ఎంత వాటర్ కావాలి? సో ఆ క్యాల్కులేషన్ వాళ్ళు ఇక్కడ చేస్తే మనకి ఆల్రెడీ 1243 ఎమ్ఎల్డి సప్లై చేసే కెపాసిటీ ఇవాళ విశాఖపట్నానికి ఉంది.
0: రాష్ట్రంలో రైతాంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆక్వా రైతులు, ప్రాన్ ప్రొడక్షన్ ప్రతినిధులతో ఈరోజు నిర్వహించిన సమావేశంలో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూల ప్రాంతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: I'm looking for a life insurance policy that has a low premium, gives a good bonus, and is truly trustworthy.
4: Go for PLI.
5: Along with government employees, all professionals, graduates, and diploma holders can avail the benefits of the PLI policy. PLI is backed by the trust of Postal Department. Contact your nearest post office today or log into indiapost.gov.in.
6: Iyam Akashavani. Sampratihi Vartaha Shruyanam. Pravachika Vandana Kashyapaha. आदौ मुख्य वार्ताः. G7 शिखर सम्मेलने भागं ग्रहीतुं प्रधानमंत्री नरेन्द्र मोदी फ्रांस देशस्य एवियन नगरं प्राप्तवान्. ब्रास्तिस्लावायां आयोजितायाः वाराणसी प्रदर्शिन्याः प्रशंसां कुर्वन् प्रधानमंत्री मोदी द्विपक्षीय सम्बद्धानां सुदृढीकरणे कला संस्कृतेः भूमिकां रेखांकितवान्. नीट यूजी पुनः परीक्षायाः पूर्वं सर्वकारेण अस्य मासस्य 12 दिनांकपर्यन्तं टेलीग्राम प्रतिबंधितम्. जून मासस्य 30 दिनांकपर्यन्तं संदेश संपादन सुविधा अपि निष्क्रिया भविष्यति. संयुक्त राष्ट्र सुरक्षा परिषदि केवलं अस्थायी आसनानां विस्ताराय आगतं प्रस्तावं भारतेन प्रख्यात. वर्तमान परिष्कार प्रक्रियां च विफलतायाः समीपम् इति कथितम्. अपि च न्यूजीलैंडस्य ऑकलैंड नगरे जापान दलं 2-1 इत्यंकैः पराजित्य भारतीय महिला दलं FIH नेशंस कप स्पर्धायाः उपांत्य चक्रे प्रविष्टम्. अथ वार्ताः विस्तरेण. प्रधानमंत्री नरेन्द्र मोदी G7 शिखर सम्मेलने भागं ग्रहीतुं द्विदिवसीय यात्रायाम् अद्य फ्रांस देशस्य एवियन नगरं प्राप्तवान्. प्रधानमन्त्रिणः इयम् अनवरतं सप्तमी G7 उपस्थिति वर्तते सह.

0: నిలయంలో సమయం 6:30. ఇప్పుడు వినండి భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి పాటలు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఆల్బం ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్. ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే. సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు, పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్. సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం, హాస్యాన్ని పండించేవాడే కమెడియన్. దర్శకుని ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో. ఒక సినిమాకి అందం ఆకర్షణ అభినయంతో మెప్పించే హీరోయిన్లు. ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బం ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రతి బుధవారం ఉదయం 8:30.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి, 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి, 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.

మీరింతవరకు భక్తి కుసుమాలు కార్యక్రమంలో భక్తి పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. ఫ్రాన్స్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యల గురించి ప్రస్తావిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో నమ్మకమైన, సులభతరమైన, పరస్పర అనుసంధానంతో కూడిన డిజిటల్ పరిష్కారాలు అందించడంలో భారత్కు సామర్థ్యం ఉందని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమీక్షించారు. ఫీఫా ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈరోజు ఫ్రాన్స్, సెనెగల్, నార్వే, ఇరాక్ జట్లు తలపడతాయి. G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫ్రాన్స్లోని ఏబియన్ నగరానికి చేరుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సు నిన్న ప్రారంభమైంది. ఏబియన్ చేరుకున్న అనంతరం ప్రధానమంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో వ్యాఖ్యానిస్తూ ప్రపంచ నేతలతో చర్చలు జరిపేందుకు, కీలక అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకునేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. మరింత స్థిరమైన, సుసంపన్నమైన భూగ్రహం కోసం సామూహిక ప్రయత్నాలను ముందుకు తీసుకువెళ్ళడానికి భారతదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. అంతకుముందు ఏవియాన్ వెళ్లే మార్గంలో ప్రధానమంత్రి స్విట్జర్లాండ్లోని జెనీవాలో దిగారు. విమానాశ్రయంలో ఆయనకు స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గే ఫార్మలిన్ ఘనస్వాగతం పలికారు. ఇరు దేశాల నేతలు పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకుని భారత స్విట్జర్లాండ్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే తమ కృత నిశ్చయాన్ని చాటారు. క్లుప్తమైన ఈ సమావేశం అనంతరం జెనీవా నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏవియాన్కు ప్రధానమంత్రి బయలుదేరి వెళ్లారు. G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి పాల్గొనడం ఇది వరుసగా 7వ సారి కాగా, ఈ వేదిక పైన భారత్ భాగస్వామిగా పాల్గొనడం ఇది 13వ సారి. ఈ సదస్సులో భారత్ నిరంతర భాగస్వామి కావడం అనేది ప్రధాన అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడంలో, అలాగే శాంతి, భద్రత, స్థిరమైన అభివృద్ధి, ఆర్థిక వృద్ధిని పెంపొందించే దిశగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలకు తన వంతు సహకారాన్ని అందించడంలో మన దేశం పెరుగుతున్న పాత్రను ప్రతిఫలిస్తోంది. ప్రపంచ వేదికపైన అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరాన్ని, వారి సమస్యలను ప్రధానమంత్రి వినిపిస్తారని భావిస్తుండటంతో భారత్కు ఈ సదస్సు

మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఈ సాయంత్రం ప్రధానమంత్రికి అధికారికంగా స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావ పునర్నిర్మాణం అనే అంశంపై జరిగే ఉన్నత స్థాయి వర్కింగ్ సెషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సమావేశంలో G7 దేశాల నేతలు, భాగస్వామ్య దేశాల అధినేతలు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉన్నతాధికారులు ఒకే వేదికపై చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్లతో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం ఈ రాత్రి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రోన్ ఇచ్చే అధికారిక విందుకు మోదీ హాజరవుతారు. రేపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరపబోయే సమావేశం కూడా అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇద్దరు నాయకులు చర్చిస్తారు. G7 దేశాల శిఖరాగ్ర సదస్సులో యుక్రెయిన్ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని మార్చేందుకు అమెరికా మిత్రదేశాలు ప్రయత్నించనున్నాయి. 4 సంవత్సరాలకు పైగా సాగుతున్న ఈ యుద్ధాన్ని సదస్సు ప్రధాన ఎజెండాకలోకి తీసుకురావాలని మిత్రదేశాలు పట్టుబడుతున్నాయి. యుక్రెయిన్కు అమెరికా మద్దతును కొనసాగించేలాగా, అలాగే శాంతి ఒప్పందం కోసం వచ్చేలా రష్యాపై ఒత్తిడి పెంచేలాగా డొనాల్డ్ ట్రంప్ను ఒప్పించేందుకు తాను ప్రయత్నిస్తానని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ప్రకటించారు. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా యుక్రెయిన్కు సహాయాన్ని తగ్గించిన నేపథ్యంలో ప్రస్తుతం ఫ్రాన్స్, ఇతర యూరోపియన్ దేశాలే యుక్రెయిన్కు సైనిక, ఆర్థిక రంగాల్లో అతిపెద్ద మద్దతుదారులుగా నిలిచాయి. ఫ్రాన్స్లో నీస్ మసేనా నగరంలో మన దేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ సేవలను కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ప్రారంభించారు. సోషల్ మీడియా పోస్టులో ఆయన ఈ విషయం తెలియజేస్తూ, అంతర్జాతీయ స్థాయి డిజిటల్ చెల్లింపుల వేదికను ఫ్రాన్స్లోని ఒక ప్రముఖ రీటైల్ కేంద్రానికి పరిచయం చేయడం యూపీఐ ప్రపంచవ్యాప్త విస్తరణలో మరొక కీలకమైన మైలురాయి అని గోయల్ అభివర్ణించారు. అంతర్జాతీయ స్థాయిలో నమ్మకమైన, సులభతరమైన, పరస్పర అనుసంధానంతో కూడిన డిజిటల్ పరిష్కారాలను అందించడంలో మన దేశానికి ఉన్న సామర్థ్యాన్ని యూపీఐ ప్రత్యేకంగా చాటి చెబుతుందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ సరికొత్త సేవలు భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక బంధాలను మరింత బలోపేతం చేస్తాయని, వ్యూహాత్మక భాగస్వామ్య లక్ష్యాలను చేరుకోవడంలో తోడ్పడతాయని కేంద్ర మంత్రి అన్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఈ సమగ్ర సమీక్ష జరిగింది. రానున్న కాలంలో ఎదురయ్యే అవకాశం ఉన్న ఎల్నేను పరిస్థితుల నేపథ్యంలో పత్తి ఉత్పత్తిని పెంచడం, పప్పు ధాన్యాల సాగులో స్వయం సమృద్ధి సాధించడం, తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల కోసం ముందస్తు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయడంపైన వ్యవసాయ మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. రైతుల ప్రయోజనాలు కాపాడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్లో తలెత్తే ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచైనా వ్యవసాయాన్ని, రైతులను రక్షించడానికి అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. తక్కువ లేదా అసమానమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న జిల్లాల్లో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. భారతీయ వైద్య విధానం, హోమియోపతి, ఫార్మకోపియా కమిషన్ చైనాలో ఈవేళ నుంచి ప్రారంభమైన 5వ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ హెర్బల్ ఫార్మకోపియా అభివృద్ధి నిపుణుల సమావేశంలో పాల్గొంటోంది. మూలిక ఔషధాల అంతర్జాతీయ ప్రమాణాలపై చర్చించేందుకు WHO సభ్య దేశాల నుంచి వచ్చిన ప్రముఖ నిపుణులు ఈ సదస్సులో ఒక వేదికపై చర్చలు జరుపుతున్నట్లు ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో PCIMHH డైరెక్టర్ డాక్టర్ రమణ్ మోహన్ సింగ్ నిపుణుడైన సభ్యుడిగా భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సంప్రదాయ మూలిక వైద్య రంగంలో భారతదేశానికి పెరుగుతున్న నాయకత్వ పాత్రను, సాక్ష్యాధారాలతో కూడిన అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ పెంపొందించడంలో మన దేశానికి ఉన్న నిశ్చయాన్ని ఆయన వివరించనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నాణ్యత, భద్రత, స్వచ్ఛత పరంగా భారతీయ సంప్రదాయ వైద్య ప్రమాణాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అనుసంధానం చేయడానికి

0: అలాగే ప్రపంచవ్యాప్త ఫార్మాకోపియాలతో సమన్వయం సాధించడానికి ఇది ఒక కీలకమైన సందర్భం అని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీ ఎగ్జామినేషన్ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ మెసేజింగ్, సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రభుత్వ నిర్ణయాన్ని పట్ల హర్షం ప్రకటిస్తోంది. ఈ నెల 30వ తేదీ వరకు టెలిగ్రామ్ ప్లాట్ఫామ్లో ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలను సవరించే ఫీచర్ను కూడా నిలిపివేయాలని సదరు సంస్థను ఆదేశించినట్లు ఎన్టీఏ ఒక ప్రకటనలో వెల్లడించింది. 2027 జనగణన మొదటి దశలో భాగంగా హిమాచల్ ప్రదేశ్లో సెల్ఫ్ న్యూమరేషన్ గడువు ముగియడంతో ఇవాటి నుంచి గృహాల జాబితా నమోదు, గృహ గణన క్షేత్రస్థాయి పరిశీలనలు ప్రారంభమయ్యాయి. ఎన్యూమరేటర్లు చేపట్టే ఇంటింటి సర్వే వచ్చే నెల 15వ తేదీ వరకు హిమాచల్ ప్రదేశ్లో కొనసాగుతుందని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కాగా కేరళ, నాగాలాండ్ రాష్ట్రాల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర తాగునీరు పారిశుద్ధ్య శాఖ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9వ జిల్లా కలెక్టర్ల పేయజల్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. జల జీవన్ మిషన్ 2.0 అమలును వేగవంతం చేయడంపై, అలాగే ఉత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవడంపై చర్చించేందుకు వివిధ రాష్ట్రాల కలెక్టర్లతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో ఈ రాత్రి అమెరికాలో న్యూజెర్సీలో జరిగే గ్రూప్ ఐ మ్యాచ్లో ఫ్రాన్స్, సెనెగల్ దేశాలు తలపడతాయి. అర్ధరాత్రి 12:30 భారత కాలమాన ప్రకారం ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరొక మ్యాచ్లో నార్వే, ఇరాక్ జట్లు బోస్టన్ స్టేడియంలో తలపడతాయి. విశేషాలు మరొకసారి. G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యలను ప్రస్తావించనున్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో ఈరోజు ఫ్రాన్స్, సెనెగల్, నార్వే, ఇరాక్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 7:15 దాటి 15 సెకండ్లు. ఇది కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమానికి సమయం.

0: ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో సుస్థిర వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యత గురించి వ్యవసాయాధికారి కెవి శ్రీనివాస్ గారి ప్రసంగం ఇప్పుడు వినండి.
1: రైతు మిత్రులకు నమస్కారం. ఈరోజు మనకు పర్యావరణ నియంత్రిత కోళ్ల ఫామ్ నిర్వహణ గురించి తమ అనుభవాలు పంచుకోవడానికి అన్నమయ్య జిల్లా పీలేరు మండలం పీలేరు టౌన్ రైతు మల్లారపు విజయభాస్కర్ గారు మనతో ఉన్నారు. నమస్కారం అండి.

0: పోయేసరికి మా ఫాదర్ ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మేము ఈ పర్యావరణ నియంత్రిత షెడ్డును గురించిన ఆలోచన మేము ఎప్పుడూ అనుకోవడం జరిగింది. వేరే ఒక మా మిత్రుని ద్వారా అతను చేస్తూ ఉంటే చిత్తూరుకి వెళ్ళడం జరిగింది. చిత్తూరులో అటువంటి షెడ్డును చూసి దాన్ని ఈ విధంగా నిర్మిస్తే బాగుంటుంది కదా, ఇది చేసి ఎందుకు చేయకూడదు మనము అని. అప్పుడు టెక్నాలజీ ఉండేది మనకు 2000 ఆ ప్రాంతంలో. ఆ టెక్నాలజీలో ఈ సోషల్ మీడియాలో కొంచెం వాటిని సంప్రదించి దాని ద్వారా సేకరించుకొని ఈ షెడ్డుని ఇక్కడ మనం చిత్తూరులో కూడా నెలకొల్పాలా అని చెప్పి చేయడం జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ చిత్తూరు జిల్లాలో ఫస్ట్ మొట్టమొదట చేసింది మా షెడ్డే సార్ ప్రారంభించింది.
1: అయితే మామూలుగా ఇలాంటి పర్యావరణ నియంత్రిత షెడ్లు నిర్మించాలంటే ఎంత పెట్టుబడి అవసరం ఉంటుంది? ఇనీషియల్గా ఎన్ని డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి?
0: సార్, పర్యావరణ నియంత్రిత షెడ్డును నిర్మించడానికి, యాక్చువల్గా ఈసీ షెడ్ అంటాం కామన్గా, ఈ షెడ్డును నిర్మించుటకు నేనైతే నా అనుభవం ప్రకారం 40 కి 220 అడుగులు సార్ మా షెడ్డు నిర్మాణము. అది 8800 స్క్వేర్ ఫీట్లు వస్తుంది సార్. దాంట్లో 12500 కోళ్ళు పెంచడం జరుగుతున్నది. 12500 కోళ్ళు అంటే దాంట్లో ఇంకా మొర్టాలిటీ అంటే మరణాల సంఖ్య అవి ఉంటాయి. అవి పోగా మనకు 12000 వరకు మనము ప్రొడక్షన్ ఆశించవచ్చు ఆ షెడ్ నుంచి.
1: దాని వ్యయం ఎంత అయ్యింది?
0: దాని వ్యయము మొత్తం షెడ్ నిర్మాణ ఖర్చులు, షెడ్డు ఆ నిర్మాణము ఖర్చులు మొత్తం టోటల్గా వచ్చి మనకు దాదాపు ఒక 55 లాక్స్ వరకు అవుతాయి సార్. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ అవ్వచ్చు, ఓన్లీ షెడ్ వరకు మాత్రమే చెప్తున్నాను.
1: ఇప్పుడు అంత పెట్టుబడి ఉంది కాబట్టి ప్రభుత్వం తరఫున కానీ ఈ బ్యాంకుల నుండి కానీ ఏమైనా రుణాలు సబ్సిడీలు లభించాయా?
0: తప్పకుండా తీసుకోవచ్చు. సబ్సిడీ రుణాలు అనేటువంటివి ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్లో కావచ్చు, స్టేట్ గవర్నమెంట్లో కావచ్చు, కొన్ని రాయితీ రుణాలు అనేటటువంటివి మహిళలకు, మళ్ళీ తర్వాత ఓసీ మహిళలు, తర్వాత ఎస్సీ ఎస్టీస్ వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి రాయితీలు అందివ్వడం జరుగుతుంది. అంటే వారి క్యాటగిరైజ్ను బట్టి 25% నుంచి 35% 40% వరకు కూడా రాయితీలు ఇస్తున్నారు. దీన్ని ఆ విధంగా నిర్మించుకోవచ్చు. ఎవరైనా గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ యువత ఎక్కువగా ఉంది. ఇప్పుడు నేను గ్రామీణ ప్రాంతాలను కూడా సందర్శిస్తున్నా, వాళ్ళకు కూడా మోటివేషనల్గా మా ఎన్జిఓ సంస్థ తరఫున అక్కడక్కడ వివరించి చెప్పడం జరుగుతూ ఉంది.
1: అంటే ఇప్పుడు మీరు పెట్టిన విస్తీర్ణంలో కాకుండా చిన్న విస్తీర్ణంలో ఏర్పాటు చేసుకోవాలంటే తక్కువ ధరలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు?
0: చేసుకోవచ్చు సార్, నో ప్రాబ్లం. అంటే వాళ్ళు ఎంతైతే వాళ్ళు చేసుకోవాలా అని అనుకుంటారో ఆ మేరకు చేసుకోవచ్చు. కానీ మిషనరీ ఎక్విప్మెంట్ అనేటటువంటి దీంట్లో ఖర్చుతో కూడుకున్నటువంటివి, ఆ మిషనరీస్కే ఎక్కువ పెట్టవలసి ఉంటుంది. కళ్ళు
1: అంటే ప్రత్యేకంగా ఇప్పుడు ఆ మిషనరీకి మాత్రమే ఎంత ఖర్చు అవుతుంది?
0: మిషనరీస్కి మాత్రమే అంటే కొన్ని కంపెనీలు సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది. ఈ మిషనరీ ఎక్విప్మెంట్ మొత్తం కూడా టోటల్ అంటే మనము తీసుకునే మెజర్మెంట్ను బట్టి, ఈ మెజర్మెంట్కు ఎన్ని కోళ్ళు పెంచగలము, ఆ మెజర్మెంట్ను బట్టి ఆ మిషనరీ ప్రొడక్షన్ అనేటటువంటిది ఎంత చేయగలము అనే దాన్ని బట్టి వాటిని నిర్ణయిస్తాం. మాకైతే అప్పట్లో దాదాపు 18 నుంచి 20 లక్షల వరకు మిషనరీసే అయినాయి సార్.
1: అంటే నిర్మాణానికి ఒక 55 లక్షలు, మిషనరీకి ఒక 15 లక్షలు,
0: అవును సార్,
1: 75 లక్షల వరకు దాదాపు.
0: ఎస్ సార్, ఎస్.
1: మరి ఇప్పుడు ఈ పర్యావరణ నియంత్రిత కోళ్ల ఫామ్ నిర్వహణలో ఇందులో ఉష్ణోగ్రత చాలా ముఖ్యమైనది, అలాగే తేమ కూడా మనము నియంత్రించాల్సి ఉంటుంది. వీటిని ఎలా నియంత్రిస్తారు?
0: పర్యావరణ నియంత్రిత కోళ్ల ఫారము అంటున్నాం, ఆ పేరులోనే ఉంది, నియంత్రిస్తున్నాము అని. అది అత్యాధునిక రీతిలో నిర్మిస్తున్నాం ఇక్కడ. కాబట్టి అత్యాధునిక రీతి అంటే ఏమి, మనం సెన్సార్స్ అనేటటువంటివి ఉపయోగిస్తాం, కంట్రోల్ ప్యానల్ అనేటటువంటిది ఉపయోగిస్తున్నాం. దీంట్లో ఫ్యాన్ సిస్టమ్ అనేటటువంటిది ఉంటుంది, తర్వాత అదేవిధంగా ఫీడర్ సిస్టమ్ అనేటటువంటిది ఉంటుంది, అదేవిధంగా నీటి వ్యవస్థ అనేటటువంటిది ఆటోమేటిక్గా వెళ్ళేదానికి నీటి వ్యవస్థ అనేటటువంటిది కూడా ఉంది. కాబట్టి మనుషులు మ్యాన్ పవర్ను తగ్గించుకోవాలనే సదుద్దేశంతో ఎక్కువగా దీన్ని రైతు సోదరులు నమ్ముకుంటారు ఎక్కువగా.
1: సరే, మరి ఇప్పుడు ఈ కోళ్ల మేత ఇంకా వీటి నీటి సరఫరా ఎలా నిర్వహిస్తారు, ఎంతమంది అవసరం ఉంటుంది?
0: ఈ నీటి వ్యవస్థ అనేటటువంటిది మనకు ఆటోమేటిక్ పైప్ లైన్ సిస్టమ్ ఉంటుంది, ఆటోమేటిక్ నిప్పల్ సిస్టమ్ అనేటటువంటిది ఉంది. దానికి చిన్న కింద కప్పులు కూడా వస్తాయి, ఆ కప్పుల ద్వారా చిన్నగా తాగిన దానివల్ల నీళ్లు కూడా వృధా అవ్వదు, చాలా హ్యాపీగా తాగగలుగుతాయి కోడిపిల్లలు. కోడిపిల్ల దశ నుంచి పైన ఎదిగేంత వరకు చాలా చక్కగా వాటిని కంట్రోల్ చేసుకుంటూ, అవి పెరిగిన తర్వాత వాటిని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి అప్పుడు అప్పుడు అవి పెరిగే కొద్దీ.
1: అంటే పెరిగే కొద్దీ నీరు ఎంత సరఫరా చేయాలి, ఎంత

0: అందించాలన్నది కూడా మనం అడ్జస్ట్
1: అడ్జస్ట్
0: చేసుకోవచ్చు.
1: చేసుకోవచ్చు, అట్లా దాన్ని నియంత్రించుకుంటాం మనమే.
0: మరి వీటి మేత
1: వీటి మేత దాణా వచ్చి మొక్కజొన్నతో తయారు చేస్తారు. ఇది అంతా కూడా మనము, మేమైతే కంపెనీతో టైఅప్ అయినాం. కొన్ని ప్రైవేట్ కంపెనీ వ్యవస్థలు ఉన్నాయి, ఆ కంపెనీల్లో మేము టైఅప్ అయ్యి కంపెనీ వారు ఫీడు, తర్వాత ఫీడ్తో పాటు సర్వీసెస్ ఇస్తారు, తర్వాత కొన్ని మెడిసిన్స్ కూడా వాళ్ళే ఇస్తారు. కొన్ని అవి కాకుండా మనం కూడా కొన్ని మెడిసిన్స్ వాడితే గ్రోత్ కోసం మరింత బాగా ఉంటుంది, ఆ గ్రోత్ అనేటటువంటిది పెరిగేదానికి అవకాశం ఉంటుంది సార్.
0: మరి ఇలాంటి షెడ్లు నిర్వహించాలంటే
1: సార్
0: మనకు విద్యుత్ సరఫరా చాలా అవసరం.
1: ఎస్
0: మరి ఎంత విద్యుత్ వినియోగం అవుతుంది ఒక నెలకు?
1: సార్, మనకు ఒక నెలకు మనం వాడే విద్యుత్ కనెక్ట్ ఎంతైతే వాడతామో దాన్ని బట్టినే ఉంటుంది సార్. మనము పంట వేస్తాము సారి, మధ్యలో ఒక 10 డేస్ గ్యాప్ వస్తుంది. అంటే మనకు పంట కాల వ్యవధి 1వ రోజు నుంచి బ్రూడింగ్ అంటాం, బ్రూడింగ్ దశ నుంచి. బ్రూడింగ్ అంటే మనం 1 నుంచి 5, 8, 10 రోజులు కూడా ఇస్తారు కొన్నిటికి. బ్రూడర్స్ని ఉపయోగిస్తాం, అంటే హీట్ ఇవ్వాల్సి ఉంటుంది మొదటి బ్రూడింగ్ దశలో. ఆ దశ నుంచి కరెంటు వినియోగం ఎక్కువగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఆ బ్రూడింగ్ దశ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనము ఉష్ణోగ్రతను కంట్రోల్ చేసేదానికి ఫ్యాన్ సిస్టమ్ కూడా ఉంటుంది, దానికి కూడా విద్యుత్ వ్యవస్థ అవసరమవుతుంది. కాబట్టి ఈ మొత్తం వ్యవస్థలన్నీ విద్యుత్తుతోనే నడుస్తాయి, కాబట్టి కంపల్సరీ మనము ఖర్చులు 1000 యూనిట్ల వరకు ఉంటుంది సార్. నేను అంచనాగా 1000 యూనిట్లు అంటున్నా
0: మరి ఇది మీరు చెప్పినట్టు
1: సార్.
0: మొత్తం ఆటోమేటిక్ వ్యవస్థ కాబట్టి
1: సార్
0: ఒకవేళ విద్యుత్ సరఫరా లోపాలు ఏమైనా వస్తే ప్రత్యామ్నాయంగా ఏమైనా ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంటుందా?
1: చాలా గుడ్ క్వశ్చన్ సార్. ఇది మేము విద్యుత్ వ్యవస్థను అనేటటువంటి దాన్ని మేము లేనప్పుడు తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యుత్ అంతరాయం కలిగిందంటే మొర్టాలిటీ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది, అంటే మరణాలు, మరణాలను మేము మొర్టాలిటీ అంటాము. ఆ మరణాల సంఖ్యను తగ్గించుకునేదానికి మేము జనరేటరు సిస్టమ్ అనేటటువంటి కంపల్సరీ ఫిట్ చేసుకోవాలి సార్. రైతు సోదరులు ఎవరైతే రైతులు ఈసీ షెడ్ నిర్మించాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీ జనరేటర్ అనేటటువంటి దాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది సార్.
0: మరి ఇప్పుడు ఇలాంటి పర్యావరణ నియంత్రిత కోళ్ల ఫామ్ నిర్వహణలో
1: సార్
0: ఎటువంటి జాతి కోళ్లను పెంచవచ్చు మనం?
1: సార్, యాక్చువల్గా ఈ జాతులు అనేటటువంటివి మేము పెంచే కంపెనీ వాళ్ళు మాకు ఇచ్చే కోళ్ళ జాతి వచ్చి బ్రాయిలర్ కోళ్ళల్లో రాస్ బ్రీడ్, రాస్ జాతికి చెందినటువంటి కోళ్ళని ఇస్తారు సార్. అవి బాగానే ఉన్నాయి. ఇప్పుడు నాటుకోళ్ళు కూడా ఉన్నాయి, వాటిల్లోనూ కూడా జాతులు ఉన్నాయి, ఆసిల్ అని అట్లాంటివి. ఆ విధంగా కాకుండా మేమైతే బ్రాయిలర్ కాబట్టి రాస్ సంబంధించిన బ్రీడ్నే మా షెడ్లలో ఉపయోగిస్తున్నాం సార్, ఈసీ షెడ్లో.
0: మరి కోళ్ళు అనగానే సాధారణంగా వివిధ రకాల వ్యాధులు వాటికి సోకుతుంటాయి,
1: సార్
0: మరి ఈ వ్యాధులని నివారించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది?
1: సార్, మనము పంట ఎత్తినప్పటి నుంచి మా ఈ ఎరువు అయితేనేమి ఇవంతా కూడా క్లీన్ చేసేస్తాం. తర్వాత ఫార్మాలిన్ అనేటటువంటి దాన్ని ఉపయోగించి పరిశుభ్రంగా స్ప్రే కొట్టుకుంటాం, నీట్గా పరిశుభ్రంగా స్ప్రే కొట్టేసుకొని క్లీన్గా వర్కర్స్ పెట్టుకొని బాగా క్లీన్గా షెడ్ అంతా క్లీన్ చేసుకుంటాం సార్. క్లీన్ చేసుకున్న తర్వాత కింద సున్నము బాగా నీట్గా కొట్టేస్తాం. దానికి కొట్టేసిన తర్వాత బాగా ఏదైతే అక్కడ అక్కడక్కడ క్రిములు అనేటటువంటివి ఉండకుండా 1-4 సార్లు మేము బ్లీచింగు, తర్వాత అవి కూడా ఉపయోగిస్తాం సార్, బ్లీచింగ్ పౌడరు, తర్వాత వాటరు ఇవంతా ఉపయోగించి శుద్ధి చేస్తామంతా కూడా. స్ప్రే ద్వారా కావచ్చు, కింద సున్నం ద్వారా కావచ్చు, ఇవంతా క్రిములు అనేటటువంటివి ఉండకూడదు నెక్స్ట్ పంటకు. అప్పుడే నెక్స్ట్ పంటలో ఫలితాన్ని సక్రమంగా ఆశించగలుగుతాం, ఆశించిన ఫలితం వస్తుంది. ఆ ఉద్దేశంతో సార్ అది కంపల్సరీ మేము పరిశుభ్రంగా దాన్ని ఈ విధానంలో ఫార్మాలిన్ స్ప్రే కావచ్చు, తర్వాత అదేవిధంగా ఇందాక చెప్పాను బ్లీచింగ్ కావచ్చు, సున్నం కావచ్చు, ఇవన్నీ ఉపయోగిస్తాం సార్ దాంట్లో మెటీరియల్స్.
0: విజయభాస్కర్ గారు, మరి మీరు ఈ పర్యావరణ నియంత్రిత కోళ్ల ఫామ్ నిర్వహణలో ప్రధానంగా ఎటువంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నారు?
1: పర్యావరణ నియంత్రిత షెడ్లో మాకు ఇది వరకు ఏ ఇబ్బంది ఇప్పటికైతే కలగలేదు సార్, చాలా బాగుంది. ఇంతవరకు సవాళ్ళు ఎదుర్కొన్న సందర్భాలు లేవు సార్, చాలా బాగా బ్రహ్మాండంగా ఉంది.
0: అంటే ఇప్పుడు మెషినరీలో ఏదో లోపం రావడం ఇలాంటివి
1: వస్తూ ఉంటాయి,
0: జరుగుతుంటాయి.
1: సర్వసాధారణంగా కొన్ని మెషినరీలో లోటుపాట్లు వస్తూ

0: ఉంటాయి. బిల్ట్ బోర్డము పెద్ద ఫ్యాన్లు కాబట్టి టెంపరేచర్ని కంట్రోల్ చేయాలంటే పెద్ద పెద్ద ఫ్యాన్లు బిగించబడి ఉంటాయి. సెన్సార్లలో కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. తర్వాత ఫీడర్ లైన్లలో మోటార్లలో కూడా కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని చిన్న చిన్న మిస్టేక్స్ కానీ వస్తున్నాయి, కానీ ఇంతవరకు మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ మేజర్ ప్రాబ్లమ్స్ అయితే ఇంతవరకు చూడలేదు సార్. మాకైతే పెద్దగా ఖర్చులు రాలా.
1: చాలా సంతోషం అండి. మరి ఇప్పుడు ఇందులో మరణాల శాతం, ఇందాక మీరు అన్నారు మోర్టాలిటీ అని, ఇది ఎంతవరకు తగ్గుతుంది ఇప్పుడు సంప్రదాయ పద్ధతితో పోలిస్తే? ఈ పర్యావరణ నియంత్రిత పద్ధతిలో ఎంత తగ్గుతుంది?
0: ఈ పర్యావరణ నియంత్రిత పద్ధతిలో మనము ఈ వాతావరణం అనేటటువంటిది కోడి పిల్లలకు సరిపడా వాతావరణం ఏదైతే ఉందో అన్నీ మనము ఉపయోగించుకోగలుగుతాం. పర్యావరణ షెడ్డు అంటే ఇప్పుడు మనము కోడి పిల్లలు మొదటి నుంచి మనం బ్రూడింగ్ దశ నుంచి ఎదిగేంత వరకు మనం నిదానంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటా పోతాం. పద్ధతిగా 38 రోజులకు పరిపక్వ కోడిని మనం చూడగలుగుతాం. అప్పటి వరకు మనం చూడాలా అంటే ఈ మధ్యలో దశలన్నీ ఉంటాయి. మరణాలు అనేటటువంటివి కొంచెం తగ్గించుకోగలం సార్. వాతావరణం అనేటటువంటిది ఇందులో కంట్రోల్ ఉంటుంది. కోడికి తగ్గ వాతావరణాన్ని హ్యూమిడిటీ అంటే మీరు ఇందాక చెప్పారు తేమ, ఆ తేమ శాతాన్ని కూడా మనం తగ్గించుకోగలుగుతాం. అదేవిధంగా ఈ కంట్రోల్ ప్యానెల్లోనే మొత్తం వ్యవస్థ అంతా కూడా దాగుంటుంది. మనం లోపలికి కూడా అడుగు పెట్టనవసరం ఉండదు దాదాపుగా, ఎందుకంటే కోడి పిల్లలు మొర్టాలిటీ వెళ్ళాయా లేదా అనే దానికి చూసేదానికి మాత్రమే లోపలికి వెళ్ళవలసి ఉంటుంది. మిగతా అంతా కంట్రోల్ ప్యానెల్ మన దగ్గరే ఉంటుంది. సిస్టమ్ అంతా కూడా ఆ నుంచినే ఆపరేట్ చేస్తాం. మొత్తం టోటల్ సిస్టాన్ని లోపల కంట్రోల్ చేసేది సిస్టము మన హ్యాండ్లోనే ఉంటుంది, మన దగ్గరే.
1: కాబట్టి మరణాల శాతం
0: చాలా వరకు తగ్గిపోతాయి సార్. అది
1: మరి ఇప్పుడు కోళ్ళు అనగానే మనకు ఈ వ్యర్థాలు చాలా ఉత్పన్నం అవుతుంటాయి, మరి ఈ వ్యర్థాలు ఎలా నిర్వహిస్తారు? వ్యర్థాల నిర్వహణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
0: కోళ్ళ ఫారంలో వచ్చేటటువంటి వ్యర్థాలకు చాలా గిరాకీ ఉంది సార్ బయట, ఎందుకంటే అది ఎరువుగా ఉపయోగిస్తాం మనం. చెట్లకు చాలా గ్రోత్ అది ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా మామిడి తర్వాత అదేవిధంగా టొమాటో ఇట్లా చెట్లకు కూడా చాలా బలవర్తకమైనటువంటి సాధకంగా ఉపయోగిస్తున్నారు దాన్ని. మాకు నియరెస్ట్గా పీలేరు పక్కనే కలకడా ఉంది సార్. ఆ కలకడాలో వాళ్ళు రైతు మిత్రులంతా కూడా వచ్చి తీసుకెళ్తూ ఉంటారు. లోన్లు ఇంత అని ఇచ్చేస్తాము, వాళ్ళు తీసుకెళ్తారు. దాంట్లో కూడా ప్రాఫిట్స్ ఉంటాయి,
1: దాంట్లో కూడా
0: లాభాలు ఉంటాయి సార్.
1: మరి ఇందులో ప్రభుత్వం తరఫున
0: సార్
1: ఇంకేదైనా సహకారం కానీ తోడ్పాటు కానీ మీరు కోరుకుంటున్నారు?
0: ఇప్పటికీ ప్రభుత్వము సహకరించేది బాగానే ఉంది. ఇప్పుడు కొన్ని రుణాలు మంజూరీలు కూడా ప్రాధాన్యత వహిస్తుంది. ఇందాక చెప్పాను తమరికి స్టాండప్ ఇండియా కావచ్చు, ఇంకా కొన్ని స్కీమ్స్ ఉన్నాయి దానికి సంబంధించి. ప్రధానమంత్రి ముద్రా యోజన కావచ్చు, ఇంకొకటి లైవ్ స్టాక్ మిషన్ యూనిట్ దానికి సంబంధించి అట్లాంటి స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ అన్నీ కూడా అందరికీ తెలియకపోవచ్చు, తెలుసుకోవాలని మన ఆకాశవాణి ద్వారా మరింత సమాచారం అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. నిరుద్యోగ యువత ఎవరైనా పల్లెల్లో ఉంటే కూడా వాళ్ళు ఇది వింటూ ఉంటే వాళ్ళు కూడా తెలుసుకోవాలని ఆశపడుతున్నా సార్. అందుకే తెలియజేస్తున్నా తమరి ద్వారా
1: సార్. మరి ఇది మీరు పూర్తిగా ఆటోమేటిక్గా ఈ వ్యవస్థ అంతా అన్నీ కంట్రోల్ చేసుకోవచ్చు అని చెప్పారు, కానీ అయినా కూడా మనకు కొంచెం లేబర్ అవసరం పడుతుంది, కాబట్టి ఎంత ఖర్చు పడుతుంది, ఎంతమంది అవసరం పడతారు?
0: ఇప్పుడు మేము మా షెడ్కి అయితే 12,500 కోళ్ళకు ఒకే లేబరే, 22,500 కోళ్ళకు కూడా ఒకే లేబరే. అంటే ఒకే లేబరు అంటున్నాను అంటే ఒక జంట అయితే సరిపోతారు. ఒక భార్యాభర్త మేము పెట్టుకున్నటువంటి వర్కర్స్ అయితే ఒక భార్యాభర్తతో మేము చేయించుకోగలుగుతున్నాం నేను.
1: కాబట్టి ఇద్దరితోనే ఇంత పెద్ద వ్యవస్థ మనము
0: సక్రమంగా నిర్వహించుకోవచ్చు, దాంట్లో ఎటువంటి సందేహము లేదు.
1: మరి సగటుగా మీరు అన్నారు ఇందాక 50-60 రోజులు పడుతుంది
0: సార్
1: ఈ కోళ్ళు పెద్దగా అవ్వడానికని, సో మీ పెట్టుబడి పోను ఎంతవరకు లాభం గడించవచ్చు?
0: యాక్చువల్గా మేమైతే 1 నుంచి 50 రోజులు పడుతుంది ఒక పంట చేతికి రావడానికి. మన ఖాతాలో కంపెనీ వారు అమౌంట్ జమ చేయడానికి అయ్యే కాలము, అంతా మనం పరిశుభ్రపరచుకునే కాలం షెడ్యును, అదే మొత్తం అంతా కలిపి 50 రోజులు పడుతుంది. ఈ 50 రోజుల కాలాన్ని మనము డివైడ్ చేసుకుంటే సంవత్సరంలో దాదాపుగా 7 పంటలు కూడా తివ్వచ్చు. కానీ కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల 10-15 డేస్ అట్లా ఆలస్యం అవ్వచ్చు. అప్పుడు 6 పంటలు మనకు తీయచ్చు. తప్పనిసరిగా తీసే పంటల సంఖ్య 2 నెలలకు 1 పంట చొప్పున. ఈ విధానంలో అయితే మనకు 6 పంటలు

0: వస్తాయి సంవత్సరంలో. ఒక పంటకు వచ్చే ఆదాయము 1,20,000 రూపాయలు ఖర్చు వస్తుంది సార్. మాకు అప్పట్లో అయితే ఫస్ట్ స్టార్టింగ్లో 2020లో మేము ప్రారంభించాం, మాకు 90,000 ఖర్చు వస్తుంది అప్పుడు. ఇప్పుడైతే 120,000 నుంచి 150,000 మధ్యలో వస్తుంది, ఎందుకంటే పెరిగిన ధరల దృష్ట్యా. ఇప్పుడు పెరిగిన ధరల దృష్ట్యా మాంసోత్పత్తికి అయ్యే ఖర్చు పెరుగుతుంది, చికెన్ ధరలు కూడా మార్కెట్లో విపరీతంగా పెరిగినాయి, అది తమరికి తెలిసిన విషయమే మార్కెట్లో. కాబట్టి పెరిగిన ధరల దృష్ట్యా మనకు 1,50,000 ఖర్చు వస్తే 3,00,000 నుంచి 3,40,000 వరకు మనకు ప్రాఫిట్ వస్తుంది సార్. అంటే ఒక కేజీకి ఎఫ్సిఆర్ బేసిస్న, ఎఫ్సిఆర్ బేసిస్తో కంపెనీ వారు మాకు అమౌంట్ ఇస్తారు. ఆ అమౌంట్ ఇచ్చినప్పుడు ఎఫ్సిఆర్ బాగా వచ్చిందంటే కనుక 10 రూపాయల నుంచి 12, 15, 15, 20, 22 కూడా వచ్చింది ఒక కేజీకి, కిలోకు.
1: ఎఫ్సిఆర్ అంటున్నారు అంటే ఏంటి?
0: ఎఫ్సిఆర్ అంటే ఫీడ్ కన్జంప్షన్ రేషియో సార్. దాన్ని మనము కోడి చిన్న పిల్ల వచ్చిన తర్వాత ఫీడ్ ఎంతైతే తింటుందో అప్పటి నుంచి లెక్కిస్తాం ఫీడ్ను, అది ఎంత బరువు వచ్చింది అనేటటువంటిది. ఆ రెండింటి మధ్య వ్యత్యాసాన్నే ఎఫ్సిఆర్ అంటాం, ఇంకేమీ వేరే ఏం కాదు.
1: మరి ఇప్పుడు ఇందులో మార్కెటింగ్ ఎలా, ఇప్పుడు మీరు ఈ కోళ్ళన్నీ పెంచుతారు, దీని మార్కెటింగ్ వ్యవస్థ ఎలా? మనకు ఆల్రెడీ మార్కెట్ అందుబాటులో ఉంటుందా, లేదంటే మీరు మార్కెట్ తీసుకెళ్ళడానికి ఏమైనా ఇబ్బందులు ఉంటాయా?
0: మాకు సమస్యలు ఇప్పుడు కంపెనీ వారు తో టైఅప్ అవుతాం సార్, మనము వాళ్ళతోనే టైఅప్ అయి ఉంటాం. ఆ టైఅప్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ కంపెనీ వాళ్ళు మార్కెటింగ్ కూడా వాళ్ళది బాధ్యత ఇచ్చేస్తాం. ఆ మార్కెటింగ్లో వాళ్ళు మొత్తం పూర్తిగా వాళ్ళే తీసుకెళ్తారు, ప్రతిరోజు బండ్లు పెట్టడము తీసుకెళ్ళడము అన్నీ వాళ్ళ బాధ్యతనే నిర్వర్తిస్తారు. వాళ్ళకు ప్రత్యేక టీం కూడా ఉంటుంది.
1: కాబట్టి మీరు పెంచి బయట కంపెనీలకు విక్రయిస్తారు?
0: అంతే సార్, బయట కంపెనీలకు. వాళ్ళు మనకు టైఅప్ అయిన కంపెనీనే నిర్వహిస్తుంది, ఆ బాధ్యతలన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు. మాతో టైఅప్ అయిన కంపెనీ ఏదైతే ఉంటాయో ఆ కంపెనీనే నిర్వర్తిస్తాయి ఆ బాధ్యతను. అది సార్.
1: మరి చివరగా
0: సార్,
1: ఇప్పుడు ఎవరైనా కొత్తగా ఈ పర్యావరణ నియంత్రిత కోళ్ళ ఫామ్ని ఏర్పాటు చేయాలనుకుంటే, చిన్న స్థాయి నుంచి మొదలు పెట్టాలనుకుంటే, వాళ్ళకి ఎటువంటి సూచనలు కానీ సలహాలు కానీ ఇస్తారు మీ అనుభవసారం ప్రకారం?
0: ఈ పర్యావరణ నియంత్రిత షెడ్డును మనము ఏర్పాటు చేసుకోవాలనేటటువంటి నిరుద్యోగ యువతకు నేను ఇచ్చే సలహా ఏంటంటే, ఎన్న మనకు ల్యాండ్ తూర్పు పడమర పేసుండి మనం చేసుకోగలము, అది వయబిలిటీ ఉంది అని అనిపిస్తే పెట్టుకుంటే మంచి ఉపాధి మార్గము, వాళ్ళ కుటుంబం బతకడంతో పాటు మరికొన్ని కుటుంబాలకు ఉపాధి కల్పించేదానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చేసుకోవడం వల్ల చాలా వారి కుటుంబంతో పాటు మరికొన్ని కుటుంబాలు స్థిరపడడంతో పాటు మరింత పారిశ్రామికంగా అభివృద్ధి దశలో ఆ కుటుంబం అనేది వెళ్తుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు.
1: చాలా సంతోషం అండి
0: సార్,
1: మీరు మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి పర్యావరణ నియంత్రిత పద్ధతిలో ఈ కోళ్ల ఫామ్ నిర్వహణ గురించి మన రైతులకు ఎంతో చక్కని అవగాహన కల్పించారు మీ అనుభవాల ద్వారా. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ సార్.

0: మీరింతవరకు పర్యావరణ నియంత్రిత కోళ్ల ఫారం నిర్వహణ గురించి, ప్రయోజనాల గురించి ఎం విజయ్ భాస్కర్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: రెండు వేల 2025-26 మార్కెటింగ్ సీజన్కు రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ 2025-26 మార్కెటింగ్ సీజన్లో అన్ని తప్పనిసరి రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంపునకు ఆమోదం తెలిపింది. పంట ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను రైతులకు అందించేందుకుగాను రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం 2025-26 మార్కెటింగ్ సీజన్లో పండించే రబీ పంటలకు అందించిన కనీస మద్దతు ధర సాధారణ రకం క్వింటాలు ఒకింటికి ఈ విధంగా ఉన్నాయి. గోధుమ 2025-26 సంవత్సరానికి గాను క్వింటాలు ఒకింటికి 2000

4,25 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 150 రూపాయలు ఎక్కువ. బార్లీ 1,980 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 130 రూపాయలు ఎక్కువ. పప్పుధాన్యాలు 2025-26 సంవత్సరానికి క్వింటాల్ ఒక్కింటికి 5,650 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 210 రూపాయలు ఎక్కువ. కందులు క్వింటాల్ ఒక్కింటికి 6,700 రూపాయలు. ఇది గత సంవత్సరంతో

0: ఇది గత సంవత్సరంతో పోలిస్తే 210 రూపాయలు ఎక్కువ. కందులు క్వింటాల్ ఒక్కింటికి 6700 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 275 రూపాయలు ఎక్కువ. ర్యాపిడ్ సీడ్ ఆవాలు, ఇది 2025-26 సంవత్సరానికి గాను క్వింటాల్ ఒక్కింటికి 5950 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 300 రూపాయలు ఎక్కువ. కుసుమలు 5940 రూపాయలు. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 140 రూపాయలు ఎక్కువ. ఇంకా కూలీలు, ఎద్దులు, యంత్రాల కిరాయి, కౌలు చెల్లింపులు, విత్తనాలు, ఎరువులు, నీటిపారుదల కోసం అయ్యే ఖర్చులు, పనిముట్లు, వ్యవసాయ నిర్వహణ వ్యయాలు, పెట్టుబడిపై వడ్డీలు, పెంపు సెట్ల నిర్వహణకు డీజిల్, విద్యుత్ ఖర్చులు, ఇతర చెల్లింపులు, కుటుంబ శారీరక శ్రమ విలువతో కలిపి నిర్ణయించడం జరిగింది. ఇది 2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో కేంద్రం ఆమోదించిన కనీస మద్దతు ధర.
1: పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక్ రసాయనో సే కైసే బచాయే
2: మత్లబ్
1: దేఖ్ బేటా తూ జో యే అంధాధుం రసాయన మిలాతా హై నా మిట్టీ కీ సెహత్ బిగడనే లగీ హై ఔర్ జబ్ మాటీ హీ కమజోర్ పడ్ జాయేగీ తో ఉపజ్ కైసే సెహత్మంద్ హోగీ హై అరే పహలే ఐసా నహీ థా పూచ్నా అప్నే బడే బుజుర్గో సే కైసే ఫసల్ లహలహాతీ థీ శుద్ధతా ఝలక్తీ థీ హాన్ మాటీ భీ తందురుస్త్ ఔర్ లోగ్ భీ అరే అబ్ పహలీ వాలీ బాత్ కహాన్
2: परम तो सब यही डाले हैं।
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
2: सच है?
1: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
2: ठीक है भाई, मैं भी अर्थ से भी खेती शुरू करूँगा।
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।

మీరు ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెట్స్పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 7:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే ప్రసారమవుతుంది.

0: భారత్. ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ నిర్వహిస్తున్న శక్తి టీం విధులు, లక్ష్యాలు, ఈ అంశం గురించి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
1: ఈరోజు మన స్టూడియోలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. మరి ముందుగా వీరిని స్టూడియోకు ఆహ్వానిద్దాం. నమస్కారం అండి శ్రీమతి విజయలక్ష్మి గారు.
2: నమస్తే సార్.
1: ముఖ్యంగా చూస్తే అండి, గత ప్రభుత్వంలో గానీ ఈ ప్రభుత్వంలో గానీ మహిళా పోలీస్ స్టేషన్లు రావడం జరిగింది. ఇప్పుడు శక్తి టీమ్స్ అనేటివి కొత్తగా వచ్చాయండి. మరి ఈ శక్తి టీమ్స్ గురించి, ఇవి ఎప్పుడు స్థాపించబడ్డాయి, వీటి నేపథ్యం ఏంటి, వీరు ఎప్పుడైనా గానీ ఎక్కడైనా గానీ రెస్పాండ్ అవుతారా, వీరు రెస్పాండ్ అయ్యేదానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏమన్నా ఉందా, ఇటువంటి విషయాల గురించి మా శ్రోతలకు కాస్త తెలియజేస్తారండి విజయలక్ష్మి గారు.
2: తప్పకుండా సార్. నా పేరు విజయలక్ష్మి సార్. నేను మహిళా పిఎస్ లో ఫిబ్రవరి 2025 నుంచి వర్క్ చేస్తున్నాను సార్. మహిళా పిఎస్ లో పనిచేస్తున్నప్పుడు మేము మహిళా పోలీస్ స్టేషన్ లో, అందులో భాగంగానే ఈ గవర్నమెంట్ మహిళా పోలీస్ స్టేషన్లు అన్ని ఎప్పటి నుంచో ఉన్నాయి సార్, కానీ ఇప్పుడు ఈ మధ్య మహిళల మీద, చిన్నపిల్లల మీద జరుగుతున్న నేరాల పట్ల స్పెషల్ వింగ్స్ అనేది కొద్దిగా, అంటే మహిళా పోలీస్ స్టేషన్ లోనే ఒక వింగ్ లాగా, మహిళా పోలీస్ స్టేషన్ లోనే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీఎం గారు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మార్చి 8న మన ఏపీ స్టేట్ మొత్తంగా శక్తి టీమ్స్ అని ఇనాగ్రేషన్ చేశారు. అందులో భాగంగా మన కర్నూలు జిల్లాలో మా పోలీసు పరంగా మొత్తం మనకు 4 సబ్ డివిజన్లు ఉన్నాయి. కర్నూలు సబ్ డివిజన్, ఆదోని సబ్ డివిజన్, పత్తికొండ సబ్ డివిజన్, ఎమ్మిగ్నూరు సబ్ డివిజన్. 11 సబ్ డివిజన్ కి ఒక టీం ఉంది. అంటే ఆ టీమ్ లో మన కర్నూలు వచ్చేసి ఒక డిస్ట్రిక్ట్ టీమ్ ఉంది, ఒక సబ్ డివిజన్ టీమ్ ఉంది. మొత్తం 5 టీమ్స్ పనిచేస్తున్నాయి సార్ మన కర్నూలు జిల్లాలో. శక్తి టీమ్స్ 5 టీమ్స్ పనిచేస్తున్నాయి. 11 టీమ్ లో 2 ఉమెన్ ఖచ్చితంగా ఉంటారు. ఉమెన్ కానిస్టేబుల్ కావచ్చు, అంతకన్నా ఎక్కువ క్యాడర్ కావచ్చు, 2 ఉమెన్ ఖచ్చితంగా ఉండాలి. 4 మాత్రం జెంట్స్ తీసుకుంటున్నాం. అంటే ఒక్కొక్క టీమ్ లో మొత్తం టోటల్ 6 మెంబర్స్ మా స్టాఫ్ ఉంటారు, పోలీస్ ప్రతి ఒక్క సబ్ డివిజన్ లో ఉన్నారు. అట్లా మేము మొత్తం టోటల్ గా మన జిల్లాలో 30 మంది పనిచేస్తున్నాం. శక్తి టీం కింద మేము మొత్తం 5 టీములుగా డివైడ్ అయి మొత్తం 30 మంది స్టాఫ్ పనిచేస్తున్నాం సార్. ఈ శక్తి టీం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇప్పటి వరకు 5 నెలలు అయింది మన ఈ శక్తి టీమ్స్ ఏర్పడి. ఈ 5 నెలల కాలంలో మన కర్నూలు జిల్లాలో మా శక్తి టీమ్స్ చేసిన పని ఏమంటే సార్, మా వాళ్ళు ప్రతి ఒక్క స్కూల్స్ కి, కాలేజీలకి, అంగన్వాడీ సెంటర్లకు వెళ్ళి చిన్న పిల్లల పట్ల జరుగుతున్న

నేరాలను. అంగన్వాడీ సెంటర్లకైతేనేమి 1 to 5th క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూళ్ళకెళ్ళి పిల్లలకు సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్, అంటే బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి చెప్తున్నారు. అంటే ఈ మధ్య కాలంలో మనకు చిన్న పిల్లల పైన అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వాటిని పిల్లలకు నాలెడ్జ్ ఉండాలి. అరే ఒక వ్యక్తి, బాగా తెలిసిన వ్యక్తి మన ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటారు. మన వాళ్ళు కొంతమంది నమ్మకంతో మన తెలిసిన అబ్బాయే కదా, తెలిసిన వ్యక్తే కదా అని అంటారు. తెలిసిన వాళ్లే ఎక్కువ ఈ చిన్న పిల్లల పైన లైంగిక దాడులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు వీళ్లకు చిన్నప్పటి నుంచి అంగన్వాడీ సెంటర్లలో కావచ్చు, 1 to 5th క్లాస్ ఏజ్ గ్రూప్ లో, ప్రైవేటు అండ్ ప్రభుత్వ పాఠశాలల్లో మా వాళ్ళు ఇది బ్యాడ్ టచ్, ఇది గుడ్ టచ్, ఎవరైనా గుడ్ టచ్ చేస్తే మనకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఈ విధంగా చేసినప్పుడు దీని ప్లేస్లలో మేము చెప్తాం సార్, వాళ్లకు వీడియోస్ వేసి కూడా చూపిస్తున్నాం, ఇవి ఇవి చేస్తే ఇక్కడ టచ్ చేస్తే ఇది బ్యాడ్ టచ్, మీకు అన్సేఫ్ టచ్, ఇమీడియట్లీ మీరు స్కూల్లో ఉంటే టీచర్స్ చెప్పాలి ఎవరైనా బ్యాడ్ టచ్ చేస్తే, ఇంటి దగ్గర అయితే పేరెంట్స్ చెప్పాలి ఈ విధంగా బ్యాడ్ టచ్ చేస్తే మీరు అస్సలు సహించకూడదు అని చిన్నపిల్లలకి మా వాళ్ళు వీడియో పూర్వకంగా వేసి చూపిస్తున్నారు. స్కూళ్ల నుంచి చూస్తే 6th to 10th అండ్ ఇంటర్మీడియట్ స్కూల్ పిల్లలకు, అది ప్రైవేట్ స్కూల్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, వాళ్ళందరికీ చైల్డ్ మ్యారేజెస్ అంటే ఏంటి, వాటి వల్ల మనకు ఎలాంటి నష్టాలు కలుగుతాయి, పిల్లలు ఎవరైనా స్కూళ్ళకి వచ్చేటప్పుడు ఈవిటీజింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది, అదే స్కూల్ కావచ్చు బయట అవుటర్స్ కూడా కావచ్చు, ఈవిటీజింగ్ చేసేటప్పుడు మీరు ఏ విధంగా భయపడకుండా ధైర్యంగా స్కూల్లో టీచర్స్ గాని ఇంటి దగ్గర పేరెంట్స్ గాని ఏ విధంగా తెలియచేయాలి, ఒకవేళ మీకు చెప్పాలని భయం అయితే ఇమీడియట్లీ మాకు పోలీస్ వాళ్లకు ఏ విధంగా ఇంటిమేషన్ ఇవ్వాలి. 112 అనేది టోల్ ఫ్రీ నెంబర్ సార్, 112 అనేది 112 అనే నెంబర్ కూడా మీరు కాల్ చేసి ఇట్లా పలాని స్కూల్ దగ్గర మేము ఇలా వెళ్తున్నాం ఈ టైమింగ్ లో, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇలా వచ్చి మమ్మల్ని ఈవిటీజింగ్ చేస్తున్నారు స్కూల్కి వచ్చే టైంలో లేకుంటే స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే టైంలో అని 112 కాల్ కి కాల్ చేయొచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి మొబైల్ ఉండదు కాబట్టి వాళ్లకు టోల్ ఫ్రీ నెంబర్ చెప్తున్నాం మీకు. ఈ సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్ కూడా ఎవరైనా బ్యాడ్ టచ్ చేసినప్పుడు కూడా మీకు మీరు ఇమీడియట్లీ 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ అని కూడా వాళ్ళకి ఆ నెంబర్ కూడా చెప్తున్నాం చిన్నపిల్లలకు కూడా, మీరు ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి మీకంటూ ఒక నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉందని చిన్నపిల్లలకు కూడా మేము టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్తున్నాం సార్. ఈ విధంగా పిల్లలకి 6th to 10th అంటే ఇంటర్మీడియట్ పిల్లలకి మెయిన్ మేము అవగాహన వాళ్లకు కార్యక్రమాలు చేపడుతున్నాం. బ్యాడ్ టచ్, గుడ్ టచ్ అయితేనేమి, చైల్డ్ మ్యారేజెస్ చేస్తూ ఉంటే మీరు ఎలా 1098 కి ఫోన్ చేస్తే ఎవరెవరు వస్తారు, మీరు ఇచ్చిన పలాని చైల్డ్ మ్యారేజ్ జరుగుతుందంటే మీ ఇన్ఫర్మేషన్ మేము ఎవరికి చెప్పము, మీ యొక్క ఎవరైతే సమాచారం ఇస్తారో సమాచారం ఇచ్చిన వ్యక్తి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతాము, చైల్డ్ మ్యారేజ్ ఆపడానికి మేమందరం వచ్చి ఖచ్చితంగా ఆపేసి ఆ పాపకి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవడానికి వినే విధంగా వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళందరూ కౌన్సిలింగ్ చేస్తాము అని చైల్డ్ మ్యారేజ్ గురించి గానీ ఈవిటీజింగ్ గురించి గానీ. ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉంది సార్ పిల్లల మీద, ప్రతి ఒక్కరూ మొబైల్, చిన్నపిల్లలు ఒకలా ఇంటి దగ్గర వాళ్ళ స్కూల్లో ఉన్నప్పుడు ఇకపోయినా గానీ గవర్నమెంట్ కొన్ని ట్యాబ్స్ కూడా ఇచ్చింది, కానీ ఇంటికి వెళ్ళిపోయిన కూడా పేరెంట్స్ కావచ్చు లేకుంటే ఇంట్లో వాళ్ళ అన్న వాళ్ళు అక్క వాళ్ళు కావచ్చు మొబైల్స్ వాడుతున్నారు పిల్లలు ఎక్కువ. ఈ సోషల్ మీడియా ప్రభావం చిన్నపిల్లల మీద ఎక్కువ చూపిస్తుంది, రకరకాల రీల్స్ అయితేనేమి అవి చూస్తూ, ఇన్స్టాగ్రామ్ అయితేనేమి, స్నాప్ చాట్ అంట, చాలా రకరకాలు, అంటే వాళ్లకు తెలియని వ్యక్తులతో కూడా ఈ స్నాప్ చాట్ వల్ల పరిచయం, కొన్ని గేమ్స్ వల్ల పరిచయం, పిల్లలు ఏమైతే మనము చేయదనుకుంటున్నాం అవే చేస్తున్నారు ఎక్కువ పిల్లలు. ఆ సో మొబైల్ వాళ్ళు చదువు పరంగా వాడుకుంటే మొబైల్ నుంచి చాలా నేర్చుకోవచ్చు నాలెడ్జ్, కానీ మంచి కంటే కొద్దిగా చెడు కూడా వాడుకుంటున్నారు పిల్లలు. చెడుగా మన పిల్లలు మొబైల్ చూసేటప్పుడు మన పిల్లలు ఏం చూస్తున్నారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ సంబంధించి చూస్తున్నారా, ఏదైనా నాలెడ్జ్ పరంగా చూస్తున్నారా అనేది తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల పైన నిఘా ఉంచాలి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు కావచ్చు, 10th క్లాస్ పిల్లలు కావచ్చు మొబైల్ వాడుతున్నారు, కొంతమంది పిల్లలు ఆడుతున్నారు, కనీసం ఆ మొబైల్ ఫ్రీగా పేరెంట్స్ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితులు లేరు. మొబైల్ కి ఒక లాక్ ఉంటది, వాట్సాప్ ఓపెన్ చేయాలంటే ఒక లాక్ ఉంటది, ఇన్ని లాకులు పెట్టి మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంది పిల్లలకి చెప్పండి సార్. అంటే మన పిల్లలు ఏదో పేరెంట్స్ లేకుండా ఏదో హైడ్ చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు పసిగట్టాలి వాళ్ళతో. పిల్లలు ముఖ్యంగా పేరెంట్స్ పిల్లలతో ఫ్రీగా మూవ్ అయ్యి అసలు ఏం చేస్తున్నావు ఏంటి అనేది నిఘా పెట్టినప్పుడే పిల్లలు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు చెడు అలవాట్లకి దగ్గరే అవకాశం ఉండదు. పేరెంట్స్ ఎప్పుడైతే నిఘా పెడతారో అప్పుడు ఉండదు. ఎప్పుడైతే పేరెంట్స్ మేము మంచి కాలేజ్ చేర్పించాం, పిల్లలకి మంచిగా ఫీజులు కడుతున్నామని ఎప్పుడైతే ఫ్రీగా వదిలేశారో, అమ్మాయి స్కూల్ పోతుందో అబ్బాయి కాలేజీకి వెళ్తున్నారో లేదో మనకు తెలియదు, వాళ్ళ పిల్లల మీద మనకు గ్రిప్ వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కాలేజ్ చేర్పించిన అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు మంత్లీ 1 time అయినా కాలేజీకి వెళ్ళి విజిట్ చేసి మా అమ్మాయి

ఎలా ఉంది, మా అబ్బాయి ఎలా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, క్లాసులో ఎలా ఉన్నారు, కాలేజీలో ఎలా ఉన్నారు అనేది ఖచ్చితంగా పేరెంట్స్ పోయి అలా అడిగినప్పుడే పిల్లలు కూడా భయం ఉంటుంది సార్. ఇప్పుడు కాలేజీ పిల్లలకు, ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చదివే పిల్లలు కానీ, ఇంజనీరింగ్ మెడిసిన్ చేసే పిల్లలు ఉన్నారు కదా సార్, ఎవరైతే ప్రతి ఒక్క విద్యార్థి, మొబైల్ వాడే విద్యార్థులు కావచ్చు, మహిళలు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా శక్తి యాప్ అనేది మొబైల్లో మనము డౌన్లోడ్ చేసుకుంటే సార్, ఈ శక్తి యాప్ అనేది మనకు అత్యవసర సమయాలలో, ఫోన్ చేసే సమయం కూడా లేదు కానీ మనం ఏదో ఆపదలో ఉన్నాము అనుకున్నప్పుడు ఈ శక్తి యాప్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది సార్. ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క స్టూడెంట్ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మనకు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫీచర్స్ ఉన్నాయి సార్. ఆ ఫీచర్స్లో హ్యాండ్ షేక్ అనే ఒక యాప్ను జస్ట్ అలా చేస్తే మనకు కాల్ చేయకపోయినా మన అత్యవసర సమయంలో మన ఆపదలో ఉన్నామంటే జస్ట్ హ్యాండ్ షేక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు కాల్ వస్తుంది సార్. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ కూడా అత్యవసర సమయాలలో మీకు 112కి కాల్ చేసి, దానికంటే జస్ట్ ఆ యాప్ ఉంటే జస్ట్ షేక్ చేస్తే ఇమీడియట్లీ మీరు ఎప్పుడైతే యాప్ను డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అది మా డీజీపీ ఆఫీస్లో మీ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది సార్, అయి ఉంటుంది. మీరు ఎక్కడైతే ఆపదలో ఉన్నారో అప్పుడు జస్ట్ ఆ మొబైల్ని మీరు జస్ట్ ఇలా షేక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఇది జీపీఎస్ బేస్ మీద పనిచేస్తుంది, ఆటోమేటిక్గా డీజీ కంట్రోల్కి వెళ్ళి మీకు వితిన్ 30 seconds టు 2 minutes లోపల మీకు కాల్ వచ్చేస్తుంది. ఎక్కడున్నారు, ఏంటి, మీరు ఏ పద సమయంలో ఏ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారనేది ఖచ్చితంగా కాల్ వస్తుంది. వచ్చిన తర్వాత డీజీ కంట్రోల్ వాళ్ళు కన్సర్న్డ్ ఆమె ఏ ఏరియాలో ఉందో, ఆ బాధితురాలు ఏ ఏరియాలో ఉందని ఆ ఏరియా సంబంధించిన ఎస్హెచ్ఓ గారికి, సిఏ కావచ్చు ఎస్ఐ కావచ్చు, వాళ్ళకి ఇమీడియట్లీ ఆమె లొకేషన్, ఆ మొబైల్ నంబర్ ఇన్ఫర్మేషన్ అంతా పాస్ ఆన్ చేసి పంపిస్తారు సార్. ఆ వ్యక్తి ఎవరైతే మనకు ఆపదలో ఉందనో ఆమె దగ్గరికి పోలీసు 3 to 10 minutes లోపల రీచ్ అవుతారు సార్, ఖచ్చితంగా రీచ్ అవుతారు. 3 to 10 minutes లోపల ఖచ్చితంగా పోలీస్ రీచ్ అయ్యి ఆమెను ఖచ్చితంగా, ఆమె ఉన్న ఇబ్బందుల నుంచి ఆ సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తారు సార్. కాబట్టి శక్తి యాప్ అనేది ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క స్టూడెంట్, మొబైల్ వాడే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అత్యవసర సమయాల్లో చాలా ఉపయోగపడుతుంది సార్. అంతేకాకుండా దాంట్లో నైట్ షెల్టర్ అనే ఫీచర్ కూడా ఉంది సార్. మనము ఎవరైనా భర్త ఏదైనా కొట్టింటాడు, ఆమె నైట్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింటారు సార్, ఆమె పుట్టింటికి పోవాలంటే చాలా దూరంలో ఉంటారు పుట్టింటి వాళ్ళు, ఆ టైంలో ఎక్కడ పోవాలనుకుంటే నైట్ షెల్టర్ అనే జస్ట్ యాప్లోకి వెళ్ళి నైట్ షెల్టర్ అని క్లిక్ చేస్తే మన వితిన్ స్టేట్లో, మనం ఇప్పుడు కర్నూలులో ఉంటే కర్నూలు షెల్టర్ చూపిస్తుంది, మనం వైజాగ్ వెళ్ళి నైట్ షెల్టర్ కావాలంటే వైజాగ్ లో నియర్ బై నైట్ షెల్టర్ ని చూపిస్తుంది సార్. స్టేట్ వైడ్ మామూలుగా మనకు మన రాష్ట్ర వ్యాప్తంగా నైట్ షెల్టర్స్ ఉన్నాయి, ఇవి గవర్నమెంట్ వాళ్లే ఆర్గనైజ్ చేస్తున్నారు సార్. మనకు కూడా ఇక్కడ నైట్ షెల్టర్ ఉంది, వన్ స్టాప్ సెంటర్ మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంది కదా సార్, అక్కడే ఉంది మన నైట్ షెల్టర్ కూడా, మేరీ గారిని చూస్తారు సార్ ఆవిడ. కాబట్టి ఎవరైనా గాని ఆపద సమయంలో ఎవరైనా భర్త గాని ఏదో ఒకట ప్రాబ్లంతో బయటకు వచ్చిన మహిళ ఒంటరిగా బయట ఎక్కడంటే అక్కడ సేఫ్టీ లేకుండా ఉండేదాని బదులు యాప్ లోకి వెళ్ళి నైట్ షెల్టర్ అనే ఆప్షన్ లోకి వెళ్ళి జస్ట్ మనం చూస్తే మనకు మన రాష్ట్ర మన జిల్లాలో ఉన్న ఎక్కడైనా నైట్ షెల్టర్ కి మనం వెళ్ళొచ్చు సార్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంటే చూస్తుంది సార్. అంతేకాకుండా కొంతమంది కంప్లైంట్ స్టేషన్కి వెళ్ళి ఇవ్వాలంటే కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు సార్. మనము ఈ యాప్ ద్వారానే పోలీస్ కంప్లైంట్ కూడా చేయొచ్చు సార్, ఎవరికైనా మనం దాంట్లోనే కంప్లైంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మన ప్రాబ్లం అంతా చేస్తూ మనం ఏదైతే కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ కంప్లైంట్ కూడా అప్లోడ్ చేయొచ్చు సార్. కాబట్టి యాప్ ద్వారా మనకు చాలా సేఫ్టీ ఉంది, చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్. కాబట్టి నేను ఈరోజు మన రేడియో వింటూ ఉన్నటువంటి శ్రోతలందరికీ తెలియజేసింది ఏమంటే ప్రతి ఒక్కరూ కూడా శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, దాంట్లో ఉన్న ఫీచర్లు కంపల్సరీ మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. ఎవరైనా మిస్సింగ్ పిల్లలు కూడా ఉంటారు సార్ మనకు, అంటే మన పిల్లలే మిస్సింగ్ అయిపోయి ఉండొచ్చు, ఎవరైనా పిల్లలు కూడా మిస్సింగ్ అయి ఉంటారు, మిస్సింగ్ కంప్లైంట్ కూడా మనము ఈ యాప్ ద్వారానే కంప్లైంట్ రైజ్ చేయొచ్చు సార్. పోలీస్ స్టేషన్ వరకు పోయి చేయని అవసరం లేదు సార్, యాప్ ఓపెన్ చేసుకుంటే మనకు అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి సార్ దాంట్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ అందులో ఉన్నటువంటి అన్ని ఫీచర్స్ ని ఉపయోగించుకొని ఆపద సమయంలో కావచ్చు, ఒక కంప్లైంట్ కావచ్చు, మీరు అన్ని ఈ యాప్ ద్వారానే అన్ని రకాలుగా ఈ విధంగా ఉంటాయి సార్ మొత్తము మనకు యాప్ అనేది. ఇది కంప్లైంట్ సార్, గివ్ ఏ కంప్లైంట్, ఈ యాప్ ద్వారానే, ఈ ఫీచర్ ద్వారానే మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇక్కడ రిపోర్ట్ మిస్సింగ్ చిల్డ్రన్స్.

0: మిస్సింగ్ చిల్డ్రన్స్ మనం ఇక్కడ రిపోర్ట్ చేయొచ్చు. లేదా మనకు ఇక్కడ నైట్ షెల్టర్స్, ఇక్కడ నైట్ షెల్టర్ క్లిక్ చేస్తే మన మన స్టేట్ లో ఉన్న అన్ని షెల్టర్స్ వస్తాయి సార్. మన ఏ జిల్లా అయితే ఆ జిల్లా షెల్టర్ వాళ్ళకి కాల్ చేస్తే జస్ట్ వాళ్ళ లొకేషన్ అని చెప్తారు. ఇలా వస్తే మనము రిపోర్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్, మన ఏరియాలో ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు, ఎగ్జాంపుల్ మా ఏరియాలో బెల్ట్ షాపులు అమ్ముతున్నారు, లేకుంటే ఎక్కువ ఈ ఏరియాలో తాగి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, వచ్చే వాళ్ళు పోయే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది, లేదా ఇక్కడ మట్కా రాస్తున్నారు, లేదా ఇక్కడ డ్రగ్స్ కానీ మీరు అన్నారు గంజాయి కానీ అట్లా ఏమైనా ఇలా అమ్ముతారు, అంటే ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆ ఏరియాలో జరుగుతుంటే మనం స్టేషన్ పోయి ఇవ్వాలంటే మన పేరు ఎక్కడ వస్తుందని భయంతో మనం ఇవ్వం సార్. ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఈ యాప్ ద్వారా మనము కంప్లైంట్ చేయొచ్చు సార్. ఇంకా వచ్చేసి మనకు ఫ్యామిలీ కౌన్సిలింగ్, మేము ఇట్లా భార్య భర్తలు గొడవ పడినాము, లేకుంటే ఎవరి తరపునైనా కానీ ఈ విధంగా వాళ్ళిద్దరు సమస్య ఉంది, ఈ విధంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేయండి అని కూడా మనము ఈ శక్తి యాప్ ద్వారా మనకు చాలా సేఫ్ ట్రావెల్ సార్. మనం అక్కడ క్యాబ్ బుక్ చేసుకుంటాం, క్యాబ్ అనే వ్యక్తి సరైన పోతున్నాడా లేదా అనేది కూడా మనకు సేఫ్ ట్రావెలింగ్ లో జస్ట్ యాప్ ఇది చేసుకుంటే అతను సేఫ్ గా తీసుకెళ్తే ఏం లేదు సార్. సేఫ్ గా తీసుకెళ్ళకపోతే ఆటోమేటిక్ గా మనకు తెలుస్తుంది ఇతను రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్తున్నాడని. కాబట్టి ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మన శ్రోతలందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్లకు ఏ సమయంలో అయినా ఈ విధంగా ఉపయోగపడుతుందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను సార్.
1: చాలా చక్కగా చెప్పారండి. ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఎంతో విలువైన సమాచారాన్ని తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫున మరి మా అందరి కర్నూలు జిల్లా శ్రోతలే కాదు రాష్ట్ర శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నామండి. నమస్కారం అండి, కృతజ్ఞతలు.
0: థ్యాంక్ యూ సార్.
2: మీరు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పోలీసు శాఖ నిర్వహిస్తున్న శక్తి టీం విధులు లక్ష్యాలు ఈ అంశం గురించి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్, కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 8:30 ఇప్పుడు వినండి చిత్రకుసుమాలు సినిమా పాటల కార్యక్రమంలో ముందుగా ఈ పాట.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతి నిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తిముక్తావళి మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి FM లో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తిముక్తావళి ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.

0: మీరింతవరకు చిత్రకుసుమాలు కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే ప్రసారమవుతుంది.
1: ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం.
2: ఆకాశవాణి ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 12 ఏండ్ల కేంద్ర ప్రభుత్వ పాలన, రాయలసీమ ప్రగతి ఈ అంశాన్ని గురించి సీనియర్ జర్నలిస్ట్ శ్రీ షేక్ మెహబూబ్ బాషా గారి ప్రసంగం వినండి.
3: ఎరువాక సాగాలి, ఎడారి నేలలు పచ్చదనంతో నిండాలి. ఇది దశాబ్దాలుగా రాయలసీమ గుండెల్లో రగులుతున్న ఆశ. ఒకప్పుడు విజయనగర సామ్రాజ్య వైభవానికి రాజధానిగా, రతనాలసీమగా వెలిగి కాలక్రమంలో ప్రకృతి కన్నీర్రజేయడంతో కరువునేలగా మారిన రాయలసీమ స్వరూపం ఇప్పుడిప్పుడే మారుతోంది. ఒక ప్రాంతం సాధించిన మార్పును అంచనా వేయడానికి కేవలం ప్రకటనలు సరిపోవు. ఆ మార్పును సాక్ష్యాధారాలతో, నిఖార్సైన గణాంకాలతో చూసినప్పుడే ఆ ప్రస్థానంలోని వాస్తవికత మనకు అర్థమవుతుంది. గడిచిన 12 ఏళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వాల హయాంలో ఈ కరువునేలపై ప్రగతి బీజాలు ఎలా పడ్డాయి? మాటల కంటే ఎక్కువగా అంకెలు, క్షేత్రస్థాయి వాస్తవాలు ఈ ప్రాంత పురోగతిని ఎలా చాటిచెబుతున్నాయి? సంక్షేమ పథకాలు సామాన్యుడి గుమ్మంలోకి ఎలా చేరాయి? మౌలిక వసతులు, పారిశ్రామిక నూతన ఆవిష్కరణలు ఈ నేల భవిష్యత్తును ఎలా మారుస్తున్నాయో ఈరోజు మన విశ్లేషణలో నిశితంగా లోతుగా పరిశీలిద్దాం. ఒక ప్రాంతానికి పెట్టుబడులు రావాలన్నా, ఇక్కడి పంటలు సకాలంలో మార్కెట్కు వెళ్లాలన్నా కనెక్టివిటీనే మొదటి ప్రాధాన్యత. గత 12 ఏళ్ల కాలంలో రాయలసీమ పరిధిలో రవాణా రంగంలో ఊహించని నిశ్శబ్ద విప్లవం జరిగింది. ఉమ్మడి 4 జిల్లాల పరిధిలో దాదాపు 2500 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారుల విస్తరణ మరియు ఆధునీకరణ పనులు జరిగాయి. ఇందులో అత్యంత ప్రతిష్టాత్మకమైనది సుమారు 14,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మితమవుతున్న 343 కిలోమీటర్ల బెంగళూరు విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే. ఈ రహదారిలో మెజారిటీ భాగం కర్నూలు, కడప జిల్లాల మీదుగానే సాగుతోంది. ఇది రాయలసీమను దక్షిణాదిలోని 2 ప్రధాన ఆర్థిక నగరాలతో అనుసంధానించే గేమ్ చేంజర్ కాబోతోంది. అలాగే హైదరాబాద్ అనంతపురం బెంగళూరు యాక్సెస్ కంట్రోల్ హైవే NH 44 ప్రస్తుతం ఉన్న 4 లేన్ల రహదారిని 6 వరుసల ఎక్స్ప్రెస్ హైవేగా మారుస్తున్నారు. కర్నూలు,

నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలో 260 కిలోమీటర్ల మేర 13,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ హైవే పనులు జరుగుతున్నాయి. రహదారులతో పాటు వైమానిక రంగాన్ని తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉడాన్ పథకం రాయలసీమకు కొత్త రెక్కలు తొడిగింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద నిర్మించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం, కడప విమానాశ్రయం రన్వే విస్తరణ మరియు నైట్ ల్యాండింగ్ సౌకర్యాల కల్పన, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయ నూతన టెర్మినల్ భవన నిర్మాణం, ఈ మూడు కూడా రాయలసీమను నేరుగా దేశ పారిశ్రామిక పర్యాటక పటంలో అగ్రభాగాన నిలబెట్టాయి. నేడు సీమ నేలమీది నుంచి ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయంటే అది గత 12 ఏళ్ల ప్రణాళికాబద్ధమైన కృషి ఫలితమే. రాయలసీమ అంటే కేవలం వ్యవసాయం మాత్రమే, ఇక్కడ భారీ పరిశ్రమలు రావు అనే అపోహను ఎన్డీఏ పాలనలోని పారిశ్రామిక విధానాలు పటాపంచలు చేశాయి. అనంతపురం జిల్లా పెనుగొండ పరిసరాల్లో దాదాపు 13,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటైన కియా మోటార్స్ ప్లాంట్ ఒక మచ్చుతునక. ఈ ఒక్క ప్లాంట్ ద్వారా నేరుగా మరియు అనుబంధ పరిశ్రమల ద్వారా పరోక్షంగా 20,000 మందికి పైగా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఒకప్పుడు అనంతపురం నుంచి ముంబైకి, బెంగళూరుకు కూలీలుగా వలస వెళ్లిన చేతులు నేడు అదే అనంతపురం మట్టిపై అంతర్జాతీయ స్థాయి కార్లను అసెంబుల్ చేస్తున్నాయి. ఇక చిత్తూరు, తిరుపతి జిల్లాల సరిహద్దుల్లోని శ్రీసిటీ సెజ్ నేడు 45,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో విలసిల్లుతోంది. 27కు పైగా దేశాలకు చెందిన 100కు పైగా అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ కొలువుతీరాయి. కనీసం 50,000 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తూ దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లలో ఒకటిగా అవతరించింది. అలాగే కడప జిల్లా కొప్పర్తి వద్ద ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఈఎంసి ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక రాయితీలు, నిధులు భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని మరో పారిశ్రామిక కేంద్రంగా మార్చబోతున్నాయి. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా కొప్పర్తి పారిశ్రామికవాడలో 8,860 కోట్ల రూపాయల పెట్టుబడి సామర్థ్యంతో 2,595 ఎకరాల్లో శరవేగంగా అభివృద్ధి జరుగుతోంది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఆర్ఆర్పి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ద్వారా 10,239 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీ కండక్టర్ పరిశ్రమ నిర్మాణం జరుగుతోంది. ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో అద్భుత ప్రగతి రక్షణ విమానయాన తయారీ రంగం. రాయలసీమ ప్రాంతం ప్రస్తుతం దేశంలోనే అత్యంత కీలకమైన రక్షణ ఏరోస్పేస్ హబ్గా మారుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 650 ఎకరాల విస్తీర్ణంలో 15,803 కోట్ల రూపాయలతో 5వ తరం స్టీత్ మల్టీరోల్ ఫైటర్జెట్ యుద్ధ విమానాల తయారీ, టెస్టింగ్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7,500 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. దీనికి అనుబంధంగా వచ్చే ఇతర పరిశ్రమల ద్వారా భవిష్యత్తులో 100 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే డిఫెన్స్ రంగానికి అవసరమైన డ్రోన్ల తయారీని ప్రోత్సహించడానికి కర్నూలులో ప్రత్యేకంగా డ్రోన్ సిటీ అభివృద్ధి చేస్తున్నారు. ఇది దేశంలోనే అత్యుత్తమ డ్రోన్ ఎకోసిస్టంగా రూపుదిద్దుకోనుంది. హైదరాబాద్, బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా 2,621 ఎకరాల్లో 12,000 కోట్ల రూపాయల పెట్టుబడి లక్ష్యంగా తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఒకప్పుడు పారిశ్రామికంగా వెనుకబడిన కర్నూలు మట్టిపై నేడు దేశ రక్షణకు, విమానయాన రంగానికి అవసరమైన హైటెక్ సాంకేతిక పరిజ్ఞానం రూపుదిద్దుకోవడం ఈ 12 ఏళ్ల కాలంలో సాధించిన వ్యూహాత్మక విజయం. రాయలసీమలో సూర్యుడు ప్రచండంగా మండుతడని మనకు తెలుసు. ఆ తీవ్రమైన ఎండను శాపంగా కాకుండా ఒక వరంగా మార్చింది ఎన్డీఏ ప్రభుత్వ నేషనల్ సోలార్ మిషన్. గడిచిన 12 ఏళ్లలో రాయలసీమ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద హరిత ఇంధన కేంద్రంగా అవతరించింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొండాపురం మండలం టీకోడూరు వద్ద కేంద్ర ప్రభుత్వం సుఖబీర్ ఆగ్రో ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో 1,200 కోట్ల రూపాయల వ్యయంతో 15 ఎకరాలలో 300 మెగావాట్ల సామర్థ్యం గల మెగా సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభించింది. 11 నెలల

సకాలంలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడం విశేషం. అలాగే జిల్లాలోని అనుకూలమైన కొండ ప్రాంతాలలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులలో భాగంగా విండ్, సోలార్ మరియు భారీ పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. కడప, కర్నూలు మరియు అనంతపురం జిల్లాల్లో కలిపి దాదాపు 4000 మెగావాట్లకు పైగా గ్రీన్ ఎనర్జీ గ్రిడ్కు అనుసంధానం చేయబడింది. ఒకప్పుడు బంజరు భూములుగా పడి ఉన్న నిస్సారమైన నేలలు నేడు లక్షలాది సోలార్ ప్యాన్లతో మెరుస్తూ దేశానికే వెలుగులు పంచుతున్నాయి. ఇది కేవలం పర్యావరణహితమైన విద్యుత్ ఉత్పత్తి మాత్రమే కాదు, వందలాది కోట్ల రూపాయల స్థానిక లీజు ఆదాయాన్ని, వేలాది మందికి ఉపాధిని తెచ్చిపెట్టిన పచ్చని విప్లవం. భౌతిక సంపద కంటే మానవ వనరుల వికాసమే శాశ్వతమైన అభివృద్ధి అని విశ్వసించి గడిచిన 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం హామీల కంటే అదనంగా రాయలసీమకు దేశంలోనే అత్యున్నత స్థాయి ప్రీమియం విద్యాసంస్థలను కేటాయించింది. ఒకే ప్రాంతంలో ఇన్ని జాతీయ సంస్థలు రావడం దేశ చరిత్రలోనే అరుదు. తిరుపతిలో ఏర్పాటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, కర్నూలులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ మరియు పాలసముద్రం వద్ద ఏర్పాటైన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ వంటి జాతీయ స్థాయి సంస్థల మౌలిక వసతుల కోసం దాదాపు 5000 కోట్ల రూపాయలకు పైగా నిధులు వెచ్చించడం జరిగింది. ఒకప్పుడు నాణ్యమైన చదువు కోసం చెన్నై, హైదరాబాద్ వైపు చూసిన రాయలసీమ విద్యార్థులు నేడు గ్లోబల్ స్టాండర్డ్స్ ఉన్న విద్యను సొంత గడ్డపైనే అందుకుంటూ ఉన్నారు. రాయలసీమ అంతరాత్మ వ్యవసాయం. కరువుతో పోరాడే ఇక్కడి రైతులకు నీటిచుక్కే ప్రాణాధారం. ఎన్డీఏ హయాంలో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన రాయలసీమలో ఒక సరికొత్త రికార్డుకు కారణమైంది. ఈ పథకం కింద కేవలం సూక్ష్మ నీటిపారుదల కోసమే రాయలసీమ రైతులకు దాదాపు 3000 కోట్ల రూపాయలకు పైగా సబ్సిడీ నిధులు అందాయి. దీనివల్ల అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లాలు దేశంలోనే అత్యధికంగా డ్రిప్ ఇరిగేషన్ వాడుతున్న జిల్లాల సరసన చేరి అంతర్జాతీయ ప్రశంసలు పొందాయి. మరోవైపు హంద్రీనీవా సుజలస్రవంతి ఫేజ్ 1, ఫేజ్ 2 పనుల పురోగతి, గాలేరు నగరి ప్రాజెక్టుల ద్వారా కరువు నేలల్లో దాదాపు 400,000 ఎకరాలకు సాగునీటి స్థిరీకరణ జరిగింది, తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి తీసే సాంకేతికత అందుబాటులోకి రావడం వల్ల నేడు దేశంలోనే అతిపెద్ద బనానా మరియు స్వీట్ ఆరెంజ్ ఎక్స్పోర్ట్ క్లస్టర్, అరటి, బత్తాయి ఎగుమతుల కేంద్రంగా కడప, అనంతపురం జిల్లాలు రికార్డు సృష్టించాయి. ఇక్కడి పండ్లు నేడు గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుండడం సీమ రైతన్న సాధించిన ఘనత. ఇక గ్రామీణ సంక్షేమ డేటాను నిశితంగా పరిశీలిస్తే ఎన్డీఏ ప్రభుత్వాల సామాజిక స్పృహ స్పష్టమవుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల కింద రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాల్లో కలిపి దాదాపు 4.5 లక్షల పక్కా గృహాల నిర్మాణం ఆమోదం పొందింది. జల్ జీవన్ మిషన్ కింద రాయలసీమలోని సుదూర గ్రామీణ ప్రాంతాల్లో సైతం గడిచిన 5 ఏళ్లలోనే 60% పైగా గృహాలకు నేరుగా మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. శతాబ్దాలుగా ఫ్లోరైడ్ నీటితో మోకాళ్ల నొప్పుల బారిన పడ్డ పశ్చిమ కర్నూలు, ప్రకాశం సరిహద్దు పల్లెలకు ఇది నిజమైన సంక్షేమం. ముద్రా రుణాల ద్వారా దాదాపు 8000 కోట్ల రూపాయలు ఈ ప్రాంత చిన్న మధ్యతరహా వ్యాపారులకు, మహిళా పారిశ్రామికవేత్తలకు అందాయి. 12 ఏళ్లలో ఎంతో ప్రగతి జరిగినప్పటికీ రాయలసీమ హృదయంలో ఇంకా కొన్ని గాయాలు మిగిలే ఉన్నాయి. కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్కుకు ఆశించిన స్థాయిలో మరిన్ని భారీ పరిశ్రమలు రావాలి. దశాబ్దాల కల అయిన కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు వేగవంతం కావాల్సి ఉంది. అదేవిధంగా మనం చెప్పుకున్న జెట్ విమానాల అనుబంధ పరిశ్రమల క్లస్టర్లను క్షేత్రస్థాయిలో మరింత వేగంగా విస్తరించాలి. పరిశ్రమలు వస్తున్నప్పటికీ ఇక్కడి స్థానిక డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చదివిన యువతకు ఆధునిక సాంకేతికతపై నైపుణ్యాల కొరత వేధిస్తోంది. కేవలం భౌతిక నిర్మాణాలే కాకుండా పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ ఎక్సలెన్స్ సెంటర్లను ఏర్పాటు చేసి స్థానిక యువతకు 100% ఉపాధి దక్కేలా చూడటం రాబోయే

0: ఈ కాలంలో అత్యంత కీలకం. గత 12 ఏళ్ల అంకెలు మనకు స్పష్టం చేస్తున్న సత్యం ఒక్కటే. రాయలసీమపై దశాబ్దాలుగా ఉన్న వెనుకబడిన ప్రాంతం అనే ముద్రను చెరిపేసేందుకు అవసరమైన ఫిజికల్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భౌతిక డిజిటల్ మౌలిక వసతులు సిద్ధమయ్యాయి. కరువుసీమ నుండి ప్రగతిసీమ వైపు, సంప్రదాయ వ్యవసాయం నుండి ఏరోస్పేస్ మరియు అంతర్జాతీయ సౌర విద్యుత్ హబ్ వైపు అడుగులు వేయించేలా ఒక బలమైన పునాది అయితే పడింది. కాని ఈ ప్రస్థానం ఇక్కడితో ఆగకూడదు. ఈ పటిష్టమైన పునాదిపై రాబోయే రోజుల్లో స్థానిక సహజ వనరులను, ఇక్కడి అపారమైన మానవ వనరులను, ముఖ్యంగా యువశక్తిని మరింత సమర్థవంతంగా వినియోగించుకున్నప్పుడే రాయలసీమ చరిత్రలో కోల్పోయిన తన సమున్నత వైభవాన్ని తిరిగి సాధించి నిజమైన రతనాలసీమగా మళ్లీ అవతరిస్తుంది.
1: మీరింతవరకు ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 12 ఏండ్ల కేంద్ర ప్రభుత్వ పాలన, రాయలసీమ ప్రగతి ఈ అంశాన్ని గురించి సీనియర్ జర్నలిస్ట్ శ్రీ షేక్ మెహబూబ్ బాషా గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 8:30. కొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఫ్రాన్స్లోని ఎవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం పాల్గొన్నారు. దగ్గు సిరప్ల విక్రయాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు గతంలో ఇచ్చిన మినహాయింపులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. నీట్ యూజీ 2026 పునఃపరీక్ష నేపథ్యంలో ఆన్లైన్ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఇక వార్తల వివరాలు. ఫ్రాన్స్లోని ఎవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం పాల్గొన్నారు. కొత్త భాగస్వామ్యాలను నిర్మించటం, అంతర్జాతీయ ఐక్యతను పునరుద్ధరించటం అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ ఉన్నత స్థాయి సమావేశంలో G7 దేశాల నాయకులతో పాటు భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకుకు చెందిన కీలక ప్రతినిధులు పాల్గొన్నారు. ఫ్రాన్స్ అధ్యకుడు ఎమాన్యుయల్ మాక్రాన్ ప్రధాని మోదీతో పాటు ఇతర భాగస్వామ్య దేశాలకు అధికారిక స్వాగతం పలికిన అనంతరం సమావేశం ప్రారంభమైంది. G7 శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవటం ఇది వరుసగా 7వ సారి. ఈ సదస్సులో భారత్ క్రమం తప్పకుండా పాల్గొనడం ద్వారా ప్రపంచ సవాళ్ల పరిష్కారంలో శాంతి, భద్రత, సుస్థిర అభివృద్ది, ఆర్థిక వృద్ధికి సంబంధించిన అంతర్జాతీయ ప్రయత్నాల్లో భారత్ పాత్ర మరింత పెరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ G7 సదస్సుకు సందర్భంగా నరేంద్ర మోదీ పలు దౌత్య కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ, యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని కీర్ స్టార్మర్, అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యకుడు షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్లతో భారత ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. ఖరీఫ్ 2026 సీజన్కు సంబంధించి దేశవ్యాప్తంగా చేపడుతున్న సన్నాహక చర్యలపై కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో పత్తి ఉత్పత్తిని పెంచటం, పప్పుధాన్యాల్లో స్వయం సమృద్ది సాధించటం, తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల కోసం ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో ఎదురయ్యే ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి రైతులను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలను ముందుగానే చేపట్టాలని సూచించారు. వాతావరణ సవాళ్లు ఎదురైనప్పుడు రైతులకు తక్షణ ప్రత్యామ్నాయం

0: మాయాలు సలహాలు అవసరమైన సహాయాన్ని అందించే విధంగా చర్యలు ఉండాలన్నారు. నీటి సంరక్షణ, నేలలో తేమ నిర్వహణ, అంతర పంటల సాగు, ప్రత్యామ్నాయ పంట విధానాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వికసిత్ భారత్ యూత్ పార్లమెంటు 2026 కార్యక్రమాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సంవిధాన్ సదన్లోని చారిత్రాత్మక సెంట్రల్ హాల్లో ఈరోజు ప్రారంభించారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి హాజరైన యువ ప్రతినిధులను ఉద్దేశించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వికసిత్ భారత్ కోసం మార్గసూచిపై చర్చించేటప్పుడు ఈ చారిత్రాత్మక వేదిక నుంచి స్ఫూర్తి పొందాలని యువతను ఆయన కోరారు. వికసిత్ భారత్ 2047 కలను సాకారం చేసే బాధ్యత యువతపైనే ఉందని పేర్కొంటూ, యువతను దేశ నిర్మాణం వైపు నడిపిస్తున్నందుకు యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖను ఆయన ప్రశంసించారు.
1: माननीय प्रधानमंत्री जी फ्रांस गए तो फ्रांस के राष्ट्रपति ने कहा कि भारत का युवा आकांक्षी है, भारत के युवाओं का सपना बड़ा है और आने वाले समय के अंदर भारत का युवा ही तकनीकी और टेक्नोलॉजी के अंदर दुनिया का नेतृत्व करेगा. ये भारत के नौजवानों की ताकत है.
0: నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ఈ నెల 21వ తేదీన జరగనున్న నేపథ్యంలో ఆన్లైన్ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు ఈ నెల 22వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. భారతదేశంలో నిర్దిష్టమైన పరిమిత కాలానికి టెలిగ్రామ్ యాక్సెస్ను నియంత్రించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ స్వాగతించింది. ఈ ఆంక్షలు పునఃపరీక్ష జరిగే రోజు, ఆ తర్వాత తక్షణ కాలానికి వర్తిస్తాయని ఎన్టీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే పోస్టు చేసిన సందేశాలను ఎడిట్ చేసే సదుపాయాన్ని ఈ నెల 30వ తేదీ వరకు నిలిపివేయాలని కూడా టెలిగ్రామ్కు ఆదేశాలు ఇచ్చినట్టు పేర్కొంది. జాతీయ స్థాయి పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీక్లపై తప్పుడు ప్రచారాలు, తర్వాత సృష్టించే ఆరోపణలకు ఈ మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను కొందరు దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయని ఎన్టీఏ తెలిపింది. అలాంటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ చర్య తీసుకున్నట్టు వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ ఇన్నోవేట్స్ భవిష్యత్తుకు మార్గదర్శక వేదికగా మారనుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయల్ మాక్రాన్ల ఇరువురి ఉమ్మడి దృష్టికోణం ఆధారంగా భారత్ ఇన్నోవేట్స్ రూపుదిద్దుకుందని ఆయన తెలిపారు. ఫ్రాన్స్లోని నీస్ నగరంలో ఈరోజు జరిగిన భారత్ ఇన్నోవేట్స్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న పీయూష్ గోయల్ ప్రసంగిస్తూ, భవిష్యత్తులో ఈ కార్యక్రమం ఒక కొత్త దిశను చూపించే వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వేదిక ద్వారా ఆవిష్కర్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులకు తమ రంగాలకు సంబంధించిన అభిప్రాయాలను, సూచనలను అందించే అవకాశం లభించిందని తెలిపారు. అదేవిధంగా భారత్లో సౌర ఇంధన రంగం గురించి ప్రస్తావించిన పీయూష్ గోయల్, దేశ సౌరశక్తి మిషన్ లక్ష్యాన్ని నిర్దేశిత గడువుకు ముందుగానే అధిగమించిందన్నారు. భారత సౌర విద్యుత్ సామర్థ్యం 20 గిగావాట్ల నుంచి 100 గిగావాట్లకు పెరిగిందని పీయూష్ గోయల్ వెల్లడిస్తూ,
2: तब भारत की सोलर मिशन क्या थी? In 14, the solar mission we inherited was to make 20 gigawatt solar power in the next, I think it was 10 years or so. One of the first actions that Mr. Modi directed the government to do, I was handling renewable energy those days, was to increase the solar mission from 20 gigawatt to 100 gigawatt. And we achieved it well in advance of the targeted date. Today, more than 50% of our installed capacity is renewable energy. Our target now for solar energy is 500 gigawatt by 2030.
0: దగ్గు సిరప్ల విక్రయాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు ఇచ్చిన మినహాయింపును ఉపసంహరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఔషధ నిబంధనలు 1945 చట్టంలో సవరణ చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తూ ఔషధ నిబంధనల్లోని షెడ్యూల్ కేలో ఔషధాల తరగతి కింద ఉన్న సిరప్ అనే పదాన్ని తొలగించినట్టు తెలిపింది. ఈ పదం తొలగింపుతో దగ్గు సిరపులకు ఇంతకుముందు ఉన్న మినహాయింపు ఇకపై వర్తించదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీంతో చిన్న గ్రామాల్లో దగ్గు సిరపుల విక్రయం, పంపిణీ ఇకపై తప్పనిసరిగా లైసెన్సు పొందిన ఫార్మసీల ద్వారానే జరగాల్సి ఉంటుంది. గతంలో 1000 మంది కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో కొన్ని రిటైల్ లైసెన్సింగ్ నిబంధనలు పాటించకుండా దగ్గు సిరపుల విక్రయానికి అనుమతి ఉండేది. సిరపు తయారీలపై నియంత్రణ, పర్యవేక్షణను బలోపేతం చేయటం, ప్రజారోగ్య భద్రత

ప్రమాణాలకు అనుగుణంగా నిబంధనలను మార్చడం లక్ష్యంగా ఈ సవరణ తీసుకువచ్చినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. మధ్యప్రాచ్యం భారత్ మధ్య లోతైన సముద్ర పైప్లైన్ ప్రాజెక్టుపై ప్రస్తుతం ఎలాంటి ప్రతిపాదనను పరిశీలించడం లేదని కేంద్ర పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మధ్యప్రాచ్య దేశాల నుంచి భారత్కు సముద్ర గర్భం ద్వారా ఇంధన పైప్లైన్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, దీనిని మధ్యప్రాచ్యం భారత్ డీప్ వాటర్ పైప్లైన్గా పేర్కొంటున్నట్టు వస్తున్న మీడియా కథనాలను మంత్రిత్వ శాఖ గమనించినట్టు తెలిపింది. గుజరాత్ను ఒమన్తో పాటు ఇతర గల్ఫ్ దేశాలతో అనుసంధానించే ఈ ప్రాజెక్టుపై ఎలాంటి చర్చలు ప్రస్తుతం మంత్రిత్వ శాఖ స్థాయిలో జరగడం లేదని స్పష్టం చేసింది. ఇతర గల్ఫ్ దేశాలతో కూడా ఈ అంశంపై ఎలాంటి చర్చలు, ఒప్పందాల ప్రక్రియ కొనసాగడం లేదని వెల్లడించింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026 ప్రశ్నపత్రం లీక్ అయ్యిందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఏబీ ఫ్యాక్ట్ చెక్డ్ విభాగం ఈ ప్రచారం పూర్తిగా తప్పుడు

0: కూడా ఈ అంశంపై ఎలాంటి చర్చలు, ఒప్పందాల ప్రక్రియ కొనసాగడం లేదని వెల్లడించింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026 ప్రశ్నపత్రం లీక్ అయ్యిందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పీఏబి ఫ్యాక్ట్ చెక్డ్ విభాగం ఈ ప్రచారం పూర్తిగా తప్పుడు సమాచారమని స్పష్టం చేసింది. వాతావరణం. దేశంలోని పలు ప్రాంతాల్లో రేపు వర్షాలు, మరికొన్ని చోట్ల వేడిగాలుల ప్రభావం ఉంటుందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. కొత్తగా ఏర్పడుతున్న పశ్చిమ అలజడుల ప్రభావంతో ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫ్రాన్స్లోని ఎవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం పాల్గొన్నారు. దగ్గు సిరపుల విక్రయాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు గతంలో ఇచ్చిన మినహాయింపులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 8:40 దాటి 20 సెకండ్లు. ఇప్పుడు వినండి చిత్రకుసుమాలు సినిమా పాటల కార్యక్రమంలో ముందుగా ఈ పాట.

0: చిత్రకుసుమలు సినిమా పాటల కార్యక్రమంలో మనం విన్న ఈ పాట లవ్ స్టోరీ చిత్రం నుండి మంగ్లీ పాడిన సుద్దాల అశోక్ తేజ గీతం. సంగీతం సిహెచ్ పవన్.
1: ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు.
2: మరల తెలుపన ప్రియా, మరల తెలుపన.
1: పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్.
3: ఓ చెలియా నా ప్రియ సఖియా, చేజారెను నా మనసే.
1: ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే. సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు, పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్. సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం, హాస్యాన్ని పండించేవాడే కమెడియన్. దర్శకుని ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో. ఒక సినిమాకి అందం ఆకర్షణ అభినయంతో మెప్పించే హీరోయిన్లు. ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో ప్రతి బుధవారం ఉదయం 8:30.
0: శ్రోతలు, రేపు ఉదయం 8:35 ఆల్బమ్ ప్రత్యేక చిత్రసీమ కదంబ కార్యక్రమం తప్పక వినండి. రేపు ఉదయం 8:35 మీ ఆల్బంలో.

దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.

0: విజ్ఞానం, వినోదం,
1: విద్య, వైద్యం,
0: కళలు, సాహిత్యం,
1: చరిత్ర, సంస్కృతి,
0: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
1: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై
0: తప్పక వినండి ప్రభాత రేఖలు.
2: శ్రోతలు, రేపు ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు వింటారు. అనంతరం వైద్య విజ్ఞానం శీర్షికన మెరుగైన సౌందర్యానికి కాస్మెటిక్ సర్జరీ గురించి SVR రుయా హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి స్వాతి గారితో పరిచయ కార్యక్రమం తప్పక వినండి రేపు ఉదయం 7:15. పరిచయకర్త శ్రీమతి జై నిర్మలా.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. నిలయంలో సమయం 9:30 దాటి 20 సెకండ్లు. ఇప్పుడు వినండి ఆపాత మధురాలు. సుమధుర గీతాల కార్యక్రమంలో ముందుగా ఈ పాట.

ఆపాత ముదరలు సుమధుర గీతాల కార్యక్రమంలో మనం విన్న ఈ పాట నిరీక్షణ చిత్రం నుండి జానకి పాడిన ఆత్రేయ గీతం. సంగీతం ఇళయరాజా. ఇప్పుడు వినండి సీతాకోక చిలుక చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన వేటూరి గీతం. సంగీతం ఇళయరాజా.

సీతామహాలక్ష్మి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన దేవులపల్లి గీతం విన్నాం. సంగీతం కేవి మహాదేవన్. ఇప్పుడు వినండి దసరా బుల్లుడు చిత్రం నుండి ఘంటసాల సుశీల పాడిన ఆత్రేయ గీతం. సంగీతం కేవి మహాదేవన్.

జడ చూస్తి మెడ చూస్తి జబ్బలను నుపు చూస్తి కనరాని ఒంపులని వాళ్ళమ్మి కసి కసిగా చూస్తినే చిన్నమ్మి అరే

ఆపాద మధురాలు సుమధుర గీతాల కార్యక్రమంలో మనం విన్న ఈ పాట సింధూర పువ్వ చిత్రం నుండి బాలు చిత్రపాడిన రాజశ్రీ గీతం, సంగీతం మనోజ్ గ్యాన్. ఇప్పుడు వినండి చిక్కడు దొరకడు చిత్రం నుండి ఘంటసాల జానకి పాడిన సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం టీవీ రాజు.

0: ముద్దుగా
1: సహపాస్
0: ముద్దు ముద్దుగా పలికితే ముచ్చాలు రాలు.
1: అరే అరే అరే అరే అరే
2: ముద్దుగా.

0: ఏ దొంగ దోచునో ఎవరికి తెలుసు?
1: వరే
2: ఏ దొంగ దోచునో ఎవరికి తెలుసు? ఏ దొంగ

మీరింతి వరకు ఆపాత మధురాలు సుభద్ర గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెట్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు.

హరికథ గానం వింటారు. కథకులు కొమ్ము సుబ్రహ్మణ్య వరప్రసాద్ గారు. వినండి మధ్వాచార్య హరికథ గానం.

సహృదయులైనటువంటి భక్త మహాశైలకు ప్రణామం. భారతదేశం వేదనాదాలు వినిపించేటటువంటి వేదభూమి, ధర్మభూమి, పరమ పవిత్రమైన దివ్యక్షేత్రాలు తేజరిల్లే పుణ్యభూమి. ప్రపంచాన్ని తన ఆధ్యాత్మిక జ్ఞాన తేజంతో ప్రకాశింపజేసే దివ్యభూమి. ఆచార్యవర్యులందరికో నిలయమైనటువంటి దివ్యభూమి. భారతీయ తత్వశాస్త్రానికి పురావైభవాన్ని తెచ్చిన ప్రాతస్మరణీయులు త్రిమతాచార్యులు శ్రీ ఆదిశంకరులు

శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు వారు. వీరిలో చివరివాడైనటువంటి మధ్వాచార్యులు శ్రీ విష్ణు పారమ్యాన్ని ఘంటాపథంగా వివరించి స్థాపించి ప్రచారం కావించిన మహనీయులు. శ్రీ పూర్ణప్రజ్ఞులుగా, శ్రీ ఆనందతీర్థులుగా, శ్రీ పురుషోత్తమ తీర్థులుగా విఖ్యాతమైన వారు. వారి చరిత్ర పుణ్యప్రదం, మహామహిమాన్వితం, శృతిహితం, బుధనితం, ఆలకించండి. మధ్వాచార్య హరికథ.

ఆ వాయుదేవుడు త్రేతాయుగంలో హనుమంతునిగా, ద్వాపరంలో భీమసేనుడుగా, కలియుగంలో శ్రీ మధ్వాచార్యుడుగా అవతారములెత్తి తన దివ్యజ్ఞాన ప్రబోధంతో మోహాంధకార నిర్మూలనం చేసి ముముక్షు జనోద్ధరణం చేశారు. అది కేరళ రాష్ట్రంలో పశ్చిమ సముద్ర సమీపస్థమై సస్య సంపన్నమై దివ్యమై అలరారే పుణ్యక్షేత్రం ఉడుపి. రజతపీఠంగా ప్రసిద్ధమైనటువంటిది. ఉడుపి అనగా ఉడు అనగా నక్షత్రం, ఉడుప అనగా నక్షత్రాలకు నాథుడైన చంద్రుడు. చంద్రుడు తనకు కలిగినటువంటి శాప విముక్తికై ఈ క్షేత్రంలో అనంతేశ్వర స్వామిని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేయగా అనంతేశ్వర స్వామి ఆలయ పుష్కరిణిలో ప్రత్యక్షమై శాప పరిహారం చేసి తేజస్వంతునిగా చేశాడు చంద్రుణ్ణి. ఆ శాప పరిహార స్మారకంగా ఆ క్షేత్రం చంద్రుని పేర ఉడుపిగా ప్రసిద్ధి పొందింది. ఆ ఉడుపికి సమీపంలో గల పవిత్ర క్షేత్రం పాజక. అదే అవతార పురుషుడైన మన మధ్వాచార్యులు అవతరించిన పుణ్యభూమి. ఆ పాజక క్షేత్రంలో శ్రీ నడిల్లాయ మధ్యగేహుడు, వేదవతి అనే పుణ్య దంపతులు పవిత్ర జీవనం చేస్తూ ఉన్నారు. ఆ బ్రాహ్మణ దంపతులు ఆదర్శ జీవనులు. శ్రీ మధ్యగేహుడు వినయ సంపన్నుడు, మహాపండితుడు, వేదశాస్త్ర పురాణాలు అపార పాండిత్యం గడించినటువంటి వాడు. ప్రతినిత్యము కూడా ఉడిపి క్షేత్రానికి వెళ్ళి శ్రీ అనంతేశ్వరుని సన్నిధిలో పురాణ

తన పురాణ ప్రవచనంతో శ్రోతలను విష్ణుభక్తి భావ పరవశుణ్ణి చేసే మధ్యగేహుణ్ణి మెచ్చి పండితులందరూ భట్టు అని పిలిచేవారట. ఆ మధ్యగేహ దంపతులకు ఇద్దరు మగ శిశువులు కలిగి చనిపోగా ఒక ఆడపిల్ల మాత్రం మిగిలింది. వంశోద్ధారకుడైన పుత్రుని వరంగా పొందాలని, శ్రీహరిని ఆరాధించాలని శివళ్ళి అనే సమీప పుణ్యక్షేత్రం చేరి కఠినాతి కఠినమైన నియమాలతో అనేక వ్రతాలు చేశారు ఆ దంపతులు. వామునుని పుత్రుగా పొందిన అదితి కశ్యపులను తలపింపజేశారు. చివరకు వారి తపస్సు ఫలించింది. వేదవతి గర్భం ధరించింది. నవమాసములు నిండి ప్రసవ దినం సమీపించింది.

క్రీస్తు శకం 1199వ సంవత్సరం విజయదశమి పర్వదిన నాడు అభిజిన్ ముహూర్తంలో సూర్యుడు మహా తేజస్వంతుడై ప్రకాశించే తరుణంలో వేదవతీ గర్భాన ఆ వాయుమూర్తి మహాబలవంతుడైన మహాబలుడని పేరు కలిగిన వాయుదేవుడు జ్ఞానజ్యోతిగా పూర్ణ ప్రజ్ఞుడిగా ఒక చిన్ని బాలునిగా అవతరించాడు. ఆ బాలునికి వాసుదేవ అని నామకరణం చేశారు. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడవుతున్నాడు. ఆ బాల వాసుదేవుని లీలలు అద్భుతములై కన్నవారికి కనుగొన్నవారికి వింతలై అతని అవతార స్వభావాన్ని ప్రకటితం చేయసాగాయి. అవి ఎలా ఉన్నాయంటే,

వాసుదేవ, పాలు పెరుగు గిన్నెల మూతలను ఎలుకలు పిల్లలు పడదోయకుండా చూడు అని చెప్పి అతని తల్లి ఎక్కడికో వెళ్ళిందట. వాసుదేవుడు బాలుడు కదా, గిన్నెలపై గల మూతలపై బండరాళ్ళుంచి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. విచిత్రం, ఆ రాళ్ళు 10 మంది కూడా ఎత్తలేనంత బరువైనటువంటివి. వేదవతి ఒకసారి కుమార్తెతో, వాసుదేవుడు ఏడిస్తే ఈ గ్లాసుడు పాలు పట్టు అని పొరుగింటికి వెళ్ళిందట. వాసుదేవుడు లేచి ఏడ్చాడు. ఆ పిల్ల గ్లాసుడు పాలు ఇచ్చింది తాగమని. ఆ పసివాడు ఆ పాలు తాగి కూడా ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ఏం చేయాలో తోచక ఆమె పశువులకై ఉడికించి ఉంచిన ఉలవల బుట్ట చూపించిందట. ఆ బుట్టెడు ఉలవలు తిని అరిగించుకున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. 7 ఏళ్ల ప్రాయంలో ఒక ఎద్దు తోకపట్టుకుని కొండపైకి ఉదయం వెళ్ళి మరల సాయంత్రానికి అలాగే దిగి వచ్చాడు. మధ్యగేహుడు ఒక ఎద్దు కొన్నాడట. దానికై దాన్ని అమ్మిన వాడికి ధనం కొరకు కొంత బాకీ తీర్చాల్సి వచ్చింది. సమయానికి ఆ ధనం లేదు. ఆ సమయంలో ఆటలాడే ప్రాయం గల వాసుదేవుడు వెంటనే ఆ బాకీ ఉన్నటువంటి ఆ వ్యక్తిని దగ్గరకు పిలిచి, బాకీ తీర్చవలసిన వ్యక్తిని దగ్గరకు పిలిచి తమ ఇంటి ఆవరణలో చింత చెట్టు కిందకు తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చింతగింజలన్నీ ఒక గుప్పెడు ఏరి ఆ వ్యాపారి చేతిలో పోశాడట. అవి బంగారు కాసులుగా మారిపోయాయి. బాకీ తీరిపోయింది. ఒక సంక్రాంతి పర్వదినం నాడు ఉడిపి అనంతేశ్వరాలయంలో పురాణ ప్రవచనం చేసి ముగించుకుని ఆ మధ్యగేకుడు వాసుదేవుడితోనూ కొంతమందితోనూ కలిసి పాజకి వస్తున్నాడు. మధ్యలో అరణ్యం ఒకటి ఉన్నది. అర్ధరాత్రి అయింది. ఆ అరణ్యంలో కల ఒక భూతం ఆ బృందంలో ఒకడిని ఆవహించి, ఈ చిరంజీవి మీ మధ్యలో ఉన్నాడు కనుక మీరంతా ప్రాణాలు దక్కించుకున్నారు, పొండి అని వారిని వదిలేసిందట. ఈ విధంగా బాలవాసుదేవుని అనేక అద్భుత లీలలు అందరినీ ఆశ్చర్యపరిచేవి. ఒక శుభముహూర్తంలో ఆ వాసుదేవునికి ఉపనయన సంస్కారం బ్రహ్మోపదేశం చేశారు తల్లిదండ్రులు. అతడు శాస్త్రోక్తంగా త్రికాల సంధ్యావందనం, చక్కగా సంధ్యోపాసన, గాయత్రీ మంత్ర జపం, అగ్నికార్యం అనుష్ఠించసాగాడు. ఒకసారి వాసుదేవుడు ఒక దండం, ఒక చేతి కర్ర ధరించి ఉన్నాడట. తండ్రి చూసి, ఏమయ్యా ఏమిటి దండం ధరించావు, దండధారి అయ్యావేమిటి అన్నాడు. అని అంటే అప్పుడు వారి మధ్య ఇలా సాగింది ఒక సంభాషణ పద్య రూపంలో.

ವೈಷ್ಣವ ಪ್ರತಿಷ್ಠ ವಸುಧ ನಿಲ್ಪ. ವೈಷ್ಣವ ಪ್ರತಿಷ್ಠನೇ ನಿಲಬಿಡ್ತಾನನ್ನಾಡು. ಪಿಚ್ಚಿವಾಡ, ಇದು ಕಲಿಯುಗಮಯ್ಯಾ, ಇದ್ದಿ ಕಲಿಯುಗಮು ಎಟು ಚಿಗುರ್ಚು ಮ್ರಾಡು. ನಾಯನ ಕಲಿಯುಗಂ ಎಕ್ಕಡೈನಾ ಎಂಡಿಪೋಯಿನ ಮ್ರೋಡು ಚಿಗುರಿಸ್ತುಂದ್ಯಾ? ಅಲ್ಲಾಗೇ ಅಸಾಧ್ಯಮಯ್ಯಾ. ಸ್ವಾಮಿ ಅಸಾಧ್ಯಮಾ? ತಂಡ್ರಿ, ದಂಡಮಿದಿ ಚಿಗುರ್ಚುತು ಚಿಗುರ್ಚು ತಂಡ್ರಿ ಕನುಮು. అయితే ఈ దండమే చిగురుస్తుంది చూడండి అని దాన్ని పాతిపెట్టి, ఆ చేతిలో ఉండే దండాన్ని పాతిపెట్టి నీడు పోస్తే కొన్నాళ్ళకి అదే కొమ్మలు వేసి పెరిగి చిగురించిందట. కుమారుడు మానవ మాత్రుడు కాదని మధ్యగేహునికి నిరూపణ అయింది. ఆనాటి ప్రసిద్ధ గురుకులమైన తోటం తిల్లాయిల గురుకులంలో విద్యాభ్యాసానికై చక్కగా వాసుదేవుని చేర్చారు. కానీ వాసుదేవుడికి పాఠాలపై మాత్రం శ్రద్ధ లేదు, క్రీడలపై మాత్రం ఆసక్తి ఎక్కువగా. ఇది చూసి గురువు అతన్ని మందలించాలి.

ఒకనాడు గురువులు, వాసుదేవా, ఇక్కడ నీటి కొరత వలన ఆశ్రమానికి ఇబ్బందిగా ఉన్నదయ్యా అన్నారట ఏదో మాట సందర్భంలో. అప్పుడు వాసుదేవుడు, గురువర్యా, పూర్వము ఆ అమ్మ కోసమై వాసుదేవ తీర్థమనేదాన్ని రప్పించాను, మీకోసం ఇదిగో మరొక తీర్థం రప్పిస్తాను అంటూ తన దండం నేలపై గీశాడట. వెంటనే అక్కడ భూమి బీటల వారి జలధార ఉద్భవించింది. అలా రెండవ దండతీర్థం ఉద్భవింపజేశారు ఆ మహితాత్ములు. ఒకనాడు గురుపుత్రుడైన వాసుదేవుడితో, ఆ గురుపుత్రుని పేరు కూడా వాసుదేవుడే, ఆ గురుపుత్రుడైన వాసుదేవునితో కలిసి ఈ వాసుదేవుడు ఇతర శిష్యబృందం అడవిలో సమిధలకై బయలుదేరి వెళ్ళారట.

గురుపుత్రుని చిరకాలంగా వేధిస్తున్న శిరోవేదన ఆ అరణ్యంలో మరలరాగా అతడు స్పృహ కోల్పోయాడు. అప్పుడు వాసుదేవుడు అతని చెవిలో ఒక మంత్రోపదేశం చేశాడట. వెంటనే గురుపుత్రుడు స్వస్థుడై, అంతేకాదు ఆనాటి నుండి అసాధారణ ప్రజ్ఞాశాలి మేధావి అయ్యాడట. అతి క్లిష్టమైనటువంటి ఐతరేయ స్మృతి సారాన్ని గురువులకు వివరించి దానిని గురుదక్షిణగా సమర్పించి వాసుదేవుడు గురుకులవాసం ముగించాడు. ఈ విధంగా తాను దండధారి కావాలి అనగా సన్యాసం స్వీకరించాలని కూడా నిశ్చయించాడు వాసుదేవుడు. పురుషోత్తమ తీర్థులని ప్రసిద్ధి నందిన అచ్యుత ప్రేక్షుల వద్దకు చేరాడు వాసుదేవుడు. అమిత తేజస్వంతుడైన వాసుదేవుని చూడగానే అచ్యుత ప్రేక్షులకు అతడు శిష్యుడు కాదు, తనకే గురుస్వరూపం అని అనిపించిందట. ఆనందంగా వాసుదేవునికి అభిమతాన్ని తీర్చాలని నిర్ణయం చేసుకున్నారు. వాసుదేవుని నిర్ణయం వృద్ధులైన అతని తల్లిదండ్రులకు అశనిపాతమైంది. వారతను చేరి, నాయన, మాకు పుట్టిన పుత్రులలో నీ ఒక్కడివే మిగిలావు. నీవిలా సన్యసిస్తే మాకెవరు దిక్కు, మాకెవరు ఆధారం? వృద్ధాప్యంలో మాకి వేదన కలిగించడం ధర్మమా నాయన అన్నారు. అప్పుడు వాసుదేవుడు చిరునవ్వు నవ్వుతూ వారిని ఓదార్చి, తల్లిదండ్రులారా, మీకు చింత కలిగిస్తానా? ఏమీ పర్వాలేదు. చింత ఏల సుతుడు.

చింతించకండి. మీకు ఒక వాగ్దానం చేస్తున్నాను, మీకు ఒక కుమారుడు జన్మించిన తర్వాతనే సన్యసిస్తాను అన్నాడు. ఈ వృద్ధాప్యంలో మాకు మరల పుత్ర సంతానమా? పర్వాలేదు, అది అసంభవం గనక మన వాసుదేవుడు సన్యసించడులే అని అతని మాటలను అంగీకరించి వెళ్ళిపోయారు తల్లిదండ్రులు. కానీ మహానుభావులకు అసాధ్యం ఏమున్నది? ఆ వాయుదేవుని వాక్కు అమోఘం కదా. అనతికాలంలోనే వేదవతి గర్భవతి అయి మరల పుత్రుని కన్నది. ఆ దంపతులకు వాసుదేవుని కోరికను అంగీకరింపక తప్పలేదు. వాసుదేవుడు తల్లిదండ్రుల అనుమతి పొంది ఉడిపి పీఠాధిపతులైన అచ్యుత ప్రేక్షుల సన్నిధికి చేరి సన్యాస దీక్షను ఇమ్మని కోరాడు. వెంటనే అమిత నిష్ఠాగరిష్ఠుడైనటువంటి అచ్యుత ప్రేక్షులు వాసుదేవుని కోరికను ఆనందంతో అంగీకరించి అతనికి సన్యాస దీక్షనిచ్చి పూర్ణప్రజ్ఞతీర్థులు అని నామకరణం చేశారు. పూర్ణప్రజ్ఞులకు ఒకనాడు కాశీకి వెళ్ళి గంగా స్నానం చేయాలని కోరిక కలిగింది. ఆ సమయంలో ఒక వ్యక్తిలో ఆ అనంతేశ్వరుడు ఆవహించాడు. పూర్ణప్రజ్ఞ, నీవు కాశీకి పోనక్కరలేదు, ఆ గంగయే ఈ అనంత సరోవరానికి వస్తుంది అన్నాడు. ఆ వాక్కు ప్రకారం ఆ అనంత సరోవరంలో ఈశాన్య దిశలో భూగర్భం నుండి గంగ జలధార ఉద్భవించింది. నాటి నుండి ఉడిపిలోనే ఆ సరోవరం మధ్వ సరోవరంగా ప్రసిద్ధి పొందింది. పూర్ణప్రజ్ఞుల కీర్తి పరిమళం దశ దిశలా వ్యాపించింది. ఆనాటి నుండి పూర్ణప్రజ్ఞులకు క్రమంగా ప్రతివాదులైన పండితులతో వాద సంగ్రామాలు కూడా ఆరంభమయ్యాయి. వారి విజయ దుందుభిధ్వానం దేశమంతా కూడా ప్రతిధ్వనించింది. జయకేతనం ఎగురవేస్తున్నారు పూర్ణప్రజ్ఞులు. ప్రతివాదుల్ బహుతర్క కుశలురౌ.

పూర్ణప్రజ్ఞులు ఎప్పుడూ కూడా భాగవతం ఎప్పుడూ చదవలేదు. ఆ సంగతి బాగా తెలుసు అని బాగా తెలిసినటువంటి అచ్యుత ప్రేక్షులు ఒకనాడు ఆయనకు పరీక్ష పెట్టాలని భాగవత పంచమస్కంధాన్ని వివరించవయ్యా అన్నారట. అప్పుడు పూర్ణప్రజ్ఞుల యొక్క పూర్వజన్మార్జితమైనటువంటి జ్ఞానం ఒక్కసారి జాగృతమైంది.

అత జన్మార్జిత జ్ఞాన సర్వస్వము అతనికి జాగృతమయ్యో. ఎవరూ వివరించలేని విధంగా వ్యాస హృదయాన్ని ఆవిష్కరిస్తూ పూర్ణప్రజ్ఞుల భాగవత పంచమస్కంధ ప్రవచనం గురువర్యుని సంభ్రమాశ్చర్యాలలో ముంచివేసింది. సకల గుణాభిరాముడు అపార సేముషి విలసితుడు అయిన ఈ పూర్ణప్రజ్ఞుడే మా ఉత్తరాధికారి అని నిర్ణయించుకున్నారు ఆ గురువర్యులు.

ఒక శుభముహూర్తంలో అత్యుత ప్రేక్ష గురువర్యుడు ఉడిపి వేదాంతపీఠ ఉత్తరాధికారిగా పూర్ణ ప్రజ్ఞులకు పీఠ పట్టాభిషేకం కావించి ఆనంద తీర్థులు అనే నామకరణం కావించారు. ఆ నామమే మధ్వనామానికి వ్యాఖ్యానమైంది. యతులు సాధారణంగా నిత్య సంచారశీలులు కదా, అందుకని నిత్య సంచారం చేసి జ్ఞానవ్యాప్తి చేయడం వారి యొక్క కర్తవ్యం కనుక ఆనంద తీర్థులు వారి యొక్క సంచారంలో విష్ణుమంగళం అనే క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ ఒక భక్తుడు ఆయన్ని పరీక్షించాలని, ఈయనేదో వాయుదేవుని అవతారమట, భీమసేనుడు వలే ఈయన కూడా ఆ ఎంతగా అరిగించుకోగలరో చూద్దామని 200 అరటిపళ్ళ పట్టుకొచ్చి ఇచ్చారట. ఆ 200 అరటిపళ్ళను తామొక్కరే ఆరగించి తాము భీమసేనులమేనని నిరూపించారు పూర్ణప్రజ్ఞులు. తర్వాత తిరువనంతపురం వెళ్ళారు. అక్కడ కూడిపుస్తూర్ అనే ఒక అహంకారి అనే విద్వాంసుని ఓడించి అతన్ని భంగపరిచారు. తర్వాత శ్రీరంగం చేరి శ్రీ రంగనాథ స్వామిని సేవించారు. తిరుమల క్షేత్రం చేరి శ్రీనివాసుని సేవించారు. ఆ స్వామిని ఈ విధంగా పరమాత్మను సేవించి కీర్తి

ప్రవచనాలు చేసినప్పుడు సుఖమహాముని ఒక సన్యాసి రూపంలో వచ్చి వారి ప్రవచనాలు వినేవారట. తరువాత వరాహ క్షేత్రమైన శ్రీమూష్ణం అనే క్షేత్రాన్ని చేరారు. వారక్కడ ఒకనాడు భిక్షకై ఒక ఇంటికి వెళ్ళారు. అప్పుడు ఆ ఇంటి గృహిణి నిండు గర్భిణి అయినప్పటికీ అతి ప్రయాసతో నీటి బిందె దూరం నుండి మోసుకొని వస్తూ ఉన్నది. అప్పుడు ఆమెపై కరుణతో ఆనంద తీర్థులు, అమ్మా ఇంత బరువు మోయాలా, నీవు నిండు గర్భిణివి కదా.

దేవయ్యావమ్మా, నీ కష్టం తీరింది ఈనాటి నుండి. ఇక నుండి నీ పేరు కూడా శాశ్వతమై నిలుస్తుంది. ఇంతకు పూర్వం 2 దండ తీర్థాలు వెలిశాయి, ఇప్పుడు నీ కారణంగా 3వ తీర్థం ఉద్భవిస్తుంది చూడు అని నీవు చిరస్మరణీయురాలు అవుతావంటూ నేలపై దండంతో కొట్టారట స్వామి. అప్పుడు భూమిపై పగిలి జలధార జివ్వున పైకెగసింది. అక్కడ ఒక దండతీర్థం ఉద్భవించింది. మధ్యులు తరువాత అనేక క్షేత్రాలలో ప్రవచనామృతం ప్రవహింపజేశారు. భక్తులకు శ్రీకృష్ణ షడక్షరీ మంత్రాన్ని ఉపదేశించారు. తరువాత బ్రహ్మసూత్రాలకు భాష్యరచన చేయదలిచారు. దానికి వేదవ్యాసులు అనుమతి పొందాలని అందుకై బద్రీక్షేత్రం వెళ్లాలనుకున్నారు. కానీ రిక్తహస్తేన నోపేయాత్ రాజానం దైవతం గురుం అన్నారు కదా, గురువుల దగ్గరకు ఒట్టి కాళ్ళి చేతులతో వెళ్ళడం ఎలాగా అని వేదవ్యాసునికి కానుకగా ఇవ్వడానికి గీతాభాష్యం రచించి తీసుకుని వెళ్ళారట. ఉడుపు నుండి బదరీక్షేత్రానికి కాలినడకన యాత్ర చేశారు. దారిలో అనేక ప్రాచీన తాళపత్రాలు సేకరించి భద్రపరిచారు. బదరీ చేరి తాను రచించిన గీతాభాష్యం గీతాచార్యుడైన నారాయణునికి సమర్పించారు. ఒకనాటి రాత్రి శ్రీ వేదవ్యాసుడే స్వయంగా వచ్చి ఆచార్యుల గీతాభాష్యం విన్నారట. పూర్ణ ప్రజ్ఞ ఉత్తర బదరిలోని మా ఆశ్రమానికి విచ్చేయినాయన అని ఆహ్వానించారట.

అలా వ్యాసుని కూర్చు ఆ వ్యాస దర్శనమైంది ఆయనకు. అతి దుర్గమమైనటువంటి ఉత్తర బదరీ క్షేత్రానికి ఒంటరిగా ఖాళీ నడకన వెళ్ళారు. అక్కడ గల వ్యాసాశ్రమం చేరగానే వేదవ్యాసులు ఆయనను సాదరంగా ఆహ్వానించారట. వ్యాసమహర్షి వద్ద ఉపదేశం పొందారు స్వామి. వ్యాసుడు ఆయనను నారాయణాశ్రమానికి తీసుకుని పోగా అక్కడ వారికి శ్రీమన్నారాయణుని యొక్క దివ్య సాక్షాత్కారం కలిగింది. శ్రీమన్నారాయణుడు ఆయనను, నాయనా బ్రహ్మసూత్ర భాష్య రచన చెయ్యి అని ఆదేశించారు. ఆ ఆదేశాన్ని శిరసావహించి మధ్యలు తిరుగు ప్రయాణం చేసి అనంతమఠం చేరారు. బ్రహ్మసూత్ర భాష్య రచన చేశారు. తరువాత

ఒకనాటి వేకువజామున మధ్వాచార్యులు సముద్ర తీరం చేరి సముద్ర స్నానం చేసి ఆ తీరంపై కూర్చుని ద్వాదశ స్తోత్ర రచన ప్రారంభించారు. ఆ సమయంలో సముద్రంలో ద్వారక నుండి పయనమై ఒక నావ సాగిపోతోంది. ఇంతలో అకస్మాత్తుగా తుఫాను సంభవించింది.

ఏమిటి వింత? అకస్మాత్తుగా తుఫాను రేగిందే, ప్రళయం సంభవించినట్లుగా హోరుగాలి నావను తలకిందులు చేసేట్టుంది. ఈ నడి సముద్రంలో నన్ను రక్షించేవారెవరు? ఈ భయంకరమైన ఈ సుడిగాలిని నిగ్రహించి శాంతపరిచి చేసే మహానుభావులెవరు అని అన్ని దిక్కులకు తిరిగి ఆక్రోశిస్తూ తీరం వంక చూశాడు ఆ వ్యాపారి. అప్పుడు అక్కడ ఆయనకు దివ్య తేజోమయుడైన మధ్యులు అగుపించారు. ఓహో, అదిగో ఆ తీరాన ఎవరో తపస్వి జ్ఞానమూర్తి కూర్చుని ఉన్నారు. ఆ స్వామే నాకు దిక్కు అని భావించి ఎలుగెత్తి ఆయన ప్రార్థించాడు.

విపదంబుధులో చిక్కి విరవేలాడుతున్నాను. నాకు మీకు శరణాగుతుడను అని ఎలుగెత్తి ప్రార్థించాడు ఆ బేహారి. అనివేడ్కన్ అనివేడన్ కరుణ్యోచి.

ఆ పనుడై అర్థిస్తున్నటువంటి ఆ బేహారిపై కరుణించిన మధ్వగురుడు తన భుజంపై ఉన్నటువంటి ఉత్తరీయాన్ని ఆ నావ వైపు విసిరి లాగారు. ఆ నావ సురక్షితంగా ఒడ్డుకు చేరింది. ఆ వ్యాపారి ఊపిరి పీల్చుకున్నాడు. నావ దిగి వేగంగా వచ్చి శ్రీగురుని పాదాలకు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేసి కన్నీటి ధారలతో అభిషేకించాడు. స్వామి, ఆపన్న రక్షకులై నన్ను కరుణించారు. మీరు ఏదైనా కోరండి, మీకు కృతజ్ఞతతో కానుకగా సమర్పిస్తాను అన్నాడు. అప్పుడు మధ్వగురులు, నాయనా, మాకేం కావాలయ్యా?

నీ నావమై నీ నావ మీద ఉన్నటువంటి రెండు చందనం బడ్డలు నాకు ఇవి చాలు అన్నారట. ఏమిటి స్వామి ఇది పరీక్ష నాకు? ఆ గోపీ చందనం బండలు మీకెందుకండి? బరువు కోసం నవ మీద మేము పెట్టుకుంటాం అన్నాడు ఆ వ్యాపారి. అయ్యా అవి ఎందుకు పనికిరానివైనా మాకు చాలా అమూల్యమైనవే.

ఆ రెండు బండలు కరిగించగానే దానిలో నుంచి రెండు దివ్యమైనటువంటి విగ్రహాలు వెలువడ్డాయి. అవి ఒకటి బలరాముడు, రెండు కృష్ణుడు. వాటిలో ఆ విగ్రహాలు చూడగానే ఆశ్చర్యపోయారందరూ కూడా. అందులో శ్రీకృష్ణుడు శైశవ కృష్ణుడు ద్వాపరంలో విశ్వకర్మ చేత తయారు చేయించి రుక్మిణి చాలా ఆనందంగా అర్చించేదట ఆ శైశవకృష్ణుణ్ణి. బలరామ విగ్రహాన్ని మాత్రం అక్కడే ప్రతిష్ఠించారు స్వామి. ఆ తర్వాత ఆ శైశవకృష్ణుని అందరూ కూడా మహావైభవంగా ఊరేగింపుగా తీసుకుని వెడుతున్నారు. నందయశోదా నందన స్వామి పరమాత్మ.

స్థూల వెంట నడిచి ఉడిపి చేరారు. శ్రీ మధ్వగురులు శ్రీకృష్ణ విగ్రహాన్ని క్రీస్తు శకం 1230 వెళ్ళంబినామ సంవత్సర మాఘశుక్ల తదీయనాడు ఉడిపిలో వేదోక్తంగా ప్రతిష్ఠించారు. తరువాత ఆ స్వామి అనేకమైనటువంటి రచనలు చేశారు. తంత్రసార సంగ్రహమని, బ్రహ్మసూత్ర భాష్యమని, గీతాతాత్పర్య నిర్ణయమని అనేక గ్రంథాలు రచించారు. వారి పర్యటనలో అనేక మహిమలు, సిద్ధులు చూపించారు. లఘిమ అనే సిద్ధిని చూపించి ఒక బాలబ్రహ్మచారి భుజంపై కూర్చొని దేవాలయం వెంట ప్రదక్షిణలు చేశారు. వేరొకసారి గరిమనే సిద్ధిని ప్రయోగింపగా వారి కాలి బొటన వేలును వస్తాదులు కూడా కదపలేకపోయారట. మరొక్కసారి ఒక మూర్ఖుడైన రాజు, మా రాజ్యంలోంచి వెళ్ళాలి అంటే మా ఊర్లో ఒక చెరువు తవ్వితే గాని వెళ్ళనివ్వమన్నారట. అప్పుడు స్వామి, నాయనా, మాకు అలాంటి పనులు అలవాటు లేదు, పోనీ కొంత తవ్వి నువ్వు చూపిస్తే అలాగే చేస్తాం మేమని వాడిపై వశిత్వం అనే సిద్ధిని ప్రయోగించారట. పాపం ఆ రాజు పారపుచ్చుకుని మొత్తం చెరువు అంతా తానే తవ్వేట. ఒక యవనరాజు గంగానదిలో పడవల సంచారం ఆపివేసి వారికి విఘ్నం కలిగించాడు. వెంటనే స్వామి జలస్తంభన విద్యను ప్రయోగించి తాను తమ శిష్యులు కాలినడకన నడిచి వెళ్ళారు. అలాగ 75 సంవత్సరాల వయస్సులో భద్రానది తీరంలో కలశ అనే గ్రామం వెళ్ళారు. అక్కడ కొన్ని వందల మంది కూడా కదపలేని ఒక గండశిల భద్రానది తీరంలో ఉంది. దాన్ని నది మధ్యలోకి కనుక తోసినట్లయితే ఆ నదీ ప్రవాహం ఊర్లోకి మళ్ళుతుంది, సస్యశ్యామలమవుతుంది ఊరు అని వేడారట గ్రామస్తులు. వెంటనే ఆనందతీర్థులు, మధ్వగురులు ఒంటి చేతితో ఆ శిలను ఎత్తి నది మధ్యలో పడవేశారట. అలాగా వారు ఎన్నో మహిమలు చూపించారు. చక్కగా అనేక రకాలుగా ప్రవచనాలు చేశారు. ఆ ప్రవచనాల మధ్యలో వారు చేసినటువంటి పర్యటనలో అనేక మహిమలు చూపడమే కాకుండా అనేక తాళపత్ర గ్రంథాలు కూడా సేకరిస్తూ ముందుకు సాగి ఉత్తర బదరికి 2 మార్లు ప్రయాణం చేసి వెళ్ళారు. మధ్వగురులు ఇక తమ అవతార ప్రయోజనం నెరవేరింది అని భావించిన వారే క్రీస్తు శకం 1275 సంవత్సరం మాఘశుద్ధ నవమి నాడు శ్రీగురులు తమ అవతార సమాప్తి దినంగా ఎంచుకున్నారు. ఆనాడు నలుదిశలకు ఆ వార్త వ్యాపించింది. ఆనాడు పరిసర ప్రాంత భక్తజనులందరూ కూడా ఉడిపి చేరుకున్నారు. చక్కగా ఆనాడు మధ్వగురులు అందరికీ కూడా తీర్థ ప్రసాదాదులిచ్చి అనంతరం తర్వాత ఏర్పాటైన సభలో తమ సందేశాన్ని ఇలా వినిపించారు.

చక్కగా అందరినీ కూర్చోబెట్టి ఆయన తన తుది సందేశాన్ని చక్కగా వినిపించడం ప్రారంభించారు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు విష్ణువే పరమదైవం మన కీర్తిస్తున్నాయి. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఏ దేవునికి నమస్కరించినా అది విష్ణువుకే చేరుతుంది. సంసార సాగరం తరించాలంటే విష్ణు స్మరణ కీర్తనాదులే శరణ్యం. నారదాది భాగవత శిఖామణులు మునులు

సురలు నిత్యం హరిసంకీర్తనమే చేస్తారు. కాబట్టి నాయన్లరా, నిత్య కర్మానుష్ఠానం విద్యుక్త ధర్మం వేడకండి, ఇతర మత దూషణం చేయకండి, జ్ఞానమే ముక్తికి సాధనం మూలాధారం అని చక్కగా ఆ సందేశమంతా వినిపించినటువంటి వారై అందించను తుది సందేశం.

ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసిందట. గురువుల మెడలో ఒక తులసిధామం పడింది. పారిజాత మందారాది దేవతా పుష్పాల యొక్క వృష్టి మధ్యలో గురువులు మునిగిపోయారు. గురువుల పుష్పరాశిలో మునుగగా తర్వాత కొంతసేపటికి శిష్యులు ఆ పుష్పరాశిని తొలగించి చూశారట. అక్కడ గురువులు లేరు. లిప్తకాలంలో అదృశ్యులై బదరికి చేరుకున్నారు. ఆనాటి నుండి పౌరాణిక క్షేత్రమైన ఉడిపి అప్రతిహత తత్వక్షేత్రమై వెలుగొందింది. మధ్వాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీకృష్ణమూర్తితో మహాపుణ్యక్షేత్రమైంది. ప్రపంచఖ్యాతిని పొందింది. ఈ విధంగా శ్రీ మధ్వగురువుల యొక్క చరిత్ర, వారి మహిమా విశేషాదులు శాశ్వత కీర్తి నందాయి. వాటిని వర్ణింపనెవరి తరం. వారి యొక్క ఆశీస్సులు నిరంతరము మనకు అందుగాక. జయమగుగాక విశ్వహిత దర్శక కోటికిను శుభోదయమగుగాక ఆస్తికులు ధార్మికులవు సుజనాళికిను జనప్రియమగుగాక పాలకుల రీతి వసుంధర శాంతి భావనామయమగుగాక సర్వులకు మంగళధామమునై రహించు. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీశ. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. నోకా సమస్త.

0: మీరింతవరకు మధ్వాచార్య హరికథ గానం విన్నారు. కథకులు కొమ్ము సుబ్రహ్మణ్య వరప్రసాద్ గారు. ఈనాటి హరికథ గానం కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెట్స్ పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు. ఇప్పుడు వినండి దేశభక్తి గీతాలు.

మీరు ఇంతవరకు దేశభక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెట్స్పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు.

నిలయంలో సమయం 11:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు వింటున్నారు. రేపు ఉదయం 7:15 ఉదయరేకులు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్. నిర్వహణ
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై మీరు వింటున్నారు తిరుపతి ఎఫ్ఎం కార్యక్రమాలు.

రేపు ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు వింటారు. అనంతరం వైద్య విజ్ఞానం శీర్షికన మెరుగైన సౌందర్యానికి కాస్మెటిక్ సర్జరీ గురించి ఎస్విఆర్ రుయా హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి స్వాతి గారితో పరిచయ కార్యక్రమం తప్పక వినండి. రేపు ఉదయం 7:15 పరిచయకర్త శ్రీమతి జే నిర్మల. అనంతరం

నిత్య జీవితంలో యోగా ప్రాముఖ్యత గురించి కొన్ని వివరాలు వింటారు. 8:35 ఆల్బం ప్రత్యేక చిత్రసీమ కదంబ కార్యక్రమం సమర్పణ శ్రీమతి జయ నిర్మల. 9:00 వాట్సాప్ చిత్రమంజరి, శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే సినిమా పాటల కార్యక్రమం.

రేపు ఉదయం 10 గంటలకు ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలపై ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే ప్రసారమవుతుంది. రేపు సాయంత్రం 5 గంటలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో కేవలం మహిళా శ్రోతలు మాత్రమే ఫోన్ ద్వారా కోరుకునే సినిమా పాటల కార్యక్రమం. ఐదు గంటల 30 నిమిషాలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం వింటారు. అనంతరం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు, ఆ తర్వాత ప్రపంచ ఎడారీకరణ కరువు కట్టడి దినోత్సవం గురించిన వివరాలు రేపు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో

0: ఆల్బం ప్రత్యేక చిత్రసీమ ప్రతి బుధవారం ఉదయం 8:30 సినీ రంగంలో తెలుగు సాహితీ సరస్వతిని కథాసుమాలతో అలంకరించి పాటల పూలతో అభిషేకించేవారు రచయితలు. పాటకు పల్లవి ప్రాణమైతే తెలుగు పాటకు శ్వాస ఊపిరి సింగర్. ఒక సినిమాకి కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్. కుటుంబానికి తండ్రి ఎలాగో సినిమాకి ఏ టు జెడ్ నిర్మాతే. సినీ సన్నివేశాలకు ప్రాణం పోసేవారు, పాటలకు జీవం కలిగించేవారు మ్యూజిక్ డైరెక్టర్. సినిమాలో అప్పుడప్పుడు మనకు కాస్త రిలీఫ్ హాస్యం, హాస్యాన్ని పండించేవాడే కమేడియన్. దర్శకుడి ఊహల్లో మెదిలే నాయకుడే సినిమా హీరో. ఒక సినిమాకి అందం ఆకర్షణ అభినయంతో మెప్పించే హీరోయిన్లు. ఇలా సినీ రంగంలో ప్రముఖ వ్యక్తుల గురించి తెలిపే కార్యక్రమం ఆల్బం ప్రత్యేక చిత్రసీమ. మీ అభిమాన ఛానల్
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం నిలయంలో సమయం 11:45. ఈరోజు కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి మా ప్రసారాలు